പരമാർത്ഥദായിനീ.

0: ಪರವೇದನ ಪ್ರದ ಭಕ್ತಿರೇವ ಪರಮೋಚ್ಚ ಕಾರಿಣಿ ಭಕ್ತಿರೇವ ಪರಮಾರ್ಥದಾಯಿನಿ ಭಕ್ತಿರೇವ ತ್ವರೋಗನಾಶಿನಿ ಭಕ್ತಿರೇವ ಪರಮಾರ್ಥದಾಯಿನಿ ಭಕ್ತಿರೇವ ಪರಮೋಚ್ಚ ಕಾರಿಣಿ.
1: It's only devotion that gives you realize the purpose of the spiritual path. It is the devotion that will help you to cross this ocean of life. It is the devotion that confers ultimately liberation.
0: Prema swarupulaina vidyat vidyatiniyulara,
1: embodiments of love, students, boys and girls.
0: ప్రాచీన కాలం నుండి భారతదేశము ఆధ్యాత్మిక తత్వ ప్రభావంతో సర్వ ప్రపంచమునకు భక్తిని చాటుతూ వచ్చింది.
1: In ancient times, Bharat has been propagating the principle, the message of devotion to the entire world.
0: భక్తి అనగా కేవలం జపము, ధ్యానము, పూజలు, పునస్కారము ఇత్యాది అంగములు కాదు.
1: డివోషన్ డస్ నాట్ మియర్లీ మీన్ పెనెన్స్, మెడిటేషన్ ఆర్ ఎనీ రిచువల్.
0: భక్తి అనగా భగవంతుని పైన గల ప్రేమనే భక్తి.
1: డివోషన్ మీన్స్ ఇంటెన్స్ లవ్ ఫర్ గాడ్.
0: కర్మఫల సంసర్గం చేత కలుషితము కానటువంటి యొక్క నిశ్చల, నిర్మల, నిస్వార్థమైనటువంటి ప్రేమనే భక్తి.
1: దట్ విచ్ ఇస్ నాట్ పొల్యూటెడ్ బై ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్ యాక్షన్, దట్ విచ్ ఇస్ ప్యూర్, అన్సలీడ్, క్రిస్టల్ క్లియర్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ డివోషన్.
0: ఇట్టి ప్రేమకు ఎట్టి నిబంధనలు లేవు.
1: This love has no regulation whatsoever.
0: Itti premaku etti haddulu levu.
1: This love is boundless.
0: Manavu nundi kevalam aavirbhavinchetvanti yokka nijamainatvanti prema tattvame ee yokka bhakti.
1: In fact, devotion is one's own experience of love.
0: ఎట్టి వాంఛన చేతను కలుషితం కానటువంటి యొక్క ప్రేమనే భక్తి.
1: డివోషన్ ఇస్ దట్ విచ్ ఇస్ నాట్ పొల్యూటెడ్ బై ఎనీ సార్ట్ ఆఫ్ డిజైర్.
0: వాంఛనతో కూడినటువంటి యొక్క ప్రేమ భక్తి కానేరదు.
1: లవ్ విత్ డిజైర్స్ కెన్ నో వే బి కాల్డ్ డివోషన్.
0: ఎట్టి వాంఛలు ఉండాలి, భగవత్ వాంఛ తప్ప ప్రాకృతమైనటువంటి వాంఛలు ఉండరాదు.
1: వాట్ సార్ట్ ఆఫ్ డిజైర్ యూ షుడ్ హ్యావ్? You should desire God, nothing worldly.
0: Laukikamaina, bhautikamaina, prakrutamainatvanti yokka vanchalaku ee sambandham kaadu.
1: Devotion has nothing to do with the worldly, ephemeral, worldly desire.
0: Kanuka tana premaku bhagavantuni premaku madhyalo etti vanchalu kudanu cheraradu.
1: Between love to love, the devotee and God, there is nothing to do with the desire.
0: Bhaktini hudaya bhavam nundi aavirbhavinchetvanti yokka prema tattvamu direct ga daivamunike chendali.
1: Therefore, the love out of the heart of a devotee should reach God straight away.
0: Kashta sukhamulandu kaani paadhalu yendu kaani aanandamulandu kaani ఇది ఏమాత్రము మార్పు చెందకూడదు.
1: లవ్ ఫర్ గాడ్ షుడ్ నెవర్ చేంజ్ ఇన్ స్పైట్ ఆఫ్ ద డిఫికల్టీస్, లాసెస్, సో మెనీ ప్రాబ్లమ్స్, ప్లెజర్ ఆర్ పెయిన్ వాట్సోఎవర్.
0: ఈ విధంగా ఏకాత్మభావంతో సాధించినటువంటి వాడు పాండవ అగ్రజుడు అయిన ధర్మజుడు.
1: ధర్మ ధర్మజ స్టాండ్స్ ఎస్ ఎ సింబల్ హూ అటైన్డ్ దిస్ సార్ట్ ఆఫ్ డివినిటీ డివోషన్ విత్ ది వన్ పాయింటెడ్నెస్.
0: తన పత్ని అయిన ద్రౌపదికి అనేక సభ లోపల ప్రభావము జరిగినప్పటికీ తాను ఏమాత్రము విచారించలేదు.
1: ధర్మజ హాస్ నాట్ వేవర్డ్ హిస్ డివోషన్ దో హిస్ కాన్సర్ట్ ద్రౌపది వాస్ హ్యూమిలియేటెడ్ ఇన్ ఎన్ ఓపెన్ కోర్ట్.
0: తన తమ్ముడైన అర్జునుడి కుమారుడు మరణించినప్పుడు కూడాను ధర్మజుడు ఏమాత్రము విచారించలేదు.
1: దో ధర్మజ హాస్ లాస్ట్ ద సన్ ఆఫ్ హిస్ ఓన్ బ్రదర్ హీ ఈజ్ నాట్ వరీడ్.
0: తన గురువైనటువంటి అశ్వత్థామ ద్రోణాచార్యుని కుమారుడైన అశ్వత్థామ ఉప పాండవుల గొంతులు కోసినప్పటికీ తాను విచారించలేదు.
1: ధర్మజ హాస్ నాట్ వరీడ్ దో ద సన్ ఆఫ్ హిస్ ఓన్ గురు అశ్వత్థామ కిల్డ్ ఉప పాండవ.
0: రాజభోగములు విసర్జించి కారణములు ఎందు కన్నమూనాదులు భుజించి కాలం గడుపుచున్నప్పటికీ తాను ఏమాత్రము విచారించలేదు.
1: హీ వాజ్ నాట్ వరీడ్ దో హీ లెఫ్ట్ ఆల్ హిస్ కింగ్డమ్ పార్టేకింగ్ ఓన్లీ ది లీవ్స్ అండ్ ది ట్యూబర్స్ దేర్ ఇన్ ద డెన్స్ థిక్ ఫారెస్ట్.
0: సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను కృష్ణనామం తప్ప అన్య చింతలకు చోటు ఇవ్వలేదు.
1: ఎట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైమ్ ఎవ్రీవేర్ he did not entertain any other thought other than the repetition of God, name of God.
0: Dharmajudu maatrame kaadu dharmajudu dhanmapati ainaatundi draupadi kudanu ilanti ekatva bhavamto krishna namasmaranam chestu undedi.
1: Not only dharmaja here, his wife draupadi also thought of krishna incessantly with one pointedness.
0: Arjunudu pandavulnu champina tarvata aayokka అశ్వత్థామను పట్టుకుని వచ్చాడు.
1: అర్జున బ్రాట్ అశ్వత్థామ హూ కిల్డ్ ఉప పాండవస్.
0: కానీ ఈ ధర్మపత్ని ద్రౌపది అట్టి దుర్మార్గుని పాదములపై పడి విచారిస్తుండాలి.
1: వేరస్ ఇస్ వై ద్రౌపది ఫెల్ ఎట్ ది ఫీట్ అండ్ షీ వాస్ ఫీలింగ్ సో సారీ సో సాడ్.
0: ఉద్రేకంబున రారు
1: They have not come out of agitation.
0: శస్త్రావధరులై యుద్ధావనిందేరు.
1: They are not there in the battlefield.
0: కించి ద్రోహమును నీకు చేయరు.
1: They have not hurt you, any harmed you.
0: బలోచ్చేకముతో చీకటిం ఆ భద్రాశక్తులు సంహరింప అకట నీ చేతులు ఇట్టాడెను.
1: They have not done anything bad unto you. They are so young and tiny tots who never had any kind of motivation against you. How could you kill them in the dark night?
0: పరగంగా పగవారనందరును ముం బాణ ప్రయోగోప సంహరణ అధ్యాయుధ విద్యను నేను ద్రోణాచార్యుచే అభ్యసించిరి.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ లెర్న్డ్ ఆల్ దిస్ ఎక్సలెన్స్ ఆఫ్ ఆర్చరీ ఫ్రమ్ వెరీ గురు ద్రోణాచార్య.
0: పుత్రాకృతినున్న ద్రోణుడవు నీ చిత్తములో లేశము కరుణాసకము లేక శిష్యస్థుతులను ఖండింపగన్ పాడియా.
1: ఇస్ ఇట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు కిల్ ద సన్ ఆఫ్ యువర్ ఓన్ గురు విదౌట్ ఎనీ ప్లేస్ ఆఫ్ కంపాషన్ ఇన్ యువర్ హార్ట్
0: అని అతన్ని ప్రార్థిస్తూ ఉంటే
1: ప్రేయింగ్ లైక్ దట్
0: భీముడు భరించుకోలేకపోయాడు.
1: భీమా కుడ్ నాట్ బేర్ దిస్ హిస్ యాంగర్.
0: కొడుకును పట్టి చంపలేని కోపం ఉందది బాలమాతకు.
1: బికాస్ హి హస్ కిల్డ్ హిస్ ఓన్ చిల్డ్రన్.
0: విడువుమటంచు చెప్పేది వెర్రిది ద్రౌపది.
1: ద్రౌపది ఇస్ ఫూలిష్ ఎనఫ్ టు ఆస్క్ దెం టు లెట్ దెం గో.
0: నిన్ను విడువగనేలా.
1: వై షుడ్ వి లీవ్ దెం ఆఫ్.
0: చంపుడిట.
1: కిల్ దెం.
0: మీరిని మీరు చంపరేని నా పిడికిది పోటున్న శిరం భిన్నము చేసేది చూడు నిందరు అన్నాడు.
1: ఇఫ్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు కిల్ దెం ఐ యామ్.
0: శిష్యస్థుతులను ఖండింపగన్ పాడియా.
1: ఈజ్ ఇట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు కిల్ ద సన్ ఆఫ్ యువర్ ఓన్ గురు విదౌట్ ఎనీ ప్లేస్ ఆఫ్ కంపాషన్ ఇన్ యువర్ హార్ట్.

0: అశ్వత్థామ పైన పడినప్పుడు ద్రౌపది వెళ్ళింది అడ్డు.
1: And all Pandavas were about to attack Ashwatthama, Draupadi objected.
0: ఇలాంటి వాణ్ణి మీరు చంపకూడదు.
1: You should not kill such a man.
0: విశ్వస్మృత్యుడు, చక్రచూరుడు, మహావీరుండు ఘోరాశ్చే అశ్వత్థామ శిరోజములు తరిగి చూడాంతర్మహారత్నమును శశ్వత్కీర్తి వెరుంగు పుచ్చుకుని పాశవ్రాత బంధములను విశ్వాసముల నూర్చి ద్రబ్బు శిబిరో విభాగమును పాసుకోను అన్నింది.
1: He said, you cannot kill such a mighty warrior with all the weapons. Better you just leave him with a shaven head.
0: Partha, verachina vani.
1: Artha, the one who is afraid.
0: Dainyamuna vedurunundina vani.
1: The one who has lost all his
0: strength. Nitramai marachina vani.
1: The one who has forgotten himself.
0: Saukhyamuga madhyamudravina vani. Saukhyamuga madhyamudravina vani.
1: The one who is intoxicated.
0: Kaamudai nilchina vani.
1: And the one who wanted refuge.
0: సంపుట ధర్మము కాదు పలుకునా అనింది.
1: ఇస్ నాట్ రైచువస్ టు కిల్ సచ్ ఎ పర్సన్.
0: ఇంతటి తమ పుత్రుని చంపినప్పటికీ ద్రౌపది ఏమాత్రం కూడా అశ్వత్థామ పైన క్రోధము చూపలేదు.
1: ద్రౌపది వాజ్ నెవర్ యాంగ్రీ విత్ అశ్వత్థామ దో అశ్వత్థామ కిల్ హర్ సన్.
0: ధర్మజుడు, ద్రౌపది పాండవుల్లో ప్రధానమైనటువంటి యొక్క రత్నములు వంటి వారు.
1: ఇన్ఫాక్ట్ ధర్మజ, ద్రౌపది, పాండవస్ ఆర్ ప్రెషస్ జెమ్స్.
0: ఇలాంటి కృష్ణతత్వాన్ని ఆమె అనేక పర్యాయములు చింతిస్తూ వర్ణిస్తూ ఉండేటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ హస్ బీన్ ఎక్స్ప్లెయినింగ్ ఎక్స్టోలింగ్ ద నేచర్ ఆఫ్ గాడ్ ఆన్ సెవెరల్ ఒకేషన్స్.
0: క్లీం కృష్ణాయ గోవిందాయ,
1: క్లీం కృష్ణాయ గోవిందాయ,
0: గోపీజన వల్లభాయ,
1: గోపీజన వల్లభాయ,
0: స్వాహా స్వాహా
1: స్వాహా,
0: క్లీం
1: క్లీం
0: కృష్ణాయ
1: కృష్ణాయ,
0: గోవిందాయ
1: గోవిందాయ,
0: గోపీజన వల్లభాయ
1: గోపీజన వల్లభాయ,
0: స్వాహా
1: స్వాహా.
0: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఇస్ ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దీస్?
0: క్లీం అనగా పృథివీ.
1: క్లీం మీన్స్ పృథివీ, అర్త్.
0: కృష్ణాయ జలము,
1: కృష్ణాయ వాటర్.
0: గోవిందాయ అగ్ని,
1: గోవిందాయ ఫైర్.
0: గోపీజన వల్లభాయ ఆకాశము,
1: గోపీజన వల్లభాయ ద స్పేస్.
0: ఈ విధంగా పంచభూతములు కూడాను కృష్ణుని యొక్క స్వరూపంగా భావించింది.
1: హి కన్సిడర్డ్ కృష్ణ యాజ్ ద వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రభు భక్తిని ప్రపంచములకు చాటినటువంటి యొక్క ద్రౌపది యొక్క తత్వము,
1: Draupadi who has demonstrated to the rest of the world,
0: Dharmajudu kudunu chaala akshasinchetvanti vaadu,
1: and Dharmaja also had such an intense devotion.
0: Ye chanamaina kudunu Krishnuni dooshinchina vaadu kaadu.
1: At any point of time he never blamed God.
0: Leka visugu chendina vaadu kaadu.
1: He was never disgusted.
0: Nirantaram kudunu ఏకత్వమైనటువంటి ప్రేమ చర్చనే కృష్ణుని ఆరాధన సలుపుతూ వచ్చారు.
1: హి వర్షిప్డ్ కృష్ణ ఆల్ త్రూ విత్ వన్ పాయింటెడ్ సింగిల్ పాయింటెడ్ డివోషన్ అండ్ లవ్.
0: భారతీయ సంస్కృతి యందు ప్రధానమైనటువంటి యొక్క భక్తి సూత్రము.
1: దిస్ ఇస్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ డివోషన్ ఇన్ ది కల్చర్ ఆఫ్ భారత్.
0: భక్తి అనేటువంటిది కేవలము నవవిధ మార్గముల లోపల లేక ఆరాధన చేతను లేక ఆనంద భజన చేతను నిరూపించేటువంటిది కాదు.
1: True devotion, the nine paths of devotion, cannot be explained, cannot be defined by mere worship or singing his glory alone.
0: హృదయ మానసరోవరం నుండి కూడాను ఆవిర్భవించినటువంటి యొక్క ప్రేమ జలమే ఈ యొక్క ఆనంద భాష్మంలో కనిపించేటువంటి.
1: Therefore, devotion is that which will come out by way of tears out of that ocean contained in your heart in the form of love.
0: కనుకనే వేదమునందు పత్రం పుష్పం ఫలం తోయం సమర్పయామి అన్నారు.
1: Therefore Veda says that you should offer the leaf or a flower or a fruit or water.
0: పత్రం,
1: the leaf.
0: ఏమిటి ఈ పత్రము?
1: What is this leaf?
0: విల్ల పత్రమా?
1: Is it
0: తులసి దళమా? లేక ఇంకే విధమైనటువంటి పత్రము?
1: What leaf? Is it leaf of tulsi?
0: పత్రం అనగా ఏ విధమైనటువంటి ఆకులు అలములు కాదు.
1: పత్ర is not ordinary leaf.
0: దేహమే ఒక పత్రము.
1: Body is the leaf.
0: కనుకనే ఈ దేహమనే పత్రము ఎప్పుడు రాలుతుందో, ఎప్పుడు కూలుతుందో, ఎప్పుడు కాలుతుందో.
1: This body which is the leaf.

0: When it would drop down, when it's going to be burnt, when it would get dried up, no one can say.
1: కనుక సమ్మర్ వచ్చినప్పుడు ఏ విధంగా చెట్ల నుంచి ఆకులు రాలిపోతుందాయో అట్లా కాలం కట్టేటప్పటికి దేహం కూడా రాలిపోతుంది.
0: Just as you find leaves or shed in summer, when the body would drop down, no one
1: can decide.
0: So leaf meant the body.
1: భగవంత నా ఈ దేహం అనే పత్రమును నీకు అర్పితం చేస్తున్నాను.
0: ఓ గాడ్, మై బాడీ ఇస్ లైక్ ఏ లీఫ్, ఐ ఆఫర్ అంటు యు.
1: ఏ సరియైన పత్రం నీకు.
0: This is the proper leaf I can offer.
1: Bilva patramu.
0: Bilva leaf.
1: Tulasi dalamu.
0: Tulasi leaf.
1: Ilanti patrani neeku arpistunnanu.
0: I am offering such leaves.
1: Edo ee naadu techinatundi patramu vaadipoyi kullipoyi kaalipoyetundi patram kaadu idi.
0: It's not the leaf that would get dried up, that would get decayed or burned.
1: Nee vichina dehame neeku oka patranga istunnanu.
0: The body is your gift. I am offering
1: back. Ee hriyamuna sadithave ise naaku.
0: Oh God, that heart you have given me.
1: మరి దానినే అర్పించు మహితమూర్తి.
0: Oh God, I offer that heart.
1: మరి వేరేమి చెప్పు నీ పాద అర్చనకును.
0: What else I am to offer to worship you?
1: అందలకింతు అందుకోవయ్య నీవు అని.
0: I offer all my humble salutations unto your feet.
1: స్వామి.
0: స్వామి.
1: నీకు ఏ పత్రములతో తృప్తి చేయగలను?
0: What sort of leaves would satisfy you?
1: నా దేహమే పత్రము.
0: My body is the leaf.
1: నీకు అర్పితం చేస్తున్నాను.
0: That I offer unto you.
1: పుష్పం.
0: Then the flower.
1: ఏమిటి ఈ పుష్పము?
0: What sort of flower?
1: హృదయ పుష్పము.
0: Heart is the flower.
1: బజారులో చిక్కేటువంటి యొక్క జాజి పువ్వు, మల్లె పువ్వు, కారడి పువ్వు ఇలాంటి పుష్పం కాదు.
0: These are the flowers which are not available in the market, like rose flower or jasmine flower and so on.
1: అవన్నీ ఎల్లవారు తీసుకొస్తే మధ్యాహ్నానికి వాడిపోతాయి.
0: If you bring such flowers, they fade out by evening.
1: నా హృదయ పుష్పము వాడనటువంటిది.
0: Whereas my heart is a flower that would never fade away.
1: పరిశుద్ధమైనటువంటిది.
0: It's so pure.
1: పరిపూర్ణమైనటువంటిది.
0: It is total.
1: పరిమళంతో కూడినటువంటిది.
0: It's full of fragrance.
1: నా ప్రేమ పరిమళంతో కూడినటువంటిది.
0: And it's full of nectar of love.
1: కాబట్టి నా హృదయమే పుష్పము.
0: Therefore my very heart is a flower.
1: ఫలము.
0: Then the fruit.
1: ఏమి ఫలం కావాలి నీకు?
0: What sort of fruit?
1: జామ ఫలం కావాలా? ఆపిల్ ఫలం కావాలా? లేక జంబూ కావాలా? ఏ ఫలం కావాలి నీకు?
0: What kind of fruits that you want? Is the apple fruit or what sort of fruit? It's not the fruit born to
1: a tree. And
0: then my mind is a flower.
1: ఆ పుష్పాన్ని నీకు అర్పిస్తున్నాను.
0: That I offer unto you.
1: తోయము.
0: Then the water.
1: తోయము అనగా ఏమిటి?
0: What is this water?
1: Tap water, లేకపోతే river water, ఇంకే విధమైనటువంటి యొక్క గంజెస్ వాటర్ ఇది కాదు తోయము.
0: What water? It's not the tap water or well water or Ganges water.
1: నిన్ను చింతిస్తూ నీ యొక్క లీలను ఆనందిస్తూ నీ ప్రేమతత్వాన్ని నేను అనుభవిస్తూ కంటిదారాలు కార్చున్నప్పుడు అది ఆనంద భాష్పము.
0: What sort of water I would offer unto you, O God, as I think of you blissfully full of love and
1: ఆనందభాష్పము.
0: I said tears of joy, that is the water.
1: ఇది భగవంతుడు ఆశించేది.
0: This what God expects from.
1: ఇది భక్తుడు అందించేది.
0: This a devotee offers.
1: అంతేకాని క్షణభంగురమైనటువంటి యొక్క దీని లోపల ఈ యొక్క పుష్పములు పత్రములు అందుకు అందించడం కాదు.
0: నాట్ దోస్ మొమెంటరీ ద ఫ్లవర్స్ అండ్ ద లీవ్స్ దట్ ఆర్ వెస్ పోస్ట్.
1: ఇదే ప్రార్థన.
0: ఐ ప్రేయర్
1: సత్యభామ కృష్ణుని కొనడాల కోసమని అనేక ధనములు పెట్టి చూచింది.
0: ఇది సత్యభామ వాంటెడ్ టు బై కృష్ణ by offering wealth money.
1: కానీ భగవంతుడు ధనము తూగుతాడా?
0: యూ విల్ నెవర్ ఫైండ్ గాడ్ బ్యాలెన్స్డ్ యు టు వెల్త్. నో.
1: ప్రేమకు మాత్రమే తూగలదు.
0: యూ కెన్ ఓన్లీ వెయి గాడ్ విత్ యువర్ లవ్.
1: కనుక ఆమె దగ్గర అంత ధనం ఉందని ఆశించి గర్వపడింది.
0: సత్యభామ వాస్ ఫుల్ ఆఫ్ ప్రైడ్ బికాస్ షీ హస్ గాట్ లాట్ ఆఫ్ వెల్త్.
1: కడపటికి విచారం కలిగి సత్యాన్ని గుర్తించుకుని రుక్మిణి దగ్గరికి వెళ్లి పాదములు పట్టింది.
0: హీ హాజ్ రియలైజ్ ద ట్రూత్ అల్టిమేట్లీ అండ్ ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ రుక్మిణి.
1: ఆ సమయంలో రుక్మిణి
0: తులసి
1: పూజ చేసుకుంటూ ఉండినది.
0: హీ వాస్ ఆఫరింగ్ వర్షిప్ విత్ తులసి లీవ్స్.
1: చెల్లెలా నీవు బాధపడనక్కర్లేదు.
0: సిస్టర్ డోంట్ వరీ.
1: భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు సర్వులు వాడే.
0: గాడ్ ఇన్ ఫ్యాక్ట్ విల్
1: నీకు నాకు అనేటువంటి భేదం పెట్టుకోకూడదు.
0: దేర్ నో డిఫరెన్స్ బిట్వీన్ మీ అండ్
1: సర్వాంతర్యామి
0: అండ్ యూ. గాడ్ ఇస్
1: సర్వభూతాంతరాత్మ
0: అండ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: సర్వ భక్తులు వసడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ హిస్ సబ్మిషన్ టు ఆల్ డివోటీస్.
1: ఏకంగా అనుభవించాలనుకుంటే ఇది మంచిది కాదు.
0: యూ కెనాట్ హావ్ హిమ్ ఆల్ బై యువర్
1: స్వార్థానికి నీవు గురి కావద్దు.
0: డోంట్ బి సెల్ఫిష్
1: అని చెప్పి వచ్చింది పాపం వెంట.
0: So saying, Rukmini followed Satyabhama.
1: Narada unnadu akkada.
0: Narada was there.
1: Narada gnanamunu bodhinchetuvanti vaade.
0: Narada teaches wisdom.
1: Kaani appudu ee Satyabhamaku ee ahankaram nirmoolam gaavinchalane uddeshamto,
0: in order to kill the ego in such a bhama.
1: Amma Rukmini, meeru tunchagalara ee Krishnunni?
0: Can you balance Krishna's weight?
1: Narada, roopamunaku naamame sariyaina thookamu. Naamamunaku roopame sariyaina thookamu.
0: And in fact, the name would equally weigh that of the form. So also the form weighs that of the name.
1: కాబట్టి కృష్ణ రూపమునకు కృష్ణ నామమే సరియైన తూగం.
0: సో ఫర్ కృష్ణాస్ ఫామ్ ది కరెక్ట్ వెయిట్ వుడ్ బి హిస్ నేమ్.
1: నారదుడు ఊరికెళ్ళాడు.
0: నారద వాజ్ నాట్ దట్
1: సింపుల్. సాకార రూపమునకు నిరాకార నామం నాకు ఇస్తే నాకు వచ్చిన ఫలితం ఏమవుతుంది?
0: ఇన్ ఫ్యాక్ట్ కృష్ణ హాస్ గాట్ ఎ డెఫినెట్ ఫామ్, వేర్ యాజ్ నేమ్ ఇస్ ఫార్మ్లెస్. వాట్ ఇస్
1: సాకార రూపమునకు సాకారమే నాకు అందించాలి అన్నాడు.
0: ఫర్ ఎ ఫార్మ్ఫుల్ ఆస్పెక్ట్ యూ షుడ్ ఆల్సో హ్యావ్ ఎ ఫార్మ్ దేర్.
1: అప్పుడు చేతిలో ఉన్న తులసి దళం తీసుకుంది.
0: Then she held the tulsi leaf.
1: Patramo.
0: A leaf.
1: Pushpamo.
0: A flower.
1: Palamo.
0: A fruit.
1: Toyamo.
0: Water.
1: Bhakti galigina vaniki vasudavauta satyameni.
0: If it were to be true, O God, that you would submit yourself to a devotee.
1: Tulasi dalamunaku.
0: Let you weigh, let you balance to the weight of this tulsi leaf.
1: Vesindi papa.
0: He kept the tulsi leaf there.
1: Krishnani vesindi.
0: While saying Krishna, she kept
1: Krishna namam Krishnani tuchindi sariyanga.
0: And in fact, Krishna's name
1: tulsi
0: was equal to the weight of Krishna's form. And tulsi leaf is an extra weight.
1: Extra weight aipoyindi.
0: It has become extra weight now.
1: Kanukane bhakti chikkeetunti vaadu bhagavantudike ani deeniki labhinchadu.
0: You can catch God by your devotion, by not in another way.
1: భక్తి కంటే మించినటువంటిది అతను చూచేటువంటి వస్తువు ఈ జగత్తులో లేదు.
0: దేర్ నథింగ్ అదర్ దాన్ బియాండ్ డివోషన్.
1: కనుకనే ప్రాచీన కాలం నుండి కూడా భారతదేశము
0: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్
1: భారతీయ కల్చర్ లోపల భక్తికి ప్రధానమైన స్థానం అందించింది.
0: ఇన్ ఏన్షియంట్ డేస్ ద కల్చర్ ఆఫ్ భారత్ హ్యాడ్ హెల్డ్ హై ద పాత్ ఆఫ్ డివోషన్.
1: భక్తికి మించినటువంటి యొక్క ధనం మరొకటి లేదు.
0: దేర్ నో అదర్ వెల్త్ గ్రేటర్ దాన్ డివోషన్.
1: భక్తికి మించినటువంటిది ఏ యొక్క తూకము మరొకటి రాదు.
0: Nothing equals devotion.
1: అట్టి పవిత్రమైనటువంటి భక్తిని ప్రతి మానవుని యందు ఉంటున్నది.
0: That sacred devotion is in every human being.
1: ప్రతి మానవుని యొక్క దీని యందు కూడాను
0: in every human being.
1: ఏడు చక్రాలు ఉంటున్నాయి.
0: There are seven chakras, wheels.
1: షట్చక్రములు అంటారు.
0: They are called షట్చక్ర.
1: అనగా లోకములో చక్రములను ఉద్దేశించి చెప్పేటువంటి వాడు అనేక రకములుగా ఉంటున్నారు.
0: దేర్ ఆర్ మెనీ పీపుల్ దట్ గివ్ వెరీడ్ ఇంటర్ప్రిటేషన్.
1: కానీ ఈ షట్చక్రముల లోపల రెండు చక్రములు చాలా ప్రధానమైనటువంటివి.
0: అమంగ్ దిస్ షట్చక్రస్ సిక్స్ టూ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: హృదయ చక్రము.
0: వన్ హృదయ చక్ర.
1: రెండవది సహస్రార చక్రము.
0: ద నెక్స్ట్ వన్ ఇస్ సహస్రార.
1: ఈ హృదయ చక్రమునే హృదయ కమలము అన్నారు.
0: ద వీల్ ఆఫ్ ద హార్ట్ హృదయ చక్ర ఇస్
1: సహస్రార చక్రమునే సహస్ర కమలము అన్నారు.
0: The Sahasra Chakra is a lotus with Sahasra, thousand petal lotus.
1: కనుకే ఈ రెండు చక్రముల యొక్క తత్వమును చక్కగా గుర్తించుకున్నప్పుడు
0: then once we understand this wheel to
1: భగవంతుడు వారికి వశులవుతాడు.
0: Naturally you will have God.
1: ఈ షట్ చక్రము లోపల ఎనిమిది చాలా రేఖలు ఉంటున్నాయి.
0: These షట్ చక్రస్ have got eight petals.
1: ఎనిమిది రేఖలతో కూడినటువంటిది ఈ షట్ చక్రములో.
0: And these chakras have got this each.
1: ఈ ఎనిమిది రేఖలతో ఉంటుండాలి ఇది కళకళలాడుతూ.
0: విత్ ఆల్ దీస్ ఎయిట్ దే షైన్.
1: అయితే ఒక్కొక్క రేఖ ఒక్కొక్క దీని యందు వాలి ఉంటుంటుంది.
0: హౌఎవర్ ఈచ్ హస్ గాట్ ఎ స్పెషల్ ఆస్పెక్ట్.
1: సహస్రార చక్రముల పైన ఒక్కొక్క దళం పైన ఒక్కొక్క ఇది దళం వాలి ఉంటుంది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇన్ దట్ సహస్రార ద థౌజండ్ పెటల్ వన్ ఇట్ ఫాల్స్ బ్యాక్.
1: ఒక్కొక్క దళములకు కూడాను షోడశ కళలతో నిండి ఉంటాడు భగవంతుడు.
0: ఈచ్ పెటల్ హ్యాస్ గాట్ 16 ఆస్పెక్ట్స్.
1: ఈ షోడశ కళ పరిపూర్ణుడైనటువంటి భగవంతుడు ఒక్కొక్క రేఖపైన కూడా ఉంటుంటాడు.
0: అండ్ దేర్ఫోర్ హీ దేర్ ఇన్ ఈచ్ ఆఫ్ దట్ రేఖ ద రే.
1: కనుక 1000 దళముల యందు ఈ ఒక్కొక్క దానికి 16 దళములతో హెచ్చించినప్పుడు 16,000 గోపికలుగా మారిపోయినారు.
0: అండ్ దేర్ఫోర్ ద 1000 పెటల్స్ విత్ 16 ఆస్పెక్ట్స్ ఇన్ ఈచ్ మేక్ ఏ టోటల్ ఆఫ్ 16,000 గోపికాస్.
1: 16,000 మంది గోపికలుగా తయారయ్యేటప్పటికీ
0: though there are 16,000 gopikas
1: bhagavantuniki arpitamaipoyinaru.
0: They offered themselves to God.
1: Aithe deeniki nayakudu evaru?
0: Then who is the master?
1: Bhagavantude.
0: God is the master.
1: Aa bhagavantuniki aagna cheta manam ee dalamanu teeskovadaniki evarikaina adhikaram untundi.
0: By the command of Lord, everyone has got right to collect.
1: భగవంతుని హక్కు అయినటువంటి యొక్క ఈ దళములను భగవంతుని ఆజ్ఞ లేకుండా పుచ్చుకోవటము ఇది ఎవరికి సాధ్యం కాదు.
0: ఇట్ ఇస్ గాడ్స్ ప్రాపర్టీ. వితౌట్ హిస్ కమాండ్ అండ్ పర్మిషన్ నోబడి కెన్ యాక్సెప్ట్.
1: ఒక చిన్న ఉదాహరణము,
0: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
1: సీత భూజాత.
0: సీత ఈజ్ ద డాటర్ ఆఫ్ మదర్
1: భూజాత. ఈమె రాముని యొక్క పత్ని.
0: షీఈస్ ది కాన్సర్ట్ ఆఫ్ రామ.
1: ఆమెపై రాములకు సర్వ హక్కు ఉంటుండాలి.
0: రామ హ్యాస్ గాట్ ఎవ్రీ రైట్ ఆన్ సీత.
1: కనుకనే అతను సీతకు పతి అయినాడు.
0: సో హీస్ ద మాస్టర్ ఆఫ్ సీత.
1: సీతాపతి రాముడు.
0: రామ ఈజ్ సీతాపతి.
1: పతి ఆజ్ఞను తెలుసుకోకుండా
0: వితౌట్ నోయింగ్ ద కమాండ్
1: ఆమెను రావణుడు దొంగిలించుకుని పోయాడు.
0: రావణ అబ్డక్టెడ్ హర్.
1: పతి ఆజ్ఞను మించి ఆమెను తీసుకుని పోవటం చేత తానేమనిపించాడు.
0: సిన్స్ హియాస్ టేకెన్ హర్ కిడ్నాప్డ్ హర్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ రామ వాట్ హ్యాపెన్ టు హిమ్.
1: అన్ని కష్టములకు గురి అయిపోయాడు.
0: హి సఫర్డ్ ఆల్ లాసెస్.
1: కళాతురికి మండోదర్ చెప్పింది.
0: ఫైనల్లీ మండోదర్ సెడ్,
1: రావణ
0: రావణ
1: రామచంద్రుడు సాక్షాత్ నారాయణమూర్తి.
0: రామ ఈజ్ వెరీ గాడ్ హిమ్.
1: ఈమె సీతా మాత.
0: అండ్ హియర్
1: గొప్ప పతివ్రతరాలు.
0: సీతా ఈజ్ మదర్.
1: ఈమెను నీవు తీసుకుని రావడం చాలా పొరపాటు.
0: ఈజ్ యువర్ బిగ్ మిస్టేక్ టు హావ్
1: బ్రాట్. పొరపాటే కాదు, తప్పు.
0: ఇస్ ఎ బిగ్ మిస్టేక్.
1: రాముడు ఆజ్ఞ లేకుండా నీవు ఈమెను ఏ విధంగా తీసుకుని వచ్చావు?
0: వితౌట్ కమాండ్ పర్మిషన్ రామ హౌ హ్యావ్ యూ బ్రాట్ హర్.
1: ఇప్పుడైనా కూడా నేను ఈమె తీసుకుని పోయి రాములకు అప్పచెప్పి రామని చెప్పి.
0: అట్లీస్ట్ ఈవెన్ నౌ హ్యాండ్ హర్ ఓవర్ టు రామ.
1: కానీ వినాశకాలే విపరీత బుద్ధి, అతను ఏమాత్రం అంగీకరించలేదు.
0: ఇన్ ఈవిల్ టైమ్స్ ద మైండ్స్ ఆర్ డిస్టార్టెడ్ పర్వర్టెడ్.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: ఈ 16,000 మంది గోపికలు కూడాను.
0: All the 16,000 Gopikas.
1: షోడశ కళలతో నిండినటువంటి యొక్క పరమాత్మ యొక్క సొత్తుడే.
0: They are the property of God himself.
1: సహస్రార పద్మములన్నీ కూడాను.
0: All the 1,000 petals of
1: lotus. అష్టదళములతో కూడినటువంటి యొక్క ఆకారములే.
0: They have got that very form of the flowers.
1: ఇది ఏ యోగులంతా.
0: This messages.
1: ఈ అష్టదళములు దీన్ని ఆశ్రయించుకొని.
0: They are after these 8 petals.
1: సహస్రార పద్మములో ప్రవేశించి.
0: They have gone into the 1,000 petals.
1: తరగని ఆనందాన్ని అనుభవించారు.
0: And they enjoyed
1: ఈ ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది? సహస్రార పద్మ నుంచి వచ్చింది.
0: అండ్ దిస్ ఎక్స్టసీ ఇస్ ద ప్రొడక్ట్ ఆఫ్ 1,000 పెటల్డ్ వన్ సహస్రార.
1: కనుక
0: సో
1: ఈ విధమైనటువంటి యొక్క దైవత్వాన్ని పొందాలనుకున్నప్పుడు దైవాన్ని మనం పఠించినప్పుడే ఈ యొక్క సమానమైనటువంటి యొక్క ఆనందం మనకు లభిస్తుంది.
0: వెన్ వన్స్ వి ఫాలో ద కమాండ్ ఆఫ్ గాడ్ యు విల్ అటైన్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్.
1: అష్టదళములు యందు అష్టరాణులు అని పెట్టాడు.
0: ఈ 8 పెటల్డ్ వన్ రిప్రజెంట్ 8 క్వీన్స్.
1: సహస్రార దళములు యందు 16,000 గోపికలు అన్నారు.
0: ద 1,000 పెటల్డ్ వన్ విత్ 16 ఆస్పెక్ట్స్ ఈచ్ 16,000 గోపికలు.
1: చేరినప్పుడు కృష్ణుని యొక్క హృదయ కమలమే అదంతా.
0: దే ఆల్ రిప్రజెంట్ ద లోటస్ ద హార్ట్ ఆఫ్ కృష్ణ.
1: కమలములు లేక అనేక రేఖలుగా ఉంటున్నాయి.
0: అండ్ ద లోటస్ హస్ సో మెనీ పెటల్స్.
1: రేఖలు వేరైనప్పుడు కమలం వేరుగా ఉండదు.
0: ద పెటల్స్ అండ్ ద ఫ్లవర్ ఆర్ నాట్ సెపరేట్.
1: కనుక
0: సో
1: దైవత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు దైవ హృదయంలో మనం ఒక రేఖలుగా తయారు కావాలి.
0: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు అటైన్ ద డివినిటీ వి షుడ్ బికమ్ పెటల్స్.
1: ఆ రేఖలు ఏ రీతిగా ఉండాలి?
0: లోటస్ ఫ్లవర్ ఆఫ్ హార్ట్ ఆఫ్ గాడ్.
1: కర్మ ఫల రహితమైనటువంటి యొక్క పరమ శాంతమైనటువంటి రూపకంగా ఉండాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ బి ఇన్ ఎ స్టేట్ ఆఫ్ పీస్ ఇన్ నాట్ ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ ఎనీ రివార్డ్స్ టు అవర్ యాక్షన్స్.
1: నీ ప్రేమనంతా కూడా నువ్వు రేఖల్లో ఇమిడ్చాలి.
0: అండ్ యూ షుడ్ సీ దట్ దేర్ నెక్టర్ ఆఫ్ యువర్ యూ షుడ్ ఫీల్ లవ్ ఇన్ యువర్ హార్ట్.
1: నీ ఆనందమును అనుభవించాలి.
0: ఎక్స్పీరియన్స్ ప్లేస్.
1: కనుక దైవత్వమును గుర్తించినటువంటి గోపికలు
0: గోపికాస్ రికగ్నైజ్ డివినిటీ.
1: కృష్ణుని అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చారు.
0: దే స్టార్టెడ్ డిస్క్రైబింగ్ నరేటింగ్ కృష్ణ.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: అనేక రకములుగా కష్టపడుతూ వచ్చారు.
0: దే వర్ సఫరింగ్.
1: కృష్ణుడు మధురకు పోయాడు.
0: కృష్ణ లెఫ్ట్
1: మధురకు పోయినటువంటి కృష్ణుడు రాలేదు.
0: హి డిడ్ రిటర్న్.
1: మేము జీవించి ప్రయోజనం ఏమిటి?
0: వై షుడ్ వి కంటిన్యూ టు లివ్?
1: కృష్ణుడు లేని జీవితం మా జీవితం కానే కాదు.
0: ఇట్స్ లైఫ్లెస్ వితౌట్ కృష్ణ.
1: కనుక కృష్ణ
0: ఓ కృష్ణ
1: ఒక్కతూరి వచ్చి పొమ్మన్న చెప్పి కోరారు.
0: యు కమ్ ఆన్ విజిట్ అట్లీస్ట్ వన్స్ దే ప్రేయర్.
1: కానీ ఒకతూరి వచ్చాడు కృష్ణుడు.
0: కృష్ణ కేమ్.
1: వచ్చేటప్పటికి గోపికలందరూ కూడా బండబారిపోయారు.
0: As he came, the Gopikas were simply barren, dry.
1: హస్తపంజరంగా నిలిచిపోయారు.
0: They come down to the level of skeleton.
1: ఆకలి లేదు, దప్పి లేదు, తిండి లేదు, తీర్థం లేదు.
0: They have no food, they have no drink. They sacrificed
1: everything. లోపలి వారి దేహాన్ని అర్పితం గావిస్తూ వచ్చారు.
0: In fact, they offered their bodies to Krishna.
1: ఆ విధంగా అర్పితం గావించినప్పుడు
0: when they offered,
1: ఒక్కతూరి మీరు భుజించి ఆనందాన్ని అనుభవించండి అని ఆశించాడు కృష్ణుడు.
0: కృష్ణ వాంటెడ్ దెమ్ టు హ్యావ్ దేర్ ఫుడ్ అండ్ రిటర్న్.
1: కృష్ణ మా ఆహారం ఏమిటి?
0: వాట్ ఈస్ అవర్ ఫుడ్?
1: నీ వేణుగానమే మా ఆహారం.
0: The melody, the music of your flute is our food.
1: దానికంటే మించినటువంటి ఆహారం మాకు వేరు లేదు.
0: There's no other food other than the melody of your flute.
1: అప్పుడు రాధ చెప్పింది.
0: Then Radha said,
1: పాట పాడుమా కృష్ణ పలుకుతే నెల్లొల్లుకున్నటుల మాటలాడు మా ముకుంద మనసు తీరగా పలుకుతే నెల్లొల్లుకున్నటుల మాటలాడు మా ముకుంద మనసు తీరగా.
0: Krishna, sing for us, fill our hearts with your nectar in words, so that we'll be joyful.
1: Veda saramanta disi.
0: Collecting the essence of Vedas.
1: Nada brahma muganu marchi.
0: Converted into the Brahman of the sound.
1: Venu vandu tiruga bosi.
0: And filling it up in the flute.
1: Nada roopa muganu marchi. పాట పాడు మా కృష్ణ.
0: కన్వర్ట్ ద హోల్ థింగ్ ఇన్ టు ద డివైన్ సౌండ్ అండ్ మేక్ ఇట్ ఎ మెలోడియస్ మ్యూజిక్ అవుట్ ఆఫ్ యువర్ ఫ్లూట్. ఈ విధంగా పాడతావు.
1: వేద సారమంత దీసి.
0: హౌ డు యు సింగ్? యు కలెక్ట్ ది ఎసెన్స్ ఆఫ్ వేద.
1: నాద బ్రహ్మ ముగను మార్చి.
0: అండ్ యు కన్వర్టెడ్ and you convert it into the sound of Brahman
1: tirugamosi
0: and you fill it up there in flute.
1: Gana roopa muganu maachi paata paadu krishna.
0: And you transform into melodious music and sing for us.
1: Aa jukka chetta lopala oka idi untayi eduku edurtoda edurtotalo edur edur.
0: There in that bushes around over there, and they just plucked a branch.
1: అక్కడ దానిని వేణువుగా మార్చాడు.
0: Bamboo is converted into a flute.
1: దాని యొక్క పాటలు పాడి వినిపించాడు.
0: And then he made the flute and sang for them.
1: ఆ వినిపించే సమయంలోపలే రాధ ప్రాణం వదిలింది.
0: As Krishna was playing on his flute,
1: ఈ గానం కోసం నా జీవితం కాచుకొని ఉన్నది.
0: In fact, I've been waiting for your music.
1: ఇంకా నాకు చాలు.
0: This is enough.
1: అని ఆనాటి నుంచి కృష్ణుడు ఇక వేణువును పట్టడమే మానివేశాడు.
0: కృష్ణ నెవర్ టచ్ దట్ ఫ్లూట్ సిన్స్ దట్ డే.
1: భక్తులు ఏ విధంగా భగవంతునికి అర్పితం అవుతున్నారు, భగవంతుడు కూడా భక్తునికి ఆ విధంగా అర్పితం అవుతుంటాడు.
0: As the devotee offers himself to God, so also God offers himself to the devotee.
1: భావం తద్భవతి.
0: As is the feeling, so is
1: the result. మన ఫీలింగ్ ఎట్లా ఉంటాదో తన ఫీలింగ్ కూడా అట్టే ఉంటాడు.
0: As is your feeling, so is the feeling of God too.
1: ఎప్పుడు భగవంతుడా భగవంతుడా అని మీరు అనుకుంటుంటే వాడు ఎప్పుడు కూడా భక్తుడా భక్తుడా భక్తుడా అనుకుంటుంటాడు.
0: If you repeat the name of God again and again, God also speaks of you, devotee, devotee, like that.
1: కనుక భగవంతునికి వేరే చింత లేదు.
0: God has no other thought.
1: భక్తునికి భగవంతుని చింతనే.
0: Devotee thinks of God.
1: భగవంతునికి భక్తుని చింతనే.
0: God thinks of devotee only.
1: కనుక ఈ ఇరువురికి ఉండినటువంటి మధ్యలో ఎవరు కూడా చేరడానికి వీలు కాదు.
0: నో వన్ కెన్ స్టాండ్ బిట్వీన్ ద డివోటీ అండ్ గాడ్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి భక్తి తత్వాన్ని,
0: సచ్ ఎ సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ డివోషన్,
1: పాండవులు జగత్తునకు వ్యాప్తి గావించుకుంటూ వచ్చారు.
0: సచ్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ డివోషన్ వాస్ పబ్లిసైజ్డ్
1: ఎన్ని కష్టముల అయిపోయారు, ఎన్ని బాధలకు గురి అయిపోయినారు, ఎన్ని అవమానంలో భరించారు.
0: ఆల్ హ్యూమిలియేషన్.
1: అయినప్పటికీ కృష్ణనామాన్ని మాత్రం వదలలేదు.
0: They could bear, but they never gave up Krishna's name.
1: ఆ నామమే మా యొక్క మాధుర్యము.
0: In fact, the sweetness
1: of our
0: name. That is our food.
1: ఆ నామమే మా యొక్క దాహము.
0: And that is our thirst.
1: ఈ విధంగా కృష్ణనామాన్ని నిరంతరము స్మరిస్తూ స్మరిస్తూ జపిస్తూ కాలాన్ని సార్థకంగా గావించుకున్న వారు పాండవులు.
0: Pandava chanted. They did penance, they repeated God's name again and redeemed their life.
1: మా జీవితంలో కృష్ణుడు ఫస్ట్.
0: Krishna comes first in our life.
1: Relations, ee sainyamu ivanta kuda next.
0: Relations, battalions of army come next.
1: Pandavulu last.
0: Pandavas, we come in the last.
1: Ee vidhanga bhavinchi varu Krishnuni aaradhana chestu vachevaru.
0: That was their feeling as they worshiped Krishna.
1: Kauravulu atta kadu.
0: Kauravas are not like that.
1: First Kauravulu.
0: We come first Kauravas.
1: Next relations. Last Krishnudu.
0: Krishna comes in the last.
1: Last.
0: As they kept Krishna in the last, L-A-S-T, they are lost, L-O-S-T. Kanaka
1: ee jeevithamlo devudu first.
0: So in our life, God comes first.
1: Devudu motta modati vaadainappude jagatantanu manam aashrayinchavachunu.
0: When God comes first, you can expect the world.
1: Devudu lekapothe jagat ekkadi.
0: When there is no God, how do you expect the world to sustain?
1: Devudu untene jagattu.
0: And there is creator, there is creation.
1: దేవుడు జగత్ జగత్తే కాదు.
0: There cannot be creation without creator.
1: జగత్
0: జగత్
1: జగత్ రావటం పోవటమే ఈ జగత్.
0: జగత్ means that which comes and goes. జగత్ comes and goes.
1: కదిలిపోయేటువంటిది ఈ జగత్తు.
0: దట్ విచ్ కమ్స్ అండ్ పాసెస్ ఆఫ్ ఈ జగత్.
1: కదలని వాడు మెదలని వాడు భగవంతుడు ఒక్కడే.
0: ద వన్ హూ డజంట్ మూవ్ ద చేంజ్లెస్ ఇస్ గాడ్.
1: అతను ఒక్కడే శాశ్వతుడు.
0: ఈస్ పర్మనెంట్.
1: శాశ్వతమైనటువంటి వారిని మనం ఆశ్రయించినప్పుడే శాశ్వతమైన స్థానం కూడా మనం పొందుతాం.
0: ఇఫ్ యూఆర్ ఆఫ్టర్ దట్ పర్మనెంట్ గాడ్ యూ హ్యావ్ పర్మనెంట్ రిజల్ట్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్. ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్.
1: ఎన్ని జపములు ఎన్ని తపములు ఎన్ని జ్ఞానములు ఎన్ని యోగం చేసినప్పటికీ
0: in spite of all penance and worship and meditation practices, we should be after surrender ourselves to permanent
1: God.
0: When once you surrender to the principle of permanence, then you will have permanent results.
1: అనిత్యమైనటువంటి ఆశించకూడదు.
0: నెవర్ ఎక్స్పెక్ట్ మొమెంటరీ ఎఫిమరల్ థింగ్.
1: అసత్యమైన దాన్ని మనం వరించకూడదు.
0: డోంట్ బి ఆఫ్టర్ ఫాల్స్హుడ్.
1: ఈ జగత్ అంతా కూడా అనిత్యము అశాశ్వతమే.
0: ద హోల్ వరల్డ్ ఈస్ టెంపరరీ అండ్ ఫ్లీటింగ్. కనుకనే
1: భగవంతుడు కృష్ణుడు గీతలో చెప్తూ వచ్చాడు.
0: సో గాడ్
1: అనిత్యం అసుఖం లోకం.
0: ద హోల్ వరల్డ్ ఈస్ ఎఫిమరల్ అనిత్యం అసుఖం
1: ప్రాప్య భజస్వమాం అన్నాడు.
0: ప్రే టు గాడ్ కంటిన్యూస్లీ.
1: ఇదంత అనిత్యము అసుఖము.
0: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్
1: మిజరీ. రేపు పోతుంది.
0: A temporary comes today and passes off tomorrow.
1: భగవంతుడు ఎప్పటికి రాడు ఎప్పటికి పోడు.
0: గాడ్ నెదర్ కమ్స్ నర్ గోస్.
1: రాక పోకలు లేనిటువంటి ఒక రాజమూర్తి కృష్ణుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ కృష్ణ ఇస్ ద వన్ హూ హాస్ నైదర్ ఎంట్రన్స్ నార్ ఎగ్జిట్.
1: కనుకనే అతన్ని గోపికలు అన్ని విధములుగా కూడా ప్రార్థిస్తూ ఆరాధిస్తూ ఆనందిస్తూ జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
0: సో గోపికాస్ ప్రేడ్ టు హిమ్ ఇన్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ వర్షిప్ అండ్ దే డిలైటెడ్. దే హాడ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్.
1: కనుక దైవత్వంలో ఉండేటువంటి మాధుర్యము,
0: the sweetness in the divinity,
1: దైవత్వంలో ఉన్నటువంటి ప్రేమ తత్వము,
0: the principle of love and divinity,
1: అట్టిదని ఎవరు కూడా వర్ణించలేరు.
0: Can never describe in a specific way. ఎంత
1: వర్ణించినప్పుడు అది తనివి తీరినటువంటిది.
0: And you cannot satisfy to get it saturated.
1: అటువంటి ఒక దివ్యత్వాన్ని ఎవరు ఏ రీతిగా వర్ణించగలరు?
0: Is it possible for you to narrate in full the divinity?
1: కాన
0: పాండవులు
1: ఈ విధంగా కృష్ణనామస్మరణ చేతనే కాలములు గడుపుతూ వచ్చారు.
0: పాండవ స్పెండ్ దేర్ లైఫ్ టైమ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ.
1: భక్తుల నిమిత్తమే కృష్ణుడు ఎంత హీనమైనటువంటి పని అయినా చేస్తాడు.
0: ఫర్ ది సేక్ ఆఫ్ ఎ డివోటీ గాడ్ ఈస్ ప్రిపేర్డ్ టు డూ ఎనీ సింపుల్ మీన్ యాక్ట్.
1: నిన్న చెప్పాను 11వ సంవత్సరంలో రోమరు శివనం లోపల
0: అట్ ది ఏజ్ ఆఫ్ 11
1: ద్రౌపది ధర్మజుడు నడుచుకుంటూ పోతున్నారు.
0: అట్ ది ఇయర్ ఆఫ్ 11 well they were just passing by the
1: fort. ఇక్కడ ఒక పండినటువంటి పండుగను చూచింది ఈ ద్రౌపది.
0: ద్రౌపది saw a very big fruit.
1: నాత ఈ పండు ఈ నాటికి మన అందరికీ ఆహారంగా ఉండొచ్చును.
0: In the 11th year when she noticed that very big fruit, she wanted that fruit.
1: దీన్ని వెతుకుంటూ అర్జునుడు వచ్చాడు.
0: And Arjuna came in search of them.
1: కొట్టాడు అమ్ముతో.
0: And he had hit that fruit with an arrow.
1: పడింది.
0: It fell on the ground.
1: పడేటప్పటికి అర్జునుడు ఎత్తడానికి ప్రయత్నం చేశాడు.
0: Arjuna was making an attempt to so heavy.
1: తిరిగి ధర్మజుడు ఎత్తాడు.
0: ధర్మజు ఆల్సో అసిస్టెడ్.
1: ద్రౌపది ముగ్గురు చేరారు.
0: ద్రౌపది ఆల్సో జాయిన్.
1: కదిలించలేకపోయారు.
0: కుడ్ నాట్ షేక్ ది ఫ్రూట్.
1: కదలదు నీది సంకల్పం లేనిది గడ్డిపోచేయును.
0: ఓ గాడ్ ఈవెన్ ఎ గ్రాస్ బ్లేడ్ వుడ్ నాట్ మూవ్ విత్
1: కారణ అకారణ.
0: విత్ రీజన్ ఆర్ వితౌట్ రీజన్.
1: కారణ అకారణ తిదివిరేప పాటు మాత్రమునకే పేరు లేకపోవు నీ తలపున. అది ఎరుంగరు పది గలంగరు ఉదమ చెందరు భూమిని కొందరు భూవేకమును వర్తించేదని కడు విర్రవీగదురు కాని చివరికే వేడికేది సంభవించునో తెలియదాలనంత వారనైనా కదలదు నీదు సంకల్పం లేనిది అన్నాడు. కాబట్టి నీ సంకల్పం లేకుండా ఇది కదలడానికి వీలు కాదు కృష్ణ అనుకున్నాడు.
0: ఓ కృష్ణ నథింగ్ కెన్ హ్యాపెన్ వితౌట్ యువర్ డివైన్ వేవ్.
1: ఈ అవస్థలో పడుతూ ఉండినట్టే భీముడు నకుల సహదేవుడు కూడా వచ్చారు.
0: భీమ నకుల సహదేవ రీచ్ ద స్పాట్.
1: భీముడు వచ్చాడే అనుకుని వీళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు.
0: దే వర్ సో హ్యాపీ బికాస్ ద స్ట్రాంగ్ భీమ వాస్ దేర్.
1: భీముడు భుజబలము బుద్ధిబలము గదబలము అన్ని బలములు ఉన్నటువంటి వాడు భీముడు.
0: బికాస్ భీమ హాస్ గాట్ ఆల్ ద పవర్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ అండ్ ద మెంటల్ స్ట్రెంగ్త్
1: పట్టుకున్నాడు.
0: అండ్ హీ జస్ట్ లిఫ్టెడ్ విత్ హిస్ లెఫ్ట్ హ్యాండ్.
1: కానీ కదిలించలేకపోయాడు.
0: హి కుడ్ నాట్ షేక్ ద ఫ్రూట్.
1: కనుక రెండు భుజములు ఉపయోగపెట్టాడు.
0: హి జాయిన్డ్ బోత్ ద హ్యాండ్స్.
1: ఏ మాత్రము చాలలేదు.
0: ఇట్ వాస్ నాట్ ఎనఫ్.
1: ఈ పంచ పాండవులు ద్రౌపది ఐదు ఆరు మంది చేరి దాన్ని ఎత్తలేకపోయారు.
0: ఫైవ్ పాండవస్ అండ్ ద్రౌపది ఆల్ ది సిక్స్ ఆఫ్ దెమ్ కుడ్ నాట్ లిఫ్ట్ ద హెవీ ఫ్రూట్.
1: చేస్తుండే సమయం లోపల ఆ రోమ ఋషి యొక్క రోమంలంతా లేస్తూ లేస్తూ వచ్చాయి.
0: As they have been doing all that, the hair of that sage Rama Rishi started moving,
1: shaking.
0: In fact, for the very same fruit Rama Rishi has been in
1: penance.
0: It is immortal
1: fruit.
0: When once I partake this fruit, I will not need, I don't need to have any food or drink.
1: భగవంతుడు అమృత స్వరూపుడు.
0: గాడ్ ఈజ్ ఇమ్మోర్టల్.
1: కనుక ఈ ఫలమును అనుభవించటం చేత భగవంతుని కూడా అనుభవించిన వారమవుతాం.
0: Therefore, when once we partake this fruit, it amounts to
1: Ramarishi
0: enjoying the divine himself. Ramarishi is a noble one.
1: సమక్రమేణ వెంటుకు లేస్తూ వచ్చాయి.
0: And then the hair started just getting up.
1: పాండవులు కట్టివేయడానికి సిద్ధమైపోతూ వచ్చాయి.
0: They were all ready to arrest Pandava.
1: ద్రౌపది భయపడిపోయింది.
0: ద్రౌపది was afraid of situation.
1: ఇంతకాలము కాపాడిన కాపాడడం వేరు కాదు, ఈనాడు మీరు కాపాడాలి.
0: కృష్ణ, యూ హావ్ బీన్ ప్రొటెక్టింగ్ అస్ ఆల్ అలాంగ్, బట్ నౌ ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ నౌ.
1: ఎన్ని రీతులుగానో మీరు కాపాడుతూ వచ్చారు.
0: యూ సేవ్డ్ అస్ ఇన్ సెవెరల్ వేస్.
1: ఎలాంటి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని రక్షిస్తూ వచ్చారు.
0: అట్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ యూ హావ్ హెల్ప్డ్
1: us. నీవే తప్పని తప్పరం, మరి ఇంకెవ్వరు లేరు మాకు.
0: ఓ కృష్ణ, యూ హావ్ నో అదర్ రిఫ్యూజ్ అదర్ దెన్ యూ.
1: కృష్ణ ఆపత్ బాంధవాన్ని గట్టిగా అరిచింది.
0: ఓ కృష్ణ, యూ ఆర్ ద రిఫ్యూజ్ ఆఫ్ ద ఫోర్ లార్డ్, షీ షౌటెడ్.
1: వచ్చాడు నవ్వుకుంటూ.
0: Krishna came there smiling.
1: ఏమి చెల్లి, ఎందుకోసం ఇంత గట్టిగా అరుస్తున్నావు?
0: సిస్టర్, వై ఆర్ యూ షౌటింగ్?
1: ఫలంలో కోరిందే నీవు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ వాంటెడ్ ద ఫ్రూట్.
1: ఇప్పుడు నీవు అనుభవించు.
0: కమ్ ఆన్, ఈట్ ఇట్.
1: కృష్ణ, నాకు తెలియకుండా నేనేదో కోరాను.
0: అన్నోయింగ్లీ ఐ వాంటెడ్ ద ఫ్రూట్.
1: మానవులు అయినటువంటి మాకు ఈ ప్రజ్ఞానం ఎంత వస్తుంది?
0: వీఆర్ జస్ట్ హ్యూమన్, వీ డోంట్ అండర్స్టాండ్ ద రియాలిటీ.
1: కాబట్టి ఈ నిమిషంలో మీరు మమ్మల్ని రక్షించాలి అన్నారు.
0: యూ హావ్ టు ప్రొటెక్ట్ us at this moment.
1: అప్పుడు కృష్ణుడు ఒక యుక్తి చెప్పాడు.
0: దెన్ కృష్ణ సెడ్ ఏ సింపుల్
1: ఫార్ములా. భగవంతుడు ఏ యుక్తి చెప్పినా, ఏ చిన్న పదం చెప్పినా, ఎటువంటి పని చేసినా అంత భక్తుల కోసమే కానీ తన నిమిత్తం కాదు.
0: Whatever God does, whatever He says, whatever simple word that He utters, it is for the devotee only.
1: ఇది నేను చేయడానికి వీలు కాదు.
0: Krishna said, it's not possible for me to do
1: it. నేను,
0: in fact, I move about in the realms of the mind of the sages. They too belong to me.
1: కనుక ధర్మజ, మీరు ఐదు మంది చేరి ద్రౌపదితో పాటు మీరు ఋషివనానికి పోండి.
0: So he said, Dharmaja, along with brothers and Draupadi, go to the
1: ashramaniki pondi.
0: You go to his ashram.
1: Ippudu atanu mimmalni sepinchadaniki siddhamai vastunnadu.
0: That sage is ready to curse you right now.
1: Meeru vellandi.
0: You go there.
1: Nenu vachin tarvata ee daniki meeru jawabu cheppakandi.
0: By the time I reach there, don't reply.
1: Mounam vahinchandi anna.
0: Observe silent.
1: Idi jagrata, jagrata annadu.
0: Said, be careful, careful.
1: Pandavulu vellaru.
0: Pandavas went.
1: ఆ రోమ ఋషి క్రోధం చోట నిండి ఉన్నాడు.
0: రోమ ఋషి వాస్ ఫుల్ ఆఫ్ యాంగర్ అండ్
1: పాండవుని శపించడానికి బయలుదేరి వస్తున్నాడు.
0: హి వాస్ రెడీ టు కర్స్, అబౌట్ టు కర్స్.
1: ఆ సమయంలో పాండవులు ఆ యొక్క ద్వారంలో ప్రవేశించారు.
0: పాండవస్ జస్ట్ స్టెప్డ్ ఇంటూ ద డోర్.
1: ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు అని క్రోధంతో మాట్లాడుతున్నాడు.
0: రోమ ఋషి సేజ్ ఆస్ హూ ఆర్ యూ, వేర్ డు యూ కమ్ ఫ్రమ్.
1: ఈ విధంగా సంభాషణలు జరిగేటువంటి ఆకాలక ఆబ్రాహ్మణ ఆసన్నమా అన్నట్టు అప్పటికప్పుడు సరిగా కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు.
0: యాజ్ ద కన్వర్సేషన్ వాజ్ గోయింగ్ ఆన్ అట్ ద అపాయింటెడ్ రైట్ డాట్ ఆఫ్ టైమ్ కృష్ణ అరైవ్డ్
1: తక్షణమే.
0: ఇమీడియట్లీ
1: ఋషిమాశ్రమ సంచారుడైనటువంటి వాడు కనుక ఋషి చెప్పాడు, స్వామి ఎందుకు మీరు మా ఆశ్రమానికి వచ్చారు? నేను ఎంత అదృష్టవంతును, ఈనాడు ఏ ఫలితమో ఏ అదృష్టమో అని చాలా వర్ణిస్తుంటూ వచ్చున్నాడు.
0: As God dwells in the realms of the heart of the sages, and he was, Krishna was received by Rama Rishi and said, what a good fortune I have, how lucky I am.
1: ఈ Rama Rishi వర్ణిస్తూ ఉంటే కృష్ణుడు పంచపాండవులకు ఒక్కొక్కరికి ఒక్కొక్కరు సాష్టాంగ నమస్కారం చేస్తూ వస్తున్నాడు.
0: As Rama Rishi was saying all his praises in praise of God, and Krishna started prostrating before all Pandavas. And
1: he Arjuna ki namaskaram chesadu, Bhimuni ki namaskaram chesadu, Nakula Sahadevudiki namaskaram chesadu, Draupadi kuda namaskaram chesadu.
0: Krishna was prostrating in front of everybody, Dharmaja, Arjuna, Bhima, Nakula, Sahadeva, including Draupadi.
1: Draupadi kuda namaskaram chesetappudiki ee Rama Rishiki chaala aashcharyam vesindi.
0: Rama Rishi was very much surprised watching this scene.
1: కృష్ణుడు సాక్షాత్ నారాయణమూర్తి.
0: కృష్ణ ఇస్ వెరీ గాడ్ హింసెల్ఫ్.
1: ఇతనే వీరికి నమస్కారం చేస్తుంటే వీరి ఇంకా నారాయణమూర్తి కంటే పెద్దవారు ఏమో.
0: When God himself is prostrating in front of these people must have been greater than God.
1: ఆయొక్క ఋషి కూడాను వీ పాండవులకు నమస్కారం చేశారు.
0: So the sage also fell at the feet of these Pandava.
1: పాండవులకు నమస్కారం చేసేటప్పటికి ఇంకా లొంగిపోయినట్టి.
0: And when once he does that prostration, it means he has submitted himself.
1: కోపం చల్లారింది.
0: And the anger was pacified.
1: శాంతి శాంతి శాంతి అన్నాడు కృష్ణుడు.
0: And Krishna said, let there be peace and peace thrice. Why do you repeat this word peace thrice? And then at the physical level, the mental peace and spiritual peace.
1: అనగా మూడింటి దేహరీతిగా మనస్సు రీతిగా ఆత్మరీతిగా మూడింటి ఎందు శాంతి పొందాలి అన్నాడు.
0: లెట్ దేర్ బి పీస్ అట్ ద ఫిజికల్ లెవెల్ అట్ ద సైకలాజికల్ లెవెల్ అట్ ది స్పిరిచువల్ లెవెల్.
1: కనుక నీవు శాంతిని పొందునాయన అన్నాడు.
0: లెట్ యూ లివ్ ఇన్ పీస్.
1: ఆ తర్వాత రోమఋషి విచారించాడు.
0: లేటర్ రోమఋషి వాజ్ ఎంక్వైరింగ్.
1: కృష్ణ ఏమిటి నీ యొక్క చిత్ర విచిత్రములు?
0: కృష్ణ వాట్ ఇస్ దిస్ మిస్టరీ?
1: నీకు మించినటువంటి వారు మరొకరు లేరు కదా.
0: దేర్ నన్ మోర్ దాన్ యూ.
1: అలాంటి నీవు వీరికి నమస్కారం చేయటంలో ఉండే అంతరార్థం ఏమిటి?
0: వాట్ డు యూ మీన్ వెన్ యూఆర్ ప్రాస్ట్రేటింగ్ టు దీస్ పీపుల్?
1: రోమ ఋషి, నేను భక్త మానసంచారిని.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐఎమ్ హాఫ్ ఆఫ్ మై
1: పరాధీనుడను.
0: ఐఎమ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ మై డివోటీ.
1: కాబట్టి వీరు పరమ భక్తులు నాకు.
0: దే ఆర్ గ్రేట్ డివోటీస్.
1: ఎలాంటి పరిస్థితులు ఎందుకు నన్ను మరవనటువంటి వారు?
0: Under any circumstances, in spite of all difficulties, they never forgot me.
1: అలాంటి వారికి నేను దాసుడైపోయాను.
0: Therefore, I have become a slave to my devotee.
1: పరాధీనుడు పరాధీనుడు పరాధీనుడు.
0: I am under the control of my devotee.
1: అప్పుడు పాండవుల యొక్క శక్తి సామర్థ్యములు రోమఋషి గుర్తించాడు.
0: Then Roma Rishi could understand the greatness of Pandavas.
1: గుర్తించి ఆ ఫలమును మీరే భుజించండి, మీరు స్థిరస్థాయిగా జీవించండి అన్న.
0: And then he gave this fruit to these Pandavas and blessed them with long life.
1: Long life. Healthy life, happy life, peaceful life.
0: Long life, healthy life, happy life, peaceful life.
1: కనుకనే పాండవులు కట్టగడపటి వరకు హ్యాపీ లైఫ్, హెల్తీ లైఫ్, పీస్ఫుల్ లైఫ్.
0: సో పాండవాస్ ఎంజాయ్డ్ టిల్ ది ఎండ్ హ్యాపీ లైఫ్, హెల్తీ లైఫ్.
1: స్వర్గంలో ప్రవేశించేంత వరకు కూడా వీళ్ళు హెల్తీగానే ఉన్నారు.
0: దే వర్ సో హెల్తీ అంటిల్ ది ఎంటర్డ్ దిస్ ద డోర్ స్టెప్ ఆఫ్ ది వెరీ హెవెన్.
1: ఈ అమృత ఫలం యొక్క
0: ది మీనింగ్ ఆఫ్ దిస్ ఫ్రూట్.
1: దానికి పాత్రులైనారు.
0: And they also earned the grace of Krishna.
1: Rishi yokka aarogyaniki paathulaina.
0: They also got the blessings of this age.
1: Kanuka bhagavantuni yokka bhakti okati sthiranga mani endunte ennintinina manam sadhinchavachchu.
0: If you have got the steady devotion for God, you can achieve
1: it. Manaku dasudiga vastuntadu.
0: And God himself runs after you as a slave.
1: Ee reetiga Krishna taarunnandu maatrame adhikanga kanipistunnayi.
0: These things you come across at the time of Krishna's incarnation.
1: యుద్ధము జరుగుతూ ఉండాలి.
0: బ్యాట్ వాస్ గోయింగ్ ఆన్.
1: తొమ్మిదవ దినము
0: ద నైన్త్ డే
1: భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు.
0: భీష్మ టుక్ ఎన్ ఓత్.
1: రేపటి దినము సాయంకాలం లోపల పాండవులను హతమారుస్తానన్నాడు.
0: బై టుమారోస్ ఈవినింగ్ ఐ విల్ కిల్ ఆల్ పాండవాస్.
1: అప్పుడు ద్రౌపది చాలా బాధపడింది.
0: ద్రౌపది ఫెల్ సో సాడ్.
1: అయ్యో, నా పతులను ఏ విధంగా కాపాడతావు కృష్ణ?
0: కృష్ణ, హౌ ఆర్ యూ గోయింగ్ టు సేవ్ మై హస్బెండ్స్?
1: నాకు దీర్ఘ సుమంగళత్వాన్ని అనుగ్రహించమన్నది.
0: యు వాంట్ మీ టు బి లివ్ హ్యాపీలీ విత్ మై హస్బెండ్స్?
1: చూస్తానన్నాడు.
0: కృష్ణ సెడ్ వెయిట్ వెయిట్ ఐ విల్ టేక్ కేర్.
1: నీ చూస్తానన్న తర్వాత చూస్తాడు తప్పక.
0: దెన్ హి సెడ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, ఐ విల్ సర్టన్లీ డూ ఇట్.
1: సరిగా ఆ సాయంకాలానికి అందరూ యుద్ధంలో ఓడిపోయినారు.
0: దే లాస్ట్ ద బ్యాటిల్ దట్ ఈవినింగ్.
1: భీష్ముడు పడిపోయాడు.
0: భీష్మ ఫెల్ ఆన్ ద గ్రౌండ్.
1: ఆ పడిపోయిన సమయం లోపల
0: అట్ దట్ టైమ్
1: రాత్రి అయిపోయేసరికి అందరూ విశ్రాంతి తీసుకున్నారు.
0: ఇట్ వాస్ నైట్ టైమ్, ఆల్ వర్ రెస్టింగ్.
1: అప్పుడు ద్రౌపదికి చెప్పాడు.
0: దెన్ హీ టోల్డ్ ద్రౌపది.
1: ద్రౌపది,
0: ద్రౌపది,
1: ఇప్పుడు చాలా మంచి సమయం.
0: ఇస్ ద రైట్ టైమ్.
1: భీష్ముడు నిద్ర రాకపోవటం చేత తిరుగుతున్నాడు టెంట్ లో అటు ఇటు.
0: యాజ్ భీష్మ వాజ్ రెస్ట్లెస్, హీ కుడ్ నాట్ గెట్ ఇన్ టు స్లీప్, సో హీ వాజ్ జస్ట్ మూవింగ్. ఎందుకంటే
1: ధర్మమూర్తులైన పాండవులను నేను ఈ విధంగా శపించాను.
0: In fact, I have cursed the Pandavas, the very embodiment of Dharma. And I did curse them. How can I kill them, that righteous people? And he was so restless, agitated and moving this side and that side. It was 10 o'clock night. 10 o'clock night in those days, they were enjoying the sound
1: sleep.
0: And that was Bhishma.
1: Draupadi cheppadu.
0: And he told
1: Draupadi, ippudu nuvu poi tachaname paadala paina padu unnadu.
0: Krishna told Draupadi, Draupadi, you go and fall at the feet of Bhishma.
1: Aanaati raanulanta kudanu kir kir kir aneetundi shabdam cheseetundi cheppulu vesukuneetundi.
0: Queens in those days, they had that footwear. As they walk, they make sound.
1: Ee Draupadi ki rajakumarthi kadagane aanu kuda kir kir ane shabdalu undeetundi cheppulu unnai.
0: Draupadi being the princess, she too had footwear that makes sound.
1: చేసుకుని పోతూ ఉండాలి.
0: తక్షణమే
1: ఆపినాడు మధ్యలోపల.
0: కృష్ణ స్టాప్డ్ హర్ ఇన్ ద మిడిల్.
1: ఈ శబ్దం వింటే భీష్ముడు ఎవరో స్త్రీలు వస్తున్నారనుకుంటాడు.
0: ఇఫ్ ది సౌండ్ ఆఫ్ ది స్లిప్పర్స్ ఇస్ హర్డ్ బై భీష్మ హి విల్ నోటీస్ హూ ఇస్ కమింగ్.
1: నువ్వు దాన్ని వదిలిపెట్టి అన్నాడు.
0: సో లీవ్ యువర్ స్లిప్పర్స్ హియర్.
1: ఆమె చెప్పులు వదులుతానే కృష్ణుడు తన అంగవస్త్రంలో దాన్ని బాగా మూట కట్టుకుని
0: అండ్ కృష్ణ టుక్ ఆఫ్ ది క్లాత్ అబౌవ్ ఓవర్ హిస్ షోల్డర్ అండ్ బండిల్.
1: నీవు ముందు పో అని పంపించాడు ఈమెను.
0: హి సెడ్ ద్రౌపది యు ఫస్ట్ గో.
1: ఈమె పోయింది. ఈయన ఆలోచన చేస్తూ అటు ఇటు నిండిస్తున్నాడు. అది తక్షణమే పాదాల పైన పడింది.
0: ద్రౌపది వెన్ దేర్ నోటీసింగ్ భీష్మ మూవింగ్ రెస్ట్లెస్లీ
1: పడినప్పుడు ఆ చేతికి తొడుక్కునేటువంటి గాజులు కదిలినాయి, శబ్దమునిచ్చాయి.
0: యాజ్ షీ టచ్డ్ ది ఫీట్ ఆఫ్ భీష్మ హీ కుడ్ నోటీస్ ది బ్యాంగిల్.
1: ఎవరో స్త్రీలు వచ్చారని చెప్పని ఆయన ఆలోచన లోపల దీర్ఘ సుమంగళీ భవ అని ఆశీర్వదించాడు.
0: నోటీసింగ్ ద బ్యాంగిల్స్ దేర్ ఇమీడియట్లీ సెడ్ దట్ యూ లివ్ లాంగ్ విత్ యువర్ హస్బెండ్.
1: ఇంతే నాకు చాలని లేచింది ఆమె.
0: లేచేటప్పటికి
1: భీష్ముడు చూచాడు.
0: భీష్మ నోటీస్ దిస్.
1: ఈ ద్రౌపది నీవా, ఎందుకు ఈ వేళలో వచ్చావు, ఎవరు నీకు తెచ్చారు, ఎవరు ఈ యుక్తిని బోధించారు?
0: ద్రౌపది అట్ దిస్ అవర్ యు ఆర్ హియర్ హూ టాట్ యూ దిస్ నాక్ హూ టోల్డ్ యూ దిస్
1: గ్రాండ్ ఫాదర్ నాకెవరు యుక్తిని బోధిస్తారు?
0: గ్రాండ్ ఫాదర్ హూ ఎల్స్ కెన్ టెల్ మీ?
1: పితామహుడు నీవు.
0: యు ఆర్ గ్రాండ్ ఫాదర్.
1: నాకు యుక్తిని బోధించేవాడు ఒక్కడే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ హూ టెల్స్ మీ ద ప్రొసీజర్.
1: అదే కృష్ణుడు.
0: కృష్ణుడే
1: నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడు.
0: దేర్ఫోర్ హి బ్రాట్ మీ హియర్.
1: అది జరిగిందంతా చెప్పింది.
0: హి టోల్డ్ వాట్ ఆల్ దట్ హాడ్ హ్యాపెన్డ్.
1: ఇక్కడ ఉండగానే కృష్ణుడు వచ్చాడు.
0: ఇన్ ద మీన్ టైమ్ కృష్ణ అరైవ్డ్ దేర్.
1: ఒకటట్టు ఆనందించాడు.
0: హి వాస్ హ్యాపీ ఆన్ వన్ వే.
1: పాండవులు రక్షించడం చాలా మంచిదే అయింది.
0: ఇట్స్ వెరీ గుడ్ దట్ పాండవ.
1: ఎందుకంటే వారు ధర్మమూర్తులు.
0: బికాజ్ దే ఆర్ రైచువస్.
1: దేశానికి ఆదర్శ పురుషులు.
0: దే ఆర్ ఐడియల్.
1: పరమ భక్తులు.
0: దే ఆర్ గ్రేట్ డివోటీస్.
1: ఇలాంటి భక్తులను రక్షించడం కంటే నాకేం కావాలా?
0: వాట్ ఎల్స్ వాట్ మోర్ ఐ వాంట్ అదర్ దాన్
1: అని మహాజ్ఞాని అయినటువంటి భీష్ముడు కూడా చెప్పుకున్నాడు.
0: సో భీష్మ వన్ ఆఫ్ విజ్డమ్ ఆల్సో స్టార్టెడ్ టెల్లింగ్.
1: నడిచి నడిచి అలసిపోయాడు, కూర్చున్నాడు.
0: యాజ్ హీ వాక్డ్ హి వాస్ టైర్డ్ అండ్
1: స్టాక్. ఏమైనా తెచ్చావా నాకు తిండి?
0: Krishna, have you brought any food for me to eat?
1: ఏదో సంకలో పెట్టుకున్నావే దాన్ని నాకు అందించు అన్నాడు.
0: What is that you are carrying on your shoulders? Please pass on.
1: నేను ఈ యుద్ధ సమయంలో నీకు భోజనాలు తీసుకుని రావటమే నా పని.
0: In the time of the battle, is it my job to carry food for you?
1: ఆమెను రక్షించే నిమిత్తమై ఆమె చెప్పును నేను మోసుకుని వచ్చాను అన్నాడు.
0: To protect Draupadi, I was carrying her slippers now.
1: ఆ అంగవస్త్రాన్ని తీరించేటప్పటికే రెండు చెప్పులు కింద పడ్డాయి.
0: దెన్ హీ ఓపెన్ ద క్లాత్, ది టూ స్లిప్పర్స్ ఫెల్ ఆన్ ద గ్రౌండ్.
1: భీష్ముని కంటి ధారలు కారినాయి.
0: భీష్మ స్టార్టెడ్ షెడ్డింగ్ టీయర్స్.
1: ఎంత భక్త పరాధీనుడు స్వామి నీవు.
0: స్వామి యు రియల్లీ సబ్మిట్ యువర్ సెల్ఫ్.
1: ఈమె రక్షించే నిమిత్తమై, ఈమె పదవులను పోషించే నిమిత్తమై ఆమె చెప్పులు కూడా నీవు మోస్తూ వచ్చావు.
0: టు ప్రొటెక్ట్ ద్రౌపది, టు ప్రొటెక్ట్ హస్బెండ్స్, యు ఆల్సో క్యారీడ్ ద స్లిప్పర్.
1: భగవంతుని భక్త రచన కోసమే ఎటువంటి నీచమైన కార్యంలో పాల్గొంటాడు?
0: టు ప్రొటెక్ట్ డివోటీస్, గాడ్ ఈస్ ప్రిపేర్డ్ టు డూ ఎనీ హార్డ్ మీన్.
1: భగవంతునికి నీచము అధికమైనటువంటి భేదం లేదు.
0: గాడ్ హ్యాస్ నో డిఫరెన్స్ లైక్ మీన్ అండ్ లో ఆర్ హార్డ్.
1: ఏ నిమిషంలో ఏది చేయాలంటే అది చేయగలడు.
0: హీ షూర్ టు డూ ఎనీథింగ్ దట్ హీ విల్.
1: రక్షణే తన యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
0: ప్రొటెక్టింగ్ ద డివోటీస్ ఈజ్ హిస్ చీఫ్ ఎయిమ్.
1: ఆ విధంగా పాండవులను చిన్న చిన్న దీని నుంచి పెద్ద దీని వరకు కాపాడుతూ వచ్చాడు.
0: అండ్ పాండవర్స్ వర్ ప్రొటెక్టెడ్ రైట్ ఫ్రమ్.
1: పాండవులు కూడా
0: పాండవర్
1: ఆ కృష్ణుని అంత ఆరాధనగా చేసుకుంటూ వచ్చేవారు.
0: దే వర్షిప్ దే హడ్ గాట్ దట్ ఇంటెన్స్ డివోషన్.
1: ఏ క్షణంకి వచ్చి మారినా కూడాను కృష్ణనామం మాత్రం మానేసుకుంటారు.
0: లెట్ ఎనీథింగ్ మే కమ్ ఇన్ ద వే బట్ నెవర్ ఫర్గాట్. సర్వదా
1: సర్వకాలేషు సర్వత్ర కృష్ణ చింతనం.
0: దే ఆల్వేస్ థాట్ ఆఫ్ గాడ్ ఎట్ ఆల్ పాయింట్స్ ఆఫ్ టైమ్ ఇన్ ఆల్ డిఫికల్టీస్ ఎవ్రీవేర్.
1: కృష్ణుడు కూడా అంతే, సర్వదా సర్వకాలేషు పాండవుల యొక్క ధ్యానము.
0: సో ఆల్సో కృష్ణ థాట్ ఆఫ్ పాండవాస్ ఆల్ త్రూ.
1: ఏ రికార్డు దాని యొక్క రికార్డ్ ఇస్తా ఉండే.
0: As it sounds, so is the sound.
1: కనుక భక్తుని యొక్క హృదయం ఏ విధంగా పరితపిస్తుంటావు, భగవంతుని యొక్క హృదయం కూడా ఆ విధంగా పరితపిస్తుంది.
0: As is the pining of the heart of the devotee, so also is the yearning of the heart of God.
1: Reaction, resound and reflection, భగవంతుని యొక్క స్వరూపము.
0: So reaction, reflection, resound are the very personification of God.
1: కనుక భగవంతుని యొక్క తత్వమును ఎవరు కూడా అర్థం చేసుకోలేరు.
0: ద నేచర్ ఆఫ్ గాడ్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడీ టు అండర్స్టాండ్.
1: ఇంత చిన్న పని చేశాడు అనుకుంటారు, చిన్న పని పెద్ద పని అని భేదం లేదు.
0: యు కెనాట్ సే గాడ్ హాస్ డన్ ది సింపుల్ టాస్క్.
1: నిమిత్తమే ఎలాంటి పని అయినా చేస్తాడు.
0: టు ప్రొటెక్ట్ డివోటీ గాడ్ విల్ డూ ఎనీథింగ్.
1: ఆ భక్తులే లేకపోతే భగవంతుడు ఎక్కడ?
0: వెన్ దేర్ ఇస్ నో డివోటీ, వేర్ ఇస్ ది క్వశ్చన్ ఆఫ్ గాడ్?
1: కనుక నీ భగవంతుని యొక్క గొప్పతనం వర్ణించేది, గొప్పతనం చేసేది కూడా భక్తులే.
0: ఇస్ ఓన్లీ డివోటీ హూ ప్రైజెస్ గాడ్.
1: ఇప్పుడు ఇక్కడ ఎంత ఇంతమంది ఇక్కడ చేరారు.
0: సో మెనీ
1: ఎందుకోసం వచ్చారు?
0: వై ఆర్ యూ హియర్?
1: ఒక్క ఆన్సర్ మీరు తెలుసుకోవచ్చు.
0: యు మే నో వన్ ఆన్సర్.
1: మీ దగ్గర లేనిది
0: That which is not in you,
1: మీ ఇంట్లో చిక్కనది,
0: that you can't get at home,
1: మీ గ్రామంలో దొరకనది,
0: that which is not available in the vicinity, that which is not in you, that which is not in the vicinity, is here, therefore you have come.
1: అంతే కాని లేకపోతే రమ్మని చెప్తే మీరు రారు.
0: But you are not invited here.
1: మీలో లేనటువంటిది సాయి ప్రేమ.
0: That which is not in you is the love for Sai.
1: మీలో లేనటువంటిది సాయి ప్రేమ.
0: That which is not at home is Sai.
1: మీ గ్రామంలో లేనటువంటిది సాయి ప్రేమ.
0: That which is not there in home town is Sai.
1: ఇక్కడనే ఉంది కాబట్టి ఈ ప్రేమను పొందటం కోసం నేను వచ్చారు.
0: The Sai's love is very here. In order to have it, you have come here.
1: కనుకనే మీ దగ్గర లేని దాన్ని పొందడానికి కోసం వచ్చారు.
0: సో యూ హావ్ కమ్ హియర్ టు అటైన్ దాట్ యూ డు నాట్ హావ్.
1: అది ఏ పొంది దీన్ని తీసుకుని పోండి.
0: దాట్ యూ గెట్ ఇట్ అండ్ రిటర్న్.
1: ఈ ప్రేమను హృదయాల్లో నింపుకోండి.
0: ఫిల్ యువర్ హార్ట్స్ విత్ దిస్ లవ్.
1: కాబట్టి భక్తులే లేకపోతే బాబా ఎక్కడ?
0: When there are no devotees, where is Baba?
1: Baba lekapothe bhaktulu ekkada?
0: When there is no Baba, where are devotees?
1: Baba ku bhaktulu ku sanni sambandha bandhavyam. ఎడబాయినటువంటి సంబంధము.
0: బాబా అండ్ డివోటీస్ ఆర్ ఇంటిమేట్. దే ఆర్ ఇన్సెపరబుల్.
1: అవినాభావ సంబంధము, అన్యోన్య ఆశ్రయము.
0: దే ఆర్ ఇంటర్ డిపెండెంట్ అండ్ ఇంటిమేట్.
1: నా యొక్క ప్రాణమే భక్తుడు.
0: అండ్ భగవాన్స్ వెరీ లైఫ్ ఇస్ డివోటీ.
1: ప్రాణమే బాబా.
0: అండ్ డివోటీస్ లైఫ్ ఇస్ బాబా హింసెల్ఫ్.
1: ఇరువురిది ఒకే ప్రాణమే.
0: అండ్ లైఫ్ ఇస్ వన్.
1: కనుకనే ఈ భావాన్ని మీరు అర్థం చేసుకుని మీరు ఎక్కడ ఉండినప్పటికీ బాబా రక్షిస్తూనే ఉంటుంటాడు.
0: విత్ దిస్ ఫీలింగ్ యూ మే బి ఎనీవేర్, బాబా విల్ సర్టన్లీ ప్రొటెక్ట్ యూ.
1: కనుక దైవ భక్తులైనటువంటి వారికి ఎలాంటి పరిస్థితి ఎందు కూడా ఏ బాధలు కూడా పొందరు.
0: డివోటీస్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ విల్ నెవర్ సఫర్.
1: అనేక చరిత్రలు ఎందు మీరు చదివి ఉంటారు.
0: యు మస్ట్ గో త్రూ హిస్టరీ.
1: భగవద్ భక్తులకు ఏ చేటు కూడా రాదు.
0: డివోటీ విల్ నెవర్ ఫేస్ ఎనీ ప్రాబ్లం.
1: అయితే వారి హృదయంలో పవిత్రమైనటువంటి యొక్క ఇది ఉండినప్పుడే ఇది సిద్ధమవుతుంది.
0: బట్ వెన్ దేర్ హార్ట్స్ ఆర్ సేక్రెడ్, దే డిజర్వ్ దట్ గ్రేట్.
1: కానీ మధ్య మధ్య కొంచెం పెండ్రం మాదిరి అటు ఇటు తిరుగుతుంటే ఇది చిక్కదు.
0: బట్ దేర్ ఇఫ్ దేర్ డివోషన్ ఇస్ వాసిలేటింగ్, నిర్మలమైన
1: స్థిరత్వంతో కూడినటువంటిగా ఉండాలి.
0: యూ షుడ్ హ్యావ్ దట్ స్టడీ డివోషన్ ఆల్ త్రూ.
1: గండశిలలుగా మీ యొక్క హృదయాలు ఉండాలి.
0: ఇట్ షుడ్ బి లైక్ బౌల్డర్స్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ది సీ.
1: సముద్రంలో గండశిలలు ఉంటాయి.
0: యు ఫైండ్ బౌల్డర్స్ ఇన్ ది సీ.
1: అలలు వచ్చి కొడుతూ ఉంటాయి.
0: ద వేవ్స్ డాష్ అగైన్స్ ద బౌల్డర్.
1: అలలు వదలవు, ఈ యొక్క శిల కదలదు.
0: వేవ్స్ డు నాట్ లీవ్ అండ్ బౌల్డర్స్ డోంట్ షేక్.
1: కనుక మీ హృదయంలో అనేటువంటిది ఆ గండశిలల మాదిరి ఉండాలి.
0: లెట్ యువర్ హార్ట్ బి లైక్ ఎ స్ట్రాంగ్ స్టడీ బౌల్డర్.
1: అనేక అవస్థలంతా వచ్చి మిమ్మల్ని కొడుతూ ఉంటాయి.
0: ఆల్ ద సఫరింగ్ ద వరల్డ్ ఆర్ లైక్ వేవ్స్.
1: కదలకుండా ఉంటుండాలి స్థిరంగా.
0: బట్ యు షుడ్ బి స్టడీ.
1: అది ఏ నిజమైన భక్తి.
0: దట్ ఈస్ ట్రూ డివోషన్.
1: కనుకనే నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం అన్నారు.
0: ది వెరీ డివినిటీ ఇస్ దట్ విచ్ ఇస్ ఇమ్మోర్టల్, నెక్టర్ అండ్ అన్పొల్యూటెడ్ దట్ విచ్ ఇస్ స్టాండర్డ్, విచ్ ఇస్ మోస్ట్ ఆస్పిషియస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: దేన్నైనా మనం సుఖంగా వదలచ్చు, కానీ దైవాన్ని మాత్రం వదలకండి.
0: యు మే గివ్ అప్ ఎనీథింగ్ బట్ నెవర్ గివ్ అప్ గాడ్.
1: దైవాన్ని మాత్రం మరువకండి.
0: నెవర్ ఫర్గెట్ గాడ్.
1: ఆ ఒక్క సత్యాన్ని మాత్రం హృదయంలో భద్రం చేసుకోండి.
0: నో ది సింగిల్ ట్రూత్ అండ్ ట్రెజర్ ఇట్.
1: అది ఏ మీకు సర్వ విధంలో రక్షించేటువంటి.
0: దట్ విల్ ప్రొటెక్ట్ యూ ఇన్ ఎవరీ పాసిబుల్ వే.

0: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Sai Ram, dear listeners. Since ancient times, righteousness, wealth, desire, and liberation have been embarked as the very essential goals of human life. How important are these markers and what is the way of attaining them? Bhagwan Sri Satya Sai Baba lovingly explains today. Let us now listen to the divine discourse delivered to the students of the Sri Satya Sai Institute of Higher Learning in Prashanthi Nilayam on 3rd September 1987.
2: వివిధ శాస్త్రశయము వేద వేదాంగముల్ జీవి మనసు తెరను చీల్చలేవు. వివిధ శాస్త్రచయము వేద వేదాంగముల్ జీవి మనసు తెరను చీల్చలేవు. తెరకు ఇవ్వల జీవి దేవుడవ్వల నుండు కార్యమిలను అవల కారణము.
3: ఆల్ ది స్క్రిప్చర్స్ ద వేదాస్ అండ్ వేదాంగాస్ కెనాట్ టేర్ ఓపెన్ ద వెయిల్ విచ్ కవర్స్ ద మైండ్ ఆఫ్ ద మ్యాన్. ఆన్ ద వన్ సైడ్ ఆఫ్ ది వెయిల్ ఈజ్ గాడ్, ఆన్ ది అదర్ ద జీవి ఇండివిజువల్ సోల్. ఆన్ వన్ సైడ్ ద కాజ్ అండ్ ఆన్ ది అదర్ ద క్రియేషన్.

మనసునందు మంచి మాటలందున మంచి నడతలందున మంచి

0: If you take an external view of a gramophone record plate, it will look uniform. There will not be any difference seen on the very face of it. But if you play the record, it produces different songs, different sounds, and there will be such differences pronounced. This is a fact which you will have to just understand.
1: Adhyapakulara, Vidyarthulara,
0: teachers and students.
1: పశుత్వము దైవత్వము ఈ రెండు తత్వములతో కూడినటువంటిదే మనస్సు.
0: మైండ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ది యానిమల్ నేచర్ అండ్ ద డివైన్ నేచర్.
1: ఆర్షద్వర్గములు అనేటువంటి దుర్గుణములకు లోనై
0: మైండ్ విచ్ ఈజ్ సబ్జెక్టెడ్ టు అండ్ విచ్ కమ్స్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ the six enemies of man, such as desire, anger, greed, etc.
1: Daiva prasaditamainatvanti sthiti gati mati sampattini sadviniyoga parichukonaka,
0: when it comes under the influence of these six enemies, it would not be able to get the divine state, it would not be able to enjoy the divine benefits, and it would not be able to appreciate the divinity.
1: దుర్వ్యసనమునకు లోనై
0: ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు గ్రీఫ్ అండ్ బ్యాడ్ ట్రీట్స్ అండ్ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సెస్.
1: దుష్టుడై దుర్గతిని పొంది
0: మ్యాన్ అండర్ సచ్ సర్కమ్స్టెన్సెస్ కమ్స్ టు గ్రీఫ్.
1: పతితుడై పశువు కంటే హీనమైపోతున్నాడు.
0: అండ్ సచ్ ఎ మ్యాన్ గెట్స్ రూయిన్డ్ అండ్ బికమ్స్ వర్స్ దాన్ ఈవెన్ ఎన్ యానిమల్.
1: అట్లు కాక
0: if one should not become that
1: kalamunu kalamunu karmanu sampattini sthitini gatini dharma buddhito,
0: if one uses his desires, the time and all the capacities available in the proper way, in the good way, and in the way of righteousness,
1: uttama bhavamulato,
0: and if he is associated with good people,
1: దైవం యొక్క దీక్షను,
0: వన్ వుడ్ బి ఏబుల్ టు గెట్ ది గుడ్ విషస్,
1: నీతి నిజాయితీలతో,
0: వన్ కెన్ ఆల్సో స్పెండ్ హిస్ లైఫ్ అకార్డింగ్ టు ది రూల్స్ ఆఫ్ మొరాలిటీ.
1: మానవత్వాన్ని మానవత్వం కంటే మిన్న అయినటువంటి దైవత్వాన్ని పొందటం, ఇది ఒక మార్గము.
0: ది అనదర్ వే ఈస్ ద వే ఆఫ్ ది వర్చ్యుయస్ పాత్ విచ్ విల్ లీడ్ హిమ్ టు divinity and enjoy the sacredness and divinity.
1: Satsankalpamulanu penchi,
0: developing association with goodness,
1: padamanniki penchi panchi,
0: and such goodness could be distributed among 10 other people.
1: Idiye manavuni yokka pradhanamainatundi dharmam ani bhavinchi,
0: man also should think that this is his primary duty.
1: Sarva padarthamulanu sadviniyoga parchukotam, ఇది ప్రధానమైన కర్తవ్యం మానవునకు.
0: ఇట్ ఈస్ ఎ ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ద మ్యాన్ టు మేక్ యూజ్ ఆఫ్ ఆల్ హిస్ కెపాసిటీస్ అండ్ టాలెంట్స్ ఇన్ ఎ గుడ్ వే అండ్ శాంక్టిఫై హిజ్ ఓన్ లైఫ్.
1: చూచుటకు మానవులందరూ ఒక్కటే అయినప్పటికీ,
0: టు లుక్ అట్ యు ఫైండ్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అలైక్,
1: ముండే ముండే మతిద్భిన్నాని,
0: యాజ్ యు గో ఆన్
1: ఒక్కొక్కరి తలంపులు వేరుగా,
0: యాజ్ యు గో ఆన్ అబ్జర్వింగ్ యు ఫైండ్ their thinking,
1: నడతలు వేరుగా,
0: their thinking, their thought pattern, their conduct would be different.
1: తమ యొక్క మాటలు వేరుగా కనిపించుచున్నవి.
0: Their talk, the words that they employ also would be different.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమును గావించి,
0: if one can harmonize these three, thought, word and deed,
1: దివ్యత్వమును చింతించి,
0: if one can contemplate always on divinity,
1: మానవత్వమును సార్థకం చేసుకోవటమే మనసు యొక్క ప్రధానమైన కర్తవ్యం.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ ద మైండ్ ఈజ్ టు శాంక్టిఫై ఇట్స్ ఓన్ సెల్ఫ్, యూజ్ ఇట్ ప్రాపర్లీ ఇన్ దిస్ పర్టికులర్ వే.
1: సంకల్పములు ఎట్టివో,
0: యాజ్ థాట్స్ ఆర్,
1: తన యొక్క స్థితిగతులు కూడా అట్టివి.
0: సో హిస్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ వుడ్ బి,
1: కనుక మానవుని యొక్క మంచి చెడ్డలు సంకల్పములపై ఆధారపడి ఉంటున్నది.
0: ది గుడ్ ఆర్ ద బ్యాడ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఆఫ్ మ్యాన్ డిపెండ్స్ అపాన్ ద హిస్ థింకింగ్.
1: ఈ సంకల్పములు రెండు విధములైనటువంటి సంకల్పములుగా ఉంటున్నవి.
0: హిస్ థాట్స్ మే బి క్లాసిఫైడ్ అండర్ టూ హెడ్స్.
1: ఒకటి శుద్ధ సంకల్పము, రెండవది అశుద్ధ సంకల్పము.
0: వన్ టైప్ ఆఫ్ థాట్స్ మే బి క్లాసిఫైడ్ యాజ్ ప్యూర్ థాట్స్ అండ్ ది అదర్ వన్ ఈజ్ ఇంప్యూర్ థాట్స్.
1: ఎప్పుడునూ పరుల యొక్క దోషమును వెతకటం,
0: ఇండల్జింగ్ ఆల్వేస్ ఇన్ థింకింగ్ ది డిఫెక్ట్స్ ఆఫ్
1: పరుల కీడును ఆశించటం,
0: డిజైరింగ్ టు అక్వైర్ ది అదర్స్ ప్రాపర్టీ
1: పరులను పీడించటం,
0: గివింగ్ ట్రబుల్ టు అదర్స్
1: పరులకు దుఃఖమును అందించటం,
0: గివింగ్ గ్రీఫ్ బై హిజ్ ఓన్ కాండక్ట్ టు అదర్స్
1: దివ్యత్వం విస్మరించటం,
0: గివింగ్ అప్ డివినిటీ
1: అపవిత్రతను విశ్వసించటం,
0: హ్యావింగ్ ఫుల్ ఫెయిత్ ఇన్ అన్సెక్రెడ్,
1: ఈ విధమైనటువంటి చర్యలలో తన యొక్క సంకల్పములను ఇమెచ్చటం, ఇది అశుద్ధ సంకల్పం యొక్క ప్రభావం.
0: ఆల్ దీస్ థింగ్స్ వుడ్ బి ది ఎఫెక్ట్ ఆఫ్ ద ఇంప్యూర్ థాట్స్ విచ్ మ్యాన్ ఎంటర్టైన్స్.
1: కానీ ఈ అశుద్ధ సంకల్పములు ప్రప్రథమలో అవి తనకు ఆనందంగా కనిపించవచ్చును.
0: ది ఇంప్యూర్ థాట్స్ అండ్ ది ఈవిల్ థాట్స్ మే అపియర్ టు బి వెరీ గుడ్ ఇన్ ది బిగినింగ్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: తన యొక్క చర్యలు తనకు మంచివిగా కనిపించవచ్చును.
0: హిస్ ఈవిల్ యాక్ట్స్ ఆల్సో మే అపియర్ టు బి వెరీ యాక్సెప్టబుల్, వెరీ మచ్ యాక్సెప్టబుల్ టు హిమ్.
1: కానీ అవి మున్ముందు చాలా ప్రమాదమునకు గురి చేయుచున్నవి.
0: బట్ యాజ్ టైమ్ పాసెస్ బై దీస్ విల్ ల్యాండ్ హిమ్ ఇన్ రియల్ ట్రబుల్.
1: ఇతరుల కీడును మనము తలపెట్టినప్పుడు అవి కొంతవరకు ఇతరులకు కీడు చేయవచ్చును, కానీ ఎదురు తిరిగి ఈ యొక్క కీడును తలపెట్టినటువంటి వానికి అనేక విధములుగా కీడును చేకూర్చును.
0: వెన్ వన్ ఇండల్జెస్ ఇన్ థింకింగ్ బ్యాడ్ ఆఫ్ అదర్స్ ఇట్ మైట్ హారమ్ అదర్స్ నో డౌట్ బట్ ఇట్ విల్ రిడౌన్ అండ్ ఇట్ విల్ డూ మచ్ మోర్ హారమ్ టు ద పర్సన్ హూ ఎంటర్టైన్స్ సచ్ ఈవిల్ థాట్స్ అగెన్స్ట్ అదర్స్.
1: కనుక పరదూషణ, పరనింద, పరుల పీడించటము ఇది మహాపాతకంగా మనం భావించాలి.
0: Therefore, we have to consider that as a great sin to think bad of others, to give trouble to others, to wish bad for others.
1: కనుక సంకల్పముల యొక్క ప్రభావము మానవుని యందు క్షణ క్షణమును కూడాను కనిపించుచున్నవి.
0: The effect of thoughts can be seen in the face of man every moment.
1: సంకల్ప వికల్పాత్మకం మనః అని మనసు యొక్క ప్రభావము సంకల్ప వికల్పంతో కూడటమే కాకుండా
0: man's mind consists of the thought processes, the thoughts coming in and disappearing.
1: ఈ సంకల్పమును నిరంతరం కూడాను మననం కూడాను చేయుచుండును.
0: Not merely do they appear and disappear, they go on leaving a permanent impact on the mind of man.
1: కనుక దుష్సంకల్పములకు మనం ఏమాత్రం కూడాను స్థానం ఇవ్వరాదు.
0: Therefore, we should not give room for bad thoughts at any point of time.
1: పరుల క్షేమమును, పరుల ఆనందమును, లోక కళ్యాణమును ఆశించి,
0: we should always wish the welfare of others, the welfare of the world and good for everyone.
1: దైవ చింతన చేత,
0: we should always be thinking of
1: సదాలోచనలు సచ్చింతనలు సలిపి,
0: we should always indulge or undertake to think good things and think
1: జీవితమును సద్గతికి మార్గమునకు చూచుకోవాలి.
0: One should make one's life take the right path.
1: ఇదే మనసు యొక్క ప్రధానమైనటువంటి ఫలితం.
0: దిస్ ఈస్ ది మోస్ట్ అప్రోప్రియేట్ థింగ్ విచ్ మైండ్.
1: సమస్త పదార్థములు కూడాను సంకల్పముల యొక్క స్వరూపములే.
0: ఆల్ ది ఆబ్జెక్ట్స్ విచ్ యు సీ ఆర్ ది ఫార్మ్ ఆఫ్ యువర్ ఓన్ థాట్స్.
1: ఈ పాంచభౌతికమైన ప్రపంచము, ఈ దేహము సంకల్పముల యొక్క స్వరూపమే.
0: ది వరల్డ్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్ అండ్ ది బాడీ is in a way a manifestation of your own
1: sankalpam nundi aavirbhavinchinadi.
0: The entire world has emerged from your thoughts.
1: Kanukane manomoolam idam jagattani jagattantaikudunu manasu yokka swabhavame swaroopame.
0: It is in this context it is said that the entire world has taken its form from your thinking and from the mind.
1: Ee sankalpamulu manushi nundi manushiki prayanamulu cheyavachunu.
0: These thoughts can travel from good to good.
1: ఈ సంకల్పములు చాలా శక్తివంతమైనది.
0: Thoughts are very powerful.
1: ప్రపంచమునే స్తంభింప చేయగలవు.
0: They can make the entire world to come to a point of standstill.
1: ప్రపంచమునే తన హస్తగతము గావించుకోగలదు.
0: You can make the entire world a part of your own, which can be under your control.
1: ఈ ప్రపంచమునే కదిలించగలదు.
0: Your thoughts can make the entire world move.
1: ఇట్టి సంకల్పముల యొక్క ప్రభావాన్ని మనం గుర్తించుకొనక,
0: without realizing such extraordinary power which thoughts have,
1: ఆవిర్భవించేటువంటి ప్రతి సంకల్పములను నిత్యానిత్య విషయ పరిశీలించక,
0: without also discriminating when thoughts occur, whether such thoughts are good or bad,
1: అన్ని సంకల్పములను కూడా మనము ఏదో ఒక విధంగా స్వేచ్ఛగా వదిలిపెడుతున్నాము.
0: We are allowing thoughts to take their own form freely, without questioning them, without discrimination.
1: కనుకని మానవుడు అనేక కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, విచారములకు గురి అవుతున్నాడు.
0: That is the reason why man is subjected to different types of problems, difficulties, trials, tribulations and various worries, grief.
1: ప్రతి సంకల్పము యొక్క దీనిని కూడా మనం చక్కగా విచారించి వినియోగించాలి.
0: Every thought will have to be thoroughly examined and then accepted.
1: ఒక్క మనసునందే ఉన్నది లోకము తిక్కబట్టి నరుడు తిరుగనేలా అన్నాడు వేమన.
0: వేమన హాస్ జస్ట్ సెడ్ దట్ ఇన్ ద మైండ్ ఎగ్జిస్ట్ ది ఎంటైర్ వరల్డ్, వై షుడ్ యు గో ఆన్ మూవింగ్ టు ఫైండ్ అవుట్ వాట్ ద వరల్డ్ ఈస్.
1: కేవలము తన యొక్క తత్వము తనయందే ఉండినప్పుడు కూడా గుర్తించుకొనక, వెలుపల ప్రపంచమునందు ఏదో ఉన్నదని రాకులాడుతున్నాడు పిచ్చి మానవుడు.
0: మ్యాన్ అపియర్స్ టు బి క్రేజీ సర్చింగ్ ఫార్ the real principle of God in the world outside, although it is existing in himself.
1: సామాన్యమైన మానవుని కూడాను మాధవత్వంగా రూపొందింపచేసేటువంటిది ఈ సంకల్పం యొక్క ప్రభావము.
0: Even an ordinary human being can become a real human being only by the proper thoughts.
1: సామాన్యుని పరమహంసగా మార్చవచ్చు.
0: The thoughts can make a sinner into a saint.
1: మానవుడు మాధవత్వాన్ని పొందవచ్చు.
0: It can make a man to become divine.
1: నరుడు వానరుడుగా కావచ్చు.
0: It can also make a man become monkey.
1: మనిషి రాక్షసునిగా మారవచ్చు.
0: It can also transform man into a demon.
1: ఈ అన్నింటికి మన సంకల్పమే కారణం.
0: For all these things, it is the thoughts which are responsible.
1: ఆనాటి పామరులు, పరమహంసల వలె, మహర్షుల వలె, యోగుల వలె తయారు కావడానికి ఏది కారణం?
0: What was it was responsible for transforming sinners of those days into great sages, saints and great men?
1: Vari pavitramainatundi satsankalpamule.
0: The most important reason which it transformed is their own sacred thoughts.
1: Sankalpamulu ye yokka swaroopanni chintinchino tadatma bhavanu pondutuntayi ee yokka sankalpamulu.
0: Thoughts tend to become and take the form of the object of thought.
1: మనము చెడ్డను సంకల్పించినా మనము చెడ్డ స్వరూపాన్ని పొందిపోతున్నాం.
0: ఇఫ్ వి గో ఆన్ థింకింగ్ బ్యాడ్, వి టెండ్ టు బికమ్ బ్యాడ్.
1: మంచినే చింతించినా మంచి ఆకారమును పొందుతున్నాం.
0: ఇఫ్ వి గో ఆన్ థింకింగ్ సంథింగ్ గుడ్, వి టెండ్ టు గెట్ దట్ వెరీ ఫార్మ్.
1: కనుకనే బంగారును కరిగించి ఒక మూసలో పోసినప్పుడు కరిగించిన బంగారం అంతా కూడాను ఆ మూస యొక్క ఆకారమునే చెందుతున్నాయి.
0: వెన్ యు మెల్ట్ గోల్డ్ and put it into a mold, the gold gets the form of the mold.
1: Anati maharshulu nirantaramu daivatvamune chintinchutu daiva chintalayende tama yokka manasunu leenam gavinchutu kalamunu karmamunu kayamunu kudanu daivatvamunaku ankitam gavinchatam chetane brahmavit brahmaiva bhavati taamu kudanu atti sthitini atti gatini anubhavinchagaligaru.
0: The sages of the olden days continuously contemplated about God, merged their mind in God, and in that particular process they became the divinity itself.
1: Yad bhavam tad bhavati.
0: As you think, so you become.
1: Yetti sthitiyo atti gati.
0: Whatever you do, the goal which you reach.
1: Kanuka manamu manchini chesi, manchini talchi, manchini chuchi, manchini chinchinchatam atyavasaram.
0: Therefore it is essential to think always good things, to see good, to be good and to reach good.
1: Manushini nadukunadi manase.
0: ఇట్ ఇస్ ది మైండ్ విచ్ మేక్స్ మ్యాన్ యాక్ట్ అండ్ కండక్ట్.
1: అట్టి మనసును పురస్కరించుకునే ప్రవర్తనలు రూపొందుతున్నాయి.
0: ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ ది మైండ్ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ థింక్స్.
1: కనుక మనసు చాలా ప్రధానమైనటువంటిది.
0: మైండ్ ఈజ్ దేర్ ఫోర్ వెరీ ఇంపార్టెంట్ వన్.
1: అయితే మనసుకు ఒక విధమైనటువంటి యొక్క దోషం ఉంటున్నది.
0: అట్ ద సేమ్ టైమ్ మైండ్ హ్యాస్ సర్టన్ ఫ్లాస్, సర్టన్ డిఫెక్ట్స్.
1: నేను వేరు, దేవుడు వేరు అనేటువంటి అజ్ఞానమే దీని యొక్క ప్రథమ దోషం.
0: ది ఫస్ట్ అండ్ ది ఫార్మోస్ట్ డిఫెక్ట్ ఆఫ్ ద మైండ్ ఈజ్ ద మైండ్ టెండ్స్ టు థింక్ దట్ ఇట్ ఈస్ డిఫరెంట్ అండ్ గాడ్ ఈస్ డిఫరెంట్.
1: వేద శాస్త్ర ఇతిహాస పురాణములు,
0: స్క్రిప్చర్స్, హిస్టరీ అండ్ ది మైథాలజీ,
1: భగవద్గీత, బ్రహ్మ సూత్రము, ఉపనిషత్తులు కూడాను నీవే బ్రహ్మము, ఆత్మనే బ్రహ్మమని బోధించుచున్నప్పటికీ ఈ మానవుడు తన అజ్ఞానమును విడువక నిరంతరము తాను వేరు, దైవం వేరు అనేటువంటి యొక్క భేదభావములకే గురి అవుతున్నాడు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ దిస్ డిక్లరేషన్ బై ది స్క్రిప్చర్స్, బై ది వేరియస్ టెక్స్ట్స్, భగవద్గీత, బ్రహ్మ సూత్రాస్ దట్ గాడ్ అండ్ మ్యాన్ ఆర్ వన్ అండ్ ద సేమ్, మ్యాన్ స్టిల్ ఇండల్జెస్ టు థింక్
1: సమస్త మత గ్రంథములు కూడాను ఏకత్వమనే బోధిస్తూ ఉన్నాయి.
0: ఆల్ ద స్క్రిప్చర్స్ హావ్ బీన్ ప్రీచింగ్ అండ్ ప్రొక్లైమింగ్ యూనిటీ ఆఫ్
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అనేటువంటి ఒక సమస్తమైనటువంటి సమిష్టి అయినటువంటి స్వరూపాన్ని సమస్త గ్రంథములు కూడాను తెలుపుతూ వచ్చాయి.
0: ఆల్ ద స్క్రిప్చర్స్ ఆల్సో ఆర్ డిక్లరింగ్ యూనిటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అండ్ ఎవ్రీథింగ్ యాజ్ బ్రహ్మన్.
1: కానీ ఇట్టి సత్యమును గుర్తించుకునలేక, తన స్వస్వరూపాన్ని దర్శించుకునలేక, దేహమే నేననేటువంటి మహాప్రమాదమునకు గురి అవుతున్నాడు.
0: బట్ వాట్ ఈస్ అన్ఫార్చునేట్ ఈస్ మ్యాన్ ఈస్ నాట్ రియలైజింగ్ దిస్ పర్టికులర్ థింగ్. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ డిక్లరేషన్స్ హీ టెండ్స్ టు థింక్ దట్ హీఈస్ బాడీ.
1: మనిషిలో ఉన్న నేను అనేటువంటి యొక్క విశ్వాసముతో కూడినటువంటి యొక్క భావము,
0: హీ హ్యాస్ టు రియలైజ్ దట్ హీఈస్ ఓన్లీ ద ఇన్డ్వెలర్ ఆఫ్ ద బాడీ.
1: ఈ సంకల్పము,
0: దిస్ థాట్,
1: ఈ విధమైనటువంటి యొక్క భావములతో కూడినటువంటి యొక్క స్వరూపాన్ని
0: హీ హ్యాస్ టు కంటిన్యూస్లీ థింక్ ఇన్ ది ఫారం
1: చిత్త తత్వమును.
0: హీ హ్యాస్ టు ఆల్సో థింక్ అబౌట్ హిజ్ ఓన్ మైండ్,
1: ఆత్మస్వరూపంగా విశ్వసించి
0: హీ హ్యాస్ టు థింక్ ఆల్ దీస్ ఆర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ ఓన్లీ.
1: ఆనందమును అనుభవించి
0: హీ హ్యాస్ టు ఎంజాయ్ ది బ్లిస్ ఫ్రమ్ సచ్ థాట్స్.
1: పరులోకి పంచటమే పవిత్రమైన చరిత్రల యొక్క స్వభావము.
0: హీ హ్యాస్ టు ఆల్సో డిస్ట్రిబ్యూట్ దిస్ కైండ్ ఆఫ్ జాయ్ విచ్ హీ గెట్స్ అమంగ్ మెనీ అదర్ పీపుల్.
1: మహావాక్యములైనటువంటి
0: దేర్ ఆర్ సో మెనీ థాట్స్.
1: అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, తత్ త్వం అసి అనేటువంటి వాక్యముల యొక్క అంతరార్థాన్ని కూడా గుర్తించి
0: వన్ హ్యాస్ టు రియలైజ్ ద గ్రేట్ డిక్లరేషన్స్ మేడ్ బై ది స్క్రిప్చర్స్ సచ్ యాజ్ అహం బ్రహ్మాస్మి, అయం బ్రహ్మ, తత్వమసి, ఐఎమ్ దాట్, ఐఎమాత్మం బ్రహ్మ, ఐఎమ్ బ్రహ్మ అలూన్. అండ్ హీ హాస్ టు రికగ్నైజ్ ది ట్రూత్ బిహైండ్ ఆల్ దీస్ డిక్లరేషన్స్.
1: ఇట్టి సత్యసూక్తులను విశ్వసించి
0: హీ హాస్ టు డెవలప్ ఫెయిత్ ఇన్ దీస్ గ్రేట్ థాట్స్.
1: దీనిని ఆచరణ యందు ఉంచినప్పుడే
0: హీ హాస్ టు ప్రాక్టీస్ ఆల్ దీస్ థింగ్స్.
1: ఆత్మస్వరూపాన్ని గుర్తించుటకు వీలవుతుంది.
0: దెన్ ఓన్లీ హీ వుడ్ బి ఏబుల్ టు రికగ్నైజ్ ది ఆత్మస్వరూప, హిజ్ రియల్ ఆత్మిక్ ఫార్మ్.
1: ప్రాచీన కాలం నుండి మన భారతీయులు,
0: రైట్ ఫ్రమ్ ద ఓల్డెన్ డేస్ అవర్ భారతీయస్,
1: అనేక విధములైనటువంటి యొక్క ఆదర్శ మార్గములను అనుభవించి
0: దే హావ్ ఎక్స్పీరియన్స్డ్ వేరియస్ థింగ్స్ ఇన్ అన్ ఐడియల్ వే, ఇన్ అ మోడల్ వే.
1: ఇందులో ప్రధానమైనటువంటి యొక్క సారాంశం గుర్తించి
0: దే హావ్ ఆల్సో రికగ్నైజ్డ్ ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ దేర్ ఎక్స్పీరియన్సెస్.
1: గుణమే అన్నింటికంటే ప్రధానము, మూలం అని కూడా వారు అర్థం చేసుకున్నారు.
0: దే హావ్ ఆల్సో అండర్స్టూడ్ దట్ ఇట్ ఈస్ ది వర్చ్యూ విచ్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్.
1: ధనము కోల్పోయిన వారంత బాధపడేటువంటి వారు కాదు.
0: దే నెవర్ యూస్ టు బాదర్ దెమ్సెల్స్ వెన్ దే లాస్ట్ మనీ.
1: తన యొక్క ఆరోగ్యం కోల్పోయిన కూడా వారు చింతించేటువంటి వారు కాదు.
0: దే నెవర్ ఆల్సో బాదర్డ్ ఇన్ దట్ వే ఈవెన్ వెన్ దే లాస్ట్ దేర్ హెల్త్.
1: ఏదో విధమైనటువంటి కొన్ని కన్న కష్టములకు గురి అయిపోయి ఈ ఆరోగ్యమును, ధనమును కూడా ఆర్జించవచ్చునని భావించేటి వారు.
0: దే ఆల్సో రియలైజ్డ్ అండ్ ఫెల్ట్ దట్ హెల్త్ అండ్ వెల్త్ కుడ్ బి అక్వైర్డ్ ఇఫ్ దే టేక్ ఎ లిటిల్ ట్రబుల్.
1: కానీ గుణము పోయిన ప్రాణమే పోయినట్టుగా చింతించేది వారు.
0: దే ఆల్సో థాట్ దట్ ఇఫ్ వన్ లూజెస్ క్యారెక్టర్ అండ్ వర్చ్యూ ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ డెత్.
1: కనుకనే ఈనాటి ఆధునిక విద్యార్థులు విద్యార్థినులు ఈ యొక్క మూడు సత్యములను కూడా చక్కగా గుర్తించి వర్తించడం అత్యవసరము.
0: ది స్టూడెంట్స్ ఆఫ్ మోడర్న్ డే దేర్ఫోర్ హ్యావ్ టు రికగ్నైజ్ త్రీ ఇంపార్టెంట్ థింగ్స్ అండ్ కండక్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ కన్ఫార్మిటీ విత్ దీస్ త్రీ ఇంపార్టెంట్ థింగ్స్.
1: ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్.
0: ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్.
1: ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్.
0: ది సెకండ్ ఈజ్ ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్.
1: If character is lost, everything is lost.
0: The third one is, if character is lost, everything is lost.
1: ఈ సత్యవాక్యములను వారు ఆధారం చేసుకుని వారి జీవితమును కొనసాగిస్తూ వచ్చారు.
0: The olden days, they based their life on these three important things and conductors of modern day, therefore, have to recognize three important things and conduct themselves in conformity with these three important things.
1: If wealth is

0: this, they based their life on these three important things and conducted themselves accordingly.
1: కానీ ఈనాటి ఆధునిక విద్యార్థులు,
0: the students of the modern day,
1: తమ యొక్క భావములను గుర్తించుకొనక,
0: they don't seem to recognize their own feelings.
1: మితిమీరినటువంటి స్వేచ్ఛకు
0: they always try to have
1: తాము గతులను తప్పి
0: unbridled freedom and go in the wrong
1: మతులను చర్చుకొని,
0: they also spoil their minds.
1: దుర్గతిని అనుభవిస్తున్నారు.
0: దే ఆర్ కమింగ్ టు గ్రీఫ్.
1: ఆనాటి పవిత్రమైన ఈ సూత్రమునకు రివర్స్, వెనుక దారిని పట్టిస్తున్నారు.
0: ది స్టూడెంట్స్ ఆఫ్ ది మోడర్న్ డే ఆర్ రివర్సింగ్ ది ప్రిన్సిపల్స్ విచ్ ది
1: కారు కానీ లేక బస్సు కానీ ట్రైన్ కానీ ప్లేన్ కానీ రివర్స్ గేర్ వేసి డ్రైవ్ చేసినప్పుడు అది వెనక్కి పోతుంది కానీ ముందుకు పోదు.
0: వాట్ ఎవర్ వెహికల్ బీట్ ఎ కార్, బస్, ట్రైన్ ఆర్ ఏరోప్లేన్, వెన్ యూ పుట్ ఇట్ ఇన్ రివర్స్ గేర్ అండ్ డ్రైవ్ ఇట్ గోస్, ఇట్ గెట్స్ బ్యాక్వర్డ్స్ అండ్ ఇట్ విల్ నాట్ మూవ్.
1: ఈనాటి విద్యార్థులు ఈ రివర్స్ గేర్ లోపల ప్రయాణం సల్పుతున్నారు.
0: ద స్టూడెంట్స్ ఆఫ్ టుడే సీమ్ టు బి ట్రావెలింగ్ ఇన్ ద రివర్స్ గేర్.
1: ఇఫ్ క్యారెక్టర్ ఇస్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్ అంటారు.
0: ది స్టూడెంట్స్ ఆఫ్ ది మోడర్న్ డే బిలీవ్ దట్ ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్.
1: ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్ అంటారు.
0: ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్ దే సే సంథింగ్ ఈజ్ లాస్ట్.
1: కానీ ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అంటారు.
0: అండ్ దే ఆల్సో సే దట్ ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్.
1: ఏమిటి ఈ హెల్త్?
0: వాట్ ఈస్ దిస్ హెల్త్?
1: కానీ హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు.
0: అట్ ద సేమ్ టైమ్ దే సే హెల్త్ ఈజ్ వెల్త్.
1: హెల్త్ ఎందుకోసం ఉండాలి?
0: వై షుడ్ యూ హ్యావ్ హెల్త్?
1: ఈ దేహమును సన్మార్గములో సత్కర్మలలో ప్రవేశించినట్లయినా ఈ హెల్త్ అవసరమే.
0: హెల్త్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ఆర్డర్ టు పుట్ ద బాడీ టు గుడ్ యూజ్ అండ్ టు పుట్ ఇట్ టు ది సర్వీస్ ఆఫ్ అదర్స్.
1: దుర్మార్గములు యందు, దుష్ప్రవర్తన యందు ప్రవేశింపజేసేటువంటి ఈ దేహమును ఉండుట కంటే పోవటమే మంచిది.
0: ఇన్స్టెడ్ ఆఫ్ మేకింగ్ దిస్ బాడీ గో ఇన్ ద రాంగ్ పాత్, ఇన్ ద ఈవిల్ పాత్ for doing evil deeds, it is better that this
1: మానవత్వాన్ని సార్థకం చేసుకోలేనిటువంటి యొక్క ఈ యొక్క దేహము నిరర్థకం అనేటువంటి చింతనే చాలా మంచిది.
0: If you are not going to sanctify the human life, this body is useless and it is better that it is destroyed.
1: కనుక దేహము యొక్క ఆరోగ్యం ప్రధానం కాదు.
0: Therefore, the health of the
1: మనసు యొక్క యోచన అత్యవసరమైనటువంటిది.
0: The health of the physical body is not that important compared to the health of the mind.
1: సంకల్పములను మనం అభివృద్ధి పరచుకున్నప్పుడే ఇది సన్మార్గములో ప్రవేశపెట్టుటకు వీలవుతుంది.
0: Only when we develop good company, we tend to develop good thoughts.
1: ఆనాటి మహనీయులు ఒక్కొక్క విధమైనటువంటి సంకల్పములను కూడాను ఒక్కొక్క ఉత్తమమైన మార్గములో ఉపయోగపెడుతూ వచ్చారు.
0: The great men of the olden days used to always think on the right lines and for the good of others.
1: Kopamu chaala cheddadi ani varu bhavistu vacharu.
0: They always believed that anger will have very bad effects.
1: Kaani aa kopam kudanu cheddadi kaadu.
0: Even that anger is in a way is
1: samaya sandarbhamulu puraskarinchukoni kudanu aa kopam chaala upakarigaane untundi.
0: If you can employ anger depending upon the circumstances, it can be you put to good use.
1: క్షమా కరుణ చాలా మంచి అని భావించేది వారు.
0: దే యూస్ టు థింక్ దట్ ఫర్గివ్నెస్ అండ్ ఆల్సో పేషెన్స్.
1: కానీ ఆ క్షమా కరుణలు కూడాను ఆ యొక్క సమయ సందర్భాన్ని పురస్కరించుకునే ఉపయోగించుకోవాలి. లేకుంటే క్షమా కరుణ కూడాను చెడ్డవే అవుతాయి.
0: బట్ ఇఫ్ యూ డు నాట్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ కెపాసిటీ టు ఫర్గివ్ అండ్ ఆల్సో కైండ్నెస్ ఇన్ ది ప్రాపర్ వే, దే కెన్ ఆల్సో డూ యూ హార్మ్.
1: దుర్వాసుడు తన యొక్క కోపమును తపస్సుగా భావిస్తూ వచ్చాడు.
0: Durvasa always considered his anger as his own penance, tapas.
1: Aa tapasse agniga visheshistu vachadu.
0: He also believed that tapas as fire.
1: Ee kopamune jalamuga visheshinchu vachadu.
0: He always considered this anger as something like water.
1: Tapasu agni, kopamu jalamu.
0: He considered tapas and penance as fire, anger as water.
1: అయితే అగ్ని జలము ఆర్పగలదు.
0: వాటర్ కెన్ క్వెంచ్ అండ్ సబ్సైడ్ ది ఫైర్.
1: కానీ కొన్ని కొన్ని సమయంలో జలము నందే అగ్ని సృష్టింపవచ్చును.
0: బట్ ఆల్సో ఇట్ మస్ట్ బి రిమెంబర్డ్ దట్ యు కెన్ గెట్ ఫైర్ అవుట్ ఆఫ్ వాటర్.
1: కనుక జలము నందు అగ్ని.

0: అగ్నియందు జలము కూడాను దీని విలీనమై ఉంటున్నవి.
1: ఇట్ మస్ట్ దేర్ఫోర్ రిమెంబర్డ్ దట్ దేర్ ఇస్ ఎ క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్
0: వీటిని ఉపయోగించుకునేటువంటి విధానంలోనే మంచి చెడ్డలు రూపొందుతూ వస్తున్నవి.
1: బట్ ఇన్ ది ప్రాపర్ యూజ్ ఆఫ్ దీస్ థింగ్స్ ఎవ్రీథింగ్ లైస్.
0: స్వార్థరహితమైనటువంటి కోపం కూడాను ఇది చాలా ఉత్తమమైనటువంటి మార్గమని చేకూరుస్తుంది.
1: ఇఫ్ యాంగర్ కెన్ బి యూజ్ నాట్ ఫర్ సెల్ఫిష్ పర్పసెస్ ఇట్ కెన్ బి పుట్ టు గుడ్ యూజ్.
0: ధర్మబద్ధమైనటువంటి కోపము ఉపకారమునే గావిస్తుంది.
1: యాంగర్ యూజ్డ్ ఫర్ రైచియస్ కాండక్ట్ ఈజ్ ఆల్సో గుడ్.
0: ఇతరుల యొక్క అజ్ఞానమును అహంకారమును
1: టు డిస్ట్రాయ్ అదర్స్ ఈగోటిజం అండ్
0: అసూయాది మమత్వములను
1: అదర్స్ ఇగ్నోరెన్స్ అండ్
0: దూరము గావించుటకై కోపం కూడాను కొంత ఉపయోగపెట్టవలసి వస్తుంది.
1: వన్ కెన్ యూజ్ యాంగర్ ఫర్ డిస్ట్రాయింగ్ దీస్ వీక్నెసెస్ ఇన్ అదర్స్.
0: మహనీయుల కోపం అన్ని కూడాను మంచినే చేస్తూ వచ్చాయి.
1: యాంగర్ ఆఫ్ గ్రేట్ వన్స్ విల్ ఆల్వేస్ డూ గుడ్ ఫర్ ద హ్యుమానిటీ.
0: కారణము తాము స్వార్థరహితమైనటువంటి యొక్క భావంతో ఉపయోగపెడుతూ వచ్చారు.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఎస్ వై గుడ్ పీపుల్స్ యాంగర్ విల్ డూ గుడ్ ఫర్ హ్యుమానిటీ.
0: పవిత్రమైన కార్యములను అభివృద్ధిపరచుకునే నిమిత్తమై
1: సీక్రెట్ థాట్స్
0: మానవుల యొక్క దుష్ప్రవర్తనను కొంచెం అరుగుతుక్కే నిమిత్తమై
1: ఇన్ ఆర్డర్ టు డిస్కరేజ్ అండ్ మేక్ మ్యాన్ కమ్ అవే ఫ్రమ్ ద
0: అజ్ఞానమును అహంకారమును రూపుమాపే నిమిత్తమై
1: ఇన్ ఆర్డర్ టు డిస్ట్రాయ్ మ్యాన్స్ ఇగ్నోరెన్స్ అండ్ ఈగో సెన్స్
0: పరులను రక్షించే నిమిత్తమై
1: ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ అదర్స్
0: కొన్ని కొన్ని సమయ సందర్భములందు కోపము ఉపయోగపెట్టవలసి వస్తుంది.
1: సమ్ టైమ్స్ యాంగర్ విల్ హావ్ టు బి ఎంప్లాయిడ్ అండ్ యూజ్ ఫర్ ఆల్ దీస్ పర్పసెస్.
0: దుర్వాసుని యొక్క కోపము అన్ని మంచినే చేస్తూ వచ్చాయి.
1: యాంగర్ యూజ్డ్ బై దుర్వాస వాజ్ ఆల్వేస్ ఫర్ ద గుడ్ ఆఫ్ హ్యుమానిటీ.
0: కనుక అతను స్వార్థరహితమైనటువంటి దీంట్లో ఈ కోపను ఉపయోగపెడుతూ వచ్చాడు.
1: హి ఆల్వేస్ యూజ్డ్ యాంగర్ నాట్ ఫర్ సెల్ఫిష్ పర్పసెస్ బట్ ఫర్ సెల్ఫ్
0: సత్యమును వీడక
1: హి నెవర్ డీవియేటెడ్ ఫ్రమ్ ట్రూత్
0: ధర్మమును ఉల్లంఘించక
1: హి నెవర్ ట్రాన్స్గ్రెస్ ధర్మ.
0: స్వార్థరహితమైనటువంటి దీంట్లో కోపమును ఉపయోగపెట్టినప్పటికీ ఇది పవిత్రమైన మార్గంలోనే ప్రయాణం సలుపుతుంది.
1: ఇఫ్ వన్ కెన్ ఎంప్లాయ్ యాంగర్ వితౌట్ హ్యావింగ్ ఎనీ సెల్ఫిష్ మోటివ్స్ ఇట్ కెన్ ఆల్వేస్ బ్రింగ్ అబౌట్ సంథింగ్ గుడ్.
0: అదే విధముగానే శాంతి క్షమ కరుణ
1: ఇన్ ద సేమ్ వే పీస్ ఫర్గివ్నెస్ అండ్ కంపాషన్
0: ఇవి కొన్ని కొన్ని సమయములందు కొన్ని ధర్మములకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ వస్తాయి.
1: ఇన్ సర్టన్ సర్కమ్స్టెన్సెస్ దీస్ మే బి ఎంప్లాయిడ్ అగెనిస్ట్ ది రైచియస్ కాండక్ట్.
0: పరిపాలనాధ్యక్షుడైనటువంటి రాజు ఈ దయ ఈ కరుణ ఈ క్షమ మూడుని తాను అవలంబించిన తన పరిపాలనే స్తంభించిపోతుంది.
1: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎ రూలర్ ఇఫ్ ఎ రూలర్ మేక్స్ యూజ్ ఆఫ్ పీస్ ఫర్గివ్నెస్ అండ్ కంపాషన్ ఇండిస్క్రిమినేట్లీ
0: తప్పు చేసిన వారిని అందరినీ క్షమిస్తూ
1: హి కెన్ బ్రింగ్ ది అడ్మినిస్ట్రేషన్ టు ఎ స్టాండ్ స్టిల్ హి షుడ్ నాట్
0: దుర్మార్గములైనటువంటి వారిని అందరినీ కరుణిస్తూ
1: ఇఫ్ వన్ గోస్ ఆన్ ఫర్గివింగ్ ఆల్ ద పీపుల్ హూ హావ్ కమిటెడ్ మిస్టేక్స్ అండ్
0: దయతో వారిని చూస్తూ పోయినప్పుడు ఈ యొక్క పరిపాలనా పద్ధతి పూర్తి కూడా పెడమార్గం పడుతుంది.
1: ఇఫ్ వన్ యూజెస్ దీస్ థింగ్స్ అగెన్స్ట్ ది రైట్ కాండక్ట్ ఇట్ కెన్ డూ హారమ్ టు ది గవర్నెన్స్ ఆఫ్ ది పీపుల్.
0: ఏనుగుకు అంకుశం ఎట్లు ఆధారమో ప్రధానమో
1: జస్ట్ యాజ్ దిస్ అంకుశ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎన్ ఎలిఫెంట్
0: గుర్రమునకు కళ్ళము ఎంత ప్రధానమో
1: జస్ట్ యాజ్ జీన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కంట్రోలింగ్ ఎ హార్స్
0: తప్పునకు శిక్ష కూడాను అంత ప్రధానం.
1: ఇన్ ద సేమ్ వే పనిష్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కరెక్టింగ్
0: ఆ శిక్షణే లేకుండా రక్షణే జరగదు.
1: ఇఫ్ దెర్ ఇస్ నో పనిష్మెంట్ దెర్ కెనాట్ బి ప్రొటెక్షన్ ఇన్ ఎ వే.
0: కనుకనే మానవత్వములో కొన్ని సంకల్పములు ఉత్తమమని మనం భావించవచ్చును.
1: దేర్ ఫోర్ సమ్ ఆఫ్ యూ మే థింక్ దట్ ఇన్ హ్యూమన్ థింకింగ్ దెర్ ఆర్ సడన్ గుడ్ థింగ్స్
0: కొన్ని సంకల్పములు చెడువని మనం విశ్వసించవచ్చును.
1: వీ మే బి థింకింగ్ దట్ సడన్ థాట్స్ ఆర్ గుడ్ అండ్ సడన్ థాట్స్ ఆర్
0: బ్యాడ్ మంచి చెడ్డల యొక్క ప్రభావములు మనసు యొక్క ఆధారమును ఆధారపడి ఉంటుండాలి.
1: బట్ ది ఎఫెక్ట్ ఆఫ్ యువర్ థాట్స్ విల్ డిపెండ్ అపాన్ యువర్ ఇంటెన్షన్స్.
0: కనుక మనస్సు పరిశుద్ధమైనటువంటి యొక్క స్వార్థరహితమైనటువంటి యొక్క భావమును అవలంబించినప్పుడు
1: ఇఫ్ ది మైండ్ టేక్స్ ద పాత్ విచ్ ఇస్ ప్యూర్ విచ్ ఇస్ సెల్ఫ్లెస్ విచ్ ఇస్ సేక్రెడ్
0: సర్వము కూడాను మంచిగానే రూపొందుతాయి.
1: ఎవ్రీథింగ్ వుడ్ ఎండ్ అప్ ఇన్ బీయింగ్ గుడ్.
0: కనుకనే సంకల్పముల యొక్క ప్రభావమును అతి సూక్ష్మంగా విచారించవలసి వస్తుంది.
1: దేర్ ఫోర్ వన్ హ్యాస్ టు సటిల్లీ వెరీ కేర్ఫుల్లీ స్క్రూటినైజ్ ద ఎఫెక్ట్.
0: భౌతికంగా ప్రాప్తంగా ఈ సంకల్పం యొక్క స్వరూపాన్ని మనము విశ్లేషించడం చాలా కష్టం.
1: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ది థాట్స్ ఫిజికలీ అండ్ ఆన్ ది వెరీ ఫేస్ ఆఫ్ ఇట్.
0: హృదయమునందు ఎట్టి దుర్భావములు లేక,
1: if one doesn't entertain any bad thoughts in one's heart,
0: sankalpamunu parishuddhamuga manam aavirbhavinchukoni,
1: if one manifests all the thoughts in the good way,
0: lokasamastha sukhino bhavantu andaru kudanu chemamga undali aneetuvanti satsankalpam manu poshinchukunnappudu sarvamu kudanu manchigane vottundayi.
1: If one always desires the welfare of others and the welfare of the world, everything will be good.
0: కనుక మన సంకల్పములు పుట్టిన తక్షణమే ఇది మంచియా చెడ్డయా అనేటువంటి ఒక విచారణ మనం సల్పాలి.
1: ద మోమెంట్ ఎ థాట్ అరైజెస్ ఇన్ యువర్ మైండ్, దేర్ ఫోర్ యు హావ్ టు ఎగ్జామిన్ వెదర్ దీస్ థాట్స్ ఆర్ గుడ్ ఆర్ బ్యాడ్.
0: నిరంతరము మన యొక్క చిత్తమునందు చెడు సంకల్పములనే మనం అభివృద్ధి పరచుకున్నా మన జీవితమే చెడు మార్గంలో ప్రవేశిస్తుంది.
1: Constantly and continuously, if you go on contemplating and indulging in bad thoughts, your life will take into the evil way.
0: ఒక్కొక్క చిన్న విషయాన్ని మనం చక్కగా విచారణ చేసినప్పుడు ఇది పరులకు చేసేటువంటి అపకారమా లేక తనకు తాను చేసుకునేటువంటి అపకారమా అనేటువంటి సత్యం మనకు గుర్తించడానికి వీలవుతుంది.
1: Even when it is a small thought, you have to examine whether its impact would be bad on you or whether it is going to harm others.
0: ఈనాడు ఎవరికో ఇద్దరికి ఫ్రెండ్స్ కు ఒక డిన్నర్ చేయాలని అనుకున్నాం.
1: Let us see that you have taken a decision to call two friends for a dinner.
0: Kani aa iruvuriki maatrame kaadu ee dinner.
1: When you have called two people for dinner, the dinner is not
0: parlo kosam ani gaavinchinatvanti ee dinner manam kudanu bhujistunnam.
1: It would not be only for those two people. You will be partaking whatever food is prepared for.
0: Kani manam anukotamu idi parlo kosam chesinattuga manam bhavistunnamu.
1: But we tend to think that this dinner is meant only for the guests.
0: Kani parulo kosam chesina danni manam kudanu anubhavistunnam.
1: But whatever we prepare for giving to our guests,
0: adhe vidhamuga chedda kudanu parulo kosam ani manam chintinchinatvanti okka sankalpamu aa sankalpam manaku kudanu labhistundi.
1: In the same
0: manam kudane himsistundi.
1: In the same way, when you undertake to harm others by your evil thoughts, not merely would they harm others, but they would be
0: oka desemu నాశనమైపోవాలని సంకల్పించుకుంటాం.
1: లెట్ అస్ జస్ట్ సే దట్ వి గెట్ ఎ థాట్ దట్ వన్ కంట్రీ
0: కానీ దేశ నాశనంతో పాటు దేశంలో మనం కూడా ఉన్నాం కాబట్టి మనం కూడా నాశనం కావాల్సి వస్తుంది.
1: బట్ వెన్ వీ ఎంటర్టైన్ సచ్ ఎ థాట్ ఈవిల్ థాట్ అబౌట్ ది కంట్రీ ఇన్ విచ్ వి లివ్, విల్ నాట్ ది కంట్రీ అలోన్ బి డిస్ట్రాయిడ్, వి విల్ ఆల్సో బి డిస్ట్రాయిడ్.
0: కానీ సంకల్పం ఒక్కటైనప్పటికీ ఇది అనేక స్వరూపాన్ని ధరిస్తూ ఉంటుంది.
1: ది థాట్ మే బి వన్, but the ramifications and implications
0: of sankalpamuloni aneka sankalpam kudanu udbhavistu untayi.
1: One thought may give rise for another 1000 thoughts.
0: Okati tea party pettalani oka sankalpam vachindi.
1: You have entertained a thought that you want to give a tea party,
0: kani adi okate sankalpam, tea party aneetuvanti sankalpam vachindi.
1: The thought is only one thought, and that is to
0: tachaname plates, saucers, paalu, coffee, biscuits anni kudanu aavirbhavistunnayi.
1: But once you want to arrange a tea party, so many other thoughts will be associated with it, which is in terms of arranging and
0: inka obtaining. Inka sneehitulu vastunnarante valiki tables, chairs, table cloths, inka ivanni kudanu manamu sankalpamto aavirbhavistunnayi.
1: All the arrangements which are incidental to the tea party, like getting cups, saucers, furniture.
0: Oka sankalpam tea party aneetuvanti sankalpamu inni inka enno padarthamula paina sankalpamunu aavirbhavimpu chestunnayi.
1: In this way, one thought for arranging a tea party will lead to a number of thoughts which are incidental for the arrangements for holding a tea party.
0: Sankalpam anetundi okkatiga neevu bhavinchavachunu kaani adi anekanga roopam dalustundayi.
1: You may be thinking that you are having only one thought, but subtly and incidentally so many
0: roopamulo dalchinatundi sankalpamulu aneka vidhamulainatundi okka kriyalanu anusaristunnayi.
1: So many thoughts will be associated with this one thought.
0: Kanuka సంకల్పం యొక్క ప్రభావాన్ని చక్కగా గుర్తించడం అత్యవసరం.
1: దేర్ఫోర్ యు హావ్ టు వెరీ కేర్ఫుల్లీ అండర్స్టాండ్ ది ఇంప్లికేషన్స్ ఆఫ్ థాట్స్ వెన్ దే అరైజ్ ఇన్ యువర్ మైండ్.
0: మనము మానవులుగా పుట్టినాం.
1: వి ఆర్ బోర్న్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్.
0: మానవులు యందు మంచి సంకల్పంని అభివృద్ధి పరచుకోవాలి.
1: మ్యాన్ ఆల్వేస్ షుడ్ డెవలప్ గుడ్ థాట్స్.
0: ఎందుకనగా అజ్ఞానరహితుడు మానవుడు.
1: Because man is one who is free from ignorance.
0: కాని మనం అజ్ఞానం సహజమని భావిస్తున్నాము.
1: But unfortunately we are thinking that we are ignorant people.
0: కాని ఈ అజ్ఞానం నా సహజమని భావించడమే ఒక పెద్ద అజ్ఞానం.
1: To think that ignorance is our natural state is real ignorance.
0: అజ్ఞానం నీ సహజం కాదు, అసహజం.
1: Ignorance is not natural to you, it is unnatural to you.
0: లేకుండిన జంతువునాం నరజన్మ దుర్లభము, ఇటువంటి మానవ జన్మ దుర్లభమని చెప్పుటకు వీలే లేదు.
1: అదర్వైజ్ వై షుడ్ దేర్ బి ఏ డిక్లరేషన్ దాట్ అమంగ్ ఆల్ ది లివింగ్ బీయింగ్స్ టు గెట్ ది లైఫ్ ఆఫ్ ఎ మ్యాన్ ఈజ్ సంథింగ్ వెరీ రేర్.
0: కనుక ప్రాచీన కాలం నుండి మానవుని యొక్క అభివృద్ధి కోసమని, మానవుని యొక్క ఉన్నత స్థితి కోసమని ధర్మ అర్థ కామ మోక్షములు అనేటువంటి చతుర్విధ పురుషార్థములను స్థాపిస్తూ వచ్చారు.
1: దట్ ఈస్ వై ఫ్రమ్ ఏజ్ ఓల్డ్ టైమ్స్ దే హావ్ announced that these purusharthas for dharma, artha, kama and moksha are very important goals of human life.
0: Ivi desa samrakshana kosamani.
1: This is meant and intended for the protection of the nation.
0: Manavatvani divyattaniki yetcheetunti yokka margam kosamani.
1: This is also for transforming human nature into divine nature.
0: Ee dharmamu prathamalo undetuntadi.
1: The first one among the four is dharma. Righteous conduct.
0: ఈ ధర్మ సత్యం అనేటువంటి దానిని కొంతవరకు మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We have to make efforts to understand what this righteous conduct of dharma is.
0: కానీ ఈనాటి యొక్క యువకులు ధర్మ మోక్షం అనేటువంటి తలాతోకను మర్చిపోతున్నారు.
1: But what is happening is the youth of today are forgetting the first and the last dharma and moksha.
0: మధ్యనున్న మొండమును బట్టి బాధపడుతున్నారు.
1: They are forgetting the head and the feet and were only giving
0: modatidi dharmamu kadapadadi mochamu.
1: The first one is dharma and the last one is moksha.
0: Ee rendintini manam vismarinchi
1: if you give up these two
0: kevalam madhya bhagamunu pattukoni manam jeevisthunnamu.
1: But we are only trying to live
0: arthakamamle pradhanam ani bhavisthunnamu.
1: We are considering artha and kama
0: ee arthakamamunu dharmamayam kaakunda undina ee arthakamamu maha ప్రమాదములు కలిగిస్తుంటాయి.
1: ఇఫ్ దీస్ టూ అర్థ అండ్ కామ ఆర్ నాట్ అసోసియేటెడ్ విత్ ధర్మ అండ్ మోక్ష దే విల్ హావ్ ఉన్న చోటనే
0: ఉండక తన స్థానమును వదలి
1: వన్ హ్యాస్ టు అసోసియేట్ కామ విత్ ధర్మ
0: అర్థమును చేరి
1: ఇట్ హ్యాస్ టు బి అసోసియేటెడ్ ఇట్ హ్యాస్ టు జాయిన్
0: అర్థమును ధర్మార్థంగా మార్చి
1: ధర్మ హ్యాస్ టు ట్రాన్స్ఫార్మ్ అర్థ ఇంటూ ధర్మార్థ
0: ఈ ధర్మార్థములు రెండూ చేరి కామము దగ్గర ప్రవేశించి
1: this dharma artha and we'll have to approach the third one kama
0: dharmamayamainatundi kamamunu anubhavinchi
1: they have to enjoy desire according to
0: ee moodu kunu oka vidhamaina dharmamayamainappudu moksham manamulu varistundi.
1: Once we make these three dharma artha and kama saturated with dharma we'll be able to get moksha.
0: Kaluka arthamunu kodanu dharmamayam gavinchali.
1: You have to transform artha also into dharma.
0: Mana vanchanalu kodanu dharmamayam gavinchali.
1: You have to make your desires righteous desires.
0: Anninti endukunu dharmam antarbhutamai undali.
1: Dharma should be the most important subtle thing which exists in all our life.
0: Ee vidhamainatti yokka margamunu avalambinchinappude mana purushartamunu sarthakam gavinchukunna varam avtam. ఈ నాడు పెండింటి ఎందు కూడాను ధర్మేచ అర్థేచ కామేచ నాచేతవ్యం ఈ మూడింటిని చెప్తున్నారు కానీ మోక్షాన్ని విస్మరిస్తున్నారు.
1: బట్ అన్ఫార్చునేట్లీ టుడే ఈవెన్ వెన్ మ్యారేజెస్ ఆర్ కండక్టెడ్ దే అట్టర్ ఫర్ ద సేక్ ఆఫ్ ధర్మ ఆర్ ఫర్ ద సేక్ ఆఫ్ అర్థ అండ్ ఫర్ ద సేక్ ఆఫ్ కామ బట్ దే నెవర్ అట్టర్ దిస్ మోక్ష ఈవెన్ వెన్ దే ఆర్ కండక్టింగ్ ద మ్యారేజెస్.
0: కనుక ఈ ధర్మ మోక్షములు ప్రధానమైనటువంటి లక్ష్యం నన్ను ఉంచుకోవాలి.
1: We have to keep in our view most importantly dharma and moksha.
0: ఈ విధమైనటువంటి లక్ష్యాన్ని వారు అర్థం చేసుకుని ప్రాచీనులు తమ జీవితం యొక్క దీనిని గమ్యం చేరుతూ వచ్చారు.
1: The ancestors kept in view these aspects and they could reach the goal because they followed the path properly.
0: ఈనాటి మానవులకు గమ్యం ఏమి అక్కర్లేదు.
1: But today's man is forgetting the goal.
0: ఏదో ఒక స్వేచ్ఛా విహారం సల్పుతూ
1: he wants to indulge in unbridled freedom.
0: ఎక్కడో ఒక చోట అంత్యమైపోతున్నారు.
1: He is not reaching the goal at all because of his conduct.
0: అది కాదు మానవుని యొక్క కర్తవ్యం.
1: Man's duty is not that.
0: ఎచ్చట పుట్ట నచ్చటికి నేకుట నైటో ప్రాణి కోటికి ఎక్కడి నుండి మనం వస్తామో అక్కడికి చేరటం అనేటువంటిది మన యొక్క లక్ష్యమై ఉండాలి.
1: Our goal must be to get back to our original home from where we have emerged.
0: ఈ యొక్క గమ్యమును చేరుటకై సత్సంకల్పములను మనం పోషించుకోవాలి.
1: If we want to reach our goal properly, we have to develop good thoughts.
0: ఎట్టి సాధనలు తలపకపోయినప్పటికీ,
1: you may not be entertaining very good thoughts.
0: సత్సంకల్పములను పోషించుకొని,
1: you have to develop
0: సన్మార్గములో ప్రవేశించి,
1: you have to develop good company,
0: సత్సంగమును చేరి,
1: and you have to enter into good company and entertain good thoughts.
0: మన యొక్క జన్మను సార్థకం గావించుకోవాలి.
1: We have to sanctify our lives.
0: దేహము నీటి బుడగ వంటిది.
1: లైఫ్ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: ఏ నిమిషమో ఏ క్షణమో ఎక్కడ కూలిపోవునో ఎక్కడ రాలిపోవును.
1: వేర్ లైఫ్ కమ్స్ టు ఎన్ ఎండ్, ఇన్ వాట్ ప్లేస్, అండర్ వాట్ టైమ్, అండర్ వాట్
0: సర్కంస్టాన్సెస్, ఎప్పటికప్పటికి మంచి సంకల్పములుగా మనం రూపొందింప చేసుకోవాలి.
1: దేర్ ఫోర్ ఎవ్రీ మినిట్ యూ షుడ్ హావ్ గుడ్ థాట్స్.
0: సంకల్పములు కలిగినటువంటి మానవునికి సర్వము తన హస్తగతమైపోతుంది.
1: ఎ పర్సన్ హూ హ్యాస్ ఎ కంట్రోల్ ఓవర్ హిస్ గుడ్ థాట్స్ విల్ హావ్ కంట్రోల్ ఓవర్ ఎవ్రీథింగ్ ఎల్స్.
0: మనం చేసే సర్వ కర్మలు కూడా సంకల్పం యొక్క స్వరూపమే.
1: ఆల్ ది యాక్షన్స్ వి అండర్టేక్ ఆర్ ది మానిఫెస్టేషన్ ఆఫ్ అవర్ ఓన్ థాట్స్.
0: సంకల్పమే లేకుండా సర్వం కూడా శూన్యమైపోతుంది.
1: ఇఫ్ దేర్ ఇస్ నో థాట్, నథింగ్ వుడ్ ఎగ్జిస్ట్.
0: కనుకనే జగత్తంతా కూడా హిరణ్య గర్భుని ప్రథమ సంకల్పమే ప్రధానమైనటువంటిది, అదే దీనికి ఆధారమన్నారు.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ ది ఎంటైర్ వరల్డ్ విచ్ యు జస్ట్ సీ ఈజ్ ఓన్లీ ఎ థాట్ ఆఫ్ బ్రహ్మ హిరణ్య గర్భ.
0: కనుక సంకల్పములను పవిత్రమైనట్టుగా మనం రూపొందింప చేసుకోవటం చాలా అవసరం.
1: Therefore, it is very necessary to make your thoughts sacred.
0: కానీ దుష్సంకల్పములను లోపల ఉంచుకొని,
1: బట్ ఇఫ్ యు ఆర్ ఎంటర్టైనింగ్ బ్యాడ్ థాట్స్ అండ్ కీపింగ్ దెమ్ ఇన్ యువర్ హార్ట్,
0: మనం మంచి ప్రవర్తనగా మనం నటించవచ్చు.
1: ఎక్స్టర్నల్ అండ్ అవుట్ సైడ్ యు మే బి ప్రిటెండింగ్ టు బి వెరీ గుడ్ పర్సన్.
0: లేక బయట ప్రవర్తనలు కొన్ని విధమైనటువంటి యొక్క దుర్మార్గంగా కనిపించవచ్చును.
1: The external actions also might appear to be bad.
0: లోపల సంకల్పములు పవిత్రమైనవిగా రూపొందించవచ్చు.
1: But inner thoughts may be very good.
0: అది ప్రయోజనం కాదు.
1: This is also useless.
0: మనస్సునందు, వాక్కునందు, క్రియనందు కూడాను, మూడింటి యందు కూడాను ఏకత్వం కావాలి.
1: But there should be some harmony between thought, word and deed.
0: కనుక ఇట్టి త్రికరణ శుద్ధితో చేరినటువంటి సంకల్పమే ప్రధానమైన సంకల్పము.
1: A thought, word and deed which are pure, this alone can be considered as a good thought.
0: Appade purna manavudu ga roopanduttadu.
1: Only when one has purity of all these three karana,
0: the proper study of mankind is man ani.
1: It is said that the proper study of mankind is man.
0: Ee mankind anetundi idi mana sankalpamu, mana mata, mana kriya, moodu ekamainappude mankind.
1: What does mankind refer to here? When you have unity and uniformity and harmony of between thought, word and deed, you can say that you are having mankind in
0: jagatlo aneka vidhamainatundi bhinnatvamulu kanipistunnavi.
1: You see so many differences in the world,
0: kaani ee bhinnatvamulo unnatundi ekatvanni manam gurtinchali.
1: But what we have to attempt is to find unity in the diversity.
0: Ee ekatvamulo undinatundi aanandanni kodanu manam chavi chudali.
1: We have to also experience and enjoy the bliss arising out of the unity in diversity.
0: Appude divyatvanni artham chesukunna varam avutaru.
1: Then only would have understood unity.
0: కనుక ఈనాడు అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని గుర్తించక ఏకత్వాన్ని అనేకత్వంగా మనం రూపొందింప చేసుకుంటున్నాం.
1: బట్ వాట్ వీఆర్ ట్రైన్ టు డూ టుడే, ఇన్స్టెడ్ ఆఫ్ ఫైండింగ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ, వీఆర్ ట్రైన్ టు ఫైండ్ డైవర్సిటీ ఇన్ యూనిటీ.
0: కనుకని ఏ దేశమునందు కానీ ఏ కాలమునందు కానీ ఈనాడు ప్రతి మానవుడు కూడాను దుఃఖమయమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నాడు.
1: దట్ ఈస్ ద రీజన్ వై men all over the world, in whichever country you see, they are not enjoying joy and happiness, they are grief stricken.
0: ఏ మానవుడు కూడాను శాంతి భద్రతలను అనుభవించటం లేదు.
1: No man seems to be enjoying either peace or protection.
0: కారణము తన నిండుకు దుష్సంకల్పములతోనే నిండి ఉన్నాడు.
1: The most important reason for this state of affairs is that he is full of bad thoughts.
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క దుష్సంకల్పములను దూరం చేసుకోవాలి.
1: We have to make bad thoughts distant from us.
0: ఈ వయసు చాలా పవిత్రమైనటువంటి వయసు.
1: This age is a very sacred age.
0: ఎవరికి ఏది చేసినప్పటికీ అది తిరిగి మనకు వెనుకకు లభిస్తుంది అనేటువంటి ఒక విశ్వాసాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: You have to develop firm faith that whatever you do will recoil on you.
0: అట్టి విశ్వాసం ఉండినప్పుడే మనం ఇతరులకు చెడ్డ చేయకుండా ఉంటాం.
1: Only when you have such firm faith, you will not do anything bad or evil to others.
0: ఏదో ఇప్పుడు చేయవలసింది మనం చేస్తాం, తర్వాత ఎప్పుడు వస్తుందో చూసుకుందామంటే అది చాలా తామసం అయిపోతుంది.
1: బట్ ఇట్ వుడ్ బి ఏ రాంగ్ థింగ్ టు థింక్ దట్ లెట్ అస్ డూ వాట్ ఎవర్ వీ వాంట్ టు నౌ,
0: కేవలం రజోగుణ స్వరూపంగా రూపొందుతుంది.
1: లెట్ అస్ నాట్ బాదర్ అవర్సెల్స్ as to what is going to happen.
0: ఈ కామ క్రోధములకు రెండింటికి పుట్టినిల్లు రజోగుణమే.
1: దిస్ విల్ బికమ్ ఏ రజోగుణ అండ్ వాట్ ఫర్ డిజైర్ అండ్ యాంగర్ ఇట్ ఇస్ ది రజోగుణ.
0: ఈ రజోగుణం అనేటువంటిది మానవుని హతమాస్తుంది.
1: రజోగుణ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ రూయిన్.
0: శుద్ధ సాత్వికమైనటువంటి సంకల్పముల చేత సాత్వికమైనటువంటి మానవుడిగా తయారు కావాలి.
1: If you want to become a sattvic man, but you should become a sattvic man by pure
0: vidya.
1: This is true education.
0: ee vidyanu manam abhyasinchinappude manam atma vidyanu kevalam laukika vidyanu entukodanu manam sakramaina margamunu avalambistam.
1: Only when we undertake to this particular type of true education, the worldly education also will be able to just follow well and achieve in that education also.
0: Vidya tapasulu yokka rendinti yokka sammilitame nijamaina divyattamu.
1: Real divinity is a combination of vidya, education, tapas and penance.
0: Tapas anaga emiti?
1: What does tapas mean?
0: Ee moodinti yokka ekatvamunu cheyatame tapas.
1: Tapas really means unifying these three things.
0: Kevalam ekkado aranyamunaku velli edo guhallo kurchoni daivanni chintinchatam maatrame tapas kaadu.
1: Tapas does not mean, penance does not mean going to a forest and sitting in a cave.
0: Trigunamunu ekamu gavinchi.
1: Actual tapas means
0: divyamainatvanti bhavamlo praveshimpa cheyatame tapas.
1: To unify all these three qualities, sattva, rajas and tamas, and make them go in single direction.
0: Ee vidhamuga trigunamulu yokka ekatvame gavinchukundona idi tamasuga maaripothundi.
1: If you don't bring about unification between these three qualities, that is not going to be penance, that is only going to be tamas.
0: Karuka manam tamas swaroopulu kaakudadu, tapas swaroopulu kavali.
1: We should not be ignorant people. We should be
0: nirantaram satsankalpamu yokka tapamunu aacharinchali.
1: We should always enjoy good company, which would be a real penance.
0: Sankalpamulu yokka taapame tapasuga maaripovali.
1: So long as you are entertaining good thoughts, that would really become tapas.
0: Karuka ee yokka sankalpamulu చాలా ఆధారమైనటువంటిగా తీసుకుని అవి మన ప్రాణ సమానంగా మనం విశ్వసించాలి.
1: We should consider the thoughts as our very life breath and make them sacred and good.
0: ఇవి సత్సంకల్పములుగా మనం తీర్చిదిద్దుకోవాలి.
1: We have to transform them into good thoughts.
0: ఎవరికి ఏ సమయమునందు కూడాను అపకారం కాని కీడు కాని మనం తలంచరాదు.
1: We should never wish harm to anyone under any circumstances and at any time.
0: అందుకోసమనే చెడపకురా చెడదవులు. ఇతరుల యొక్క చెడుపును మనం కోరుతుంటే మన చెడుపు కూడా మనకు సంభవిస్తుంది.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ దట్ డోంట్ ట్రై టు హార్మ్ అదర్స్, యు విల్ బి హార్మింగ్ యువర్ సెల్ఫ్.
0: ఒక బాలును తీసి ఒక గోడకు మనం గట్టిగా కొట్టినప్పుడు ఆ బాలు తిరిగి ఎంతగా గట్టిగా కొట్టినామో అంత వెనుకకు మనకి వస్తుంది.
1: ఇఫ్ యూ టేక్ ఎ రబ్బర్ బాల్ అండ్ త్రో ఇట్ టు ఎ వాల్, ఇట్ విల్ కమ్ బ్యాక్ విత్ ది సేమ్ ఫోర్స్ విత్ విచ్ యూ వుడ్ హావ్ థ్రోన్ ఇట్.
0: ఒకరి దోషాన్ని మనం చూపుతూ వస్తుంటుంటే తిరిగి మూడు దోషాలు మన దోషాలను చూపుతుంది.
1: If you point out one defect in others, the three other fingers are pointing three other defects in you.
0: వీడు చెడ్డవాడు అని ఒక వేలు వాళ్ళకి చూపిస్తే మూడు మాత్రం నీవు చెడ్డవి మూడు అని చూపిస్తుంది.
1: If you point out one finger to one person telling that he is a bad person, the other three fingers
0: చక్కగా మనం గుర్తించి వర్తించాలి.
1: These three other fingers are pointing that you are a bad person. This truth must be realized and you must conduct
0: నీవు మూడు విధముల చెడ్డవాడైనప్పుడే పరుల యొక్క ఒక్క దోషాన్ని నువ్వు చూపడానికి ప్రయత్నిస్తున్నావు.
1: Only when you are having three defects do you tend to point out one defect in others.
0: నీవు చూపేటువంటి వాడి దోషముల కంటే ఎక్కువ దోషం నీలోనే ఉన్నది.
1: More defects are existing in you when compared to the defects which you are pointing out.
0: దోషములు కలిగినటువంటి వాడే పరుల దోషాన్ని పరికిస్తాడు.
1: Only that person who has the number of defects tends to point out defects in others.
0: ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: This truth has to be realized and understood very clearly.
0: కనుక ఎవరిని మనం నిందించరాదు.
1: We should never criticize others.
0: ఎవరిని మనం బాధించరాదు.
1: We should never hurt and harm others.
0: ఎవరి చెడ్డను మనం కోరరాదు.
1: We should never wish bad for
0: others. అందరి మంచిని మనం కోరుతూ రావాలి.
1: We should always wish good.
0: అప్పుడే నీ హృదయంలో చక్కని పవిత్రమైనటువంటి సంకల్పములు ఆవిర్భవిస్తాయి, అభివృద్ధి అవుతాయి.
1: Then only you will be always getting good thoughts.
0: కనుక మనస్సు అంటే సంకల్పముల యొక్క చేరికగా మనం గుర్తించాలి.
1: We have to recognize the fact that mind refers to a conglomeration of thoughts.
0: మనస్సు అంటే మనిషే.
1: Mind always refers to and stands for man.
0: మనిషి అంటే మనసే.
1: Man also is mind.
0: మనస్సు అంటే సంకల్పములే.
1: మైండ్ రెఫర్స్ టు థాట్స్.
0: సంకల్పములనగా మన నిత్య జీవితంలో మన యొక్క ప్రవర్తనే ప్రధానం.
1: థాట్స్ రెఫర్ టు ది కాండక్ట్, డే టు డే కాండక్ట్.
0: కనుక సంకల్పముల యొక్క పరిణామమే మన ప్రవర్తన.
1: అవర్ కాండక్ట్ ఈజ్ ఎ రిఫ్లెక్షన్ అండ్
0: మంచిదిగా ఉంటుండాలి.
1: వీ షుడ్ మేక్ అవర్ కాండక్ట్ గుడ్.
0: ప్రవర్తన మంచిదిగా ఉండినప్పుడే ప్రపంచం మంచిదిగా ఉంటుంది.
1: ఇఫ్ యువర్ కాండక్ట్ ఈజ్ గుడ్, వరల్డ్ విల్ ఆటోమేటికలీ గుడ్ ఫర్.
0: మన వ్యక్తిత్వాన్ని మనం పోషించుకునే నిమిత్తమే ప్రవర్తన అతి పవిత్రమైన కృతిగా రూపొందింప చేసుకోవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ యువర్ పర్సనాలిటీ ప్రాపర్లీ, యూ హావ్ టు ఆల్వేస్ ఎంటర్టైన్ గుడ్ థాట్స్.
0: అదే క్యారెక్టర్ అన్నారు.
1: అండ్ దాట్ విల్ గివ్ యూ క్యారెక్టర్.
0: క్యారెక్టర్ అంటే ఏమిటి? ఏదో కొన్ని రకములైనటువంటి మంచి గుణములు కలిగినంత మాత్రమే క్యారెక్టర్ కాదు. మన బిహేవియర్, మన హ్యాబిట్స్, మన డిసిప్లిన్, ఇవన్నీ కూడాను మన నడతతో పాటు సక్రమమైనటువంటిగా ఉంటుండాలి.
1: వాట్ డస్ క్యారెక్టర్ స్టాండ్ ఫార్? ఇట్ డజంట్ స్టాండ్ ఫార్ మియర్లీ ఎ ఫ్యూ వర్చ్యూస్. అవర్ ఎంటైర్ కాండక్ట్, అవర్ ఎంటైర్ లైఫ్, అవర్ ఎంటైర్ మ్యారేజ్, అవర్ ఎంటైర్ లైఫ్ షుడ్ బి బేస్డ్ అపాన్ గుడ్ థాట్స్.
0: మన నడతలు, మన మాటలు,
1: అవర్ బిహేవియర్, అవర్ వర్డ్స్,
0: మన యొక్క చూపులు,
1: అవర్ సైట్, అవర్ విజన్,
0: మన యొక్క వినికిడి,
1: వాట్ ఎవర్ వి హియర్ ఆల్సో,
0: మన యొక్క హృదయము, అన్నింటి యొక్క పవిత్రతను చేర్చుకోవాలి.
1: దేర్ షుడ్ బి సేక్రెడ్నెస్ అండ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, థాట్, వర్డ్ అండ్ డీడ్ అండ్ హియరింగ్.
0: కనుకనే మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం అన్నారు. అదే మన యొక్క క్యారెక్టర్ సరైనటువంటి గుర్తు.
1: ది ప్రాపర్ ఇండెక్స్ ఆఫ్ గుడ్ క్యారెక్టర్ ఈస్ సింక్రొనైజింగ్ అండ్ హార్మోనైజింగ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
0: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మ అన్యత్, దురాత్మనం అన్నారు. అదే మన యొక్క చెడు మార్గములకు మూల కారణం.
1: ఎ బ్యాడ్ పర్సన్ ఆన్ ది అదర్ హ్యాండ్ విల్ హ్యావ్ ఎ డిఫరెన్స్ ఇన్ ద థాట్, వర్డ్ అండ్ డీడ్.
0: కనుక మన చూపును పవిత్రమైనటువంటి చూపుగా రూపొందింప చేసుకో.
1: మేక్ యువర్ విజన్ సేక్రెడ్.
0: ఎప్పుడు చూసినా మనం చెడ్డ విషయాలు వినడానికి ప్రయత్నించకూడదు.
1: ఎంటర్టైన్ ఆల్వేస్ గుడ్ థాట్స్.
0: ఎప్పుడు మనం చెడ్డ మాటలను మనం ప్రవేశించకూడదు.
1: వి షుడ్ నెవర్ అండర్టేక్ టు టాక్ బ్యాడ్.
0: ఈ విధమైనటువంటి పరిశుద్ధమైనటువంటి చిత్తంగా మనం రూపొందింప చేసుకోవాలి.
1: దస్ యు హావ్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ హార్ట్ ఇంటూ ఎ ప్యూర్ హార్ట్.
0: కొన్ని రకముల లోపల రామాయణమునందు కొన్ని చక్కని ఘట్టాలంతా కూడా ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ ఎ ఫ్యూ గుడ్ ఇన్స్టెన్సెస్ ఇన్ రామాయణ.
0: ఈనాటి యువకులు దానిని చక్కగా పాటించాలి.
1: ద యూత్ ఆఫ్ టుడే హావ్ టు అండర్స్టాండ్ అండ్ ప్రాక్టీస్ దీస్ థింగ్స్.
0: లక్ష్మణుని యొక్క క్యారెక్టర్ గురించి ఎన్ని విధములుగానూ రామాయణము చాలా వర్ణిస్తూ వచ్చింది.
1: రామాయణ హాస్ డిస్క్రైబ్డ్ ది క్యారెక్టర్ ఆఫ్ లక్ష్మణ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
0: 14 సంవత్సరముల అరణ్యములో ఒంటరిగా ఉండినప్పటికీ
1: హీ లివ్డ్ ఫర్ 14 ఇయర్స్ అలోన్ ఇన్ ఫారెస్ట్.
0: కానీ సీత ముఖం ఒక్క క్షణమైనా తాను చూచి ఎరుగడు.
1: హీ హాడ్ నెవర్ లుక్డ్ అట్ ది ఫేస్ ఆఫ్ సీత ఈవెన్ వన్స్.
0: తిరిగి హనుమంతుని చేతి దిక్కినటువంటి సీత ఆభరణములను చూచినప్పుడు లక్ష్మణుడు చెప్తున్నాడు, నాన్న, ఈ కేయూరములు, ఈ కర్ణములు నేను ఏనాడు కూడా తెలియదు, నేను చూడలేదు, ఇవి సీత ఓకావో నాకు తెలియదు, కానీ కాలియందెలు మాత్రం నాకు తెలుసు అన్నాడు.
1: వెన్ ది జ్యూయల్స్ ఆఫ్ సీత వర్ షోన్ టు లక్ష్మణ, లక్ష్మణ సేడ్, వెల్ ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ వాట్ జ్యువెలరీ మదర్ సీత వోర్, బట్ ఐ ఓన్లీ కెన్ రికగ్నైజ్ the jewelry which adorned her lotus feet.
0: Nityam padabhivandanam. Aa padabhivandanam chese samayalo aa kaalyandalu kuda nu chuchanu, lekapothe adi kuda chuchinde vaadini kaadu.
1: I used to do namaskar and obeisance to her feet every day. Therefore I have been able to recognize that. Otherwise I would not have succeeded even recognizing that.
0: Ide kaakunda okanaku samayam lopala ప్రపంచమునకు లక్ష్మణి యొక్క పవిత్రత ఆదర్శంగా నిరూపించే నిమిత్తమై రాములు కొన్ని పరీక్షలు కూడాను పూనుకున్నాడు.
1: ఇన్ ది సేమ్ వే సమ్ టైమ్ రామ వాంటెడ్ టు డిక్లేర్ టు ద వరల్డ్ వాట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్, వాట్ టైప్ ఆఫ్ పర్సన్ లక్ష్మణ వాస్, అండ్ హీ పుట్ హిమ్ టు సర్టన్ టెస్ట్.
0: లక్ష్మణి యొక్క పవిత్రం నాకు తెలుసు, కానీ లోకం ఎరుగదు.
1: రామ సేడ్, I know the sacredness of Lakshmana and his feelings, but the world doesn't know his sacred feelings.
0: Okanoka samayamlo Rama Lakshmana Sitalu muvvuru kudanu oka vruksham kinda vishranti teesukuntunnaru.
1: Once on a particular day, Rama, Lakshmana and Sita were taking a little rest under the shade of a tree.
0: Lakshmana yokka pavitratanu prapanchamunu chaati nimittamai Ramulu oka chinna yuktini pannadu.
1: Rama designed a particular plot in order to declare and show to the world the sacredness of Lakshmana's life.
0: Lakshmana, నేను కొంత బయట ప్రదేశానికి పోవాల్సి వస్తుంది, నువ్వు ఇక్కడే ఉంటుండి, ఇది చాలా దట్టమైన అరణ్యము, రాక్షసుల మాయలు అనేక రకంగా ఉంటుంటాయి, కనుక నీవు ఏమాత్రం కూడాను కనురెప్పపాటు మాత్రం కూడాను విస్మరించక సీతను మాత్రమే చూస్తూ ఉంటుండు అని చెప్పాడు.
1: Rama said, "Well, Lakshmana, I'll be away from here for a few moments, and this is a place infested by demons. You have to take care of Sita. Keep continuously watching the face of
0: Lakshmana." ఒక పరీక్షగా తోచింది.
1: Continuously watching the face of Sita, he said, and Lakshmana considered this as a test given to him.
0: Sita padamulne chustu unnadu.
1: He was continuously looking at the feet of Sita.
0: Kontha sepa ayyetappudiki aa vruksham paina oka pachi vachi vaali undi.
1: After a while, a bird came and sat on a branch.
0: Ramudu ee pachi roopamunu dharinchi vachadu.
1: Rama took the form of that bird and he came.
0: Ye pachi gaaina sare, ye ramuluga vachinappudiki sare, nenu సీతను ఏమాత్రం కూడాను సరైనటువంటి ఇంట్లో నేను కాపాడుతూ రావాలని తాను ప్రతిజ్ఞ చేసుకున్నాడు.
1: లక్ష్మణ టుక్ ఎ వౌ దట్ వాట్ ఎవర్ బర్డ్ బి ఇట్, హూ ఎవర్ హీ బి, ఈవెన్ ఇఫ్ ఇట్ వర్ టు బి రామా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద బర్డ్, ఇట్ ఈస్ మై ప్రైమరీ డ్యూటీ టు ప్రొటెక్ట్ సీత.
0: ఆ చెట్టు పైన ఉన్నటువంటి పక్షి ఒక శ్లోకాన్ని ఉచ్చరించింది.
1: ది బర్డ్ ఫ్రమ్ ద ట్రీ అటర్డ్ ఎ శ్లోక.
0: అతి మధురమైనటువంటి పండును చూచినప్పుడు
1: the meaning of that shloka was that when one looks at sweet fruits,
0: parimalamainatundi pushpani manam dharinchinappudu,
1: when one wears flowers which are full of perfume,
0: ontariga oka yuvatunu chuchinappudu yuvakudu ee reetiga undagaladu aneetundi oka prashna vesindi.
1: It put a question. When a person sees a woman, a lonely woman, what would his feelings be?
0: లక్ష్మణుడు మరొక ప్రశ్న వేశాడు దానికి, దానికి జవాబుగా చెప్తున్నాడు.
1: లక్ష్మణ రిప్లైడ్ దిస్ క్వశ్చన్ పుట్ బై ది బర్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ శ్లోక.
0: సచ్చీలవంతుడైనటువంటి తండ్రికి, పతివ్రత అయినటువంటి తల్లికి పుట్టినటువంటి ఏ మానవుడు కూడాను దీనికి చలించడు అని జవాబిచ్చాడు.
1: హీ రిప్లైడ్ బై స్టేటింగ్ దట్ ఎ పర్సన్ హూ ఈస్ బోర్న్ టు ఎ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ and a mother who is full of character and a sacred woman would never get
0: tandriyendo edo kontha doshamulu undinatundi vaade ilanti dintlo apavitramainatundi bhavalaku guri avutadu kaani iruvuri endukudunu shuddhamaina pavitramainatundi bhavam unnavaadu ee naadu kudunu ilanti apavitramuku paalupadadu unnadu.
1: He also declared a person who is born to parents who have always pure thoughts would never get a bad thought, he would never be shaken, he would never be wavering. But on the other hand, only such a person who is born to parents who might have entertained bad thoughts may be shaken when he sees a lonely woman.
0: Maroka prashna vesindi aa chiluka.
1: The parrot put one more question.
0: Madagajamu vale manasu sancharinchetuvanti samayam nandu anaga manchi chettalanu vismarinchi కేవలం స్వేచ్ఛా విహారం సహించేటువంటి ఈ సందర్భం లోపల ఈ యువకుడు తాను ఏ విధమైనటువంటి నిగ్రహం చేయగలడు అన్నది.
1: ఇట్ పుట్ ది క్వశ్చన్, వాట్ టైప్ ఆఫ్ కంట్రోల్ కెన్ దిస్ యూత్ ఎక్సర్సైజ్ ఆన్ హిస్ మైండ్ వెన్ ది మైండ్ బిహేవ్స్ లైక్ ఎ మ్యాడ్ వైల్డ్ ఎలిఫెంట్ షేకింగ్ హిమ్ అండ్ మేకింగ్ హిమ్ గో ఇన్ ద రాంగ్ వే.
0: మదగజేమైనప్పటికీ, స్వేచ్ఛా విహారం సెలిపినప్పటికీ జ్ఞానం అనే అంకుశం చేత దానిని అరికట్టగలను అన్నాడు.
1: He replied by telling, it may be a wild elephant, it may be very powerful, but using wisdom as ankusha, I can control that.
0: ఈ యొక్క జ్ఞానమనే అంకుశం వన్ కలిగినటువంటి వానికి ఏ మదగజం కూడాను ఏమి చేయలేదన్నాడు.
1: If a person is endowed with wisdom, this mind in the form of wild elephant cannot harm him at all.
0: తక్షణమే రామ స్వరూపాన్ని ధరించి, లక్ష్మణ నీ నిమిత్తమే కాదు, నీ సత్యము నాకు తెలుసు, కానీ లోకానికి వ్యక్తం గావించే నిమిత్తమై నేను నీ రకములుగా నిన్ను పరీక్షించానన్నాడు.
1: రామ టుక్ హిజ్ రియల్ ఫార్మ్, గివింగ్ అప్ ది ఫార్మ్ ఆఫ్ ద బర్డ్, అపియర్డ్ బిఫోర్ లక్ష్మణ అండ్ టోల్డ్ లక్ష్మణ, వెల్ లక్ష్మణ, ఐ నో యువర్ సేక్రెడ్ ఫీలింగ్స్ అండ్ థాట్స్, బట్ ఐ వాంటెడ్ టు షో అండ్ ప్రూవ్ టు ద వరల్డ్ వాట్ సేక్రెడ్ థాట్స్ యూ ఆల్వేస్ ఎంటర్టైన్, దేర్ ఫోర్ ఐ పుట్ యు టు దిస్ టెస్ట్, హి సెడ్.
0: కనుక యువకులైనటువంటి వారు ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క సుశీలమును అభివృద్ధి పరచుకున్నప్పుడే నిజమైనటువంటి మానవత్వాన్ని మనము పూర్ణత్వం గావించిన వారం అవుతాం.
1: యూత్ ఆఫ్ టుడే దేర్ ఫోర్ విల్ హావ్ టు ఎంటర్టైన్ సచ్ గుడ్ థాట్స్, have this kind of character, then only they would have sanctified themselves as human beings.
0: Mana yokka vidya samasta yendu pradhanamainatundi yokka vidya mana seela poshane.
1: The most important aspect of education in our institute is character
0: development. Adi lenatundi vidyalu enni undi prayojanam emiti?
1: If we do not have character, whatever type of education you have, what is the use?
0: Ee vidyalanni kudunu chetta chaduvule.
1: All these educations would be utterly useless type of educations.
0: Enni shastra itihasa puranamulu manamu chadivinappatikini, enni vidhamainaatundi yokka prapancha rahasyanni gurtinchinaatundi varamainaapatikini, nijamainaatundi guname lekapothe idi prayojanam lenaatundi jeevitame.
1: Whatever scriptures, whatever history, whatever great works you might have read, whatever secrets and the subtleties of the world you might have understood, if you do not have character, it is utter useless.
0: కనుక మన విద్యలతో పాటు మన గుణమును కూడా పోషించుకోవాలి.
1: దేర్ఫోర్ అలాంగ్ విత్ ది ఎడ్యుకేషన్ దట్ యు గెట్ ఇన్ ది ఇన్స్టిట్యూట్ యు హావ్ టు డెవలప్ ది క్యారెక్టర్ ఆల్సో.
0: సకల శాస్త్ర పురాణ సంగ్రహవేత్తయ్ వేదాంతములు నేర్పు విప్రుడైన
1: యు మైట్ హావ్ మాస్టర్డ్ మెనీ స్క్రిప్చర్స్ అండ్ యు మైట్ బి ఏబుల్ టు ఇంపార్ట్ ది వేద వేదాంత టు
0: అదర్స్. ఏ పారగా రమ్య హర్మ్యముల రమించు రాజాది రాజు అయిన
1: యు మైట్ బి ఎ కింగ్ who might enjoy all the prosperity
0: ranaranga manda mara bhutra vartavachu veligundu jagadeka veendrudaina.
1: You might be a hero who has conquered the entire world
0: daritya devata dakshinyamunugundu daurbhagyanidrugu dasudaina.
1: You might be a very poor man who is serving only poverty
0: gunamulericho enduku panikiradu.
1: Whoever you be, if you do not have character, you are not going to be useful in any way.
0: కనుక అలాంటి గుణమే మనకు లేకపోయినప్పుడు మన చదువులు ఎందుకు?
1: దేర్ఫోర్ ఇఫ్ యు డు నాట్ హావ్ సచ్ ఇంపార్టెంట్
0: మన సంపద ఎందుకు?
1: ఇఫ్ యు డు నాట్ హావ్ వర్చ్యూ
0: మన జీవితం ఎందుకు?
1: వాట్ ఇస్ ది యూస్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్? వాట్ ఇస్ ది యూస్ ఆఫ్ యువర్ ప్రాస్పరిటీ? వాట్ ఇస్ ది యూస్ ఆఫ్ యూస్ ఆఫ్
0: మన జీవితాన్ని, మన సంపదను, మన సర్వస్వాన్ని కూడా దానికి దారబోసి దాన్ని మనం సంపాదించుకోవాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు డెవలప్ ది కెపాసిటీ టు డెడికేట్ అవర్ లైఫ్, అవర్ క్యారెక్టర్, అవర్ ఎడ్యుకేషన్ ఓన్లీ ఫర్ గెటింగ్ the good character.
0: ఇది మనం ప్రధానమైనటువంటి సంకల్పంగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: We must develop this particular thought into its fullness.
0: ఈ ఒక్క సంకల్పం మనం అభివృద్ధి పరచుకుంటే సర్వాన్ని జయించినటువంటి వారం అవుతాం.
1: If we can develop this particular thought for developing good character, we would have developed everything.
0: మనం నిగ్రహించుకోవాలి.
1: We have to control our senses.
0: చిన్న పిల్లవాడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద is a small child.
0: Mee sodarudu enti vaadu,
1: he is something like your younger brother.
0: Aa chinna pilla vaadu maharakshasudu ainatundi okka Hiranyakashipunaku cheptunnadu, tandri lokamulanniyun gadiyalona jayinchina vaadu, indriya lokamu chittamun gelavaneeravu, inni jayinchi prayojanam emiti? Nee okka indriyalu jayinchaleinatundi vaadu inni rajyalu jayisthe prayojanam emiti?
1: Such a child Prahlada was. He was telling his father, who was a demon king, very courageously, "Well, father, you have conquered all the worlds, but what is the use of conquering all the worlds if you have not conquered your own senses?"
0: Samudranu sodinchinadu.
1: He has searched all the oceans.
0: Bhuminanta travi sodinchinadu.
1: He has also searched the entire earth.
0: Sarvatra tanu paramatma yokka tattvanni parikinchadaniki prayatninchadu.
1: He searched to find God all over, all around.
0: సమస్త శక్తివంతుడు.
1: హి వాస్ ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ మ్యాన్.
0: అలాంటి హిరణ్యకశిపుడు కూడాను ఈ ఇంద్రియాన్ని జయించలేకపోయాడు.
1: హిరణ్యకశిపు హు హాస్ కాంకర్డ్ ఆల్ దీస్ థింగ్స్ వాస్ నాట్ ఏబుల్ టు
0: కారణం ఉపస్థితి పశువు తన దృష్టి అంతా కూడాను ప్రకృతిపైనే ఆధారపెట్టుకున్నాడు.
1: హి కెప్ట్ his entire concentration and his vision on the
0: బయట దృష్టిని మాత్రమే అభివృద్ధి పరుచుకున్నాడు.
1: He has developed the external world.
0: అంతర్దృష్టిని ఏ మాత్రం కూడా చింతించలేదు.
1: He never thought about his inner world.
0: కనుక మనము కూడాను బయట దృష్టిని మనం అభివృద్ధి పరుచుకున్నంత వరకు పశువులమే పశువులమే పశువులమే.
1: So long as we have developed our vision externally and extroverted, we are nothing but animals. Only when we introvert it and look inwards,
0: anaade manam chakravartinamu,
1: then only we'll be real emperors.
0: Kanuka rajanika raja maharaja raja neevu aa indriyalu jeinchukunte neevu anni rajyamulaku nu raja ainatunte vaadu avtavu.
1: You would become a real emperor who has conquered all the worlds only when you have conquered your own senses.
0: అలాంటి వ్యక్తులు కొన్ని కొంతమంది అయినా కూడాను మన ఇన్స్టిట్యూట్ లో తయారు కావాలి.
1: ఫ్రమ్ అవర్ ఇన్స్టిట్యూట్ వీ షుడ్ డెవలప్ అట్లీస్ట్ ఎ ఫ్యూ సచ్ పీపుల్.
0: ఈ విద్యలతో పాటు వివేకము,
1: అలాంగ్ విత్ ద వరల్డ్లీ ఎడ్యుకేషన్
0: వివేకంతో పాటు విచక్షణ,
1: వీ షుడ్ డెవలప్ డిస్క్రిమినేషన్
0: విచక్షణతో పాటు వినయము,
1: వీ షుడ్ ఆల్సో డెవలప్ హ్యూమిలిటీ
0: వినయముతో పాటు విద్య కూడా చేరినప్పుడే రాణిస్తాడు మానవుడు.
1: ఓన్లీ వెన్ యూ డెవలప్ ఆల్ దీస్ థింగ్స్ అలాంగ్ విత్ ఎడ్యుకేషన్ you would shine.
0: Vinayam leni vidya vidya kadu,
1: otherwise it is no education.
0: Vignata leni vidya vidya kadu,
1: it would not be called education at all otherwise.
0: Kevalam vignanam undinanta matram prayojanam emti?
1: What is the use of having knowledge of the
0: upayogam lenatundi vignanam kante kuda nu upayogamainatundi ajnanam em mel?
1: If you are having knowledge which is useless, it is better to have ignorance if that ignorance can confer some bliss on you.
0: Anduvalane nenu appudappudu cheptuntanu, పంట పండని భూమి పది ఎకరములేల కొంచెమైన చాలు మంచి భూమి.
1: దట్ ఇస్ వై స్వామి విల్ బి టెలింగ్ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్ వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ 10 acres ఆఫ్ ల్యాండ్ విచ్ ఇస్ బ్యారన్. ఇట్ ఇస్ బెటర్ టు హ్యావ్ ఫర్టైల్ ల్యాండ్.
0: పెద్ద డిగ్రీలు ఆశించనక్కర్లేదు.
1: ఇట్ ఈస్ నాట్ నెసరీ టు ఆస్పైర్ టు హ్యావ్.
0: నువ్వు ఏబిసిడి మొదలుకొని జెడ్ వరకు నీవు డిగ్రీ తీసుకున్నప్పటికీ నీవు ఆచరణలో లేకున్నప్పుడు నీవు ఒక కేవలం సుంఠవే.
1: You might have taken degrees right from A to Z, a number of them adorning your name, but it is utterly useless if you are not practicing what you
0: learn. ఈ విద్యలు కుక్కలు కూడాను విద్య నేర్చే నేర్చుకుంటాయి.
1: What is the type of education? Why do you extol this education so much?
0: Even dogs can learn కూడాను వేదం చెప్పిందట.
1: Even dogs can learn education. Even a buffalo, it appears, uttered Veda, chanted Veda.
0: కోతులు ఇప్పుడు సైకిల్ తొక్కటం లేదా నేర్పిస్తే?
1: Don't you see, a monkey also can ride a cycle if it is taught and if it is trained.
0: గొర్రెలు కూడాను ఎన్నో మేకలు కూడాను సర్కస్ లో ఎన్నో పనులు చేస్తున్నాయి నేర్పిస్తే.
1: Even sheep can perform quite a few feats.
0: కేవలం నేర్చుకుని ఇచ్చే గొప్ప చెప్పేటువంటి విద్యలు విద్యలు అవుతాయా?
1: Can you call this kind of education education which can be merely taught by word of mouth and which can be learned?
0: ఆచరణలో పెట్టి ఇతరులకు ఆదర్శప్రాయంగా మనం జీవించాలి.
1: True education can be only education which you can practice and then hold yourself as an example for others.
0: Adi nijamainatundi vidya, adarshapraayamainatundi jeevithame manam gadapali.
1: That alone is true education, an ideal life and a model life alone.
0: Yetti adarshamu uttama adarsham.
1: What type of model do you hold yourself?
0: Manamuduga manam bratikali, manamuduga jeevinchali, manamuduga chavali.
1: You have to live as a human being, you have to think as a human being, you have to die as a human being.
0: Manaviniga putti manam rakshasuniga maraninchararu.
1: We should not be born as human being but die as demons.
0: Kanuka manamu ee sankalpalanu manam chakkaga abhirudhi parchukunte maname daiva swaroopalam aipotham.
1: Therefore we have to remember the fact that if we can develop thoughts on the good lines, we can become gods. Ee edo
0: kontha kaalam maatrame manam aacharinchinam kaadu, జీవిత పర్యంతం కూడా నువ్వు దీన్ని అనుసరించాలి.
1: వీ హావ్ టు డెవలప్ గుడ్ థాట్స్ అండ్ ప్రాక్టీస్ గుడ్ థాట్స్ నాట్ ఫర్ ఎ మోమెంట్ ఆర్ టూ బట్ థ్రూఅవుట్ అవర్ లైఫ్.
0: ఈ గాఢ విశ్వాసాన్ని మనం పొందాలనుకున్నప్పుడు మనం దైవాంశము అనేటువంటి ఒక సత్యాన్ని మీరు విశ్వసించాలి.
1: If you should really practice throughout your life like that and if you should have such a strong faith, you should really feel that
0: you are దైవం వేరని మీరు భావించరాదు.
1: You should feel that you are the aspect of divinity. You should not.
0: ఈ భావన మీరు యందు ఉండినప్పుడు ఏ కొంతకాలము మీరు ఈ భక్తి ప్రపత్తుల్లో ఉండవచ్చును, తిరిగి బయట ప్రపంచాన్ని పోతానే మీరు నాస్తికులుగా తయారవుతారు.
1: If you do not feel that you are one with God, the moment you leave this institution and go out, you are likely to become atheist.
0: కనుక మనకు ఏ క్షణమైనా కూడాను ఎక్కడ ఉండినప్పటికీ మనం దైవాంశులమే దైవాంశులమే అనేటువంటి యొక్క భావాన్ని మాత్రం మీరు దృఢం చేసుకోవాలి.
1: You have to develop firm faith in the fact that you are an aspect of divinity.
0: Wherever you are, దైవాంశులమైనటువంటి మనము దైవ గుణాలంతా మనలో రావాలి.
1: The moment you have this particular faith that you are an aspect of divinity, you will also get the qualities of God. Then only you are not likely to err.
0: లేకుండినా ఏ క్షణమైనా నువ్వు పెడమార్గం పట్టవచ్చు.
1: Otherwise, any moment you may go the wrong way and the wrong path.
0: ఈ దుష్టబుద్ధులకు నీవు కొంతవరకు లోబడవచ్చు.
1: You may give room for bad thoughts.
0: చేసిన ఉపకారమును మర్చిపోవచ్చును.
1: You may forget all the good that is done to you.
0: ఉపకారికి అపకారము గావించవచ్చు.
1: You may harm the person who has done so much good for you.
0: కనుక మొట్టమొదట నీవు ఈ అంశమును నీవు గుర్తుంచుకొని నీ జీవిత యాత్రను కొంతవరకు సాగించడానికి ప్రయత్నించడము చాలా ప్రధానమైనటువంటి ఒక విషయమని నేను హెచ్చరిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నా.
1: Swami is awakening you to the fact that you should always think that you are an aspect of divinity. You are not separate from the divine. And develop a firm faith in this particular thing. And then only you would be able to be on the right path and sanctify your life. Thus, Swami is bringing his discourse.

0: adică excessive talk, bhashinchu suratvam adhikamaye, excessive talk and talkative heroism, kavya suhura dakshinamai karigipoye, skill in action and heroism in action has declined.
1: Bratukulu adambaralato bharamaye,
0: life has got burdened with ostentatious show.
1: Neti vidyasamastalu iritiyaye,
0: thus the institutions, educational institutions of today have become
1: prema swarupulara,
0: embodiments of divine love.
1: మానవ జీవితము సూర్యోదయంతో ప్రారంభమై సూర్యాస్తమయం తరువాత నిద్రించటంతో ముగిసిపోతున్నది.
0: మ్యాన్స్ లైఫ్ ఈజ్ కమెన్సింగ్ విత్ ద డాన్ ఆఫ్ ద సన్ అండ్ ఈజ్ ఎండింగ్ విత్ ది డస్క్ బై గెటింగ్ ఇన్ టు స్లీప్.
1: ప్రకృతి యందు ప్రతి మానవుని యొక్క నిత్య జీవితం కూడాను ఈ పరిక్రమలపైనే ఆధారపడి ఉంటున్నది.
0: ఇన్ ది నేచర్ ఎవ్రీ మ్యాన్స్ లైఫ్ డిపెండ్స్ అపాన్ దిస్ సైకిల్.
1: ఈనాటి మానవుని యొక్క నిత్య జీవిత అనుభవం ఒకటి.
0: టుడేస్ మ్యాన్స్ ప్రాక్టికల్ డైలీ ఎక్స్పీరియన్స్ ఈస్ వన్ థింగ్,
1: మానవుని సత్య జీవితం అనేటువంటిది మరొకటి.
0: But his life based upon truth is different from the other one.
1: Idi nitya anubhavam okati, satya anubhavam marokati.
0: Daily experience is something and true experience is quite different.
1: Deeniki udaharanam,
0: here is an example for this.
1: Suryudu eppudu turpu disheyandi udishtadu,
0: sun always rises in the east.
1: పడమటి ఎండి అస్తమిస్తాడు.
0: హీ సింగ్స్ ఇన్ ది వెస్ట్.
1: ఈ ఎండింటిని ఆధారంగా కొని ఉత్తర దక్షిణంలో మనం నిర్ణయించుకుంటున్నాము.
0: ఆన్ ద బేసిస్ ఆఫ్ సన్ రైజ్ అండ్ సన్ సెట్ వీఆర్ డిటర్మినింగ్ ది డైరెక్షన్స్ ఆఫ్ నార్త్ అండ్ సౌత్.
1: సూర్యుడు దిక్చక్రములపైన కనిపించినప్పుడు పగలనియు,
0: వెన్ హీ కమెన్సెస్ హిస్ జర్నీ, సన్ కమెన్సెస్ హిస్ జర్నీ, వీ కాల్ ఇట్ డే.
1: ఈ దీక్షకములకు క్రిందకు పోయినప్పుడు రాత్రి అనియు మనం భావిస్తున్నాము.
0: వెన్ హీ సెట్స్ ఇన్ వి కన్సిడర్ దట్ యాజ్ సెటింగ్ ఇన్ ఆఫ్ నైట్.
1: సూర్యుని యొక్క ప్రయాణం చేతను, సూర్యుని యొక్క బాట చేతను యావత్ దేశము దానికి సమీపం అనేటువంటి గుర్తించి దాని ఉష్ణోగ్రత స్థితిని మారుతూ వస్తున్నాయి.
0: ది సీజన్స్ అండ్ అదర్ థింగ్స్ డిపెండ్ అపాన్ ద చేంజింగ్ డైరెక్షన్ అండ్ ప్రాక్సిమిటీ ఆఫ్ ది సన్ to that particular country.
1: Idi mana nitya jeevita anubhavam,
0: this is our daily experience.
1: Marukkonamlo manam deenini vicharinchinappudu bhoomi oka golam.
0: From another angle if you take a look at it, earth is round, it's something like a ball.
1: Idi golamuga undinappudu deeniki purva paschimale ఉత్తర దక్షిణంలో ఏమాత్రం కూడా లేవు.
0: వెన్ ఇట్స్ షేప్ ఈజ్ దట్ ఆన్ ఎ బాల్, దేర్ కెనాట్ బి డైరెక్షన్స్ లైక్ నార్త్ అండ్ సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్.
1: దీనికి సూర్యోదయ సూర్యాస్తమంలే లేవు.
0: ఫర్ సచ్ ఏ ఆబ్జెక్ట్ దేర్ కెనాట్ బి సన్ రైజ్ అండ్ సన్ సెట్.
1: ఇది మరొక కోణంలో చూసినప్పుడు ఇది ఒక సత్యంగా మనకు గుర్తించుకోవడానికి వీలవుతుంది.
0: ఫ్రమ్ అనదర్ యాంగిల్ వెన్ యూ లుక్ అట్ ఇట్ ఇట్ బికమ్స్ ట్రూత్.
1: మనం ఒక బండి ఎందు లేక రైలు ఎందు కూర్చొని ప్రయాణం సాగుతున్నప్పుడు రైలు బండి కదిలినప్పుడు మనం కూడా కదలటం సహజం.
0: ఇఫ్ వీఆర్ ట్రావెలింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఎ ట్రైన్ ఆర్ ఇన్ ఎ కార్ట్, వెన్ ది కార్ట్ ఆఫ్ ది ట్రైన్ మూవ్స్ వీ ఆల్సో మూవ్ విత్ ఇట్.
1: ఒక బల్ల పైన కూర్చున్నప్పుడు బల్ల కదిలినా మనం కూడా కదులుతాం.
0: సపోజ్ వీ సిట్ ఆన్ ఎ టేబుల్, ఇఫ్ ది టేబుల్ వర్ టు మూవ్ వీ ఆల్సో మూవ్ విత్ ఇట్.
1: ఇది మన నిత్యానుభవం,
0: దిస్ ఈజ్ అవర్ డైలీ ఎక్స్పీరియన్స్.
1: కానీ ఈ భూమి గంటకు 1000 మైళ్ళ వేగముతో తన చుట్టూ తాను తిరుగుతున్నది.
0: ఆ ట్రక్స్ అవుట్ ఇట్ సెల్ఫ్ అట్ ద స్పీడ్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ మైల్స్.
1: ఇంతే కాక సమర కుటుంబంతో ఈ యొక్క భూమి గంటకు 66,000 మైళ్ళ వేగంతో తిరుగుతున్నది.
0: అలాంగ్ విత్ ది మెంబర్స్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్ ఆర్ ట్రావెల్స్ అట్ ద రేట్ ఆఫ్ 66,000 మైల్స్ పర్ అవర్.
1: ఇంత వేగంతో భూమి తిరుగుతున్నప్పటికీ మనకు స్థిరంగా ఉండినట్టుగా కనిపిస్తుంది.
0: ఆల్దో అర్త్ ఈజ్ మూవింగ్ సో ఫాస్ట్ అట్ దట్ హై స్పీడ్ స్టిల్ వీ ఫీల్ దట్ అర్త్ ఈజ్ నాట్ మూవింగ్.
1: ఇది సత్యానుభూతి.
0: దిస్ ఈజ్ ఎన్ ఎక్స్పీరియన్స్ బేస్డ్ అపాన్ ట్రూత్.
1: అయితే ఈ సత్యానుభూతి అని మానవులు దీనిని అనుసరిస్తున్నారా? లేదు. నిత్యానుభూతిని మనం అనుసరిస్తున్నాం.
0: ఆల్దో దెర్ ఈజ్ ఎన్ ఎక్స్పీరియన్స్ బేస్డ్ అపాన్ ద ట్రూత్ వీ డోంట్ సీమ్ టు ఫాలో దట్ పర్టికులర్ థింగ్. We seem to give more importance to daily experience.
1: Goppa vijnanavetta ainatundi scientist kudanu idi golamu idi cheyatam chetane idi dikshakrampai raavatam chetane povatam chetane dinamu raatru erpadchunnavi ante kaani deeniki em aapatam kudanu maarpu ledani telisukunnatundi vaadu kudanu stress morning and evening ani dinne upayogapettukuntaru kaani deene anusaristunnadu kaani సత్యాన్ని తను ఏమాత్రం కూడా అనుభవించటం లేదు, అనుసరించటం లేదు.
0: ఈవెన్ ఎ గ్రేట్ సైంటిస్ట్ హూ ఈజ్ ఫుల్లీ అవేర్ ఆఫ్ ద మూవ్మెంట్స్ ఆఫ్ ది ఎర్త్ అండ్ ఆల్ ది థింగ్స్ అసోసియేటెడ్ విత్ స్టిల్ హీ బేసస్ వాట్ ఎవర్ హీ యాక్టర్స్ ఆన్ ది బేస్ ఆఫ్ హిస్ డైలీ ఎక్స్పీరియన్స్ అండ్ సేస్ దట్ సన్ రైజ్ ఇస్ దేర్, సన్సెట్ ఇస్ దేర్, దేర్ ఇస్ ఈస్ట్ అండ్ వెస్ట్, విచ్ ఇస్ నాట్ ట్రూలీ స్పీకింగ్ ఎ ఫ్యాక్ట్.
1: సృష్టి అంతే కూడాను పరమాణువుల యొక్క సముదాయమే.
0: Creation, entire creation, is a conglomeration of the atoms.
1: ఈ యొక్క పరమాణువులన్నీ కూడాను శక్తి తరంగముల యొక్క విశేషాలే.
0: All these atoms are waves of energy.
1: ఈ శక్తి తరంగములు అన్ని కూడాను పరమాణువుల యొక్క ప్రమాణములే.
0: All the waves of energy only prove the fact that it is based upon the matter.
1: ఈ పరమాణువులు అన్ని ఇప్పుడు ఒకే శక్తి తరంగముల విశేషము నుండి ఏర్పడుతున్నవి.
0: ఆల్ దీస్ ఆటమ్స్ టేక్ దేర్ ఫార్మ్ ఆన్ ది బేస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్.
1: ఈ విధమైనటువంటి పరమాణువుల యొక్క శక్తి తత్వమును గుర్తించుకున్నటువంటి వ్యక్తి కూడాను ఈ పరతత్వాన్ని ఏమాత్రం కూడాను విచారించటకు ప్రయత్నించటం లేదు.
0: ఈవెన్ ఎ పర్సన్ ఎ సైంటిస్ట్ హూ నోస్ అండ్ అండర్స్టాండ్స్ ఆల్ దీస్ ఫ్యాక్ట్స్ డజంట్ బేస్ హిజ్ ఓన్ ఎక్స్పీరియన్స్ వెన్ హీ స్పీక్స్ in the daily common parlance.
1: దీనికి మరొక ఉదాహరణ.
0: దేర్ ఇస్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: ఒక సముద్రం, ఇందులో ద్రవ పదార్థం.
0: యూ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఓషన్, దేర్ ఇస్ వాటర్ ఇన్ ఇట్.
1: ఈ సముద్రం నుండి ఒక టంబ్లర్ నీరు తీసుకున్నాం మనం.
0: ఫ్రమ్ ది ఓషన్ టేకన్ ఏ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్.
1: ఆ సముద్రం యొక్క జలము, ఈ టంబ్లర్ లో ఉన్నటువంటి జలము ఒక్కటే.
0: ది వాటర్ ఇన్ ద ఓషన్ అండ్ ద వాటర్ ఇన్ ద టంబ్లర్ ఈస్ ది సేమ్.
1: ఈ టంబ్లర్లో ఒక చిన్న రాయి మనం వేసినప్పటికీ ఈ నీరు కదని ఆ యొక్క రాయిని మెత్తగా అడుగులకు పంపించడానికి తగినటువంటి దారిని అందిస్తున్నాయి.
0: ఇఫ్ యూ పుట్ ఎ స్మాల్ పెబుల్ ఇన్ ద వాటర్ ది పెబుల్ ఫైండ్స్ ఇట్స్ ఓన్ ప్లేస్ స్మూత్లీ టు ద బాటమ్ ఆఫ్ ద కప్.
1: కేవలం రాయి అడుగు భాగంలో పోవటకు దారిని అందించడమే కాకుండా ఏ చిన్న గాలి వీచినా కూడాను అది అలలుగా బయలుదేరుతుండాలి.
0: Not merely water gives room for the small pebble to reach the bottom, even if there is a small breeze, there will be waves in the water.
1: ఇది కూడా ఒక పరమాణువు యొక్క శక్తియే.
0: This is also the power of energy and atom.
1: అదే సముద్రమునందు ఉప్పెనగా అనగా గాలి వీచినప్పుడు, అధికమైనటువంటి యొక్క గాలి వీచినప్పుడు ఆ సముద్రం యొక్క తరంగములు ఉప్పెనగా బయలుదేరి అది ఒక కఠినమైనటువంటి రాయి కంటే కూడా భారమైనటువంటిగా రూపొంది అందులో ప్రయాణం చేసుకున్నటువంటి పడవలను కూడా ముక్కలు ముక్కలు చేయగలదు.
0: ఇన్ ద సేమ్ వే ఇన్ ఎన్ ఓషన్ సపోజ్ దెర్ ఈస్ ఎ వెరీ పవర్ఫుల్ బ్రీజ్ ఆర్ విండ్, ఇట్ కెన్ బికమ్ ఎ స్టార్మ్, సచ్ ఎ స్టార్మ్ విచ్ కెన్ డిస్ట్రాయ్ అండ్ రిడ్యూస్ ఎ బోట్ ఆర్ ఎ షిప్ ఇన్ టు పీసెస్.
1: ఈ ద్రవమైనటువంటి ఈ జలమునకు ఈ కఠినమైనటువంటి ఇంత రాయి యొక్క తత్వము రావడానికి ఇందులో ఉన్నటువంటి పరమాణువులే దీనికి మూల కారణం.
2: the water which is so soft, which responds to even a breeze, can become so hard as to destroy a ship. Even for that, the power of the autumn is responsible.
1: ఇవన్నీ కొన్ని శక్తి యొక్క తరంగముల యొక్క విశేషమే.
2: All this is the power of the energy which arises on account of the waves of this.
1: ఒక రాయి మెటల్ ఉన్నది.
2: You take
1: copper.
2: Copper metal.
1: ఒక బంగారం ఉంటున్నది.
2: Gold metal.
1: ఇంకేకాక ఆక్సిజన్ మన ప్రాణవాయువు కూడా ఉంటున్నది.
2: ఆక్సిజన్ ఆల్సో కెన్ బి టేకన్.
1: ఇవి మూడు కూడాను పరమాణువు యొక్క సముదాయం.
2: All these three items mentioned
1: are conglomerated.
2: However, the values of each one of them is different.
1: దీనికి కారణం ఏమిటి?
2: What is the reason for this?
1: ఈ పరమాణువుల యొక్క శక్తి యొక్క ప్రమాణమును అల్పము అధికముగానే ఉండటం చేతనే దీనికి విలువలు కూడా అధికముగా అల్పంగా రూపొందుతున్నాయి.
2: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ద డిఫరెంట్ ప్రపోర్షన్స్ ఆఫ్ ది ఆటమ్స్ విచ్ ఫార్మ్ అండ్ కాన్స్టిట్యూట్ ఎయిదర్ గోల్డ్ కాపర్ ఆర్ ఆక్సిజన్.
1: ఈ పరమాణువుల కంటే కూడా మరింత సూక్ష్మమైనటువంటి అణువులు ఉంటున్నాయి.
2: There are
1: ఇవి ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ అనేటువంటి ఒక సమ్మిళితమైనటువంటి స్వరూపంలో రూపొందుతున్నది.
2: దేర్ ఆర్ స్మాలర్ పార్టికల్స్ దాన్ అన్ ఆటమ్ which will be described as electron, neutron and proton.
1: దీని యొక్క సముదాయం యొక్క స్వరూపమే ఈ యొక్క తరంగం యొక్క విశేషం.
2: The conglomeration and the coming together of all these things, they become waves of energy.
1: జగత్తునందు సమస్త పదార్థముల కూడాను ఈ పరమాణువు యొక్క శక్తి ఆధారమై ఉంటున్నది.
2: For the world, the basis of all source of energy is these atoms.
1: ఈ శక్తి ఒక్కటే కాని రెండు కాదు.
2: This power or this capacity is only one, there is not two types as such.
1: దీనిని వేదమునందు ఏకోహం బహుశ్యాం అన్నారు.
2: ద సేమ్ థింగ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ వేదా యాజ్ ఏకోహం బహుశ్యాం.
1: ఏకం సత్విత్రా బహుధా వదంతి అని చెప్పింది. అనగా ఉన్నది ఒక్కటే అయినప్పటికీ వ్యక్తులు అనేక రూపంలో అనేక నామములతో దీనిని అనుభవిస్తూ వచ్చారు.
2: ఇట్ హెస్ బీన్ డిక్లర్డ్ ఇన్ వేదా దాట్ ఆల్దో దర్ ఇస్ ఓన్లీ వన్ ఆబ్జెక్ట్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్, ఇట్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఎంజాయ్డ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్.
1: జగత్తు పరమాణువుల యొక్క సముదాయమే ప్రధానమైనప్పుడు ఈ జగత్తులందు ఉండేటువంటి ప్రతి వస్తువు కూడా ఈ పరమాణువుల యొక్క ప్రమాణమే ప్రధానం.
2: ఇట్ ఈస్ ది ఆటమ్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ అండ్ ఫార్మ్ ద బేసిస్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్. ఫర్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ ద వరల్డ్ దే ఎసెన్షియలీ ఫార్మ్ ది బేసిస్.
1: దీనికి మనం చిన్న ఉదాహరణ.
2: One more small example for this.
1: ఇది ఒక గోడ.
2: This is a wall.
1: ఈ గోడ మనము చూడటకు ఒక స్థూలంగాను ఒక విధమైనటువంటి అటువైపు ఉన్నటువంటి పదార్థములకు అడ్డుగాను మనకు కనిపిస్తుంది.
2: When you take a look at the wall, it looks that it is inert and opaque and as if you cannot just have a look through it.
1: అయితే ఈ గోడ స్థూలమైనటువంటిదని కఠినమైనటువంటిది గాని మనం భావిస్తున్నాము. ఇందులో ఏ విధమైనటువంటి యొక్క ద్రవ పదార్థం లేదని మనం విశ్వసిస్తున్నాము.
2: When we look at the wall, we feel that it is an inert object, it is hard one, there is no water or watery substance in this particular wall.
1: ఈ గోడ కూడాను పరమాణువుల యొక్క సముదాయమే.
2: Even this wall is a conglomeration of atoms.
1: ఇది పరమాణువుల కంటే సూక్ష్మమైనటువంటి అణువులతో కూడినటువంటిది.
2: It also consists of smaller particles than even atom.
1: ఇది బాహ్య దృష్టికి బాహ్యానుభవమునకు గోడ.
2: For external vision, for an outer vision, it looks like a wall.
1: ఇది నిత్యానుభవం.
2: This is our daily experience.
1: కానీ దీని యొక్క సత్యానుభవమును కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: But we'll have to make an effort to understand the true experience and meaning behind this.
1: దీనిని ఒక యంత్రాధారంతో మనం దర్శించడానికి ప్రయత్నించినప్పుడు ఈ గోడ అంతా కూడాను కేవలం ఒక పెద్ద నక్షత్ర మండలం మాదిరి కనిపిస్తుంది.
2: If you want to take a look at the wall with a microscope or a powerful other type of instrument, you would feel as if it is a galaxy of stars.
1: అన్ని చిన్న చిన్న అణువులతో కూడినటువంటిది ఈ గోడ.
2: This wall, an object consisting of
1: సంతులంతా ఉంటున్నాయి.
2: There is a lot of space in between particles even in the wall.
1: అణువులకు మరొక అణువులకు మధ్యలో ఉన్నటువంటి యొక్క ప్రమాణం కూడా పరమాణువుగా రూపొందుతుండాలి.
2: The space occupied between two particles or two atoms in a wall also consists of some smaller particles.
1: అదే విధంగా మనం ఈ జగత్తును మనం పరిశీలన కలిపినప్పుడు మనం నిత్యానుభవం ఒకటి, సత్యానుభవం మరొకటిగా ఉంటుండాలి.
2: If you investigate the world in this particular way, you will come across there are two types of experience. One is daily experience.
1: ఈ నిత్యానుభవములకు సత్యానుభవం ఆధారమై ఉంటుండాలి.
2: For daily experience and true experience. However, daily experience is based upon true experience.
1: ఆధారమైన సత్యానుభవం యొక్క ఆదాయం చేతనే ఈ ఆదాయమైనటువంటి యొక్క స్వరూపాన్ని మనము నిత్యానుభవంగా దర్శించగలుగుతున్నాము.
2: On the basis of the true experience, which is the basis, we have been able to experience the daily experience which we are getting.
1: ఇది అన్నింటికీ ఆధారమైనటువంటి యొక్క పరమాణు శక్తి.
2: The power of this atom is the basis of all the things that you experience in the world.
1: దీనిని అణోరణీయాన్ మహతో మహీయాన్ అన్నారు. ఈ అణువుగా ఉండి మహత్తరమైనటువంటి యొక్క శక్తిగా రూపొందుతూ వస్తుండాలి.
2: The same thing has been explained in another way. It is said that this particular atom can be very small, but it can manifest itself into the biggest objects also.
1: ఇంకా మిగిలినటువంటి యొక్క ఈ నిత్యానుభవములన్నీ కూడాను సత్యానుభవములకు రూపాంతరములే తప్ప అన్యములు కాలేరు.
2: All the other experiences which you have in daily life are the manifestations of the basis which is true experience, experience based upon truth.
1: ఈ పరమాణువు శక్తి తరించటం కానీ లేక తరిగిపోవటం కానీ పెరిగిపోవటం కానీ దీనికి కొంత ఆధారమైనటువంటి మూలాధార శక్తి ఉంటున్నది. అదే సత్యానుభవం.
2: The power which doesn't get exhausted, all this is based upon the experience of truth.
1: సత్యానుభవ శక్తి ఒక్కటే కానీ రెండు కానేరవు.
2: The సత్యానుభవ శక్తి ఆర్ ద పవర్ ఆఫ్ బేస్డ్ అపాన్ ట్రూత్ ఈజ్ ఓన్లీ వన్
1: ఇంపార్టెంట్ ఉదాహరణ.
2: హియర్ ఇస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది, ఈ అంకెలను మనం పెట్టాం.
2: 10 నంబర్స్, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, దీస్ ఆర్ ద నంబర్స్ విచ్ యు హావ్.
1: ఇందులో ఒక్కటి తప్ప మిగిలిన అంకెలు అన్నీ కూడాను కేవలం స్వతంత్రము లేనటువంటి.
2: In this, the one, it is only one which is independent and which has got a separate entity. All others are manifestations of this one.
1: ఒక్కటి యొక్క రూపాంతరములే ఈ అన్ని సంఖ్యలు కానీ ఒకటి మినహా మీరు యొక్క రూపములు ఏ మాత్రము లేవు.
2: All the other numbers from 2 to 10 are only manifestations on different versions of one and they do not have independent basis for their own.
1: మూడు అని ఒక సంఖ్య ఉన్నది.
2: Take for example a figure, a number like 3.
1: మూడు ఒకటిలో చేరటం చేతనే మూడు అయింది. ఒకటి లేకుండా మూడు కాలేదు.
2: త్రీ హెస్ బికమ్ త్రీ బై యాడింగ్ నంబర్ వన్ ట్రైస్.
1: ఇంకొక ఒకటి చేరిందంటే నాలుగు అవుట్ పెరుగుతుంది.
2: ఇఫ్ యాడ్ వన్ ఫోర్ టు దిస్ త్రీ ఇట్ బికమ్స్ ఫోర్.
1: ఈ మూడు రూపాయలు ఒకటి తీసేసిందంటే రెండు అని తరుగుతుంది.
2: ఇఫ్ యు రిమూవ్ ఆర్ డిడక్ట్ వన్ ఫ్రమ్ దిస్ త్రీ
1: పెరుగుటము తరుగుటము కూడా ఒక్కటే ఆధారం కానీ మరొక అంకె అందుకు ఏమాత్రము ఆధారం కాదు.
2: For the growth of the decline, it is this particular number one which is important and not any other thing.
1: Kanukane itti annitikini mooladharamainatuvanti shakti okati unnadi ani indulo aneka vidhulaga manaku bodhapadutunnadi.
2: It becomes very clear in a number of ways when we analyze that it is one primary power which is the basis of all the things seen and unseen.
1: Ee satyam manaku teliyinanta varaku kudano manamu గొప్పవారమని భావిస్తూ ఉంటాం.
2: అంటిల్ వీ నో దిస్ పర్టికులర్ ట్రూత్ వీ కన్సిడర్ అవర్ సెల్ఫ్ అస్ గ్రేట్ పీపుల్.
1: ఒకడు అహంకారం చేత మమే పండిత అన్నాడు. మమేవ పండిత, నేనే పండితుడను అన్నాడు.
2: అన్ అకౌంట్ ఆఫ్ అరోగెన్స్ వన్ పర్టికులర్ పర్సన్ డిక్లర్డ్ దట్ హీ ఇస్ ద పండిత్ హింసెల్ఫ్.
1: కొంతకాలం పరిశోధన చేశాడు.
2: He conducted investigation for a while.
1: తనకు మించినటువంటి మరొక శక్తి ఈ జగత్తునందు ఉన్నది అని గుర్తించుకున్నాడు.
2: He realized that there is a power greater than he.
1: అక్కడ నుంచి మమం చ పండితః అన్నాడు. నేను కూడా ఒక పండితుడినే అని దిగాడు.
2: After realizing that, he also said that I am also a pandit. Also he added.
1: మొదలు నేనే పండితుడును అనేటువంటి స్థానం నుంచి నేను కూడా ఒక పండితుడిని అనేటువంటి రెండో స్థాయికి దిగాడు.
2: From the stage when he declared that I alone is Pandit, to a stage where he said that he is also a Pandit, he changed.
1: Inka parishodhana sarputu vachadu.
2: He began for conducting further investigations.
1: Tanakante ento మించినటువంటి ఒక శక్తి ఈ జగత్తునందు ఉన్నది, విషయములన్నీ ఉన్నవి. దీనికి పండిత సమదర్శన అనేటువంటి తత్వాన్ని గుర్తించుకోలేక నేను ఈ విధంగా వర్తించుతున్నాను అనేటువంటి సత్యాన్ని తాను తెలుసుకున్నాడు.
2: After conducting investigation, he realized that there is a power which is supreme and which is behind all these things, and he said that I should recognize the fact that a real pandit is one who has got equanimity and equal mindedness.
1: Tadupari mamam na panditaha annadu, nenu panditini kaadu annadu.
2: After he realized this, he said, I am not a pandit.
1: Ee manavattum lokala నిత్యానుభవంలో ఉండేటువంటి ఒక సత్యాన్ని మనం గుర్తించాలనుకుంటే మన యొక్క స్థితి కూడా ఇదే మార్గంలో ప్రయాణం జరుగుతున్నది.
2: ఇఫ్ వీ హావ్ టు రికగ్నైజ్ ది రియల్ బేసిస్ ఫర్ ది ఎంటైర్ మేనిఫెస్టేషన్ ఇన్ ద వరల్డ్, వీ హావ్ టు ట్రావెల్ ఇన్ దిస్ పర్టికులర్ వే.
1: మానవుడు నాకు అన్ని తెలిసినటువంటి ఒక దీనితో ధీమాగా తిరుగుతుంటాడు.
2: మ్యాన్ సమ్ టైమ్స్ విల్ బి ఫీలింగ్ అండ్ కన్సిడరింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఆమ్నిషియెంట్.
1: ఇలాంటి వ్యక్తికి ఏమీ తెలియదని మనం భావించాలి.
2: We have to consider that such person really does not know anything at all.
1: బుద్ధుడు నిర్యాణమునకు పురము తమ శిష్యులందరూ చేరి, స్వామి, ఈ జగత్తును తెలుసుకోవటానికి మేము ఎంతవరకు ఏ స్థితిలోకి వచ్చాము అని ప్రశ్నించారు.
2: బిఫోర్ బుద్ధ అటైన్ నిర్వాణ, ది డిసైపుల్స్ గ్యాదర్డ్ అరౌండ్ హిమ్ అండ్ ఆస్క్డ్ హిమ్, వెల్ స్వామి, వాట్ స్టేజ్ హావ్ యు రీచ్డ్ ఇన్ అవర్ జర్నీ.
1: ఈ బుద్ధుడు ఒక చెట్టు కింద కూర్చున్నటువంటి వాడు, ఒక కొమ్మలో ఉండినటువంటి కొన్ని ఆకులను తీడి తన గుప్పెడిలో పెట్టుకున్నాడు.
2: బుద్ధా హూ వాజ్ బీయింగ్ సీటెడ్ అండర్ ఎ ట్రీ టుక్ ఎ ఫ్యూ లీవ్స్ ఫ్రమ్ ద బ్రాంచెస్ ఆఫ్ ఎ ట్రీ కెప్ట్ ఇన్ హిస్ ఫిస్ట్.
1: నాయన, ఈ అడవిలో ఎన్ని వృక్షములు ఉన్నవి అని ప్రశ్నించాడు బుద్ధుడు.
2: హీ ఆస్క్డ్ ఎ క్వశ్చన్ విత్ ద డిసైపుల్స్, చిల్డ్రన్, హౌ మెనీ ట్రీస్ ఆర్ దేర్ ఇన్ దిస్ ఫారెస్ట్.
1: ఈ వృక్షంలో ఎన్ని ఆకులు ఉంటున్నవి ఈ అడవిలో అన్నాడు.
2: ఇన్ దిస్ ఫారెస్ట్ హౌ మెనీ లీవ్స్ ఆర్ దేర్ ఇన్ ద ట్రీస్, హీ ఆస్క్డ్.
1: ఇలాంటి అడవులు ఈ జగత్తులో ఇంక ఎన్ని అడవులు ఉంటున్నాయి అన్నాడు.
2: హీ ఆల్సో ఆస్క్డ్ హౌ మెనీ ఫారెస్ట్ లైక్ దిస్ డూ ఎగ్జిస్ట్ ఇన్ దిస్
1: ఈ జగత్తులో ఉండినటువంటి అడవుల యందు ఉన్నటువంటి ఆకులు అన్నింటికి దూరం నేను గుప్పిడిగా తీసుకున్నానే, ఈ ఆకులంత మాత్రమే మీరు కనుక్కున్నారన్నాడు.
2: He said that if you were to take the leaves of all the trees in the world and compare the tree, the leaves with the leaves in my fist, it is only the one
1: prapanchamulo undinatvanti adavalo periginatvanti vruchamulo yendu undinatvanti aakulu annitilona ee guppeda aakulu enta pramanamo antane meeru kanukunnaru annadu.
2: What proportion the leaves in my fist hold to the leaves in the all the trees all over the world, the same is the proportion as to what we know compared to what we should know.
1: Kaluka ee nadi medhavulu anetvanti yokka tattamu kevalam oka vidhamainatvanti balaheenata.
2: In this way, people who call themselves wise people these days, their wisdom is just
1: medhavyaktini kampondimpa chesukovatam vidya ani manam bhavisthunnam.
2: Developing intelligence is considered by us as if it is, that is education.
1: Ikkada education and human value ani untundadi.
2: There are two words here, education and human values.
1: నా ఉద్దేశము ఎడ్యుకేషన్ అనేటువంటిది హ్యూమన్ వాల్యూని ఎడ్యుకేషన్.
2: ఇన్ స్వామిస్ అండర్స్టాండింగ్ ఎడ్యుకేషన్ ఈజ్ హ్యూమన్ వాల్యూస్. హ్యూమన్ వాల్యూస్ అలోన్ కాన్స్టిట్యూట్ ఎడ్యుకేషన్.
1: ఈ సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలను ఎవరు చక్కగా నిర్వర్తించి ఎవరు చక్కగా నేర్చుకుని దాన్ని ఆచరించడానికి అనుష్ఠించడానికి అందించడానికి ఆనందించడానికి ప్రయత్నం చేయను వాడే నిజమైన విద్యావంతుడు.
2: ఓన్లీ దట్ పర్సన్ ఈజ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ హూ హ్యాస్ అండర్స్టూడ్ ట్రూత్ మారల్ అండ్ ఆల్ దీస్ ఫైవ్ వాల్యూస్ అండ్ హ్యాస్ ప్రాక్టీస్ హూ హ్యాస్ కన్వేడ్ దీస్ థింగ్స్ టు అదర్స్ అండ్ హ్యాస్ ఎంజాయ్డ్
1: నిత్య జీవితం కూడా మరొక వైపు ఉంటుండాలి.
2: బట్ అట్ ద సేమ్ టైమ్ దేర్ ఇస్ ఎ డైలీ లైఫ్,
1: తన యొక్క బాధ్యతలు కూడా కొన్ని ఉంటున్నది.
2: దేర్ ఆర్ రెస్పాన్సిబిలిటీస్ ఇంపోజ్డ్ అపాన్ ఎవ్రీ వన్,
1: తన కర్తవ్యాలను నిర్వర్తించవలసినటువంటి యొక్క విధి కూడా మరొక వైపు ఉంటున్నది.
2: ఈచ్ వన్ హ్యాస్ టు డిశ్చార్జ్ హిస్ డైలీ రెస్పాన్సిబిలిటీస్.
1: దాని నిమిత్తమై కొన్ని వృత్తులు జరిపి తన ఉదర పోషణ నిమిత్తమై కొన్ని విద్యలు కూడా అభ్యసించవలసింది.
2: For the sake of discharging one's duties towards the world and towards other people, he has to take up a profession.
1: కనుక ఈ విద్య అనేటువంటి ఒక ధాతువు నుంచి వచ్చినటువంటి విద్య, విద్య అనేటువంటిది కేవలం ప్రకాశము అందించేటువంటి.
2: The word విద్య, education, is derived from the root word విద్య. విచ్ స్టాండ్స్ ఫార్ ఇల్యూమినేషన్.
1: మన చీకటిని దూరము చేసి సత్యమును నిరూపించేటువంటి వెలుతురు వంటిది.
2: ఇట్ ఈస్ సంథింగ్ విచ్ కెన్ డిస్ప్లే డార్క్నెస్ అండ్ ఎస్టాబ్లిష్ ట్రూత్.
1: అనగా అజ్ఞాన అహంకార అంధకారము రూపుమాపి ప్రజ్ఞాన ప్రశాంతిని ప్రకాంతిని కూడా చేకూర్చేటువంటిది విద్య.
2: Education is that which can remove ignorance, which can remove one's arrogance, and which can give him the joy, which can give him illumination and peace.
1: ee lokamunaku ee yokka bhautika vidya kodunu atyavasarame.
2: Today even this daily education, the worldly education is necessary.
1: ee bhautikamainatunti yokka nityanubhavamunaku satyanubhavamainatunti yokka ee manavudi yokka viluvulu kodunu deeniki todu chesukovali.
2: One is based upon the education of the physical world and the other is the values. They will have to be combined and put together.
1: Ikki vidyanu nerchukunnappudu andaru kodanu adhikarulu.
2: For having this kind of education, everyone has the authority.
1: Ee vidyanu prati inti andu, prati office nandu, prati factory andu, prati workshop nandu kodanu andaru kodanu dinni avalambinchalani Narendra principal cheppadu.
2: Principal Narendra has said that these values and this kind of education will have to be practiced in every house,
1: every factory, every office and all. Idi kaadu pradhanam. Every one. Prati okkaru kodukki
2: nandu. He has said in every house, every factory and every office. But that is not the truth. Every one should practice it.
1: Prati okkaru deham kodunu oka workshop.
2: Every human body is a workshop.
1: ఈ దేహమే ఒక యంత్రము.
2: దిస్ ఈజ్ ఎ మెషిన్.
1: ఈ యంత్రం అనేటువంటిది అన్ని అంగముల యొక్క సంబంధ బాంధవ్యాన్ని గుర్తించుకుని వర్తించుకుంటున్న చేతనే ఇది ఒక్క పెద్ద యంత్రంగా మనం రూపొందించుకోవాలి.
2: As this body is conducting itself in unison and making use of all the limbs together, this will be described as a very useful machine.
1: ఈ యంత్రము లోపల ఒక్కొక్క అంగములు కూడా ఒక్కొక్క సన్నిహిత సంబంధం ఉంటుందా?
2: There is some kind of mutual inherent relationship between every
1: limb of the body. అంత మాత్రమే కాదు, దీని యొక్క బాధలను ఆనందములు కూడా ఒకదానికి పంచుకుంటూ ఉన్నది.
2: It is not merely that there is an inherent relationship between different limbs of the body. They share the joys and the sorrows.
1: ఈ వర్షాపైనటువంటి దేహము లోపల అనేక విధములైనటువంటి యొక్క కొన్ని అనురాగములు కూడా ఉంటున్నవి.
2: In this body, which will be compared to a workshop, there is different types of relationship between different limbs.
1: దీనిని ఒక యూనిటీ అని చెప్పుకుంటూ వచ్చాం.
2: There is unity between all
1: the యూనిటీ అనగా కలిసిమెలిసి ఉండేటువంటి ఒక తత్వాన్ని మన దేహమే మనకు చక్కగా బోధిస్తూ ఉంటుండాలి.
2: Our body itself demonstrates and teaches us a lesson as to how to live a life of
1: ఈ వర్క్షాప్ మనం చక్కగా అంతర్దృష్టితో పరిశీలన చేసినప్పుడు మరొక వర్క్షాప్ మనకు అక్కర్లేదు.
2: If only we can have a look into this particular workshop and take an inward look into this workshop, there is no need for going to another workshop to learn.
1: Manasu palani vastu naaku kavali ani sankalpinchukuntundi anukondi.
2: For example, suppose the mind decides there is different types of relationship between different limbs.
1: Deenini oka unity ani cheptunnattu vacham.
2: There is unity between all.
1: Unity anaga kalisi kalisi undetundi oka tattvanni mana

0: For example, suppose the mind decides to have a particular object. తక్షణమే దానిని పొందడానికి తగిన ప్రయత్నం చేస్తుంది ఈ యొక్క కార్డు.
1: ఇన్స్టంటేనియస్లీ ది లెట్స్ టేక్ ద నెసరీ స్టెప్ ఆఫ్ గోయింగ్ టువర్డ్ దట్.
0: పలాని చెట్టులో ఉన్నటువంటి పండు నాకు కావాలి అని ఆశిస్తుంది ఈ యొక్క మనసు.
1: ది మైండ్ డిజైర్స్ టు హ్యావ్ ఫ్రూట్ ఇన్ ఎ పర్టికులర్.
0: ఆశించిన తక్షణమే ఆ ఫలం మనకు అనుభవించడానికి వీలు కాదు.
1: The moment that the mind thinks or desires to have that particular food, it would not be able to enjoy
0: automatically.
1: The legs go nearer to the tree.
0: మనసు యొక్క అభిష్టాన్ని నెరవేర్చడం ఆ పాదము యొక్క కర్తవ్యం.
1: ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ అండ్ ది డ్యూటీ ఆఫ్ ది లెగ్స్ టు ఫుల్ఫిల్
0: అర్థమే తాము చేశాయి. అక్కడ పోయి నిల్చుకుంది. నిల్చుకుంది కష్టమే నడుము తన యొక్క కర్తవ్యాన్ని తాను చేస్తుంది. వంగుతుంది కిందికి.
1: Once the legs perform their duty of taking the entire body near on the tree, there their duty ends. And the waist takes up the next duty, it bends.
0: Tana pani tanu chesindi ee nadumu.
1: The waist has performed its duty of bending.
0: Kaani phalam tanaku daggaledu.
1: Still, the fruit has not come to that particular.
0: Tadupari cheyi oka raayini teesukundi.
1: Immediately, the next step is the hand picked up a stone.
0: రాయి చేతికి చిక్కినంత మాత్రమే ఫలము లభించలేదు.
1: బై మియర్లీ టేకింగ్ ఎ స్టోన్ ఇన్ ద హ్యాండ్ యూ హ్యావ్ నాట్ గాట్ ద ఫ్రూట్.
0: తన పని తాను చేసింది, ఊరుకుంది.
1: హ్యాండ్ డిడ్ ఇట్స్ డ్యూటీ అండ్ కెప్ పాయింట్.
0: తర్వాత భుజము తన పని తాను ప్రారంభించింది. ఆ రాయిని తీసుకుని విసిరింది ఆ చెట్టుకు.
1: ది నెక్స్ట్ డ్యూటీ వాస్ దట్ ఆఫ్ ద షోల్డర్ అండ్ ఇట్ టుక్ ది స్టోన్ అండ్ ఇట్ ట్రూ అట్ ద
0: ఫలము క్రింద పడేటప్పటికి వేళ్లు అందుకున్నాయి. తమ పని తాను చేశాయి.
1: The fruit fell down, the fingers went, picked up the fruit.
0: ఆ ఫలమును నోటికి అందించాయి.
1: The fruit was handed over to the mouth.
0: నోరు కూడాను పాపము తన పనిని మాత్రం తాను చేసింది. రుచిని చూచింది, ఇది పులుప తీపాలి.
1: Mouth also discharged its own duty, and that is, it tasted whether it is
0: ఉన్నదా. ఇది నాకు అక్కరలేదు. అన్నింటికి నీవే యజమాను, ఓ జఠరాత్ని నీవు తీసుకోని లోపలికి పంపించింది.
1: After it tasted and found out that it was sweet, well, it is sweet. Well, I don't want to take. Oh, stomach, it is you who will have to take it.
0: లేదా అది పులుపుగా ఏమైనా ఉన్నా ఇది నా యొక్క శరీరమునకు సరైనటువంటిది కాదు. ఇది కేవలం ఒక విధమైన రోగానికి మూల కారణం అవుతుంది అని భూదేవికి అందిస్తుంది అని మూసేస్తుంది.
1: సపోజ్ ఇట్ ఈస్ సవర్, వెల్ ఇట్ టేస్ట్, వెల్ ఇట్ డజంట్ బిలాంగ్ టు మీ, ఇట్ షుడ్ నాట్ బి హ్యాండెడ్ ఓవర్ టు ద స్టమక్, ఇట్ ఇమీడియట్లీ స్పిట్స్ అవుట్.
0: ఈ విధంగా లోపలికి పంపించినటువంటి యొక్క ఫలమును ఈ అన్ని అంగములు చేరి నాకు అందించినాయని తాను గర్వంగా భుజించదు.
1: ద స్టమక్ టేక్స్ ఓవర్ దిస్ ఫ్రూట్ బట్ ఇట్ ఆల్సో రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ ఆల్ దీస్ లింబ్స్ ఆర్ ఎంటైటిల్డ్ టు హ్యావ్ ఎ షేర్.
0: ఇందులో ఉన్నటువంటి జఠరాగ్ని దాన్ని చక్కగా ధనము చేసి దానిలో ఉన్నటువంటి సరియైన సారాన్ని అన్ని అంగములు చేరి నాకు పంపించినాయి కదా అని సారాన్ని అన్ని అంగములకు సప్లై చేస్తూ వస్తుంది.
1: The digestive power which is there in the stomach digests it and supplies and in the form of energy to all the limbs.
0: ee vidhamaina anyonya sambandha bandhavyam anetundi mana dehamlone chakkaga nirupinchadaniki avakasam untundi.
1: This kind of mutual relationship, cooperation and unity exists in our own body is being demonstrated here.
0: ee anyonyatra mana nitya jeevithamlo manam kudanu kontha varaku anubhavinchali.
1: This kind of mutuality and cooperation will have to be experienced by us.
0: Oka daarilo manam nadustunnamu.
1: Suppose we are walking in a street.
0: కన్నులు పైన ఉన్నవి.
1: ది ఐస్ ఆర్ లుకింగ్ టు ద
0: కాళ్ళు కింద ఉన్నవి.
1: లెగ్స్ ఆర్ డౌన్ బిలో.
0: ఆ దారిలో కన్నులు ఒక ముళ్ళును చూచింది.
1: ది ఐస్ నోటీస్డ్ ఎ థార్న్ ఆన్ ద రోడ్.
0: కానీ వీటి సంబంధం మనకి ఎవరికి బాహ్యంగా అర్థం కావటం లేదు. అది అంత సంబంధం ఉంటుందా? ఎప్పుడు చెప్పిందో, ఏ ఫోన్ ఉందో, ఏ టెలిగ్రాఫ్ ఉందో, ఏ విధంగా ఉందో, తక్షణమే కాదు దాన్ని దాటుకుని వెళ్లిపోతుంది.
1: ద మూమెంట్ ది ఐ నోటీస్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ థార్న్, it is really a wonder as to how, in what way it has communicated its the existence of a thorn. Automatically, spontaneously, the leg skipped that particular thorn and passed by.
0: కాళ్ళకు కన్నులు లేవే.
1: Legs do not have the eyes.
0: ఇది ఎక్కడ దాటుకుంది?
1: How did the leg?
0: చూచినది కన్నులు, దాటినది కాళ్ళే.
1: How did the leg pass? It is the eyes which saw the
0: కన్నులు. కాళ్ళకు అంత సన్నిహిత సంబంధం ఉంటుంది.
1: This is the mutual relationship that
0: ఒకవేళ ఈ పాదములు కంటి మాటనే వినక అది కాలు ఆ ముళ్ళుపై

0: పెట్టినా తాను చాలా రక్తం ధార పోసుకుంటుంది. సపోజ్ ది లెగ్ వి ఫుడ్ డజంట్ కేర్ ఫర్ ది ఇన్స్ట్రక్షన్ గివెన్ బై ద ఐ అండ్ వి గట్ టు ట్రాట్ ఆన్ దట్ పర్టికులర్ థర్న్ వెల్ హనీ తగినది కాలు కానీ ఏడ్చేది కాదు. ఇట్ విల్ స్టార్ట్ బ్లీడింగ్ అండ్ వెన్ ఇట్ స్టార్ట్ బ్లీడింగ్ ది పెయిన్ ఈజ్ ఫర్ ద ఫుట్ బట్ ది ఐస్ ఆర్ సెడింగ్ అంటే
1: కన్ను ఎంత బాధపడుతుందో మనం చూసి తెలుసుకోండి.
0: యూ కెన్ ఇమాజిన్ హౌ ది ఐస్ ఫీల్ సో మచ్ వెన్ ది ఫుట్ ఈజ్ ఫుట్
1: ఈ ముళ్ళు కాలినటువంటిది కాలి కదా అని నాకు కాదు కదా అని తాను ఊరుకుండవచ్చు కదా.
0: ఇట్ కుడ్ యాజ్ వెల్ టెల్ ఇట్ సెల్ఫ్ వెల్ ఇట్ ఈస్ ది ఫుట్ విచ్ ఈస్ హర్ట్ బై ది థార్న్ వై షుడ్ ఐ వే
1: కనుక ఈ రెండింటికి ఎంత ప్రేమానురాగం కలిగి ఉంటుందో మనం యోచించుకోవాలి.
0: వాట్ ఎక్స్ట్రాడినరీ లవ్ ఎగ్జిస్ట్ అండ్ లాస్ బిట్వీన్ దీస్ టూ.
1: ఇదే మానవత్వం. పరలోకమైనటువంటి బాధను నా బాధగా మనం భావించుకున్నప్పుడే ఇది నిజమైన మానవత్వంగా రూపొందుతుంది.
0: దిస్ ఈస్ హ్యూమానిటీ. వెన్ వీ సీ అదర్స్ బీయింగ్ పుట్ టు సమ్ ట్రబుల్ ఇఫ్ యూ కెన్ కనుగొనే
1: మానవులను మన ఇంద్రియములే మనకు సపోజన్ చేస్తున్నవి అవి నిజమైనటువంటి గురువులుగా మనకు రూపొందుతూ వస్తున్నాయి.
0: దీస్ సెన్సస్ టీచర్స్ అండ్ బికమ్ అవర్ ట్రూ టీచర్స్ ఇంపార్టింగ్ అస్ సచ్ వెరీ వాల్యుబుల్ లెసన్స్.
1: కనుక మన దేశం అనేటువంటి యంత్రంలో మనం నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉంటున్నది.
0: దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ యూ కెన్ లెర్న్ ఫ్రమ్ ది అవర్ ఓన్ బాడీ.
1: ఈ దేశం అనేటువంటిది కేవలం క్రియాకలాపాలను ప్రవేశించేటువంటిది.
0: Body is one which undertakes a lot of activity.
1: ఇది కర్మలకు ప్రధానమైనటువంటి యొక్క పాత్ర.
0: This is an instrument which undertakes a lot of work.
1: ఏ విధమైనటువంటి కర్మలు మనం ఆచరించాలన్నందును ఇది దేహముకు సరియైనటువంటి యొక్క శక్తి సామర్థ్యం అత్యవసరం.
0: Whatever type of work you want to undertake, the body should have the power and the physical capacity to do it.
1: కనుక దేహాన్ని కూడా నువ్వు మొట్టమొదట మనం ఆరోగ్యవంతంగా చూసుకోవాలి.
0: Therefore, it is primary duty to keep our body healthy.
1: పైన ఉన్నది కదా అని తలకు ప్రత్యేకత కాదు.
0: Just because head is there is
1: God, శిరస్సు ఉన్నది కదా అని ఇవి నీచంగా మనం భావించరాదు.
0: Just because the feet are down, we need not look down with contempt on them.
1: ఈ రెండింటికి ఉండినటువంటి సన్నిహిత సంబంధము మన యొక్క ప్రేమ తత్వం.
0: The relationship that exists between the head and the feet is the love that flows between these two.
1: ఈ ప్రేమతత్వమును నటసిక పరింత్రం కూడాను మనం ప్రసరింపజేసుకున్నప్పుడే మన జీవితము పూర్ణవంతమవుతుంది.
0: If we saturate our entire body from head to foot with this sacred love, then only our life gets sanctified.
1: కనుక తల చేసినటువంటి ఆలోచనలన్నీ కూడాను కారుణూపకంగానే మనం అనుభవించి చేయాలి.
0: Whatever head thinks, we have to implement it properly.
1: ఇలాంటి అంగముల యందు ఉండేటువంటి సంబంధ బాంధవ్యం అనేటువంటిది మనకు నిత్యానుభూతులు.
0: దిస్ ఇస్ ఎ డైలీ ఎక్స్పీరియన్స్ విచ్ షోస్ వాట్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ డిఫరెంట్ లింబ్స్ ఆఫ్ ద బాడీ.
1: ఈ నిత్యానుభవములు కూడా ఈ లోకములకు అత్యవసరం.
0: డైలీ ఎక్స్పీరియన్స్ ఆల్సో ఇస్ ఎసెన్షియల్ ఫర్ దిస్ వరల్డ్.
1: ఈ మానవతా గుణములు అనేటువంటిది మానవతా విలువలు అనేటువంటిది ఏదో 5 సంవత్సరం 6 సంవత్సరం పూర్వము మనం ప్రారంభించినామని మీరు భావించవచ్చు.
0: You may be thinking that it is about 5 years back we undertook this education in human values.
1: ఇది నేను ఏ 50 సంవత్సరాల పూర్వమో దీన్ని ప్రారంభించాను.
0: Swami has come to this 50 years ago.
1: కరణం సుబ్బమ్మ ఇంటిలో ఉండినప్పుడు నేను భజన లోపల ఒక పాట పాడేవాడి.
0: When Swami was in Karanam Subbamma's house, Swami used to sing one bhajan during the bhajan singing.

0: The primary responsibility of a human being for having taken human birth is to carry out action. And the secret of all success is smarana, remembering the Lord's name. And doing sadhana is the primary responsibility of the devotees. Devotees should undertake sadhana.
1: ఇందులో మన హృదయమైనటువంటి విశాలమైనటువంటి భూమి వంటిదిగా నిరూపించింది.
0: In this, one has to take his own heart as Brahmana
1: mind. మనకగా తీసుకుంది.
0: You have to take the mind as the plough.
1: గుణములను ఎద్దులుగా భావించుకుంది.
0: Take the attributes gunas as bullocks.
1: వివేకమును చాలకులుగా తీసుకుంది.
0: Take your intelligence and discrimination as
1: ఈ హృదయ క్షేత్రాన్ని సాగు చేయమని బోధించింది.
0: As the whip and cultivate this particular field of heart.
1: ఏమిటి దీంట్లో మనము పండించేటువంటి పంట?
0: వాట్ ఇస్ ది క్రాప్ విచ్ ఆర్ గోయింగ్ రైట్ ఇన్ దిస్?
1: సత్యధర్మము శాంతి ప్రేమలను, ఇవే మనం పండించేటువంటి పంట.
0: What is the crop which you are going to raise on the field of your heart?
1: Varshamu bhavame kalupulu brahmanandame pandedi panta satya dharmamu shanti premalatu.
0: It is the devotion which is the rain, and it is the feelings which will weed out all the unnecessary things, and it is brahmananda, the extraordinary bliss which you can get as the crop.
1: కనుకనే మనం ఈనాడు ఏం చేయాల? మనసే మడకగా గుణములే ఎద్దులు.
0: టుడే వాట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ, వాట్ ఈస్ అవర్ డ్యూటీ? టేక్ యువర్ మైండ్ యాజ్ ది ప్లౌ అండ్ టేక్ యువర్ అటిట్యూడ్స్ ది సత్.
1: ఈ మనసు అనేటువంటి మడకను అదుపులో పెట్టుకుని, గుణములు అనేటువంటి దానికి కట్టుకుని, వివేకమునికి చాలకుండా తీసుకుని, ఈ హృదయం లోపల ఈ ప్రేమ పంటను పండించాలి, సత్య పంటను పండించాలి, ధర్మ పంటను పండించాలి, శాంతి పంటను పండించాలి.
0: You have to take the plow, the mind as the plow, and keep it under control. Take the gunas as the bullocks and cultivate this particular field of your heart, and raise the crop of truth, raise the crop of love, raise the crop of dharma, raise the crop of peace.
1: అది మన హృదయంలో పండించుకోవాల్సిన పంట. ఈ పంటను 10 మందికి మనం అందించాలి.
0: This is the crop which you have raised in your own heart and distributed among others.
1: మన జీవితం అనేటువంటిది ఐసు గడ్డ వంటిది.
0: అవర్ లైఫ్ ఈజ్ సంథింగ్ లైక్
1: క్షణాలు కరిగిపోతూ ఉంటుంది.
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎన్ ఐస్ స్లాబ్. ఇట్ గోస్ ఆన్ రెడ్యూసింగ్ ఇట్స్ ఓన్ లైఫ్.
1: కరిగిపోక మునిపోయి నలుగురికి పంచిపెట్టాలి మనం.
0: బిఫోర్ ఇట్ డిసపియర్స్ యు హావ్ టు డిస్ట్రిబ్యూట్ దిస్ పర్టికులర్ థింగ్ టు ఆల్ ద పీపుల్.
1: ఆ విధమైనటువంటి పంచిపెట్టేటువంటి యొక్క పరిస్థితి ఈనాడు మనము ఎడ్యుకేషన్ హ్యూమన్ వాల్యూ అనేటువంటి దాన్ని ప్రారంభించాము.
0: Before this ice melts away, it has to be distributed, and this is the very lesson which has to be understood in this human life.
1: దీనిపైన అనేక మందికి అనేక విధమైనటువంటి ఆపోహలు ఉండవచ్చు.
0: There could be a number of doubts entertained by different people here on this particular aspect.
1: ఈ వాదోపవాదములకు ఏమాత్రం కూడా స్థానం లభించనక్కర్లేదు.
0: You should not give any room for arguments and counter arguments.
1: ఇది మానవుడు ప్రతి మానవుడు కూడా సాధించవలసినటువంటి ఒక సత్య స్వరూపం.
0: This is a particular truth which has to be achieved and accomplished by every human being.
1: దానిలో ఒకరికొకరు తోడుగా ఉంటుండి, అన్యోన్యతగా, దీన్ని ఐకమత్యంగా, దీన్ని సరైనటువంటి రీతిలో మనం జగత్తును కల్పించాలి.
0: ఇన్ దిస్ పర్టికులర్ టాస్క్ ఈచ్ వన్ షుడ్ హెల్ప్ ది అదర్ అండ్ త్రూ కోఆపరేషన్ అండ్ యూనిటీ వీ హావ్ టు అచీవ్ దిస్ థింగ్ అండ్ డిస్ట్రిబ్యూట్ టు ద వరల్డ్.
1: ఇందులో మనము నిత్యానుభవం ఒక్కటి ఉండినప్పటికీ సత్యానుభవాన్ని మాత్రం లక్ష్యంలో ఉంచుకోవాలి.
0: వాట్ ఆర్ మే బీ అవర్ డైలీ ఎక్స్పీరియన్స్ విచ్ కుడ్ బి డిఫరెంట్ ఫ్రమ్ ద ట్రూ ఎక్స్పీరియన్స్ వీ షుడ్ కీప్ ట్రూ ఎక్స్పీరియన్స్ ఆన్ ద బేసిస్
1: వదంతి. అన్నిటికీ ఆధారమైనటువంటిది ఒక్కటి ఉన్నది అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించాలి.
0: దెర్ ఇస్ వన్ విచ్ ది వైజ్ పీపుల్ డిక్లేర్ ఇన్ నంబర్ ఆఫ్ వేస్, బట్ యూ హ్యావ్ టు రియలైజ్ అండ్ రికగ్నైజ్ దట్ దెర్ ఇస్ ఓన్లీ వన్ ట్రూత్ విచ్ ఇస్ ద బేసిస్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ విచ్ ఆర్ సీన్ అండ్ అన్సీన్.
1: సత్యసాయి సేవా సమితి.
0: వన్ ఈజ్ సత్యసాయి సేవా సమితి.
1: సత్యసాయి భజన మండలి.
0: సత్యసాయి భజన మండలి ఇస్ ద సెకండ్.
1: సత్యసాయి సేవాదళము.
0: సత్యసాయి సేవాదళం ఇస్ ద థర్డ్.
1: స్టడీ సర్కిల్.
0: సత్యసాయి స్టడీ సర్కిల్ ఇస్ ద ఫోర్త్.
1: సత్యసాయి మహిళా విభాగము.
0: సత్యసాయి మహిళా విభాగం ఇస్ ద ఫిఫ్త్.
1: సత్యసాయి ఎడ్యుకేషన్ ఫౌండేషన్.
0: సత్యసాయి ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఇస్ సిక్స్త్.
1: ఇవన్నీ కూడా కేవలము కొన్ని కొన్ని అంగములుగా ఉండినప్పటికీ దీని అన్నింటికి ప్రధానమైన ఆధారం సత్యసాయి. ఈ లక్ష్యాన్ని మనం పెట్టుకుని మనం ఏమి చేసినప్పటికీ అది సత్యాన్ని పొందుతుంది.
0: ఆల్ దీస్ వింగ్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ మే బి డిఫరెంట్, బట్ ది యూనిఫైయింగ్ ఫ్యాక్టర్, ది బేసిస్ ఇస్ సత్యసాయి. ఇఫ్ యూ వాంట్ ఓన్లీ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ థింగ్ అండ్ కండక్ట్ ఎవ్రీథింగ్ వుడ్ బి ఓకే.
1: మనం మన సోదర మానవులను అందరి కూడాను ఈ విధమైనటువంటి పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: We have to put all our brothers in the right path, in this particular path, in the sacred path.
1: Konga tana sootini mukkuto konni chapalu tini tana kadupuke tana bhujistundi, tana kadupuke tana kayasanga bhavistundi.
0: Crane eats fish, fills its own stomach, thinks its own stomach is kailasa or is this
1: end of life. Kongala valle tayaru kaakudadu.
0: We should not turn ourselves into cranes.
1: తనతో పాటు ఇంకా అనేక మంది జీవులు ఉంటున్నారనే విచార భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: అలాగే తవర్ రికగ్నైజ్
1: అనుభవించినటువంటి ఈ పవిత్రమైనటువంటి ప్రసాదమును అందరికి కూడా పంచడానికి ప్రయత్నించాలి.
0: This sacred, peaceful nectar and food which you have partaken, we have to share it with all others.
1: ఈనాడు ఈ ఎడ్యుకేషన్, ఈ హ్యూమన్ వాల్యూ అనేటువంటిది, అలాగే మానవతా గుణములు అనేటువంటి విద్యను ఎక్కడ చూసినా కూడాను అందరూ ఆకర్షిస్తున్నారు.
0: The education in human values is attracting people all around, anywhere and everywhere.
1: కారణం ఈ విలువలు లేకపోవటం చేతనే జగత్తంతా కూడాను అనేక భయభ్రాంతులతో కూడి ఉంటుండాలి. బ్రతికించి అనేక చిత్రహింసలు చేస్తుండాలి. ఈ బాధ ఆ బాధల కంటే అధికమైనటువంటి బాధ.
0: But if you have these bad qualities in you, they go torturing you day in and day out and put you to such immense suffering.
1: కనుక మన గ్రేట్ అప్పటి యొక్క ఈ ఈర్ష్య, అసూయ, డంబము, ఆడంబరం అనేటువంటి యొక్క ఈ దుఃఖము మనం శుభ్రం చేయాలంటే ఈ సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింసలు అనేటువంటి యొక్క బ్రష్లు మనం సంపాదించుకోవాలి.
0: If you want to just remove from you qualities like jealousy, hatred and anger and such other bad qualities, you have to make use of the kum which can clear these things, the kum of satya, truth, right
1: conduct. Ee vidyato paatu ee yokka paramatmikamainatundi pradhanamainatundi ee manavata gunamulu manam adhikanga poshinchukuntu raavali.
0: Along with this worldly education, the spiritual education and the human values will have to be cultivated, fostered and developed in us.
1: Oka tailamu deepaniki pranam isthundi.
0: Oil makes a light burn. It gives life to the light.
1: Mana prema jeevitanike pranam isthundi.
0: Our love can give life to the human beings themselves.
1: Kanuka mana jeevitaniki prema anetundi danni manam tailanga manam teeskovali.
0: For our life, love must be taken as oil.
1: Pranati noone vattikalu deepak velugu kaluguna.
0: If you are having a container, oil and a wick, will you be able to get automatically the light from it?
1: Kaani deenini antinche vaadu okadu undali kada.
0: There is a need for one who can light this lamp.
1: Poolu soodi daram undi pushpamala thanaguna.
0: There are flowers, there is thread and there is needle. Would it automatically become into a garland?
1: Deeni kutteetundi vaadu okadu undali kada.
0: There is one who has to bunch them together, put them together.
1: Ratnalu galavu sommulu nirmanamaguna.
0: You are having gold, you are having gems and diamonds. Can they become automatically
1: jewelry?
0: There is need for one who can make jewelry.
1: Adhe vidhangani satyasai andinchinatvanti yokka ee yokka pancharatnamulu endukodanu pancharatnamulu pancharatnamulu gaane undali kaani andinche vaaru kontha mandi undali kada.
0: These five human values, these five gems are there. They are having their own value. But there is need for someone who can hand over these things to others.
1: Adi antinchine nimittamai koncham prabhutvalato kudanu kontha sambandham yerpachukovalasustundi.
0: In order that these diamonds are given to various people, it may be necessary, it may become essential to have some kind of
1: relationship with the government. ఆ యొక్క కార్పొరేషన్ వాళ్ళ టీచర్ ఇక్కడ పంపరు.
0: ఇఫ్ యు డోంట్ హ్యావ్ ఎనీ రిలేషన్షిప్ విత్ ది గవర్నమెంట్, విత్ ద కార్పొరేషన్, విత్ ద మున్సిపాలిటీ, దే ఆర్ నాట్ లైక్లీ టు సెండ్ దర్ టీచర్స్ హియర్.
1: వారిని పంపండి, వారికి మనం బోధించడానికి ఏమాత్రం అవకాశం ఉండదు.
0: ఇఫ్ దే డోంట్ సెండ్ ది టీచర్స్, దేర్ విల్ బి నో ఒకేషన్ ఫర్ అస్ టు టీచ్ దెమ్.
1: కానీ
2: ఎవరితో మన సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని కల్పించుకున్నప్పటికీ మన సంబంధం అనేటువంటి యొక్క సత్కాయిని మాత్రం ఏమాత్రం కోరిన దూరం కాకూడదు.
0: వాట్ ఎవర్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ యు మే ఎస్టాబ్లిష్ విత్ ది గవర్నమెంట్స్ ఎట్సెట్రా, బట్ యు షుడ్ రిమెంబర్ దిస్ పర్టికులర్ ట్రూత్ దట్ యు షుడ్ నెవర్
2: రైట్స్ ఉండే నిమిత్తమై దీన్ని ఒక రిజిస్టర్ బాడీగా చేయవలసి వచ్చింది.
0: ఇన్ ఆర్డర్ టు గివ్ ది స్టేటస్ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్ దిస్ ఇస్ రిజిస్టర్డ్ యాజ్ ఎ రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్.
2: ఎవరంటే వారు ఈ కార్పొరేషన్ ఆఫీసర్ దగ్గర మీరు మాట్లాడాలంటే వాడు గెట్ అవుట్ అంటాడు.
0: ఇఫ్ ఎ పర్సన్ వాక్స్ ఇన్ యూర్ కార్పొరేషన్ ఆఫీస్ అండ్ వాంట్స్ టు జస్ట్ ఎంటర్ ఇన్ టు సమ్ కైండ్ ఆఫ్ డిస్కషన్ హీ మైట్ సే యూ ప్లీజ్ గెట్ అవుట్.
2: కానీ మనం ఒక అధికారం కలిగినటువంటి వారమైతే తప్పక వారు వెల్కమ్ చేసి మన యొక్క విషయాన్ని సంప్రదించి చక్కగా దాని తగిన చర్య తీసుకుంటాడు.
0: ఇఫ్ వీ హావ్ ఎన్ ఆర్గనైజేషన్ అండ్ సమ్ అథారిటీ అండ్ వీ రిప్రజెంట్ ఎన్ ఆర్గనైజేషన్ అండ్ వీ గో అండ్ కాంటాక్ట్ దెమ్ దెన్ దే విల్ బి ఏబుల్ టు టేక్ సమ్ స్టెప్స్ టు సాల్వ్ ది ప్రాబ్లమ్స్.
2: కనుక మనము ఈ ప్రభుత్వంతో కొంతవరకు సంబంధం పెట్టుకున్నంత మాత్రమున మనం దీనిని వేరే విధంగా మనం భావించరాదు.
0: జస్ట్ బికాస్ వీఆర్ హావింగ్ సమ్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ ద గవర్నమెంట్ we should not forget certain basic facts.
2: మొదలు నేను చెప్పినట్టుగా మన నిత్యానుభవం ఒకటి సత్యానుభవం ఒకటి ఈ రెండింటినీ మనము సన్నిహిత సంబంధం చెయ్యాలి.
0: As Swami described in the very beginning of this discourse, the daily experience is something and the true experience is different. We have to make an effort to bring these two together and closer.
2: కనుక ఈ రెండింటి యొక్క ఏకత్వం చేత ఈ మానవత్వాన్ని మనం అభివృద్ధి గావించుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: బై యూనిఫైయింగ్ దీస్ టూ ఎక్స్పీరియన్సెస్ వీ హావ్ టు డెవలప్ హ్యూమానిటీ.
2: నిత్యానుభవం ప్రతి వ్యక్తి కూడా అత్యవసరం.
0: డైలీ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
2: ఐన్స్టీన్ అనేటువంటి వాడు గొప్ప విజ్ఞానవంతుడు.
0: ఐన్స్టీన్ వాజ్ ఎ వెరీ గ్రేట్ సైంటిస్ట్.
2: అతను అనేక రకములైనటువంటి పరిశోధనలు ఆ కాలం నుండే చేసి అనేక సత్య స్వరూపాన్ని గుర్తించుకున్నాడు.
0: Even in those days he conducted quite a lot of research and established certain truths.
2: ee jagattante kudunu paramanavulu yokka tarangamulu yokka swaroopame anukunnadu.
0: He just said that this is a conglomeration of the waves of energy.
2: Paramanave tarangamu tarangame paramanam yokka parikaramulani bhavinchadu.
0: There is a mutual relationship between the atom and the waves of energy. That
2: ee dehamu ee jagattu ee sarva padarthamulu kudunu paramanavulu yokka samudayamani గుర్తించుకున్నాడు. ఎక్స్పెరిమెంట్ లో
0: ఇన్ ఎక్స్పెరిమెంట్స్ హీ కండక్టెడ్ హీ సాటిస్ఫైడ్ హిమ్సెల్ఫ్ అండ్ హీ ప్రూవ్డ్ దట్ ఇన్ ది బాడీ ఇన్ ది వరల్డ్ ఎవ్రీ ఆబ్జెక్ట్
2: గుర్తించుకున్నటువంటి విజ్ఞానవేత్త అయినప్పటికీ నిత్య జీవితంలో మాత్రం మార్నింగ్ ఈవినింగ్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అనేటువంటి ఈ యొక్క స్వానుభవాన్ని మాత్రమే తాను ఉపయోగపెట్టుకుంటూ వచ్చాడు.
0: Although such an accomplished scientist who realized quite a few scientific truths, in his daily life he was observing north, south, east, west, sunrise, sunset and such other
2: things. ఈ దేహములంతా కూడా ఒక నీటి బుడగ వంటివి అని చెప్పి అనుకున్నాడు.
0: He realized that this human body is something like a water bubble.
2: అయితే ఈ నీటి బుడగ శిథిలము కాక పూర్వమే దీని ద్వారా అనేక రకమైనటువంటి యొక్క సత్యాన్ని గుర్తించాలని భావించాడు.
0: Before this water bubble breaks, he realized that this body must be used properly.
2: ప్రతి అణువును కూడా సద్వినియోగపరచాలని సంకల్పించుకున్నాడు.
0: ఎవ్రీ ఆటమ్ ఇన్ దిస్ బాడీ వాస్ బి యూజ్డ్ ప్రాపర్లీ.
2: అతని కాలం లోపల ఈనాటి ఆధునిక యుగం వలె పెద్ద పెద్ద ల్యాబొరేటరీస్, పెద్ద పెద్ద మిషన్లు, పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ తాను లక్షలకు కోట్లకు ఖర్చు పెట్టి ఏమాత్రం కూడా తాను క్రోడీకరించలేదు.
0: ఇన్ ఆల్ హిస్ రీసెర్చ్ హీ డిడ్ నాట్ స్పెండ్ ల్యాక్స్ అండ్ క్రోర్స్ రూపీస్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ వెరీ బిగ్ ల్యాబొరేటరీస్ అండ్ వెరీ సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ ఎట్సెట్రా.
2: ఆయన సింపుల్ లైఫ్ హైయర్ స్టడీ అనేటువంటి మార్గంలో తన ఆదర్శాన్ని నిరూపించాడు.
0: హీ హెల్డ్ అవుట్ ఎన్ ఐడియల్ ఆఫ్ సింపుల్ లైఫ్ అండ్ ది హైయెస్ట్ స్టడీ.
2: ఈనాటి మన యొక్క చదువులు, మన యొక్క విద్యలు, మన యొక్క ప్రవర్తనలు ఏ రీతిగా ఉంటుందంటే మనము జీవితం అనేటువంటిది అర్థం చేసుకునకుండా అడుగు భాగంలో ఉంటుండి ఆడంబరమైనటువంటి యొక్క అధికారంలో మనం ప్రవేశిస్తూ వస్తున్నాం.
0: But today's our lifestyle, our experience, our conduct is different. We are in the lowest rung of the entire education, but we think ourselves to be occupying the highest position already.
2: Higher
0: life, low thoughts.
2: ఈ విధంగా ఉంటున్నాం. ప్రస్తుతానికి మనం అన్ని అనుకూలంగా ఉంటున్నాయి. నేను కూర్చోవడానికి మంచి కుషన్ చైర్ ఉందా లేదా కుషన్ చైర్ కోసం చూస్తాడు ఈ విద్యార్థి.
0: Today's student looks whether he is having a chair which has got a cushion which can give him some comfort.
2: Air condition kavali tanaku office room ku.
0: He immediately feels that he should have air conditioner fixed to his office.
2: Aanadu scientist anukunte Einstein oka paper oka pencil oka waste paper basket ante ide tanaku idintha kudanu library.
0: But the greatest scientist Einstein had only a paper, a pencil and a waste paper basket for all the research he carried on.
2: Meenaati professors andaru kodu ee vidhamaina putti yokka duravyasamlo abhirudhini gaaninchukuntu vastunnaru.
0: The professors of today are taking in the wrong path these days.
2: Idi sariyainatunti yokka cherya kaaneru.
0: This is not proper.
2: Mana yokka vidya samasthaliyandu ధనమును మితముగా ఖర్చు పెట్టాలి.
0: ఇన్ అవర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వి షుడ్ స్పెండ్ లిమిటెడ్
2: ధనమునే కాబట్టి ఎన్నో విధమైనటువంటి కష్టములకు నష్టములకు గురి అవుతుంది.
0: ద వరల్డ్ ఈజ్ అండర్గోయింగ్ ఏ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ట్రబుల్స్ అండ్ టర్మైల్స్ ఆన్ అకౌంట్ ఆఫ్
2: కేవలం సోంబేరి ప్రొఫెసర్స్ మాత్రమే ఈ ఎక్కువ పెన్షన్ కోరుతూ ఉంటారు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది లేజీ టైప్ ఆఫ్ ప్రొఫెసర్స్ హూ ఆస్క్
2: ఎక్కువ పెట్టుంటే దాన్ని చెక్ చేసి సులభంగా వాడు నేర్చుకోవచ్చు. నేను ఎక్కువ చెప్పనక్కర్లేదు, నేను ఎక్కువ శ్రమపడనక్కర్లేదని ఈ విధమైన స్వార్థం కోసం ప్రయత్నం చేస్తుంటారు.
0: దీస్ ప్రొఫెసర్స్ అవుట్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఫీల్ దట్ ఇఫ్ దే కెన్ పుట్ ఆన్ ఎ స్విచ్ ది మెషిన్ కెన్ టీచ్ సో మెనీ థింగ్స్ అండ్ దే నీడ్ నాట్ ఎగ్జర్ట్ దెమ్సెల్వ్స్.
2: తద్వారా జరిగేటువంటి యొక్క బాధలు చాలా అధికంగా ఉంటున్నాయి, అది వారు గుర్తించడం లేదు.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ సచ్ టెండెన్సీ దెర్ విల్ బి ఎ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విచ్ దే విల్ బి ఫేసింగ్.
2: ఈ ఆధునిక యుగం లోపల కంప్యూటర్స్ ఎక్కువగా పరిగెత్తుతున్నాయి.
0: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ కంప్యూటర్స్ హావ్ బిగన్ టు ఆక్యుపై వెరీ ఇంపార్టెంట్ ప్లేస్.
2: వల్ల ప్రొఫెసర్స్ కు అధికమైనటువంటి కష్టములు ఉంటుండవు.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ కంప్యూటర్స్ ప్రొఫెసర్స్ మే నాట్ బి హ్యావింగ్ మచ్ వర్క్.
2: ఈ కంప్యూటర్స్ లో పువ్వులు వేశాం, పువ్వుల పౌడరే వస్తుంది.
0: In computers, if you put flowers, you get bad flowers.
2: చెడ్డది వేస్తే చెడ్డదే వస్తుంది, మంచిది వేస్తే మంచిదే వస్తుంది. మనం వేసే దాంట్లో ఉంటుంది అది.
0: ఇట్ డిపెండ్స్ అపాన్ వాట్ టు ఫీడ్ ది కంప్యూటర్ విత్. ఇఫ్ యూ ఫీడ్ ఇట్ విత్ గుడ్ థింగ్స్ యూ గెట్ గుడ్ రిజల్ట్స్ అండ్ యూ ఫీడ్ ఇట్ విత్ గార్బేజ్ అండ్
2: ఇంకా నిత్య జీవితం లోపల ఆడవారికి మగవారికి పిల్లలకు అందరికి కూడా ఒక చిన్న చిన్నవి ఒక క్యాల్కులేటర్ ఒక చిన్న చిన్నవి కూడా వచ్చాయి.
0: And it's also, now that we are having calculators, small calculators which can be easily available for children, women,
2: men. One person has purchased a
0: small
2: another
0: shirt piece was purchased for 20
2: rupees. One
0: gown was purchased for the daughter.
2: Another
0: 10 rupees for
2: the daughter. One
0: knicker was purchased.
2: ఈ చీర, ఈ ప్యాంటు, ఈ షర్టు, ఈ నిక్కరు ఇవి చేయడానికి ఒత్తుకుంటూ కూర్చుంటారు అక్కడ.
0: ఫర్ ఫైండింగ్ అవుట్ ది టోటల్ అమౌంట్ టు బి పెయిడ్ ఇన్స్టెడ్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ ఓన్లీ దీస్ ఫోర్ ఐటమ్స్ దే గో ఆన్ యూజింగ్ ది క్యాలిక్యులేటర్.
2: ఈ విధమైనటువంటి యొక్క దీంతో యంత్రం పైన మనం ఆధారపడితే మన సాధ్యమైనటువంటి తెలివితేటలు ఎంత పాడైపోతుందో యోచన చేసుకోండి.
0: If we develop this kind of tendency to depend upon the machine for such small things also, to what extent our faculties get defunct.
2: పాతకాలములో మన పిల్లలకు లెక్కలు చెప్పించాలంటే చాలా శ్రమపడి అనేక విధములుగా కూడా వారి కంఠస్థం చేసుకుని వారి తలలో ప్రింట్ అయిపోయేటువంటి ఇవన్నీ.
0: In the olden days, to teach arithmetic, it they used to take a very hard way, but it used to get imprinted in their hearts and in their
2: minds. మన సాధ్యమైనటువంటి యొక్క తెలివితేటల్లో ఈ విద్యను మనం అభ్యసించాలి.
0: In this way, in natural way, they used to develop their cleverness, their
2: intelligence.
0: One should not depend too much upon these machines.
2: అందులో కరెంట్ ఏమైనా ఉంటే సక్రమంగా జరుగుతుంది, లేకపోతే వక్రం అయిపోతుంది.
0: If there is current continuously, the machine would be all right. Otherwise, it would give trouble.
2: మొట్టమొదటి కంప్యూటర్ ఇది తల.
0: The primary and the most important and the first computer is
2: the మార్గంలో పెట్టుకునేటువంటి యొక్క తరబీదు మనం ఈనాడు పిల్లలకు చేయాలి.
0: We have to train our students to see that they use this computer properly.
2: మనం కేవలము ఒక విధమైనటువంటి యొక్క యంత్రాల అధికంగమైనటువంటి విలలతో తీసుకుని వచ్చి ప్రయోజనం లేదు, దానిని వినియోగించుకునేటువంటి యొక్క విధానం కూడా మనం గుర్తించుకోవాలి.
0: ఇట్ ఈస్ నో యూజ్ బయింగ్ కాస్ట్లీ అండ్ సొఫిస్టికేటెడ్ మెషిన్స్. వీ షుడ్ నో హౌ టు యూజ్ దెమ్.
2: కనుక దీన్ని సక్రమంగా వినియోగించుకున్నప్పుడే ఈ ధనము ఆ యంత్రము సరైనటువంటి దిశలో మనం ఫలితాన్ని అందిస్తుంది.
0: ఓన్లీ వెన్ వీ మేక్ యూజ్ ఆఫ్ ఇన్ ది ప్రాపర్ వే ఆల్ దిస్ సొఫిస్టికేటెడ్ మెషిన్ ద మనీ స్పెండ్ అండ్ ది మెషిన్ దట్ ఈస్ ఒబ్టైన్ ఆర్ జస్టిఫైడ్.
2: ముఖ్యంగా కూడాను ఈ మానవతా విలువ లోపల ఈ యొక్క వేస్ట్ ఆఫ్ మనీ అనేటువంటిది కూడా కొంత గుర్తులో పెట్టుకోవాలి.
0: In learning and teaching human values, we have to pay special attention to the fact that we should not spend
2: waste of money.
0: We should not waste food. That also must be added on.
2: Waste of time kudanu deeniki kudukovali.
0: Waste of time also must be added on to these things.
2: ఆ విధమైనటువంటి యొక్క తరిమీదిని మన ఈనాటి అధ్యాపకులు కూడాను అధికంగా మనం చెప్పాలి.
0: వీ హావ్ టు ఇంపార్ట్ ట్రైనింగ్ టు ద టీచర్స్ ఎక్స్ప్లెయినింగ్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్.
2: ఈనాటి యొక్క అధ్యాపకుల యొక్క విషయం ఎట్లున్నదంటే మీరు వేరుగా భావించకూడదు, నేను ఎంతో ప్రేమతోనా దయతోనా సక్రమమైన మార్గాన్ని అవలంబించాలనే ఉద్దేశంతో నేను చెప్పవలసి వచ్చింది.
0: ది బిహేవియర్ ఆఫ్ ద టీచర్స్ ఆఫ్ దీస్ డేస్ మే బి ఎక్స్ప్లెయిన్. Swami, out of so much of compassion, infinite love and concern, he undertakes to explain this particular aspect.
2: కొంతమంది అధ్యాపకులు ఏదైనా ఒక పని చేయాలంటే దీనికి మొట్టమొదటి మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి.
0: Whenever the teachers have to undertake any particular work, they must take up a master plan first.
2: ఒక హాల్ ఒక లాబొరేటరీకి ఒక హాల్ కట్టామనుకోండి.
0: Let us say that you are undertaking a construction for a laboratory.
2: ఈ హాల్ లోపల ఏ రూమ్ ఎక్కడెక్కడ ఏ పరిస్థితిలో దీన్ని మనం నిర్మించాలి అనేటువంటి ఒక ప్లాన్ మొట్టమొదటి మనం వేసుకోవాలి.
0: You should have a plan as to how many rooms and which room, what you will be putting, and all the details must be worked out.
2: ఒక గోడ కొట్టేది, తర్వాత ఒక రెండు సంవత్సరాలు అది అక్కర్లేదు అని కొట్టేది, మరింకో గోడ కట్టేది, దాన్ని కొట్టేది, కట్టడం కొట్టడం కట్టడం కొట్టడం, ఇది అది నేను చేసే పనులు.
0: Suppose you construct a wall and then you feel that it is redundant, you remove it and then again you construct one wall. This kind of constructing walls and demolishing them should not be done.
2: మొదలే దీనికి ఈ రకంగా ఉంటుందనేటువంటి తెలియని ప్రొఫెసర్ ప్రొఫెసర్ అవుతాడా?
0: If a person does not have that much of intelligence to visualize what would be the requirement, can you call him a professor?
2: అనుభవాలు కావాలి.
0: He must have experience.
2: ఇంతే కాదు మరికొన్ని విషయాలు.
0: Not merely that, one or two more
2: physics, chemistry, botany, biology, ఇలాంటి సబ్జెక్ట్స్ అంతా ఉన్నాయనుకోండి.
0: Let us just take that there are subjects like physics, chemistry and biology.
2: ప్రపంచానికి యొక్క ఈ కెమికల్స్ అంతా మనం తెప్పించుకోవాలి.
0: Let us just say that you have to obtain chemicals required for one full year.
2: మన యొక్క ఎక్స్పెరిమెంట్ లోపల ఒక ఊహ కింద ఇంతవరకు అవుతుందని సరైనటువంటి యొక్క యోచన చేసి దాని సరైన రీతిగా దాని ఎక్విప్మెంట్ లిస్ట్ అంతా మనం ఇయ్యాలి.
0: We have to prepare a list based upon certain amount of guesswork and we'll have to prepare what our requirements would be for that particular year.
2: Kani attrayatam ledu.
0: But that is not being done these days.
2: Uhagaram.
0: It is mere guess.
2: Ee uhagaram anta bathroom lo vadukuntaru kani laboratory lo vadakoddu.
0: But this kind of guess is all right in bathroom, but it is not all right so far in laboratory.
2: 60,000 rupayalu avutundi ani vestaru ankonde.
0: Let us just say that 60,000 rupees is required for this.
2: ఏమిటయ్యా ఈ 60,000 రూపాయలు దేనికోసమో అని నేను గట్టిగా అడిగితే అది కొంచెం పోనీ 20,000 రూపాయలు తగ్గించండి.
0: Well, Swami asks, well, why do you want 60,000 rupees? All right, Swami, reduce 20,000 rupees.
2: ఇది ఒక కూరగాయల వ్యాపారమా? అయ్యా వంకాయలు 4 రూపాయలు పెరిగితే ఏమయ్యా 3.5 రూపాయలకి ఇవ్వండి అని బేరం ఆడుతుంటారు. ఆ విధంగా తయారైపోయింది ఈ విధమైనటువంటి ఎక్విప్మెంట్.
0: ఈజ్ ఇట్ వెజిటబుల్ వాక్ గెయినింగ్ లైక్? ఇఫ్ ఏ వెజిటబుల్ వెండర్ వాంట్ టు సే దట్ ఐ బ్రింగ్ ఆల్ 1 kg కాస్ట్ 4 rupees, యు మే ఆస్క్ 3.50 rupees. బట్ కెన్ దిస్ బి డన్ ఫర్ సచ్ ఇంపార్టెంట్ థింగ్స్?
2: విశేషమైన యొక్క అలక్ష్యం చేత కానీ ఈ విధమైన అశ్రద్ధతో కానీ ఒక విధమైన ఆలోచన శక్తి రహితంగా కానీ మనము ఒక విధమైనటువంటి ధనమును వృధా చేయగలరు.
0: వీ షుడ్ నాట్ వేస్ట్ మనీ అరైజింగ్ అన్ అకౌంట్ ఆఫ్ థాట్లెస్నెస్, అన్ అకౌంట్ ఆఫ్ నాట్ ప్లానింగ్, అన్ అకౌంట్ ఆఫ్ ఇండిఫరెన్స్, అన్ అకౌంట్ ఆఫ్ నెగ్లెక్ట్.
2: దీనికి ఇంకొకటి మీరు తమాషగా అనుకోండి, నాలో కూడా ఒక బలహీనత ఉంటుండాలి.
0: మోర్ అవుట్ ఆఫ్ ఇన్ ద లైటర్ వే ఈవెన్ ఇన్ స్వామి దేర్ ఈస్ ఎ వీక్నెస్.
2: కానీ నా దృష్టిలో అది బలహీనత కాదు.
0: బట్ ఇన్ స్వామీస్ వ్యూ ఇట్ ఈస్ నాట్ ఎ వీక్నెస్ అట్ ఆల్.
2: ఈ ప్రజల యొక్క దృష్టిలో అది ఒక బలహీనతగా కనిపించుకుంటుంటాయి.
0: ఇన్ ది ఐస్ ఆఫ్ ది వరల్డ్ ఇట్ మే బి ఎ వీక్నెస్.
2: నేను సక్రమమైనటువంటి యొక్క వినియోగం లోపల లక్షలైనా నేను ఇస్తాను. దానికి వెనుకాడు.
3: ఇఫ్ ఇట్ ఈస్ ఏ రైట్ అండ్ జస్టిఫైబుల్ ఎక్స్పెండిచర్ స్వామి ఇస్ ప్రిపేర్డ్ టు గివ్ లాక్స్.
2: ఇది ఏమైనా దుర్వినియోగం చేసేటట్టుగా ఉంటే ఒక్క దమ్మిడి నేను గట్టికి పట్టేస్తాను.
3: ఇఫ్ మనీ ఇస్ లైక్లీ టు బి మిస్యూజ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ఎ ప్రైజ్ స్వామి వుడ్ నాట్ లెట్ గో.
2: ఈ డబ్బులు ఇచ్చేటువంటి విషయంలో మాత్రము నేను చాలా కంట్రోల్ గా ఉంటాను.
3: రిగార్డింగ్ మనీ మ్యాటర్స్ స్వామి ఇస్ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్.
2: కారణం ఏమిటంటే ఈ ధనం వల్లే జగత్తులో అన్ని దుర్గుణాలు కూడా పెరుగుతుండేది.
3: ది రీజన్ ఇస్ ఇట్ ఇస్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ మనీ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ డెవలప్డ్ ఇన్ దిస్.
2: నేను ఆ విధంగా కఠినంగా చూసినప్పుడు వారికి కొంచెం బాధగా కలుగుతుంది.
3: వెన్ స్వామి కంట్రోల్స్ ఇన్ ఎ స్ట్రిక్ట్ వే వెల్ పీపుల్ మే ఫీల్ ఎ లిటిల్ డిఫికల్ట్ టు క్యారీ ఆన్ థింగ్స్.
2: కానీ వారికి బాధ అయినా పర్వాలేదు, నేను మాత్రం నా పట్టును వదలను.
3: Even if they are hurt, it doesn't matter.
2: నీవు సరియైనటువంటి రీతిలో ఎంతైనా అడుగు, నేను తప్పక ఇస్తాను.
3: ఫర్ ప్రాపర్ రీజన్ ఫర్ జస్టిఫైబుల్ థింగ్స్ యూ ఆస్క్ ఎనీ అమౌంట్ స్వామి ఇస్ ప్రిపేర్డ్ టు గివ్.
2: ఇది ఎందుకోసం అంటే ఒక ఆదర్శవంతమైనటువంటి దీన్ని అందించాలి ఈ జగత్తుకు.
3: Another reason for this particular thing is we should hold out an example, an ideal for the entire world.
2: జగత్తులో ఇలాంటి ఎన్నో దుర్వినియోగం జరుగుతూ ఉంటున్నాయి.
3: ఇన్ ది వరల్డ్ దిస్ కైండ్ ఆఫ్ మిస్యూజ్ ఆఫ్ మనీ ఇస్ టేకింగ్
2: ప్లేస్. ఈ విధమైనటువంటి దుర్వినియోగం జరగకూడదు.
3: ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ మిస్యూజ్ ఆఫ్ మనీ అట్ ఆల్.
2: అందు నిమిత్తమై నేను ఇంత కఠినమైనటువంటి ఒక ట్రైనింగ్ నేను ఇస్తూ వస్తుంటాను.
3: స్వామికి ఇంపార్ట్ దిస్ కైండ్ ఆఫ్ హార్డ్ ట్రైనింగ్ బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ మెన్షన్ చేస్తున్నాం.
2: ఈ విధంగా స్వామి యొక్క ప్రతి చిన్న నడక యందు, మాట యందు, తలుపునందు, హృదయం అన్నింటి యందు కూడా నాకు ఆదర్శాన్ని నిరూపించాలి. అది నా యొక్క ప్రధానమైనటువంటి పట్టుదల.
3: స్వామిస్ గ్రేట్ డిటర్మినేషన్ ఇస్ టు హోల్డ్ ఎన్ ఎగ్జాంపుల్ ఇన్ ఎవ్రీ యాక్ట్, ఎవ్రీ వర్డ్, ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ గెస్చర్, ఎవ్రీ లవ్ దట్ ఈస్ బెస్టోడ్.
2: నా కష్టమనేటువంటిది ఎప్పుడూ లేదు.
3: దెర్ ఇస్ నథింగ్ లైక్ డిఫికల్ట్ ఫర్ స్వామి ఎట్ ఆల్.
2: అయితే ఎవరైనా ఒక అబద్ధం చెప్పితే భరించలేనంత బాధ కలుగుతుంది.
3: బట్ ఇఫ్ ఎనీవన్ వర్ టు అట్టర్ ఎ లై, ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ పెయిన్ టు స్వామి.
2: సత్యాన్ని చెప్పు,
3: టెల్ ద ట్రూత్.
2: ఎందుకు ఈ చిన్న విషయంలో కూడా నీవు అసత్యాన్ని అభివృద్ధి పరచుకుంటావు?
3: ఇన్ సచ్ స్మాల్ థింగ్స్ వై డు యు టెల్ ఎ లై? వై డు యు
2: కాలేదు అయింది, కాలేదు కాలేదు అనేటువంటి సత్యం చెప్పుకుంటే ఎంత ఆనందం వస్తుంది?
3: If you have achieved it, you can say, well, this is done. If you have not done it, you can say, this is
2: not done. అసత్యాన్ని కొంతవరకు నువ్వు కూడా మరుగు చేసే నిమిత్తమై ఇంకా 10 అసత్యాలు చెప్పవలసి వస్తుంది.
3: ఫార్ కవరింగ్ అప్ వన్ లైఫ్ యూ హ్యావ్ టు టెల్ అనదర్ 10 లైఫ్స్.
2: నా ఉద్దేశంలో సత్యాన్ని మనం ఈ మానవతా విలువ లోపల సత్యం చాలా ప్రధానమైనటువంటి సత్యం నాస్తి పరువు ధర్మ.
3: ఇన్ స్వామీస్ కన్సిడర్డ్ వ్యూ ది ట్రూత్ హ్యాస్ ప్రైమరీ ఇంపార్టెన్స్, ఇట్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వాల్యూ.
2: మనం అసత్యాన్ని ప్రవేశపెట్టి మనం ప్రవేశపెట్టినటువంటి యొక్క మార్గం నందు కూడా అంత అసత్య రూపాన్ని ధరిస్తుంది.
3: ఇఫ్ యూ వాంట్ టు టేక్ ద రాంగ్ పాత్ ఆఫ్ అన్ అన్ట్రూ పాత్, దెన్ ది రిజల్ట్స్ విల్ బి వెరీ డేంజరస్, అన్ట్రూ ఆల్సో.
2: కనుక మానవుని యొక్క ప్రధానమైనటువంటి ప్రాణం అంటే సత్యము.
3: ట్రూత్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్ గివింగ్ ప్రిన్సిపల్.
2: పోతే ప్రాణం పోయినట్టు.
3: ఇఫ్ ట్రూత్ డై, వెల్ లైఫ్ ఇట్ సెల్ఫ్.
2: కనుక ఈ సత్యాన్ని లక్ష్యం నందు పెట్టుకుని ధర్మమును, శాంతిని, ప్రేమను, అహింసను మనం నిత్య జీవితంలో మనం అభివృద్ధి పరచుకోవాలి.
3: కీపింగ్ ఇన్ వ్యూ దిస్ ట్రూత్, ది రైచియస్ కాండక్ట్, ది లవ్, పీస్ అండ్ నాన్
2: వైలెన్స్. అధ్యాపకులందరూ కూడాను తక్కువ వ్యయంతో ఎక్కువ శిక్షణనిచ్చి పవిత్రమైన హృదయాలుగా పిల్లలను మార్చాలి.
3: ది టీచర్స్ ఆఫ్ టుడే విల్ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు ఇంపార్ట్ ది హైయెస్ట్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్ గ్రేట్ క్వాంటిటీ, ఎక్స్పెండింగ్ వెరీ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ మనీ.
2: ఇంతే కాకుండా మనం కాల నిర్ణయాల్లో కూడా మనం ప్రవేశించరాదు.
3: అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యు షుడ్ నాట్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఫిక్స్డ్ టైమింగ్స్.
2: తెల్లవారి 9 గంటలకు పోవటం, 4:30 గంటలకు రావటం, ఇది నా పద్ధతి అనేటువంటి పట్టుదలలో మనం ఉండకూడదు.
3: వీ షుడ్ నాట్ టేక్ టు ది కైండ్ ఆఫ్ ఫీలింగ్ దట్ వీ గో బై 9:00 అండ్ వి రిటర్న్.
2: సాయంకాలం రాత్రి వరకు ఉండి ఆ పిల్లల యొక్క సందేహాలు, ఆ పిల్లల యొక్క సమస్యలు పూర్తి తీర్చే నీ ఇంటికి రావాలి. ఇది నీ యొక్క కర్తవ్యం.
3: ఇఫ్ నెసెసరీ యూ హావ్ టు స్పెండ్ అండ్ స్టే బిహైండ్ ఈవెన్ టిల్ ఇట్ ఈస్ నైట్ అండ్ క్లియర్ ఆల్ ద డౌట్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ దెన్ ఓన్లీ.
2: ఇది లాబొరేటరీలో ఒక సమస్య ఇచ్చి ఉంటారు,
0: Suppose you are given a problem.
2: ఆ సమస్య అనుకున్న కాలంలో అది పూర్తి కానేరదు.
0: The problem is not solved.
2: ఆ సమస్య పూర్తి అయ్యేంత వరకు ఆ పిల్లవాడిని అక్కడే పెట్టుకోవాలి. నీవు అక్కడే ఉండాలి. ఆ పూర్తి సమస్య తీర్చి తదుపరి నీవు ఇంటికి రావాలి.
0: Until the problem is solved, you have to keep the boy there itself. And you have to also remain there and solve the problem. Then
2: leave the land.
0: This kind of resolution and determination must be found in Lord
2: Buddha's teaching.
0: This is correct teaching.
2: పిల్లని యొక్క హృదయాన్ని పూర్తి దాన్ని పరిపూర్ణం గావించుకునేటువంటి పద్ధతిని మనం నేర్పించాలి.
0: We have to inculcate those kind of qualities and good habits in the students.
2: కనుక కేవలము మానవతా విలువలైనటువంటి సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింసలు ఇవి మాత్రమే చెప్పి ప్రయోజనం లేదు. దీనికి ఉపాంగములుగా ఉండినటువంటి యొక్క చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా మనం చక్కగా మార్చడానికి ప్రయత్నించాలి.
0: There is no use in merely teaching these five human values, truth, right conduct, love, peace and non-violence. You have to create an environment which is conducive to all these five values.
2: ఒక చిన్న ఉదాహరణ,
0: one small example here.
2: తట్టలో పంచపెట్టే పరిమాణాలంతా పెట్టుకున్నాం, కావలసినన్ని వంటలంతా ఉన్నాయి.
0: You have kept all the delicacies and sweets in the plate.
2: కానీ చుట్టూ ఉన్న వాతావరణం దుర్గంధంతో నిండి ఉండిన ఆ పదార్థాలు మన పొట్టకు చేరలేదు.
0: సపోజ్ జస్ట్ అరౌండ్ దట్ పర్టికులర్ ప్లేట్ ఇఫ్ యు ఆర్ హావింగ్ డస్ట్ అండ్ ఫిల్ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు.
2: కనుక ఆ పదార్థాలతో పాటు చుట్టూ ఉన్న వాతావరణం కూడా పరిశుద్ధమైన స్థితిగా రూపొందించి చేయాలి.
0: అలాంగ్ విత్ దోస్ ఫైవ్ వాల్యూస్ ద ఎన్వైరన్మెంట్ ఆల్సో షుడ్ బి క్లీన్డ్ అండ్ షుడ్ బి కెప్ట్ కండ్యూసివ్.
2: నిజంగా మనలో అలాంటి పవిత్రమైనటువంటి భావం ఉండినప్పుడే మనం దీనిని అన్ని విధాలు కూడా సాధించడానికి, దాన్ని ఎదుర్కోవటానికి తగిన ధైర్య సాహసాలు కూడా రావాలి.
0: ఓన్లీ దెన్ వి హావ్ దిస్ పర్టికులర్ యాటిట్యూడ్ అండ్ దిస్ పర్టికులర్ అప్రోచ్ వుడ్ బి ఏబుల్ టు హావ్ ది కరేజ్ టు ఫేస్ ఆల్ ద ప్రాబ్లమ్స్.
2: అధ్యాపకులు సరైనటువంటి శిక్షణలో ఉండినప్పుడు దేశమంతా కూడా పవిత్రమైన రూపాన్ని ధరిస్తుంది.
0: ఇఫ్ ది టీచర్స్ ఆర్ ఆన్ ద రైట్ పాత్ అండ్ టేక్ టు ద రైట్ వే, ద ఎంటైర్ కంట్రీ కెన్ బి సేవ్డ్ అండ్ ఇట్ విల్ బి ఆన్ ద రైట్ లైన్.
2: పిల్లల యొక్క పెడమార్గమునకు మూల కారణము తల్లిదండ్రులు, గురువులే.
0: ఇఫ్ ది స్టూడెంట్స్ ఆర్ టు గో రాంగ్ ఇన్ దర్ లైఫ్, దేర్ ఆర్ టూ పీపుల్ హు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్, పేరెంట్స్ వన్, టీచర్స్.
2: ఇందులో తల్లిదండ్రులు ఈ పిల్లలను పెడమార్గం పట్టిస్తున్నారు.
0: అట్ హోమ్ ది పేరెంట్స్ ఆర్ మిస్గైడింగ్ దెమ్.
2: పిల్లలపైన ప్రేమ ఉండవచ్చు,
0: దే హావ్ లవ్ ఆన్ దెమ్,
2: కానీ ఆ ప్రేమను కూడా పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టే ప్రేమగా ఉండాలి.
0: బట్ దట్ లవ్ మస్ట్ బి సచ్ దట్ ఇట్ గివ్స్ దెమ్ ఎ రైట్ డైరెక్షన్ అండ్ రైట్ గైడెన్స్.
2: అట్లు కాకుండా పిల్లలపైన ప్రేమను అసభ్యంగా ప్రవర్తింపజేసే దాంట్లో స్వాతంత్రాన్ని అందించినప్పుడు ఆ పిల్లల యొక్క బాధను తిరిగి మున్ముందు నీవే అనుభవించవలసి వస్తుంది.
0: ఇఫ్ ది పేరెంట్స్ వర్ లవ్ వర్ టు ఎన్కరేజ్ దెమ్ టు బిహేవ్ ఇన్ ఇండీసెంట్ వే అండ్ టేక్ ద రాంగ్ వే, వెల్ యూ హ్యావ్ టు రీప్ ద ఫ్రూట్స్ దేర్ ఆఫ్ అట్ ఎ లేటర్ డేట్.
2: పూర్వకాలమునందు పిల్లలు తల్లి తండ్రి అంటే ప్రాణ సమానంగా చూసుకునేటువంటి వారు.
0: ఇన్ ది ఓల్డెన్ డేస్ ద చిల్డ్రన్ యూస్ టు ట్రీట్ ద పేరెంట్స్, మదర్ అండ్ ఫాదర్,
2: తల్లిదండ్రులను ఒక్క క్షణమైనా వదిలి ఉండేటువంటి వారు కాదు.
0: ది చిల్డ్రన్ వర్ నాట్ ప్రిపేర్డ్ టు లీవ్ ది పేరెంట్స్ ఈవెన్ ఫర్ ఎ డే.
2: అప్పుడే మాతృప్రేమను వారు అనుభవించి దివ్యమైనటువంటి యొక్క తేజస్సుతో అభివృద్ధి పొందేటువంటి వారు.
0: నేచురలీ అండర్ దోస్ సర్కమ్స్టెన్సెస్ దే వుడ్ ఎంజాయ్ ది లవ్ ఆఫ్ ద మదర్ and transform themselves into great souls.
2: ee naadu tallidannulu odapetti doora pradeshalu povalante samsiddhuluga untunnaru pillalu.
0: But today if you take the children are ready to leave the parents and go to a distant place.
2: Kaaranam emiti?
0: What is the reason for this?
2: ee tallidannulu yokka sambandha bandhavam sarainaatundi reetilo ledu.
0: The relationship between the parents is not quite all right.
2: కనుక వారిని సరైనటువంటి ప్రేమతో వారిని సక్రమమైన మార్గంలో ప్రవేశింప చేయడానికి శిక్ష ఉండాలి, ప్రేమ ఉండాలి.
0: To keep the children in the right path, the parents must be ready to love them and must be ready to punish them if need be.
2: Kanuka pillalu yokka paristhitini chakkadiddi sarina margamulo pravesha pettadaniki adhyapakulu talli dannulu kudanu atyavasaram. Kanuka ee adhyapakulu appudappudu aa pillalu yokka talli dannulu kudanu cherchi vaari kudanu ee yokka manavata vilavalu bodhinchadaniki prayatninchali.
0: It is the teachers and the parents together who are responsible and who can put the children on the right path. And therefore the teachers may call the parents, establish some kind of relationship, now and then call them and talk to them about the human values and convince regarding
2: the education human value trust vandu kevalam adhyapakulike kaakunda tallidandrulu kudanu kontha varaku konni pradeshamlo vaari pratyekamaina kutti yokka samaveshamlu kalipi vaari kudanu bodhinchadaniki tagina krushi cheyali.
3: Our education in human values trust also should arrange for some kind of meetings, separate ones, for parents alone, so that they could be enlightened regarding this human values and the need for
2: them. కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా ఉంటుంటాయి పాపం అధ్యాపకులకు.
3: The teachers may be having some small problems.
2: టీచర్స్ పిల్లలకు చక్కగా బోధించండి అని మనం చెప్పవచ్చును, ఇంకా అందరు కూడా చెప్పవచ్చును, గవర్నమెంట్ కూడా ఒత్తిడి తేవచ్చు.
3: We may ask the teachers, well teachers, you teach them well. The government also may bring pressure.
2: కొన్ని కొన్ని ప్రాంతాల్లో పాపం టీచర్స్ కు 6 నెలలు సంవత్సరం 8 నెలలు జీతాలే ఇవ్వటం లేదు. వాళ్ళు ఏ రీతిగా బోధించగలరు?
3: In certain places the problem is the teachers have not been paid salary for 6 to 8 months. How can they carry on their work?
2: ఇంట్లో అనేక సమస్యలతో గురి అయిపోతుంటారు వాళ్ళు పాపం.
3: They are facing innumerable problems in the home front.
2: అలాంటి ఇల్లు గెలిచి రచ్చగెలచాలి. ఇల్లునే గెలిచలేనిటువంటి వాళ్ళు వారు పాఠశాలలో పిల్లలకి ఏ రీతిగా బోధించగలరు?
3: If he cannot solve the problems at home, how can he solve the problems in the school?
2: Sir, ఇలాంటి సమస్యలు టీచర్లు కూడా లేకుండా పోలేదు.
3: It is not as if the teachers do not have these kind of problems.
2: వారి యొక్క సమస్యలు కూడా మనం కొంతవరకు గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి.
3: We should also take care to recognize these problems of the teachers and conduct ourselves in such a way that they are not hurt unnecessarily.
2: ఈ విధంగా టీచర్స్ యొక్క కర్తవ్యాన్ని, తల్లిదండ్రుల యొక్క కర్తవ్యాన్ని, ట్రస్ట్ వారి యొక్క కర్తవ్యాన్ని సక్రమంగా గుర్తించుకుని అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండినప్పుడే దీన్ని ఎంతైనా మనం సాధించడానికి సాధ్యమవుతుంది.
3: ఇన్ దిస్ వే వి హావ్ టు రికగ్నైజ్ ద డ్యూటీస్ ఆఫ్ ద ట్రస్ట్, ద డ్యూటీస్ ఆఫ్ ద టీచర్స్, ద డ్యూటీస్ ఆఫ్ ద పేరెంట్స్ అండ్ కండక్ట్ అవర్ సెల్వ్స్ ఇన్ మ్యూచువల్లీ అండ్ ఇన్ ఎ కోఆపరేటివ్ వే, దెన్ ఓన్లీ వి కెన్ అచీవ్ మెనీ థింగ్స్.
2: కనుక మన సంస్థలలో ఉండినటువంటి వారందరూ కూడాను ఈ యొక్క మానవతా విలువలందు తగినటువంటి శ్రద్ధను అభివృద్ధి పరచుకొని తమ యొక్క వ్యక్తిగతమైనటువంటి రీతిగానే కాకుండా సమాజ సంస్థ ఎందు కూడాను ఈ యొక్క మానవతా విలువను సాధ్యమైనంత వరకును ప్రచార ప్రబోధం చేయడానికి తగిన కృషి చేయాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
3: All the members of Swami's organization will have to recognize this particular thing, practice them, and not merely should they take care of themselves and join the society and see that these problems are solved. And thus, blessing and wishing all the well, Swami is bringing his discourse to a close.

0: You were listening to an episode of our program Radio Sai Bhajan Classroom. This episode was first aired on 28th April 2016 as part of Thursday Live from Prashantinilayam on Asia stream of Radio Sai Global Harmony. This program was hosted by Team Radio Sai's Bishu. Thank you and Sai Ram.
1: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.
2: भगवान श्री सत्य साई बाबा ने सन 1984 के अगस्त और सितंबर महीनों के दौरान श्रीमद् भगवद गीता पर 34 महत्वपूर्ण प्रवचन प्रदान किए। ये प्रवचन गीता के सार को विविध सरल उदाहरणों के माध्यम से निरूपित करते हैं, जो प्रत्येक साधक के लिए अत्यंत उपयोगी है। अब आप भगवान बाबा द्वारा दिनांक 13 अगस्त 1984 को दिया गया प्रवचन सुनेंगे।
3: भूमिका। भगवान बाबा अपने इस गीता प्रवचन में वैराग्य भावना के महत्व और उसकी आवश्यकता को अनेक सरल उदाहरणों के माध्यम से स्पष्ट करते हैं, क्योंकि लोगों में इस दार्शनिक तथ्य को लेकर अनेक गलत धारणाएं व्याप्त हैं। सब कुछ त्याग देने को कोई वैराग्य कहता है, तो कोई जंगल के लिए प्रस्थान कर जाना ही वैराग्य मानता है। परंतु स्वामी, इनका खंडन करते हुए वैराग्य शब्द को अति सरल शब्दों में परिभाषित करते हैं, जिससे स्पष्ट होता है कि व्यक्ति किस प्रकार सांसारिक जीवन यापन करते हुए भी वैराग्य को अपना सकता है। महाराज हरिश्चंद्र और महाराज जनक के उदाहरणों के द्वारा स्वामी वैराग्य तत्व को सुलभ ग्राह्य कर देते हैं। स्वामी का स्पष्ट संकेत है कि बुद्धि के सहारे मन को नश्वर जगत से शाश्वत ईश्वरीय तत्व की ओर मोड़ने के उपक्रम करने चाहिए, जो वैराग्य भावना का प्रथम सोपान है। स्वामी का कथन है कि वस्तुओं को नहीं, प्रत्युत उनके दोषों और उनके प्रति ममत्व को त्यागना ही वैराग्य है।
4: न दृश्यते वस्तुनि तत्र दोषः। वस्तु యొక్క దోషమును గుర్తించినటువంటి వ్యక్తి తిరిగి ఆ వస్తువును ఏనాటికి ఆశించడు। భగవంతుని చేరగోరినటువంటి వ్యక్తి భగవంతుని చూడగోరినటువంటి వ్యక్తికి ప్రధానమైనటువంటి సాధన వైరాగ్యం। ఈ వైరాగ్యము మనసును మరించి తిరిగి ఆ మనసును బహిర్దృష్టి నుండి మరల్చి అంతర్దృష్టి అభివృద్ధి గావించుకునేటువంటి మార్గమునకు సహాయకారి।
3: వస్తు కే దోష్ సే అవగత హోనే కే పశ్చాత్ వ్యక్తి ఉస్ వస్తు కీ అపేక్షా నహీ కరేగా। జో వ్యక్తి ఈశ్వర్ కే నికట్ పహుంచనా చాహతా హై, జో ఈశ్వర్ కో దేఖనా చాహతా హై, ఉస్కే లియే వైరాగ్య హీ ఉత్తమ్ సాధనా హై। మన్ కా మంథన్ కర్ बाह्य से दृष्टि को मोड़कर उसे अंतर्मुखी बनाने में यह वैराग्य अत्यंत सहायक है।
4: मनस चाला चंचलमैनटुवंटिदि, दृढ़मैनटुवंटिदि, प्रमादमैनटुवंटिदि। कनुकने अर्जुनुडु चंचलंति मन कृष्ण प्रमादि वलव दृढ़मनि प्रार्थिंचाडु। नायना, ఇది దృఢమైనటువంటిదని, ప్రమాదమైనటువంటిదని, చంచలమైనటువంటిదని నాకును తెలుసు, కానీ అంత మాత్రం నీవు భయపడనక్కరలేదు, దీనికి అభ్యాస వైరాగ్యములు సులభ మార్గములున్నవని బోధించాడు కృష్ణుడు।
3: మన్ అత్యంత చంచల్, దృఢ్ ఔర్ ఖతర్నాక్ హై, अतः अर्जुन ने चंचलम ही मनः कृष्ण प्रमाधि बलवद्दृढ़ कहकर प्रार्थना की। तब कृष्ण ने उपदेश देते हुए कहा, वत्स, मुझे भी पता है कि यह चंचल, दृढ़ और खतरनाक है, इतने मात्र से तुम्हें भयभीत नहीं होना चाहिए। इसके लिए अभ्यास और वैराग्य जैसे सरल मार्ग हैं।
4: गजमु चाला बलमैनटुवंटिदि, चाला क्रूरमैनटुवंटिदि कूडानु। ఇలాంటి గజమును స్వాధీనపరుచుకుంటకు అంకుశము ఎంతైనా కూడాను ఒక సహాయకారిగా ఉంటుంది. గుర్రము చాలా చంచలమైనటువంటిది, ఎప్పుడూ ఇది ఏదో ఒక భాగమును కదిలించుతూనే ఉంటుంది. మూతి తప్పితే తోక, చెవు తప్పితే కాలు, ఏదో ఒకటి కదిలించుతూనే ఉంటుండాలి. కనుకనే దీనికి అశ్వము అని పేరు వచ్చింది. అశ్వమనగా నిరంతరము చంచలత్వంతో కూడినటువంటిది. అశ్వత్థ వృక్షము ఉంటారు, రావి చెట్టు చూచినప్పుడు గాలి ఉండినా లేకపోయినా ఆకులు ఆడుతూనే ఉంటుంటాయి. ఇది నిరంతరము చంచలత్వమైనటువంటి యొక్క దీనితో కూడినటువంటిది కనుక దీనికి అశ్వత్థ వృక్షము అని పేరు వచ్చింది.
3: హాథీ అత్యంత బలవాన్ హై, బహుత్ క్రూర్ భీ హై. ఐసే హాథీ కో వశ్ మే కర్నే మే अंकुश सहायक सिद्ध होता है. घोड़ा बहुत चंचल है, हर समय वह कोई न कोई अंग हिलाता ही रहता है. मुंह नहीं तो पूंछ, कान नहीं तो पैर, कुछ न कुछ हिलाता ही रहता है. इसीलिए इसका नाम अश्व पड़ा. अश्व का अर्थ निरंतर चंचल रहने वाला है. पीपल को अश्वत्थ वृक्ष कहते हैं. हवा के होने या न होने पर भी पीपल के पत्ते हिलते ही रहते हैं. निरंतर चंचलता के गुण से युक्त रहने के कारण ही इसका नाम अश्वत्थ पड़ा.
4: अश्वमेध यागमु अंटारु, मेधस्सु अनगा मनसु निरंतरमु चलिंचेटुवंटि कनुक ई चलिंचेटुवंटि मनसुनु ओक विधमैनटुवंटि स्थिरत्वं चेसि दानिनि अरिकट्टेटुवंटि मार्गमुनिकि अश्वमेध यागमु अन्नारु. ఇంకా చంచలత్వముతో పుట్టిన ఇల్లు పెట్టిన పేరు కోతికి. ఇలాంటి బలమైన దృఢమైనటువంటి ఒక గజమునకు అంకుశము ఏ విధంగా ఆధారము, కదిలేటువంటి గుర్రమునకు కళ్ళము ఏ విధంగా ఆధారము, చంచలమైనటువంటి కోతికి ఒక విధమైనటువంటి సాధన చేత దాన్ని అరికట్టుకోవటం సాధన యొక్క ఆధారము, ఈ దృఢమైన ఒక చంచలమైన ప్రమాదమైన మనసుకు కూడాను వైరాగ్యము అభ్యాసము ఆధారము అని చెప్పాడు.
3: అశ్వమేధ యజ్ఞ కహతే హై, మేధా అర్థాత్ మన్ జో చంచల్ హై. నిరంతర చంచల్ రహనే వాలే ఇస్ మన్ కో స్థిర్ కర్నే ఔర్ వశ్ మే కర్నే వాలే మార్గ్ కో హీ అశ్వమేధ యజ్ఞ కహా గయా హై. चंचलता के लिए स्वनाम धन्य बंदर है. जिस प्रकार बलवान और दृढ़ हाथी के लिए अंकुश, हरदम हिलने वाले घोड़े के लिए लगाम और चंचल बंदर के लिए कोई साधन है, उसी प्रकार इस दृढ़ और चंचल मन को वश में करने के लिए अभ्यास और वैराग्य आवश्यक है.
4: ये वैराग्य मनेगा నశ్వరమైనటువంటి యొక్క పదార్థం యొక్క అస్థిరత్వాన్ని గుర్తించి తదుపరి ఆ వస్తువుల పైన మనసును మరల్చకుండా చూసుకునేటువంటి విధానం మనకే వైరాగ్యము అన్నారు. అలాగా వస్తువు యొక్క విసర్జన వైరాగ్యం కాదు, వస్తువు పైన మమత్వమును వైరాగ్యం చేసుకోవాలి, వదిలిపెట్టడమే వైరాగ్యం అన్నారు. వస్తువును వైరాగ్యం చేయటం అనగా వదిలిపెట్టడము, ఇది సాధ్యము కాదు. మమత్వమును వదలి ఆ వస్తువును అనుభవించడానికి ప్రయత్నించడమే వైరాగ్యము.
3: నశ్వర వస్తుకి అస్థిరతసే అవగత హోకర్ ఉస్కి ఓర్ మన్ కో ముడనేసే రోక్నే కా విధాన హీ వైరాగ్య హై. వస్తు కో త్యాగనా వైరాగ్య నహీ హై, బల్కి వస్తు కే ప్రతి మమత్వ కో త్యాగనా అర్థాత్ ఛోడనా హీ వైరాగ్య హై. వస్తు కో వైరాగ్య సే త్యాగనా సంభవ నహీ హై, బల్కి మమత్వ కో త్యాగ కర్ वस्तु के अनुभव को प्राप्त करने का प्रयत्न करना ही वैराग्य है।
4: दृष्टिकल्पित मैंने ये जगत नंदु प्रति वस्तु प्रति व्यक्ति प्रति विषयमु मां कुछ ఇది కేవలము శక్తికారములతో కూడినటువంటిది ఈ జగత్తు. పుట్టుట పెరుగుట ఉండుట అనుభవించుట క్షీణించుట నశించుట ఇట్టి శక్తికారములతో కూడినటువంటి యొక్క ఈ దృశ్యకల్పితమైన జగత్తును శాశ్వతమని భావించి కేవలము దాని నిమిత్తమై మన జీవితమును వ్యర్థము చేసుకోవటమే ఒక విధమైనటువంటి అపమార్గము అని బోధించింది.
3: ఇస్ దృశ్య కల్పిత జగత్ మే ప్రత్యేక వస్తు व्यक्ति और विषय परिवर्तनशील ही हैं। यह जगत षड विकार युक्त है। जन्मना, बढ़ना, रहना, अनुभव प्राप्त करना, क्षीण होना और विनष्ट होना षड विकार हैं। भगवद गीता का उपदेश है कि इन षड विकारों से युक्त इस दृश्य कल्पित जगत को शाश्वत मानकर इसके लिए जीवन को వ్యర్థ కర్నా హీ అపమార్గ హై.
4: విష్ణు దేవాలయములో గరుడ, శివ దేవాలయములో నంది, రామ దేవాలయములో హనుమంతుడు ఏ విధముగా ఉంటుంది అనేటువంటిది మీరు చక్కగా చూచి గుర్తించవచ్చు. అనగా దుష్టకల్పితమైనటువంటి ఈ జగత్తు నందు విముఖతను దైవత్వము నందు సుముఖతను నిరూపిస్తూ వస్తున్నాయి ఈ దృశ్యములు. నంది యొక్క దృష్టి కాని, గరుడని యొక్క దృష్టి కాని, హనుమంతుని యొక్క దృష్టి కాని తమ ప్రభువులైనటువంటి వారిపైననే మరల్చినాయి కాని జగత్తు వైపున మరల్చలేదు. తమ లక్ష్యమును తమ ప్రభువు పైన మరల్చి దృష్టికల్పితమైన జగత్తు నశ్వరమని భావించి బోధించేటువంటిదే ఈ విధమైనటువంటి యొక్క గుర్తులకు అర్థము.
3: విష్ణు దేవాలయమే గరుడ్, శివ దేవాలయమే నంది, ఔర్ రామాలయమే హనుమాన్. इन्हें देखकर हम अच्छी तरह समझ सकते हैं ये दृश्य दृश्य कल्पित जगत के प्रति विमुखता और दैवत्व के प्रति इच्छा को निरूपित करते हैं. नंदी की दृष्टि, गरुड़ की दृष्टि और हनुमान की दृष्टि अपने स्वामी की ओर ही है, न कि जगत की ओर. इन चिन्हों का तात्पर्य अपने लक्ष्य को अपने स्वामी की ओर मोड़कर इस दृश्य कल्पित जगत की नश्वरता को निरूपित करना ही है.
4: ఒక వస్తువు నందు మనము దోషమును గుర్తించిన తర్వాత తిరిగి అట్టి వస్తువును మనము ఏనాడు కూడాను ఎక్కడైనా కూడాను ఏ సమయం నందైనా కూడాను మనం దానిని ఆశించము. తనగనక వస్తు వాహనాలతో తురుతూగేటువంటి మహారాజులు సైతము అశాంతికి గురి అయి కేవలము తమకు సుఖం అనేటువంటిది శాంతి అనేటువంటిది ఈ యొక్క దృష్టికల్పితమైన జగత్తునందు లేదని విశ్వసించి కట్టకడపటకు దైవ చింతన చేయడానికి తపస్సు ఆచరించడానికి అరణ్యమునికి వెళ్ళినటువంటి రాజుల యొక్క చరిత్రలు ఎన్నియో ప్రబోధిస్తూ వస్తున్నాయి.
3: ఏక్ బార్ వస్తుమే నిహిత దోష్ సే అవగత హోనే పర్ హమ్ కభీ భీ కహీ భీ కిసీ భీ సమయ మే ఉస్కీ అపేక్షా నహీ కరెంగే. ఇతిహాస్ హమే ఐసే అనేక ఉదాహరణో ద్వారా బోధ కరాతా హై के धन संपत्ति और वाहनों से सुसंपन्न अनेक महाराजा अशांति का शिकार होने के उपरांत इस तथ्य से विश्वस्त होकर कि सच्चा सुख और शांति इस दृश्य कल्पित जगत में नहीं है, इसलिए अंततः ईश्वर का चिंतन करने तथा तप करने के लिए उन्होंने जंगल की राह ली.
4: केवल वस्तु दोषमुनु गुर्तिंचिनंत मात्रमुन वैराग्यमु कानेरदु. మంచిని స్వీకరించాలి కూడా. దుఃఖమును గుర్తించినంత మాత్రం ప్రయోజనం లేదు, ఆనందమునకు తగినటువంటి కృషి చేయాలి. దుఃఖ నివృత్తి ఆనంద ప్రాప్తికై రాగులాడేటువంటి యొక్క తత్వానికి వైరాగ్యం అని కూడా చెప్పవచ్చు. ఆస్తి ఆలి వీడి అడవికి ఎగుట వైరాగ్యము కాదు. వస్తువునందరి యొక్క దోషమును గుర్తించాలి, గుణమును స్వీకరించాలి. అప్పుడే నిజమైనటువంటి యొక్క
3: मात्र वस्तु के दोष से अवगत होना वैराग्य नहीं है, अच्छाई को स्वीकार भी करना चाहिए. दुख को पहचानने मात्र से कोई प्रयोजन नहीं है, आनंद को प्राप्त करने के प्रयत्न करने चाहिए. दुख की निवृत्ति और सुख की प्राप्ति के लिए किए जाने वाले उपक्रमों को ही वैराग्य कह सकते हैं। संपत्ति और पत्नी को त्याग कर जंगल में जाना वैराग्य नहीं है। वस्तु में निहित दोष को पहचानना चाहिए, गुण को स्वीकार करना चाहिए, तभी शाश्वत तत्व पर सच्चा विश्वास बढ़ेगा।
4: ईनाडु लोकमलो एदो कोई बाधल संभविंचिन समयमलो కొన్ని కష్టములు వెంటాడిన సమయంలో, ఆర్థిక సంబంధమైనటువంటి చిక్కులు చేకూరినటువంటి సమయంలో, ప్రాణం పోయేటువంటి సమయంలో, ఇంకా అనేక రకములైనటువంటి ఇలాంటి బాధలకు గురి అయిన సమయంలో వైరాగ్యములు రావటము ఇది పరిపాటు. ఎలాంటిదనగా, ఒక మనిషి మరణించినాడు, ఈ దేహాన్ని స్థానమునకు తీసుకెళ్లి దీనిని నిప్పులో పెట్టి భస్మం చేశారు, లేక గుంతలో పెట్టి మట్టిని కప్పారు. ఈ దృశ్యం చూసే సమయంలో చీచి, ఎట్టి దేహమైన కట్టకడపటి ఈ స్థితి పొందేటువంటిదే కదా అని ఆ యొక్క దృశ్యమును చూచినప్పుడు మాత్రము ఒక విధమైనటువంటి వైరాగ్యము ఆ వ్యక్తిలో ఆవిర్భవిస్తుంది.
3: ఆజ్ సంసార్ మే దుఃఖో కే ఆనే పర్, కష్టో కా పీచా కర్నే పర్, సంపత్తి సే సంబంధిత పరేషానియో కే ఆనే పర్, प्राण निकल जाने का समय आने पर, ऐसे ही अनेक कष्टों के आने पर वैराग्य भावना का होना सहज है। यह किस प्रकार का है? एक व्यक्ति मर गया, उसके शरीर को श्मशान में ले जाकर उसे आग में डालकर राख कर दिया गया, अथवा एक गड्ढे में डालकर मिट्टी से ढक दिया गया। इस दृश्य को देखने पर छीह छीह, अंत में किसी भी देह का हश्र यही होता है। इस विचार के आते ही वैराग्य उत्पन्न होता है।
4: ये वैराग्यमु वैराग्यमने चेप्पिंचुकोदु, तात्कालिकमैनटुवंटि मार्पु। ఒక గృహిణి ప్రసవ వేదన సమయం లోపల అబ్బా ఇంకా ఈ బిడ్డలే నాకు అక్కర్లేదు అని అనేక విధములుగా కూడాను తాను ఒక విధమైనటువంటి వైరాగ్యాన్ని పూనుకుంటుంది. తాత్కాలిక వైరాగ్యము, దురదృష్టవశాత్తు ఒక ఆడబిడ్డనే పుట్టలేని, తిరిగి రెండవ సంవత్సరం కొడుకు కావాలి అని ఆశిస్తుంది. మొదటిది శ్మశాన వైరాగ్యం అని, రెండవది ప్రసూతి వైరాగ్యం అని, ఇలాంటి వైరాగ్యములు మానవునికి దినమునకు ఎన్నో వైరాగ్యాలు వస్తుంటాయి. కొన్ని మానవునికి తమ అభీష్టములు విరుద్ధమైనప్పుడు కూడాను జీవితం పైన ఒక విధమైన విసుగుబుట్టి, ఇది కూడాను ఒక వైరాగ్యంగా భావిస్తుంటాడు. కానీ ఇవన్నీ కూడాను ఒక తాత్కాలికమైనటువంటి వైరాగ్యములే.
3: పరంతు యహ వైరాగ్య వైరాగ్య నహీ హై, యహ మాత్ర తాత్కాలిక పరివర్తన హై. ఏక గృహిణీ ప్రసవ వేదన కే సమయ హాయ్ అబ్ ముజే యే బచ్చే నహీ చాహియే కహకర్ వైరాగ్య కో అపనాతి హై, యహ తాత్కాలిక వైరాగ్య హై. దుర్భాగ్యవశ యది బేటీ జన్మతి హై तो अगले वर्ष एक बेटे के होने की आशा करती है। पहला वैराग्य श्मशान वैराग्य है, तो दूसरा प्रसूति वैराग्य। ऐसे वैराग्य दिन में अनेक प्रकार के आते रहते हैं। अपनी इच्छा के विरुद्ध कुछ हुआ तो जीवन के प्रति उबकर कोई भी वैराग्य महसूस करता है, परंतु ये सब तात्कालिक वैराग्य ही हैं।
4: इदि वैराग्यमु रेंडु विधमुलुगा उंटुन्नदि, తీవ్ర వైరాగ్యమని మంద వైరాగ్యము అని. ఏదైనా ఒక పని చేద్దామనుకుంటే రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం అని ఈ విధంగా కాలమును గడుపుకుంటూ పోతుంటారు. ఈ మంద వైరాగ్యం కూడాను మంచి కార్యములకే ఈ విధంగా కాలమును వ్యర్థం చేస్తారు.
3: మంద వైరాగ్య ఆర్ తీవ్ర వైరాగ్య కే రూప్ మే వైరాగ్య దో ప్రకార్ కే హై. కోయి కామ్ కర్నా పడే తో కల్ కరేంగే परसों करेंगे, कल करेंगे, परसों करेंगे, कहते हुए समय बिताते रहते हैं। इस प्रकार समय बर्बाद करते रहते हैं। यह मंद वैराग्य भी अच्छे कामों के संदर्भ में ही होता है।
4: बद्री की वेड़दामा, केदारनाथ की वेड़दामा, काशी की वेड़दामा अनुकुंटे उच्चे नल चुद्दाऊ, उच्चे नल चुद्दाऊ, उच्चे नल चुद्दाऊ, ई विधंगा कालानि व्यर्थं चेस्तारु. ఇంకేమైనా చెడ్డ పనియే చేయాలనుకుంటే రేపెందుకు, ఇప్పుడే చేద్దాం, ఇప్పుడే చేద్దాం అని ఇలాంటి దుర్మార్గమైనటువంటి వాటికి ఒక విధమైనటువంటి ద్రోహమును తలపెట్టేటువంటి వాటికి, చెడ్డ కార్యములకు ఈ యొక్క వైరాగ్యము చాలా ముందుగానే ఉంటుంటాడు. ఈ కాలంలో మెత్తము గావించి మంచి కార్యములు యందు తాను సార్థకమయ్యేటువంటి యొక్క విషయాన్ని పూనుకోవటం ఇది ఎవరు కూడా అంతా ప్రయత్నించరు. ఇది మంద వైరాగ్యమని కాలమును వ్యర్థం గావిస్తూ వెళుతుంటారు.
3: జబ్ బద్రీనాథ్ కేదార్నాథ్ కాశీ జానే కి బాత్ ఆతీ హై తో అగలే మాహ్ దేఖెంగే అగలే మాహ్ దేఖెంగే అగలే మాహ్ దేఖెంగే కహతే హువే టాల్తే రహతే హై. వహీ కోయి గలత్ కామ్ కర్నా హో తో కల్ క్యూ ఆజ్ హీ కరెంగే ఐసా కహతే హై. ఇస్ ప్రకార్ దుష్ట కార్యో కే లియే, ధోఖే సే సంబంధిత కార్యో కే లియే, బురే కార్యో కే లియే యహ మన్ బహుత్ ఆగే హీ రహతా హై, జబ్కి సార్థక్ కార్య కర్నే కే లియే కోయి ఆగే నహీ ఆతా హై. మంద వైరాగ్య మే సమయ బర్బాద్ కర్తే హీ జాతే రహతే హై.
4: తీవ్ర వైరాగ్యం అంటే ఇది మంచిది, ఇది పవిత్రమైనటువంటిది, ఇది శాశ్వతమైనటువంటిది అని ఒక్కతూరు విశ్వసించిన ఏమైనా సరే దానికి ఏమాత్రం కూడా వెనుకంజ వేయడు, అది సాధించేంత వరకు కూడాను తాను నిద్రపోడు. ఈ విధమైనటువంటి ఒక తీవ్ర వైరాగ్యము మానవుల్లో అత్యవసరం.
3: తీవ్ర వైరాగ్యమే జబ్ ఏక్ బార్ విశ్వాస్ హో జాతా హై కి యహ అచ్చా హై, పవిత్ర హై, శాశ్వత హై, తో చాహే జో కుచ్ హో మానవ పీచే నహీ హట్తా హై, ఉసే ప్రాప్త కర్నే తక్ నహీ సోతా హై. ఐసే తీవ్ర వైరాగ్య కా మానవ మే హోనా అత్యంత ఆవశ్యక హై.
4: ఇది బుద్ధుడు నిరూపించినటువంటి ఒక రాజబాట. ఒక్కతూరి ఇది సరి అయినటువంటిది కాదు. దేహము నశించేటువంటిది, మానవత్వం క్షీణించేటువంటిది, కేవలం దైవత్వమే శాశ్వతమైనటువంటిది, సత్యమే ప్రధానమైనటువంటిది, అహింసయే మార్గదర్శకమైనటువంటిది అనేటువంటి విషయాలను విశ్వసించి ఆరుబిడ్డలను త్యజించి రాజ్యమును కూడా విసర్జించి తాను అరణ్యమునకేగి అనేక విధములుగా దీనిని పరిశోధన జరుపుతూ వచ్చాడు. మహాచక్రవర్తి అయినటువంటి హరిశ్చంద్రుడు కూడాను దురదృష్టవశాత్తు శ్మశానములో కాటికాపరిగా నిలిచాడు. అతను మొదటి నుంచి కూడాను తీవ్ర వైరాగ్యం అయినప్పటికీ ఈ విధమైనటువంటి వృత్తులన్నీ కూడాను ప్రతి క్షణక్షణం కూడాను తాను తీవ్ర వైరాగ్యం వైపునే ప్రయాణం చేస్తూ వెళ్లాడు.
3: యహ బుద్ధ ద్వారా నిరూపిత్ ఏక రాజమార్గ హై. దేహ నశ్వర హై, మానవత క్షీణ హోనే వాలీ హై, దైవత్వ హీ శాశ్వత హై, సత్య హీ ప్రధాన హై, అహింసా హీ మార్గదర్శక హై, ఐసా మాన్కర్ వహ పత్ని ఔర్ పుత్ర కో ఛోడ్కర్ రాజ్య కో త్యాగ కర్ జంగల్ మే పహుంచ్ కర్ అనేక్ ప్రకార్ సే అనుసంధాన్ కర్తే రహే. మహాన్ సమ్రాట్ హరిశ్చంద్ర భీ దుర్భాగ్యవశ్ శ్మశాన్ మే పహరేదార్ బనే, పహలే సే హీ వహ హర్ క్షణ తీవ్ర వైరాగ్య కీ ఓర్ హీ బఢ్తే రహే.
4: ఒకనాటి సాయంకాలము శ్రీమంతుని యొక్క దేహమును వేలాది మంది తమ బంధువులు మిత్రులు చేరి శ్మశానమునకు తీసుకుని వచ్చారు. వచ్చారు, కాస్తం పైన పెట్టారు, నిప్పు పెట్టారు, ఎవరి పాటికి వారు ఎండకు వెళ్లారు. దేహం యొక్క స్వభావం ఏమిటంటే కొంతసేపు ఆ స్పైనల్ కాలం వెన్నుముకకు వేడి తగిలేటప్పటికీ దేహం కొంచెం లేస్తుంది. ఆ లేయకూడదనే రొమ్ము పైన పెద్ద కర్రను కూడా ఉంచుతారు. బంధువులు మిత్రులు ఎవ్వరూ లేరు అక్కడ, ఒక్క హరిశ్చంద్రుడు మాత్రమే ఉన్నాడు.
3: ఏక్ దిన్ సంధ్యాకే సమయ ఏక్ ధనవాన్ కే శరీర్ కో లేకర్ ఉస్కే అనేక్ బంధు ఔర్ మిత్ర శ్మశాన్ మే ఆయ, చితా పర్ రఖా ఔర్ ఆగ్ సుల్గాయీ. తత్పశ్చాత్ సబ్ లోగ్ అప్నే అప్నే ఘరో కో చలే గయే. దేహ కా స్వభావ హై కి జైసే హీ రీఢ్ కీ హడ్డీ కో గర్మీ పహుంచతీ హై తో శరీర్ కుచ్ ఉఠతా హై. ఐసే న ఉఠనే కే లియే శవ కీ ఛాతీ పర్ ఏక్ బడీ సీ లకడీ రఖతే హై. ఉస్ సమయ వహాం కోయి బంధు యా మిత్ర నహీ థే, మాత్ర హరిశ్చంద్ర హీ థే.
4: కట్టెలంతా వేస్తున్నాడు పాపం. ఒక్క క్షణం లోపల ఆ దేహం లేచి కూర్చున్నట్టుగా అయింది. హరిశ్చంద్రుడు ఆశ్చర్యపడ్డాడు, ఈ ప్రాణం వచ్చిందా? మరి దగ్గరకు చూస్తే తిరిగి మరి పడిపోయింది. అప్పుడు అనుకుంటున్నాడు, మాయామేయ జగంబి నిత్యమని సంభావించి మోహంబుతో నాయిల్లాలని నాకుమారుడని ఎంతో అల్లాడిన ఈ దేహమీ కట్టెలను కాలుచు ఇల్లాలు రాదు పుత్రుడు తోడైరాడు చింతింపగన్ అని చాలా బాధపడ్డాడట. ఇంత మహారాజుగా ఉంటుంది, ఇన్ని విధమైనటువంటి ఏకచక్రాధిపత్యం నేయాలి, అన్ని మంది బంధువులు మిత్రులతో కూడినటువంటి ఈ దేహం ఈ కట్టెలతో కాలుతున్న సమయంలో ఇల్లాలైనా కుమారుడైనా ఒక్కడైనా వెంట రాకపోయారు కదా అని భావించి తన వైరాగ్యం మరింత తీవ్ర స్థితికి తీసుకుని వెళ్ళాడు.
3: వహ బేచారే లకడియాం డాల్ రహే థే ఇత్నే మే హువా యహ్ కి వహ శవ ఉఠ బైఠా. హరిశ్చంద్ర కో బడా ఆశ్చర్య హువా, క్యా ప్రాణ తో లౌట్ నహీ ఆయే. యూం సోచకర్ జబ్ హరిశ్చంద్ర పాస్ మే గయే తో వహ శవ ఫిర్ గిర పడా. తబ్ హరిశ్చంద్ర ఇస్ ప్రకార్ విచారనే లగే, ఇస్ మాయామయ జగ కో శాశ్వత మాన్కర్ మోహ కే వశీభూత హోకర్ ప్రాణో కే రహనే తక్ మేరీ పత్నీ మేరా పుత్ర కహకర్ చాహే జితనా భీ ఛట్పటాయే పరంతు ఇస్ శరీర్ కో లకడియో మే డాల్కర్ జలాతే సమయ వే పత్నీ యా పుత్ర ఉసే బచానే నహీ ఆనే వాలే హై. ఐసా విచార్ కర్ హరిశ్చంద్ర బడే దుఖీ హువే. ఏక్ మహారాజా కే సమాన్ ఇతనా సబ్ కుచ్ హోతే హువే ఔర్ ఇతనే బంధు మిత్రో కే హోతే హువే భీ ఇన్ లకడియో కే సాథ్ శరీర్ కే జల్తే సమయ న పత్నీ యా న పుత్ర హీ సాథ్ ఆ పాయే. యహ విచార్ కర్ హరిశ్చంద్ర నే అప్నీ వైరాగ్య భావనా కో ఔర్ భీ తీవ్ర స్తర్ తక్ పహుంచాయా.
4: ఇవే వ్యక్తుల యందు వస్తువుల యందు ఉండేటువంటి దోషములు. ఏనాటికైనా ఎప్పటికైనా ఈ దేహం అనేటువంటిది కాని వస్తువులు అనేటువంటిది కాని విషయములు అనేటువంటిది కాని మారకుండా ఉండవు. ఈ మార్పు అనేటువంటిది కల్పితములు కావు, ఊహాజనితములు కావు, సహజ సిద్ధమై దీనికి స్వయం స్వభావమైనటువంటివి ఈ మార్పులు.
3: यही व्यक्तियों और वस्तुओं में निहित दोष हैं। कभी न कभी यह देह ये वस्तु और विषय परिवर्तित हुए बिना नहीं रहेंगे। ये परिवर्तन कल्पित या कल्पनाओं से उत्पन्न नहीं है, बल्कि ये स्वयं घटित होने वाले और स्वाभाविक हैं।
4: इतनी मार्पुलुगैनटुवंटिदे ई जगत्तुने दीनि दोषमुनु गुर्तिंचिन तर्वात తిరిగి ఈ జగత్తుపైన మమకారం పోవటము ఏమాత్రమో వీలుండదు. పాములో విషమున్నదని గుర్తించినటువంటి వ్యక్తి పామును ఏమాత్రమూ సమీపించడు. తేలులో విషమున్నదని గుర్తించినటువంటి వ్యక్తి తేలుపైన కాలు పెట్టడు. ఈ గుర్తించినటువంటి అమాయక బాలుడో లేక పిచ్చివాడో వీటికి పట్టి తత్కారణంగా విషమునకు గురి అయి ప్రాణములు వీడుతున్నాడు.
3: పరివర్తనో సే యుక్త జగత్ కే ఇన్ దోషో సే అవగత హోనే కే ఉపరాంత पुनः इस जगत के प्रति ममत्व का उत्पन्न होना संभव नहीं है। सांप में विष होने का ज्ञात होने के बाद कोई सांप के निकट नहीं जाएगा। बिच्छू में जहर होने का पता चलने के बाद कोई बिच्छू पर पैर नहीं रखेगा। इन बातों से अनभिज्ञ मासूम लड़का या कोई पागल ही इन्हें पकड़कर जहर के प्रभाव से मृत हो रहा है।
4: కనుక ఈ జగత్తు పైన అనేక విధములుగా మమకారమును పెంచుకొని తద్వారా మానవుడు ఈ మోహమునకు గురి అయి కట్టగడపటికి ఏనాటికైనా కూడాను దుఃఖమును అనుభవిస్తూ ఇది అశాస్త్రమని ఆనాడు గుర్తించేదానికంటే మొదలే గుర్తించి వర్తించడము మంచిదని గీతాచార్యుడు బోధిస్తూ వచ్చాడు. మానవుడు సత్యాన్ని గుర్తించుకునలేక ఏమేమో చేయాలని అనేక విధములుగా ప్రయత్నం చేస్తుంటాడు.
3: గీతాచార్య ఉపదేశ హే कि इस जगत के प्रति ममत्व को बढ़ाकर उसके कारण मोह के वशीभूत होकर अंततः दुख अनुभव कर तब जाकर इसे अशाश्वत मानने के बदले पहले ही इससे अवगत होकर व्यवहार करना अच्छा है। इस सत्य से अवगत न होकर मानव कुछ न कुछ करने के उपक्रम करता ही रहता है।
4: ఇంకెన్నో చేతులు అంచు ఊహలు బల్లి అలసిపోకు. ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో ఆ ఫలములే మీకు అందుచుండు. విత్తనం ఒకటైనా తినైన ఫలములు ఫలించుటది ఎట్టు సాధ్యమగును? ఎన్ని చేసినా మంచి అయినను చెడుగైనా త్రుంచకుండా బ్రహ్మ మీకిచ్చి పంపును బరువుమాల అన్నాడు.
3: यह भी कहा गया है कि यह करूंगा, वह करूंगा और अनेक करूंगा कहकर कल्पना करके मत थको। जिन बीजों को बोए हो वे ही फल तुम्हें मिलते रहेंगे, जितना भी श्रम करो। परंतु बीज के एक होने पर फल दूसरा नहीं होगा। अच्छा हो या बुरा, किसी को भी न छोड़ते हुए ब्रह्मा तुम्हें एक भारी माला पहनाकर भेजेंगे।
4: तल्ली गर्भमुनुंडि जन्मिंचुनप्पुडु कंठमालवेमी कानरावु, मंची मुत्यपु सरुल मच्चुनकुनु लेवु, मेल्मी बंगारु दंड मेडकु लेदु, రత్నాలహారము రంజింపగాలేదు, పక్షల పేళ్లను పొతకలేదు, కలదు కలదొక్క మాల మీ కంఠమందు, జన్మ జన్మాల కర్మలు ప్రోగు చేసి కర్మలన్నీ చూచిన కంఠమాల బ్రహ్మ మీకిచ్చి పంపును బరువు మాల. కనుక మనము కంటికి కనిపించకపోయినప్పటికీ ఈ కర్మల మాల అనేటువంటిది మన కంఠంలో నిరంతరముకు ఆడుతూనే ఉంటుండాలి. ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి సత్కర్మలు ఆచరిస్తూ పదార్థమునందు ఒక విధమైనటువంటి దోషమును గుర్తించి గుణమును స్వీకరించడానికి తగిన కృషి చేయటమే వైరాగ్యమని సాధకునికి ప్రత్యేకమైనటువంటి సాధనగా నిరూపించబడింది.
3: మాత్ర గర్భ సే జనమతే సమయ నహీ దిఖతి కోయి మాలా, స్వచ్ఛ మోతియో కే హార నహీ, గలే నహీ థీ సువర్ణ మాలా, नहीं सुशोभित थे रत्नहार, पन्नों की नहीं थी मालाएं, तेरे कंठ में है एक माला, समेत जन्मों का कर्मफल, सब कर्मों से गूंथी माला, देकर भेजी विधि ने माला। हमारी आंखों को नहीं दिखाई पड़ने पर भी कर्मों की यह माला हमारे गले में निरंतर लटकती ही रहती है। साधकों के लिए निरूपित किया गया है कि इस सत्य से अवगत हुए व्यक्ति द्वारा सदा सत्कर्म करते हुए वस्तु में निहित दोष को पहचान कर गुण को स्वीकार करने के प्रयत्न करना ही वैराग्य है।
4: ब्रह्मज्ञान अने पेर महाप्रवीण जनक महाराज, इतने वैदेही अनगा विदेह महाराज, देह संबंधमू लेदनी आत्मज्ञान पड़े वाड़ी। ఒకనాటి రాత్రి భుజించిన తరువాత తమ మంత్రులతో తమ పరివారములతో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. కొంత ఆలస్యంగా పడక గదికి వెళ్లాడు. దాసదాసీలు పాదసేవ చేస్తూ వింజామరలు వీస్తూ మహారాణికుడును ప్రక్కన ఉంటున్నారు. రాజునకు నిద్ర వచ్చింది.
3: బ్రహ్మ జ్ఞానియో మే మహారాజ్ జనక్ అత్యంత ప్రవీణ్ థే, यह वैदेही थे। विदेह महाराज अर्थात देह से किसी भी प्रकार का संबंध न रखने वाला, जो आत्मज्ञान प्राप्त कर चुके थे। एक दिन रात के समय भोजन के उपरांत अपने मंत्रियों और परिवारजनों से कुछ बातें करते रहे, अतः कुछ देर से शयन कक्ष में गए। दासियां चरण दबा रही थीं, कुछ दासी चामर डुला रही थीं, पार्श्व में ही महारानी थी। ऐसी स्थिति में राजा को नींद आई।
4: समय पुरस्कुनी राणिगार दासी दासी बैठ वेल महाराज चला अलसीपोनी अत श्रम इवक अत भंगम का महाराणी चूचकू उपटी जनक महाराज लेचा लेचि पिचि पिचि
3: तब रानी ने दासियों को बाहर भेज दिया। महाराज के बहुत थक जाने के कारण महारानी बहुत सावधानी बरतती रहीं कि राजा को कोई असुविधा न हो। थोड़ी देर के बाद महाराजा जनक अचानक जाग उठे। उठते ही पागलों की भांति, वह सच है या यह सच है, वह सच है या यह सच है, वह सच है या यह सच है, ऐसा कहकर चिल्लाने लगे।
4: महाराणी की चाला कंगार वेसी महाराज ने अनेक विधा प्रश्न आम प्रश्न को यहमात्र जवाब ले प्रतिदा की अदिजमा इधि निजमा अदिजमा इधि निजमा अटाड़त విచారకులు రప్పించింది, మంత్రులు రప్పించింది మహారాణి. అందరు వచ్చి, మహారాజా మహారాజా ఏమిటి మీ సందేహము, ఎందుకోసం మీరు ఇట్లున్నారు, అనేక ప్రశ్నలు వేశారు, ఏ ప్రశ్నకు జవాబు లేదు.
3: महारानी को बड़ी घबराहट हुई. महारानी ने अनेक प्रकार से प्रश्न किए, परंतु उनके प्रश्नों का कोई उत्तर नहीं दिया गया. बार बार वह सच है या यह सच है, वह सच है या यह सच है दोहराते रहे. महारानी ने सेवकों को बुलाकर मंत्रियों को बुलवाया. सभी लोग आए और पूछने लगे, महाराज महाराज आप ऐसा क्यों कह रहे हैं? किंतु किसी भी प्रश्न का उत्तर नहीं मिला.
4: मंत्रुलंदरू चेरी वशिष्ठुल्नि पिलिपिंचारु. वशिष्ठुलु कूडा वच्चि, महाराजा एमि जरिगिनदि अनि अनेक विधंगा प्रश्निंचेटप्पटिकि वशिष्ठुलु गारु वारि तात कादु, अंदरिकी अदि निजमा इदि निजमा अदि निजमा इदि निजमा ई प्रश्ननि वेसुकुंटू वच्चारु. वशिष्ठुल वारु कोंत कन्नु मूसि तेलुवक ज्ञानि कनुक दीनिकि कारणं एमिटनि योचिंचारु.
3: बस वह सच है या यह सच है, वह सच है या यह सच है, यही कहते रहे. सभी मंत्रियों ने मशविरा करके महर्षि वशिष्ठ को बुलवाया. वशिष्ठ के पूछने पर भी वह सच है या यह सच है, वह सच है या यह सच है, ऐसा ही कहते रहे. वशिष्ठ त्रिकालज्ञ थे, अतः उन्होंने आंखें बंद की और कारण पता लगाने के लिए विचारते रहे.
4: దీనికి కారణం ఏమిటంటే, జనక మహారాజు స్వప్నములో తాను రాజ్యభ్రష్టుడైనట్టు, అరణ్యములో సంచరిస్తూ ఉండినట్టు, అంతనికి తీవ్రమైన ఆకలి వేసినట్టు, ఆకలి ఆకలి ఆకలి అని అనేక విధములుగా కూడా అరణ్యములో తిరుగుతూ ఉండినట్టు, ఏదో అడవి దొంగలు తమ ఆకుల్లో పెట్టుకుని ఏదో భుజిస్తూ ఉన్న సమయంలో తాను కూడా ఆకలి ఆకలిని వారి దగ్గరికి వెళ్లినట్టు, మహారాజు అటువంటి వాడు వస్తున్నాడే అని వారు ఏదో ఇంత వారు తినేటువంటి అన్నం తనకు అందించడానికి పోయినప్పుడు ఒక గ్రత్త వచ్చి ఆ అన్నమును కూడా కొట్టుకుని పోయినట్టు కళ వచ్చింది. ఆ చిక్కిన అన్నం కూడా నువ్వు దక్కించుకోలేకపోయినానే అని అయ్యో ఆకలిని గట్టిగా అరిచాడట మెలకు వచ్చింది.
3: ఇస్కా కారణ యహ్ థా కి మహారాజ్ జనక్ నే సప్నే మే స్వయం కో రాజ్య భ్రష్ట హోనా దేఖా. వ జంగల్ మే ఘూమ్ రహే థే, उन्हें बड़े जोर की भूख लगी. वह भूख भूख भूख करके चिल्लाते जंगल में घूम रहे थे. कुछ जंगली डाकू पत्तों में कुछ खा रहे थे. महाराज भूख भूख की रट लगाते उनके पास गए तो डाकुओं ने महाराज को देखकर अपने खाने से कुछ अंश एक पत्ते में डालकर उन्हें दिया. इतने में एक चील आई और उस खाने को भी झपट कर ले गई. मिला हुआ खाना भी हाथ से निकल गया तो उन्होंने जोर से भूख कहकर चिल्लाया और उनका सपना टूट गया.
4: तिरिगी लेचि चूचेटप्पटिकी तन अंतःपुरमु हंसतूलिका पानुपु महाराणि इदंता चूचाडु. चूचाडु नेनु कलनु चूस्ते नेनु राज्यभ्रष्टुडै आकलि चेत अलवटिंचि अनेक विधములుగా కూడా పొట్ట కోసమని పట్టడన్నం కావాలని నేను పరితపించుతూ వచ్చాను. లేచి చూచేటప్పటికీ అంతఃపురంలో ఉంటున్నాను, మహారాజుగా ఉంటున్నాను, అంతకూలిగా పాల్పై ఉంటున్నాను, కాబట్టి అది నిజమా ఇది నిజమా, అది నిజమా ఇది నిజమా అని విచారం చేస్తూ వచ్చాడు.
3: జైసే హి వహ్ జాగే తో అప్నా అంతఃపుర్ అప్నీ శయ్యా మహారాణి సబ్ కుచ్ యథావత్ హి థే. వహ్ విచారనే లగే, సప్నే మే మై రాజ్య భ్రష్ట హువా, जंगल में भटकते और भूख से तड़पते हुए मुट्ठी भर खाने के लिए छटपटाता रहा. जागकर देखता हूं कि मैं महाराज हूं, अपने अंतःपुर में अपने शयन कक्ष में हूं. फिर वह सच है या यह सच है?
4: దీని గుర్తించినటువంటి వశిష్ఠుడు, మహారాజా అది నిజము కాదు ఇది నిజము కాదు నీవు నిజము అన్నాడు. స్వప్నములో జాగ్రత్త లేదు, జాగ్రత్తలో స్వప్నము లేదు. స్వప్నంలోనా నీవున్నావు, జాగ్రత్తలోనా నీవున్నావు, కనుక ఏ రెండింటి ఎందు నీవు కలవో అదే అని నీ ఓమ్నీ ప్రెజెంట్, అదే సత్యమైనటువంటిది అన్నాడు.
3: ఇస్ స్థితి సే అవగత మహర్షి వశిష్ఠ నే కహా, మహారాజ్ వహ్ భీ సచ్ నహీ హై ఔర్ యహ్ భీ సచ్ నహీ హై. तुम ही सच हो। स्वप्न में जागृत नहीं है, जागृत में स्वप्न नहीं है। स्वप्न में भी तुम हो और जागृत में भी तुम हो। अतः जिन दोनों स्थितियों में जो तुम हो वही ओमनी प्रेजेंट, वही यथार्थ है।
4: कनुक पगटि जीवितमंता कूडानु इदि ओकटि पगटि कल, रात्रिदंता चीकटि कल, रेंडु रेंडु स्वप्नमुले। కనుక జాగ్రత్త స్వప్నములు అన్నీ కూడాను ఒక విధమైనటువంటి యొక్క భ్రాంతులే అని కూడాను దీనిని నిరూపిస్తూ వచ్చాయి. ఇట్టి దోషములు కలిగినటువంటి యొక్క జగత్తు కనుక ఇది దోషమును మనం గుర్తించడానికి ప్రయత్నించడమే నిజమైన వైరాగ్యం అని కూడాను గీతాచార్యుడు చెప్పాడు.
3: అత దిన్భర్ కా జీవన్ ఏక్ దివా స్వప్న హై, రాత్ భర్ కా జో హై వహ అంధేరే కా సపనా హై. యే దోనో దో సపనే హీ హై, अतः जागृत और स्वप्न दोनों एक प्रकार के भ्रम ही हैं। गीताचार्य का उपदेश है कि जगत से जुड़े इन दोषों से अवगत होना ही वैराग्य है।
4: वैराग्य बनेगा केवलम अन्नितनी त्यजिंची सन्यासत्व स्वीकरिंची एक्कड़ो कालड़ोलो पोई कठिनमैनटुवंटि ओक तपस्सुलु आचरिंचडं कादु। तपस्सु अनगा एमिटि? तल क्रिंद पेट्टि कारु पैकि पेट्टडमा कादु, ఇది ఒక విధమైనటువంటి కసరత్ అని చెప్పవచ్చు. దీనికి శిరస్సాసనము కూడా చెప్తూ ఉంటారు. ఇది ఒక ఆరోగ్య నిమిత్తమై ఆచరించేటువంటి ఆసనాలు మాత్రమే.
3: వైరాగ్య కా అర్థ సబ్ కుచ్ త్యాగ్ కర్, సన్యాస్ గ్రహణ కర్, ఘనే జంగలో మే జాకర్ కఠిన్ తపస్యా కర్నా నహీ హై. తపస్యా కా అర్థ క్యా హై? సర్ నీచే ఔర్ పైర్ ఊపర్ కర్ ఖడే రహనా క్యా తపస్యా హై? ఐసా కర్నా ఏక్ ప్రకార్ కా వ్యాయామ్ హై. ఇసే
4: సన్యాసత్వమును స్వీకరించి ఎక్కడో కాలడులో పోయి కఠినమైనటువంటి ఒక తపస్సులు ఆచరించడం కాదు. తపస్సు అనగా ఏమిటి? తల క్రింద పెట్టి కారు పైకి పెట్టడమా కాదు.

0: करना एक प्रकार का व्यायाम है। इसे शीर्षासन कहते हैं। स्वास्थ्य के लिए किया जाने वाला यह एक आसन मात्र है।
1: तपस्तरगा दैवमुनु कुच्ची तापम ఆ తాపమే తపస్సు. సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను అతని ఎడబాటును సహించుకోలేనటువంటి తాపమే ఒక తపస్సు. ఇలాంటి తపస్సు సమయమునందు మూడు గుణములు ఉండవు. అక్కడ తమస్సు కాని, రజస్సు కాని, సాత్వికం కాని మూడు ప్రత్యేకంగా మనకు కనిపించవు. ఇట్టి తాపము యొక్క స్థితి ఎందు మూడును ఏకమైపోతాయి. త్రిగుణము యొక్క ఏకత్వమే తపస్సు అని కూడాను చెప్పవచ్చు. కనుకనే ఈ మూడింటి యొక్క ఏకత్వంతో అనుభవించేటువంటి యొక్క ఆనందమే తపఃఫలము అని.
0: తపస్యా కా అర్థ ఈశ్వర్ కే లియే తాప్ అర్థాత్ తడపనా. సభీ కాలో ఔర్ సభీ స్థితియో మే ఈశ్వర్ కే వియోగ కో న సహ పానా హీ తాప్ అథవా తపస్యా హై. తపస్యా కీ ఇస్ స్థితి మే తీన్ గుణ నహీ హోతే హై అర్థాత్ రాజసిక్, తామసిక్ और सात्विक गुण अलग से दिखाई नहीं पड़ते हैं। ताप की इस स्थिति में ये तीनों एक हो जाते हैं। अतः त्रिगुणों की एकता को ही तपस्या कह सकते हैं। इन तीनों की एकता से प्राप्त आनंद ही तपह फल है।
1: मैं नित्य जीवित में करंट वाला मैं अनुभविस्तुन्ना फैन उठुंडारी దానికి మూడు బ్లేడ్ ఉంటున్నాయి. ఈ మూడు బ్లేడ్లు మూడు వైపులు చూస్తూ ఉంటే మనకు గాలి ఏమాత్రమో లేదు. మూడు బ్లేడ్లు చేరి ఒక్క రీతిగా రౌండ్ తిరిగిందంటే చక్కని గాలి వచ్చేసేది. కాబట్టి బ్లిస్ అనేటువంటిది ఏ విధంగా వస్తుంది? మూడు బ్లేడ్ల యొక్క ఏకత్వంతో మనకు వచ్చింది. అదే రీతిగానే బ్లిస్ కూడాను ఆ మూడు యొక్క గుణముల యొక్క ఏకత్వంతోనే లభిస్తుంది.
0: దైనందిన్ జీవన్ మే హం బిజ్లీ కా ఉపయోగ్ కర్తే హై. ఏక్ పంఖా హై, ఇస్కే తీన్ బ్లేడ్ హై. जब तक ये तीनों ब्लेड तीन ओर देखते रहते हैं तब तक हमें हवा नहीं मिलती है। जब ये तीनों मिलकर एक साथ घूमने लगते हैं तब अच्छी हवा आती है। अतः हमें ब्लिस कैसे मिलता है? उन तीन गुणों की एकता से प्राप्त होता है।
1: मन हृदय में वो गदी मूड गुणमुले सत्तर हजार तमोगुणमुले मूड ब्लेड फैन मन बुद्धि स्विच మన యొక్క ఆత్మశక్తియే కరెంటు, మన యొక్క సాధనే ఆ స్విచ్ ఆన్, ఆ తాపమే ఈ యొక్క ఆనందం. కనుకని మన జీవితమని ఒక విధమైనటువంటి తపశక్తిగా మనం మార్చుకోవచ్చు. కానీ ఈనాటి మానవుడు తపస్సును అభివృద్ధి పరచుకోలేక తమస్సును మాత్రమే పెంచుకుంటున్నాడు.
0: హమారా హృదయ హీ ఏక్ కమరా హై. సత్వ, రజస్ ఔర్ తమస్ తీన్ గుణ హీ तीन ब्लेडों वाला पंखा है। हमारी बुद्धि ही स्विच है। हमारी आत्मशक्ति ही बिजली है। हमारी साधना ही स्विच को चालू करना है। ईश्वरीय ताप ही आनंद है। अतः हम अपने जीवन को ही एक तपह शक्ति में परिवर्तित कर सकते हैं। परंतु आज का मानव तपस्या को बढ़ाने के बदले तमस को बढ़ा रहा है।
1: तमस ఎప్పుడు ప్రారంభమవుతుందనగా ఈ నశ్వర జగత్తు పైన దృష్టిని మరల్చినప్పుడే ఇది తమస్సుగా మారుతుంది. శాశ్వత సంబంధమైనటువంటి ఆత్మయందు దృష్టిని మరల్చినప్పుడే తపస్సు అవుతుంది. కనుక మన మనస్సును మరల్చుకునేటువంటి విధానం లోపలే ఉంటుండాలి సర్వశక్తులు. అనేక పర్యాయములు పిల్లలకు చెప్తూ ఉంటాను. ఒక తలుపునకు తాళం వేసి ఉంటారు, కానీ అందులో కీ పెట్టి కుడివైపు తిప్పితే తెరుచుకుంటుంది, ఎడమవైపు తిప్పితే మూసుకుంటుంది.
0: तमस कब बढ़ता है? जब इस नश्वर जगत की ओर दृष्टि पसरती है तो वह तमस बन जाती है। शाश्वत आत्मा की ओर दृष्टि के मुड़ने पर वह तपस्या होती है। अतः हमारे मन को मोड़ने की पद्धति में ही सर्व शक्तियां निहित हैं। मैं अनेक बार बच्चों को बताता रहता हूं, एक दरवाजे में ताला लगा रहता है। जब ताले में चाबी डालकर दाईं ओर घुमाएंगे तो खुलता है, वहीं बाईं ओर घुमाने पर बंद हो जाता है।
1: ओके ताड़म चेवे त्रिपटम व्यत्यास अदे विधि मन हृदय में ताड़म मन मन से की दैव वैप त्रिप्ति में मोक्षम प्रकृति वैप त्रिप्ति में बंधन कनुकने मन एव मनुष्याणां कारणं बंधमोक्षम కనుక ఈ మనస్సును

0: నశ్వరమైన జగత్తు పైన ప్రసరింపకుండా శాశ్వతమైనటువంటి దైవత్వం పైన దీనిని లగ్నం గావించుకునేటువంటి సాధన చేయటమే నిజమైన వైరాగ్యము. సో ఈ వైరాగ్యము తీవ్రమైనటువంటి వైరాగ్యంగా మనం అభివృద్ధి పరచుకోవాలి. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్ అని పోకూడదు మనం.
1: ఏక్ హీ తాలా ఏక్ హీ చాబీ కేవల్ ఘుమానే మే హీ ఫర్క్ హై. ఇసీ ప్రకార్ హమారా హృదయ ఏక్ తాలా హై, మన్ హీ చాబీ హై. ఈశ్వర్ కి ఓర్ ఘుమాయేంగే తో మోక్ష, జగత్ కి ఓర్ ఘుమాయేంగే తో బంధన్. ఇసీలియే మన్ ఏవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయోః కహా గయా. అతః ఇస్ మన్ కో నశ్వర్ జగత్ కే బదలే శాశ్వత్ దైవత్వ కి ఓర్ ముడనే కి సాధనా కర్నా హీ వైరాగ్య హై. హమే తీవ్ర వైరాగ్య కో బఢానా చాహియే. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్ కహకర్ నహీ టాల్నా చాహియే.
0: ఒక పెళ్లికి ఏమైనా మనం వెళ్లాలనుకుంటుంటే ఏదో దానికి ప్రయాణానికి సిద్ధమవుతాము. రెండు పంచెలో, రెండు చీరలో, రెండు షర్ట్లో పెట్టుకుని మనం సిద్ధమవుతాము. ఒక సినిమాకైనా వెళ్లాలంటే 5 రూపాయల టికెట్ కోసమైనా జోబీలో వేసుకుని, రెండు చెప్పులైనా సిద్ధం చేసుకుని ప్రయాణం అవుతాం. ఒక వాకింగ్ కైనా వెళ్లాలనుకుంటుంటే ఒక వాకింగ్ స్టిక్ ఏదో చెప్పులు వేసుకుని మనం బయలుదేరుతాం. మనం ఇష్టమైతే పోవచ్చు, ఇష్టం లేకపోతే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఈనాడు సినిమా పోవాలంటే వీలు లేకపోతే రేపటి నుంచి పోస్ట్ పోన్ చేసుకోవచ్చు.
1: హమే ఏక్ షాదీ మే జానా హై తో దో ధోతి, దో సాడియా, దో కమీజ్ లేకర్ తయార్ హోతే హై. ఏక్ సినిమా కో జానా హై తో జేబ్ మే 5 రూపాయ డాల్కర్ ఔర్ చప్పల్ పెహన్కర్ తయార్ హోతే హై. యది వాకింగ్ కే లియే జానా హై తో ఏక్ వాకింగ్ స్టిక్ లేకర్ ఔర్ చప్పల్ పెహన్కర్ తయార్ హోతే హై. యది హమ్ జానా చాహతే హై తో జా సక్తే హై, వర్నా క్యాన్సిల్ భీ కర్ సక్తే హై. ఆజ్ సినిమా కో నహీ జా సక్తే హై తో కల్ కే లియే టాల్ సక్తే హై.
0: కానీ అంత్య ప్రయాణమును క్యాన్సిల్ చేసుకోవటం కానీ పోస్ట్ పోన్ చేసుకోవటం కానీ సాధ్యం కాదు. కనుక మన జీవితం అనేటువంటిది నెక్స్ట్ నెక్స్ట్ అనేటువంటిది ఏ రీతిగా మనం చెప్పగలం? ఎవరు అప్పుడు తీవ్ర వైరాగ్యంతో సంసిద్ధమై ఉంటుండాలి. కాలం ఎవరి కోసమో ఆగదు. కాలాన్ని మానవులు అనుసరించవలసిందే కానీ కాలం మానవుల్ని అనుసరించదు. కాలం ప్రావాహికమైనటువంటిది. కనుక నీవు తీవ్రమైనటువంటి దీంట్లో ఈ దృష్టికల్పితమైన జగత్తునందు దానిని అనుభవిస్తూ దాని మమత్వం మాత్రం విసర్జించడానికి ప్రయత్నిస్తూ జీవిత కర్తవ్యాన్ని నిర్వర్తించాలని గీతా ప్రబోధం.
1: పరంతు అంతిమ యాత్రకు న క్యాన్సిల్ హీ కియా జా సక్తా హై, న హీ పోస్ట్పోన్. అతః జీవన్ మే నెక్స్ట్ నెక్స్ట్ నహీ కహ సక్తే హై. హమే సదా తీవ్ర వైరాగ్య కే సాథ్ తయార్ రహనా చాహియే. సమయ కిసీ కే లియే రుక్నే వాలా నహీ హై. మానవ కో సమయ కా అనుసరణ కర్నా పడతా హై. సమయ మానవ కా అనుసరణ నహీ కర్తా హై. సమయ ప్రావాహిక హై. అతః గీతా కా ఉపదేశ హై కే ఇస్ దృశ్య కల్పిత జగత్ కా అనుభవ కర్తే హువే తీవ్ర వైరాగ్య కే సహారే ఉస్కే మమత్వ కో త్యాగనే కా ప్రయత్న కర్తే హువే జీవన్ కే కర్తవ్యం కో నిభానా చాహియే. ఉపసంహార్. గీతా మృత్ కో ప్లావిత్ కర్నే వాలే అప్నే ఇస్ ప్రవచన్ మే భగవాన్ బాబా నే సాధకో కి గలత్ ధారణాఓ కో దూర్ కర్తే హువే సాధనా కే లియే అత్యంత ఆవశ్యక్ వైరాగ్య భావనా సే సంబంధిత్ తథ్యో కో సోదాహరణ స్పష్ట కియా హై. స్వామి కా స్పష్టతః కహనా హై కి సాధనా పథ మే అగ్రసర్ హోనే కే లియే వైరాగ్య కే సహారే మన్ కో ప్రశిక్షిత్ కర్నా చాహియే. నశ్వర్ కో శాశ్వత్ మాన్నా హీ మన్ కి సబ్సే బడీ దుర్బలతా హై, జిసే సహీ మార్గ్ పర్ లానే మే వైరాగ్య బహుత్ సహాయక్ సిద్ధ హోతా హై. స్వామి కా కథన్ హై కి జీవన్ యాత్రా కే థమ్నే సే పహలే హీ సాధక్ కో జగత్ కి నశ్వర్తా ఔర్ ఆత్మా కే శాశ్వత్ తత్వో కా స్పష్ట బోధ హోనా చాహియే. వైరాగ్య కే పథ పర్ ఆగే బఢనే మే మహారాజ్ జనక్ ఔర్ హరిశ్చంద్ర కే ఉదాహరణ హమారే లియే జ్యోతి స్తంభ సిద్ధ హోంగే. అతః సాధక్ కో సమయ కే రహతే హీ జాగ్రిత్ ఔర్ స్వప్న దోనో స్థితియో మే విద్యమాన్ స్వయం సే సంబంధిత్ సత్య సే అవగత హోనే కే లియే తురంత వైరాగ్య పథ కా పథిక్ హోనా చాహియే.
2: अभी आपने भगवान बाबा द्वारा श्रीमद् भगवद गीता पर दिनांक 13 अगस्त 1984 को दिया गया प्रवचन सुना।
3: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.

స్వామివారికి త్యాగరాజ స్వామివారి కీర్తనలు కానీ, తర్వాత రాముడి మీద ఉన్న పాటలు ఇష్టమని తెలిసి, తర్వాత కార్యక్రమంలో దండము పెట్టేనురా కోదండపాణి చూడరా రాగం బలహంస ఆదితాళం కాంపోజిషన్ శ్రీ త్యాగరాజ సైరా.

സ്വാമിവാരെ ഭജൻ മിശ്ര ഓഖിളാഭരണം ഭോലാ ഭണ്ഡാരേ ബാബാ

0: Love is his form. Brahman is full of love. It is absolutely necessary to have love-to-love contact, and hence one has to strengthen the love so as to experience the non-dualism.
1: Prema Swarupulara,
0: embodiments of love.
1: Intavaraku entayo haiga ఆనందంగా ఆహ్లాదంగా మీ మాటలు విన్నాను.
0: భగవాన్ హర్డ్ యు ఇన్ ఎక్స్టసీ, ఇన్ జాయ్, ఇన్ ఎ బ్లిస్ఫుల్ స్టేట్.
1: నేను ఏమి చెప్పాలి అనేటువంటిది తోచటం లేదు.
0: హీ హెస్ లాస్ట్ హిమ్సెల్ఫ్ యాస్ ద హీ డస్ నాట్ నో వాట్ ఈస్ టు బి స్పోకెన్ రైట్ నౌ.
1: మీ ప్రేమకు ప్రేమయే సరి అయిన సాటి.
0: ఇన్ ఫ్యాక్ట్ love to love is unparalleled.
1: Premaku minchinatvanti oka phalam marokati legetro kaalu raadu.
0: In this universe there is nothing that is beyond love.
1: Prati manavuni oka bhavamulu bahya drushtiki veru veruga kanipinchinappatikini tana antarbhavam oka pratibimbame tana swaroopanga kanipistu undadi.
0: The feelings from the external point of view may appear to be varied, but the inner current of oneness is the very reflection of the inner being.
1: Vivekanandudu jeevitham pai visugu putti jeevitha gamyam emiti jeevitha margam emiti జీవిత ధన్యం ఏమిటి అని గుర్తించాలని అనేక విధములుగా పరితపిస్తూ వచ్చాడు.
0: వివేకానంద హ్యాడ్ పైన్డ్ అవుట్ ఆఫ్ డిస్గస్ట్ ఇన్ దిస్ లైఫ్ అండ్ హీ వాంటెడ్ టు నో ద వెరీ గోల్ అండ్ ద పాత్ టువర్డ్స్ రిడెంప్షన్ అండ్ ద పాత్ టువర్డ్స్ గాడ్.
1: ఈ స్థితి లోపల మెల్లగా నడిచి చల్లని ప్రదేశం చేరి రామకృష్ణుని దర్శించాడు.
0: At this moment of time, he approached softly and went to the feet of his guru, Ramakrishna Paramahamsa.
1: కొంతకాలము నెమ్మదిగా హృదయానందముగా కాలమును గడిపాడు.
0: He spent for some time peacefully and delightfully.
1: కానీ ఈ లోపల నరేంద్రుని తండ్రి మరణించినట్టుగా వార్త వచ్చింది.
0: ఇన్ ద మీన్ టైమ్ హీ రిసీవ్డ్ ద మెసేజ్ ఆఫ్ ద డెత్ ఆఫ్ హిస్ ఫాదర్.
1: తాను ఇటువైపున అటువైపున ఉండుటకు తగినటువంటి స్థితి లేకపోవటం చేత, అనగా స్థిరచిత్తుడు కాకపోవటం చేత తిరిగి వెనుకకు తిరిగి ఇంటికి వచ్చాడు.
0: హీ వాజ్ ఇన్ ఎ ఫిక్స్. He could not decide what to be done at that moment.
1: Sthirachittamu lenatvanti manavunaku chanchalattamu amitanga untuntadi.
0: The one without steadiness will have wavering mind.
1: Talliki namaskarinchi amma nenu vachanu pavitramainatvanti sthanamunu vadilanu na nitya satyamunu bodhinchetvanti guruvunu vadilanu నీ దగ్గరికి వచ్చి చేరాను. నా యొక్క పరమ అవస్థ ఏమిటి అని ప్రశ్నించాడు.
0: అప్రోచ్ హిస్ మదర్ అండ్ క్వశ్చన్ హర్, ఓ మదర్, ఐ రిటర్న్. ఐ లెఫ్ట్ ది కంపెనీ ఆఫ్ మై గురు, ద ప్రిసెప్టర్. ఐఎమ్ అవే ఫ్రమ్ ది లోటస్ ఫీట్ ఆఫ్ మై మాస్టర్. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు మీ నౌ?
1: కొంతకాలము గురువు సన్నిధిని చేరి ఆ పెళ్లిని అనుభవించి ఆనందించి తిరిగి ప్రాకృతమైనటువంటి జగత్తులో చేరాలంటే అది సాధ్యం కాదు.
0: ఆఫ్టర్ స్పెండింగ్ సమ్ టైమ్ ఎట్ ది లోటస్ ఫీట్, ద ప్రాక్సిమిటీ విచ్ ఇస్ ద వెల్త్ అండ్ లీవింగ్ దట్ ప్రాక్సిమిటీ అండ్ టు బి అవే ఫ్రమ్ ద ఫీట్, ఇట్ ఈస్ నాట్ క్వైట్ పాసిబుల్ టు అడ్జస్ట్ అండ్ రికన్సైల్.
1: తండ్రికి 11వ దినంలో అనేక మందికి బీదలకు అన్నదానం చేయాలని తల్లి సంకల్పించుకుంది.
0: మదర్ వాంటెడ్ ద ఫీడింగ్ ఆఫ్ ద పువర్ ఆన్ ద 11th డే ఆఫ్ ద డిమైజ్ ఆఫ్ హర్ హస్బెండ్.
1: గ్రామ సంత అని పల్లెలు ఎందు జరుగుతూ ఉండేటువంటిది. ఆ సంతకు వెళ్లి తల్లి చెప్పిన సామానంతా తీసుకుని వస్తుండాలి ఇంటికి.
0: యు నో వి ఫైండ్ ద ఫేర్ ఇన్ విలేజెస్. ఆల్ ద ప్రొవిజన్స్ నెసెసరీ వర్ బాట్ అండ్ షీ వాజ్ రిటర్నింగ్ విత్ దెమ్.
1: మధ్య మార్గంలో చీకటి క్రమ్ముకుంది, మేఘములు మురిచాయి, వర్షం కురిచింది, మార్గం కనిపించలేదు.
0: ఆన్ ద వే యాజ్ ఇట్ హ్యాపెన్డ్ టు బి డార్క్ ద రెయిన్ స్టార్టెడ్ హెవీలీ అండ్ షీ కుడ్ నాట్ ఫైండ్ ద పాత్.
1: అతనితో పాటు ఇద్దరు పువ్వులు అమ్ముకునేటువంటి స్త్రీలు, చేపలు అమ్ముకునేటువంటి వ్యక్తులు అతనితో చేరారు.
0: ఇన్ హిస్ కంపెనీ ఆర్ టూ మోర్. వన్ ఈస్ ద వెండర్ ఆఫ్ ఫ్లవర్స్, ద అదర్ వన్ ద ఫిష్ సెల్లర్.
1: మార్గ మధ్యం లోపల ముందు పోవుటకు ఏమాత్రం కూడాను అవకాశం చిక్కనందున ప్రక్క గ్రామంలో చేరి ఆ రాత్రి కాలం గడుపుతూ వచ్చారు.
0: As they could not find the path to the village, they had to rest there that night in a neighboring village.
1: కానీ ఒక వరండాలో నలుగురు కూర్చున్నారు.
0: All the four sat in the veranda.
1: ఈ చేపలమ్మేటువంటి యొక్క స్త్రీలిద్దరూ, అక్క నాకు నిద్ర పట్టడం లేదే, ఈ పువ్వుల వాసన చేత నా యొక్క మదనంతా కూడాను చాలా భారం ఎక్కుతుండాలి, కనుక నేనేం చేయాలి అన్నది.
0: ద ఫిష్ సెల్లర్, షీ వెంట్ ఆన్ కంప్లైనింగ్ దట్ షీ కుడ్ నాట్ గెట్ ద స్లీప్ బికాస్ ఆఫ్ ద ఫ్లవర్ బాస్కెట్ బై హర్ సైడ్.
1: ఈ లోపల పువ్వులు అమ్మేటువంటి వారు ఈ పువ్వుల యొక్క పరిమళంను గుర్తించి వీరు ఈ పువ్వులను ఎందుకు ఇష్టపడటం లేదు, ఈ యొక్క నిరంతరము మీను తినేటువంటి యొక్క వ్యక్తులకు మీ యొక్క భావమే కలుస్తుంటుంది, వీరికి ఇట్టి వాసనే అభ్యమవుతుండాలి అని చింతిస్తూ వచ్చారు.
0: ద వెండర్ ఆఫ్ ద ఫ్లవర్స్ వెంట్ ఆన్ వండరింగ్ వై ఇస్ ఇట్ దట్ ద ఫిష్ సెల్లర్ కుడ్ నాట్ రిలిష్ ది ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ద ఫ్లవర్స్ because they spend all the time eating the fishes, they could not bear.
1: ee cheepalam metuvanti streelu aa buttalnu tama talakinda pettukoni aa vaasanu anubhavistu nidrincharu.
0: The fish seller had to keep the basket of fish as a pillow and rest and try to sleep.
1: Tellavaru lechi ivanni gamanistunnatvanti narendrudu evarevari bhavam ee reetiga untundo చెప్పుటకు వీలు కాదన్నాడు.
0: నెక్స్ట్ మార్నింగ్ నరేంద్ర గాట్ అప్ అండ్ హి వాస్ వండరింగ్ ద ఫీలింగ్స్ ఆఫ్ ద పీపుల్.
1: తాను తీసుకున్నటువంటి ఒక సరుకంతా తీసుకుని దారి నడుచుకుంటూ వచ్చాడు మార్గంలో.
0: కలెక్టింగ్ ఆల్ ద ప్రొవిజన్స్ దట్ హి బాట్ ఆన్ ద ప్రీవియస్ డే హి వాస్ పాసింగ్ బై అలాంగ్ ద పాత్.
1: ఇంకా చీకటిగానే ఉంటుంది.
0: ఇట్ వాస్ స్టిల్ డార్క్.
1: ఈ మార్గ మధ్యం లోపల ఒక వ్యక్తి మయమర్చి పడి ఉంటున్నాడు.
0: Along the midway, he saw a person fallen on the ground.
1: చూచాడు.
0: He watched.
1: అయ్యో పాపం, ఇతను ఎలాంటి పవిత్రమైనటువంటి హృదయం కలిగవాడో, ఈ విధమైనటువంటి నది ఒడ్డున పడిపోయాడే, మయమర్చినాడే అని విచారిస్తూ వచ్చాడు.
0: He was very much worried watching the man who fell on the ground, lost himself quite unconscious along the shore of the river.
1: ఈ లోపల తిరిగి సంతకు వెళ్లి వస్తున్నటువంటి వ్యక్తులు చూచారు, వీడు ఎవరు తప్పుతాగి పడిపోయాడు, వీడి యొక్క గతి ఇంతే అని వాడిని దూషిస్తూ వెళ్లిపోయారు.
0: In the meantime, few more from the fair started returning along the same path and saw the man who fell unconscious and thought that he was intoxicated.
1: Mari okaru vacharu chucharu, ayyo paapam, itaniki navale fits vacheyatvanti vyakti emo, kanuka itaniki fits vachi indlo padipoyadu, paapam evaru chuseyatvanti vaaru lere ani vicharistu vellaru.
0: Some other person thought that the man fell on the ground because of fits and he was pitying him because he was left with none to take care of.
1: నరేంద్రుడు వచ్చి ఈ మహనీయుడు ఎట్టి మహనీయుడు ఒక సేవ చేస్తుండేనాడు ఏమో, నేను చేస్తుండేనట్టుగా రామకృష్ణ పరమహంస సేవ చేసినట్టుగా చేస్తూ ఉండినటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ఇతను ఆ యొక్క చింతనలందు మైమర్చి ఉన్నాడు అని ఆ పడినటువంటి వ్యక్తికి పాదాలు ఒత్తుతూ కూర్చున్నాడు నరేంద్రుడు.
0: ఇన్ ద మీన్ టైమ్ నరేంద్ర అరైవ్డ్ దేర్ అండ్ హీ వాచ్డ్ ద మ్యాన్ ఆన్ ద గ్రౌండ్ అండ్ హీ థాట్ దట్ దిస్ పర్సన్ హూ లాస్ట్ హిమ్సెల్ఫ్ మస్ట్ హావ్ బీన్ సర్వింగ్ హిస్ గురు ద ప్రిసెప్టర్ యాజ్ హీ వాజ్ సర్వింగ్ పరమహంస అండ్ సో హీ స్టార్టెడ్ ప్రెసింగ్ హిస్ ఫీట్ అటెండింగ్ ఆన్ హిమ్.
1: సరే, ఇదంతా జరిగిన తర్వాత ఎవరి పాటికి వారు తమ తమ స్థానం చేరిపోయారు.
0: As things went on, people returned in their own direction.
1: కాని నరేంద్రుని యందు ఈ భావములు హత్తుకొని పోయాయి.
0: But these feelings got imprinted on the heart of Narendra.
1: యద్ భావం తద్ భవతి. ఎవరెవరి భావమును పురస్కరించుకొని వారు వారి వారి ప్రతిబింబాన్ని అనుసరిస్తూ వచ్చారు.
0: Basing on one's own feelings and sentiments, people started following their own reflections.
1: తిరిగి తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా ఇదిగో సరకంతా తెచ్చాను, నీ ఇష్టం వచ్చినట్టు చేసి రేపటి దినము అన్నదానం జరుపుదాము, తరువాత నాకు ఆ మహనీయుని చెంతకు పోవడానికి నాకు పర్మిషన్ ఇవ్వమని ప్రార్థించాడు.
0: Approach his mother and said, Mother, I brought all the provisions and tomorrow let us arrange the poor feeding and permit me to go back and return to my master.
1: నేను ఈనాడు ఒక పెద్ద అవినీతమైనటువంటి యొక్క ఆనందమైనటువంటి భావములు ఈనాడు నా హృదయంలో ప్రవేశించాయి.
0: This day the delightful thoughts stepped into my heart.
1: ప్రతి మానవునకును తన దృష్టికి కనిపించేటువంటి వస్తువులు కాని విషయములు కాని ఇవన్నీ తనలో ఉన్నటువంటి యొక్క భావముల యొక్క ప్రతిబింబములేనే సత్యానిగా గుర్తించాడు.
0: He has realized the basic fact that all that he saw in front of him, the objects and the material, are only the reflections of his inner being.
1: భగవంతునికి ఎట్టి ఆశలు లేవు.
0: God has no desire whatsoever.
1: భగవంతునికి ఎట్టి వాంఛలు లేవు.
0: He has no desire or ambition.
1: కేవలము అతను అవాంగ్మానస గోచరుడు.
0: He is beyond comprehension.
1: నిర్గుణుడు, నిరంజనుడు, నిరాకారుడు.
0: He is attributeless, he is formless.
1: ప్రతి మానవుని యొక్క హృదయమునందు కూడాను ఆవిర్భవించేటువంటి యొక్క భావములే అతనికి ప్రతిబింబిస్తూ ఉంటాయి.
0: In fact, the feelings that arise out of one's own heart will stand as a testimony of his personality and reflection.
1: ఇది కేవలము ఆ చేపలమ్మేటువంటి వారి యొక్క భావములు వారి నుంచి ఆవిర్భవించినటువంటి యొక్క ప్రతిబింబములే.
0: These are all the reflections of the fish sellers, their feelings within.
1: పూలమ్మేటువంటి వ్యక్తుల యొక్క భావములు తమ నుంచి ఆవిర్భవించినటువంటి యొక్క ప్రతిబింబములే.
0: Likewise, the flower vendor also had her own thoughts reflected.
1: నా నుంచి వచ్చినటువంటి భావములు ఇది నా ప్రతిబింబములే.
0: All the feelings within me are my own reflection.
1: భగవంతుని యందు ఇట్టి ప్రతిబింబములే ఏనాటికి కనిపించవు.
0: There will be no sort of reflections in God.
1: అలాంటి భగవంతుని యందు కొన్ని భావములను గుర్తించుకోవటము చాలా కష్టము.
0: It is very difficult to understand the actual feeling background of God.
1: కానీ భగవంతునకు ఎట్టి వాంఛలు లేనటువంటి భగవంతుని యందు నేను వాంఛను కల్పించటము ఇది నా యొక్క ప్రతిబింబమే.
0: God has no desire to attribute desire to God is my own reflection of my thought.
1: కనుక ఇది సర్వము ప్రతి మానవుని యందుకును ఆవిర్భవించేటువంటి భావముల యొక్క స్వరూపములే.
0: These are all the very forms personified of one's own feelings and thoughts.
1: ఈ విధంగా తిరుగుతూ కట్టకడపడికి తీళ్లు వదలి రామకృష్ణ మఠమునకు చేరాడు.
0: As things went on, he ultimately arrived at the hermitage of Ramakrishna.
1: ప్రతి మానవుని ఎందుకును ఆవిర్భవించేటువంటి యొక్క భావములు కాని ఊహలు కాని తలంపులు కాని ఇవన్నీ కూడాను వాణి యొక్క భాంతులే కాని భగవంతుని యొక్క సంకల్పములు కాదు.
0: In fact, all the feelings, the sentiments, the imaginations and thoughts,
1: ఇవన్నీ కూడాను కేవలం భగవంతుని యొక్క సంకల్పములని భావించి భగవంతుని కూడాను అనేక విధములుగా కూడాను కొన్ని తూలు నాడుతుంటారు.
0: They are of our own making, but at times we blame God, attributing these to God.
1: నా యొక్క మంచి చెట్టులే నా యొక్క తలంపులకు మూల కారణము.
0: The good and bad in me are responsible for my own thoughts.
1: నా నుంచి ఆవిర్భవించేటువంటి యొక్క సంకల్పములు నా చెడ్డ సంకల్పములే.
0: All thoughts that come out of me are bad naturally.
1: నా నుండి ప్రతిబింబించేటువంటి యొక్క సంకల్పములు నాలోని మంచివై.
0: In fact, all the reflections indicate my own good.
1: ఎవరి మంచి చెడ్డలైనటువంటి వారికి హృదయం నుండి ఆవిర్భవించి ప్రతిబింబిస్తూ ఉంటాయి.
0: The good and bad find their origin in one's own heart and come out by way of reflection.
1: కనుక ఇట్టి భగవంతుని యొక్క సంకల్పములు ఏమాత్రం కూడా ఇవి భగవంతునికి సంబంధించినవి కాదు.
0: These thoughts have got nothing to do with the divine.
1: భగవంతుని సంకల్ప రహితుడు.
0: God is beyond the thought.
1: భగవంతునికి ఎట్టి సంకల్పములు లేవు.
0: He has nothing to do with the thought process.
1: ఈ వచ్చినటువంటి సంకల్పములు ఎవరి సంకల్పములు? వారివే.
0: The thoughts belong to you of your own making.
1: కానీ మరి ఒక డౌట్ పుట్టింది ఈ నరేంద్రునకు.
0: నరేంద్ర హ్యాడ్ అనదర్ డౌట్.
1: ఈ డౌట్స్ కూడాను నా నుంచి ఆవిర్భవించినటువంటి ఒక దుర్గుణములే, కానీ ఇది భగవంతుని ప్రవేశించినటువంటి కాదు.
0: దీస్ డౌట్స్ ఆర్ అవుట్ ఆఫ్ మీ ఫ్రమ్ విదిన్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద బ్యాడ్ కంటెంట్.
1: ఒకనాడు కొంచెం నరేంద్రునికి సందేహం కలిగింది.
0: వన్ డే నరేంద్ర డౌటెడ్.
1: రామకృష్ణునికి వాంఛలు ఉన్నాయా లేదా అని తనిఖీ చేయాలని ప్రయత్నించాడు.
0: He wanted to investigate and inquire if Ramakrishna had any desire.
1: ఒకనాడు రామకృష్ణ బెడ్ కింద కొన్ని కాసులు వేసి తాను ఒక చోట కూర్చున్నాడు.
0: One day he kept few coins under the pillow of Ramakrishna and he was waiting by his bedside.
1: రామకృష్ణుడు వచ్చి తల పెట్టిన తక్షణమే చిక్కును లేచాడు.
0: The moment Ramakrishna rested his head on the pillow, he immediately got up.
1: ఏమిటో చీమలు కుట్టినట్టుగా ఉన్నది అన్నాడు.
0: As he was bitten by ants there around.
1: ఈ సత్యాన్ని గుర్తించినాడు నరేంద్రుడు.
0: Narendra noticed this happening.
1: స్వామి నన్ను క్షమించండి.
0: He said, Swami, pardon me.
1: నాలో ఉన్నటువంటి దుర్బుద్ధులు ఈ విధమైన సంకల్పంలో ప్రవేశించి నిన్ను ఈ విధంగా పరీక్షించాలని నేను పూనుకున్నానన్నాడు.
0: It is only my perverted mind, the diverted thought, made me to test you like this and made me, prompted me.
1: ప్రతి మహనీయుల దగ్గర కూడాను అనేక మంది డౌటింగ్ థామస్ చేరుతుంటారు.
0: ఎవ్రీ నోబుల్ సోల్ విల్ హ్యావ్ అరౌండ్ ద డౌటింగ్ థామస్.
1: ఈ డౌటింగ్ థామస్ లేనటువంటి ఒక ప్రదేశము ఎక్కడ కూడా కనిపించదు.
0: యూ డోంట్ ఫైండ్ ఎనీ ప్లేస్ వితౌట్ దిస్ డౌటింగ్ థామస్.
1: ఈ డౌటింగ్ థామస్ వల్లనే మానవుని యొక్క పవిత్రమైన హృదయాలు కూడా పాడైపోతుంటాయి.
0: ద సేక్రెడ్ హార్ట్స్ ఆర్ పొల్యూటెడ్ బికాస్ ఆఫ్ దీస్ డౌటింగ్ థామస్.
1: ఈ విధంగా తానే ఆవిర్భవించినటువంటి యొక్క డౌట్స్ అంతా కూడాను రామకృష్ణ దగ్గర నివారణ గావించుకుంటూ వచ్చాడు.
0: He started submitting all his doubts and got them cleared from Ramakrishna.
1: ఇది నా సంకల్పములు కాదు.
0: They are not mine.
1: దైవ సంకల్పములు కాదు.
0: They are nothing to do with the divine.
1: కేవలం జీవ సంకల్పములే ఇవన్నీ.
0: They are only individual thoughts.
1: జీవులకు ఆహార విహారం చేత ఇలాంటి సంకల్పములు ఏర్పడుతుంటాయి.
0: The thoughts are based on the food and habits.
1: దైవం నిర్గుణుడు.
0: God is attributed.
1: నిరంజనుడు.
0: Is ever shining.
1: సనాతనుడు.
0: Ancient.
1: నికేతనుడు. నిత్య శుద్ధి బుద్ధ ముక్త నిర్మల స్వరూపుడు.
0: Pure, unsullied, immortal, nectarine, ever fresh.
1: ఇలాంటి భగవంతుని యందు ఈ విధమైనటువంటి భావాలు పుట్టడానికి వీలు లేదు.
0: Such thoughts cannot find a place in God whatsoever.
1: ఎప్పుడు కూడాను మానవులు భగవంతుని యొక్క సంకల్పములను అనుసరిస్తూ పోరు.
0: Man does not proceed, does not tread along the path of
1: తన సంకల్పమే సత్యమని గుర్తించి,
0: he considers his own thoughts true.
1: తన దుర్భావములే సత్యమని భావించి,
0: he considers wicked ideas true.
1: తన యొక్క దుర్భావములను సంకల్పములే తాను అనుసరిస్తూ పోతుంటారు.
0: He goes on following his own bad thoughts and wicked thoughts.
1: ఈ విధమైనటువంటి మార్గమును ప్రవేశించి,
0: proceeding along this path,
1: కట్టకడబడికి తన సత్యాన్ని గుర్తించి,
0: he has realized the truth at the end.
1: ఇది నా యొక్క దోషమనే కాని నా యొక్క గురువు దోషం కాదే.
0: He has concluded that the mistake lies with him, not with
1: his. ఈ సత్యాన్ని గుర్తించడానికి నరేంద్రునకు 6 సంవత్సరాలు పట్టింది.
0: To recognize and experience this truth, it took about 6 years for Narendra.
1: కట్టకడబడికి ఈ దుష్ట సంకల్పములు నావే కాని గురువు కాదు అనుకున్నాడు.
0: He could finally understand that all bad thoughts had their origin within him, nothing to do with
1: him. ప్రతి మానవుని కూడాను తాను దర్శించేటువంటివి కాని, తాను స్పర్శించేటువంటివి కాని, తాను చూసేటువంటివి కాని తనలో ఉన్నటువంటి యొక్క సంకల్పం యొక్క ప్రభావం లేని గుర్తించాడు.
0: నరేంద్ర కుడ్ రికగ్నైజ్ వాట్ ఎవర్ మ్యాన్ విజువలైజెస్, వాట్ ఎవర్ మ్యాన్ టచెస్, వాట్ ఎవర్ హీ సీస్ అండ్ హియర్స్ ఆర్ మియర్లీ హిజ్ ఓన్ రిఫ్లెక్షన్స్.
1: మన సంకల్పముల యొక్క ప్రభావములే మనకు దుర్గుణములు గాను సద్గుణములు గాను మనకు కనిపిస్తుంటాయి.
0: ది ఎఫెక్ట్స్ ఆఫ్ అవర్ థాట్స్ విల్ అపియర్ విల్ మేనిఫెస్ట్ యాజ్ గుడ్ అండ్ బ్యాడ్.
1: నీకు మంచి కనిపించినా అది కూడా నీ సంకల్పములే.
0: If there is any good, it is only you backed by your thought.
1: లేక అది నీకు చెడ్డదిగా కనిపించినా అది నీ దుష్ట సంకల్పములే.
0: If you find it anything bad, it's nothing but the bad within.
1: భగవంతుడు సంకల్పరహితుడు.
0: God is beyond thought.
1: ఎట్టి సంకల్పమును కూడా నువ్వు తాను సంకల్పించడు, పనులకు సంకల్పింప చెయ్యడు.
0: He is beyond the realm of thought and he will never be the source of thought in anybody.
1: కనుక ఇది భగవంతుని సంకల్పము కాదు. భగవంతుని సంకల్పములని ఎప్పటికీ నీ మంచినే కోరుతుంటాయి కానీ చెడ్డని కోరవు.
0: It is not the divine thought, but the divine will is always for good.
1: ఈ విధంగా ఉంటున్నప్పుడు ఒకనాడు నరేంద్రుడు దగ్గరికి పిలిచాడు.
0: One day he called Naren to come close by.
1: నరేంద్ర, నీకు వచ్చేటువంటి సంకల్పములన్నీ కూడాను పూర్వము నువ్వు తిన్నటువంటి ఆహార విహారం చేత వచ్చినటువంటి యొక్క దుష్టభావములే కాని సజ్జన భావములు కాదు.
0: All the thoughts you had so far are based on the food that you have partaken and the habits that you have had then. They are only bad thoughts.
1: ప్రతి మానవునికి కూడాను అష్టగుణముల చేత దశగుణముల చేత ఈ యొక్క సంకల్పములు ప్రారంభిస్తుంటాయి.
0: The thoughts are based on the fundamental traits behind.
1: కనుక నీవు దీన్ని ఇంద్రియ నిగ్రహం గావించుకో అన్నాడు.
0: Have self-control, he said.
1: అంత సులభం కాదే అన్నాడు నరేంద్రుడు.
0: నరేంద్ర said, it's not that simple and easy.
1: నరేంద్ర, ఈ ఇంద్రియ నిగ్రహంకు ఉన్నటువంటి సులభమైన మార్గము మరి దేని ఎందుకు నువ్వు కానరాదు?
0: రామకృష్ణ said, నరేంద్ర, to control senses is easiest of all.
1: చాలా సులభమైన మార్గము నరేంద్ర.
0: నరేంద్ర, నో, దట్ ఇస్ ఎ వెరీ
1: ఈ సులభమైన మార్గమును విసర్జించి,
0: యు గివ్ అప్ దిస్ ఈజీ,
1: విస్మరించి,
0: యు ఫర్గెట్,
1: కష్ట నష్టములను కూర్చేటువంటి యొక్క సంకల్పమును నీవు అనుసరిస్తూ ఉంటారు.
0: యు ఫాలో ఆల్ ద థాట్స్ విచ్ ఆర్ సో డిఫికల్ట్ టు ఫాలో అండ్ అడాప్ట్.
1: నీ ఒక్కతూరి ఈ సంకల్పమును కంట్రోల్ చేయి చూద్దాం.
0: కంట్రోల్ యువర్ థాట్స్, లెట్ us see what will happen.
1: అప్పుడు అడిగాడు ఎట్ల దీన్ని కంట్రోల్ చేయటము.
0: Then he said, how to control the thoughts.
1: ఒక చిన్న మార్గము,
0: ఈజీ పాత్.
1: నీకు పరమ ద్వేషి ఉన్నాడు,
0: పోజింగ్
1: పరమ విరోధి ఉన్నాడు.
0: యు హ్యావ్ వన్ ఎనిమీ.
1: అతను నీ మార్గంలో నడుస్తుంటే ఎదురు వస్తాడు ఆ విరోధి.
0: సపోజింగ్ యు ఎన్కౌంటర్ యువర్ ఓన్ ఎనిమీ.
1: అతన్ని చూసిన తక్షణమే నీవు పక్కన నవ్వు.
0: The moment you see your enemy, just smile.
1: My brother, brother, brother, how are you? How are you? Ani prashninchu.
0: Now say to him, your enemy, oh brother, brother, how are you?
1: Brother, ninnu nenu premistunnanu anu.
0: Say once, brother, I love you.
1: Appudu aa yokka dveshi premanta kuda abhiruddhayipoyi dvesham maanipothundi.
0: The hatred ends there and love arises.
1: Nenu inta drushtigunamulato vachinappudu kuda nannu inta premato chustunnade ani athanu kuda athani kavagalinchukoni, brother, nenu inka ninnu dveshinchanu ani vaagdanam chesadu.
0: He will understand with all the wickedness, yet he is loved by you. And in turn, he would hug you and say, in spite of all hatred I had towards you,
1: ఇంద్రియ
0: నిగ్రహానికి
1: సగినటువంటి మార్గము.
0: This is the path.
1: నీకు ఎవరిపైన ద్వేషం ఉందో, ఎవరు నీపైన ద్వేషం ఉందో, ఎవరు నీకు అసూయగా ఉన్నారో, ఎవరు నిన్ను ద్వేషంగా ఉన్నారో, వారిని చూస్తానే నీవు నవ్వు, వారిని పలుకరించి ప్రేమతో.
0: Whosoever might be the enemy, the one of jealousy, you are likely to face them.
1: ఆ విధంగా ప్రేమించేటప్పటికి వాడు కూడా నిన్ను ప్రేమిస్తాడు.
0: And you will be loved in turn.
1: ఈ ద్వేషం శూన్యమైపోతుంది.
0: The hatred will be lost.
1: దీన్ని ఒక రకంగా కూడా బుద్ధుని కూడా పోల్చినాడు.
0: And this was also explained by Buddha.
1: బుద్ధుడు అంటే గిట్టనటువంటి ఒక రైతు ఉండేటువంటి వాడు.
0: There was a farmer who didn't like Buddha.
1: అంతేకాకుండా ఒక భూతం వచ్చింది.
0: And there came a demon.
1: డెమన్ వచ్చేసేసి తన దగ్గరికి వస్తే కత్తి ఎత్తింది.
0: And the demon lifted the sword.
1: బుద్ధుడు పక్కన నవ్వాడు.
0: Buddha smiled at once.
1: ఓ దయ్యమ, నన్ను చంపడానికి నువ్వు వచ్చినావా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను చంపు అని తల వంచాడు.
0: He said, oh demon, you are ready to behead me with the sword. Come on, you kill me, he said.
1: అప్పుడు ఆ దూత, ఇంత ఆనందంతో నన్ను చంపమని కోరేటువంటి వ్యక్తి ఎక్కడైనా ఉన్నాడా?
0: Then the demon was very much surprised. Will you find anyone who would invite you with a smile and be prepared to be
1: చంపమని తల వంచేటువంటి వ్యక్తి ఎక్కడైనా కనిపిస్తాడా?
0: Is there any person who will bend down his head?
1: నేను అతను ద్వేషిస్తూ ఉండినప్పటికీ అతను నన్ను ప్రేమిస్తూ రావటానికి ఇట్టి మానవ లోకంలో పుట్టారా?
0: Will there be anyone in this world who will love you in spite of the hatred that he has met?
1: Anni vidala sankalpinchi namaskarinchi aa dayamu velli poyindi.
0: This demon paid respects and all humble offering of salutations and left.
1: Mana prema aneetvantidi etti kiratakunnaina kodanu maarpu chendipistundi.
0: Love will transform any brutal wicked man.
1: Manalo vachetvanti kiratak buddhulu anni kodanu mana yokka bhavamle puttinatvanti yokka durgudamle yokka pratibimbamle.
0: The wickedness is nothing but the reflection of the wicked thoughts behind.
1: Ivanni kodanu manchi kaani chedda kaani reflection reaction resound.
0: The good and bad stand for reflection reaction and resound.
1: Kanukane manamu ee reflection reaction resound ku e maatram longakunda nirantaramu prema cheta navutu untundu.
0: So we should not submit ourselves to reflection reaction resound.
1: Evaru ninnu tittinaaniki vachinappudu kodanu na brother nannu neevu dushistunnava dushana kaadu idi naaku bhushana nenu anu.
0: One may accuse you, one may blame you, yet you smile.
1: ఈ విధమైనటువంటి దీంతో వారిని మనం ఫ్రెండ్షిప్ చేసుకుంటుంటే మనకు ఎవరు విరోధులే కనిపించరు.
0: ఇఫ్ యూ డెవలప్ ఫ్రెండ్షిప్ ఆఫ్ దిస్ నేచర్ యూ నెవర్ హ్యావ్ ఎన్ ఎనిమీ.
1: ఈ దుష్ట గుణములు మనలో ఏమాత్రమూ ప్రవేశించవు.
0: దేర్ విల్ బి నో స్కోప్ ఫర్ ది వికెడ్ థాట్స్ విత్ హిమ్.
1: ఈ విధమైనటువంటి మార్గాన్ని నిరూపించి వివేకానందుడు అనేక మందికి ఆ రకమైనటువంటి యొక్క ప్రబోధన జరుపుతూ వచ్చాడు.
0: దిస్ హాస్ బీన్ ది సీక్రెట్ పాత్ డెమోన్స్ట్రేటెడ్ లేట్ బై వివేకానంద. And he taught in this direction.
1: ఈ వివేకానందులో రావడానికి మూల కారణం ఏమిటి?
0: What are the cause behind the advent of Vivekananda?
1: నిరంతరం కూడాను తాను చింతిస్తూ వచ్చేటువంటి వాడు.
0: He went on brooding over.
1: నా గురుజీ నాకు నిరంతరం కూడాను ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ అనేటువంటి పదములే నా యొక్క హృదయంలో పలికిస్తూ ఉన్నాడు.
0: He thought of his guru who taught the lesson of love and he went on repeating love.
1: అది నాకు ఉపదేశము.
0: That is the message of my guru.
1: ఆ ప్రేమ తత్వాన్ని నేను పెంచుకుంటాను.
0: And this principle of love I
1: నేను కొన్న ప్రేమమయ ఉన్నాను.
0: I am also full of love now.
1: ద్వేషమే దూరం అయిపోయింది.
0: There is no hatred now.
1: నాలో ఉన్నటువంటి దుర్గుణాలంతా దూరం అయిపోయినాయి.
0: All wicked habits and thoughts left me.
1: ఆ తల్లికి నమస్కరించి ఆశ్రమం పోయి చేరాడు.
0: And he did namaskar to his mother and went to ashram.
1: అక్కడికి వెళ్లి రామకృష్ణుడు బోధించినటువంటి బోధనలన్నీ కూడాను తన యొక్క పవిత్రమైన మార్గములకు ఒక సోపానములుగా భావించాడు.
0: You could understand all the teachings of Ramakrishna will be a sort of rungs in the ladder of his life.
1: కనుక మనలో వచ్చేటువంటి దుర్గుణములు దురాచారములు దుష్టబుద్ధులు మనలో ప్రవేశించేది కేవలం మధ్యలో చేరినవే కాని ఇది పుట్టుకతో వచ్చినటువంటివి కాదు.
0: The bad thoughts, the bad sentiments, bad feelings have come in between, not from the beginning. They come in between and pass out.
1: They are like passing clouds.
0: They are like passing clouds.
1: ఈ పాసింగ్ క్లౌడ్స్ కోసం మనం బెదిరిపోయి అదిరిపోవటం కారణం కాదే.
0: We should not be worried, we should not be afraid of these passing clouds.
1: దీనికి ఏమాత్రం కూడా మనం బెదిరుకోకూడదు.
0: You should not be frightened.
1: అదరకూడదు.
0: You should not be carried away.
1: మన ప్రేమను గట్టిగా మనం సాధిస్తూ రావాలి.
0: You should strengthen your love.
1: నాలో హృదయం నందు ఉన్నటువంటిది భగవంతుడు ప్రేమ స్వరూపుడే కాని మరొక రూపం కాదు.
0: God is present in my heart, the very embodiment of love.
1: నా యందు ఉన్నటువంటి భగవంతుడు నన్ను ప్రేమిస్తుండగా నేను ఇతరుని ఏ విధంగా ద్వేషించడం?
0: When God in me loves me so much, how can I hate
1: anybody? నాలో వచ్చినటువంటి దుర్గుణములన్నీ కూడాను నా యొక్క ప్రతిబింబములే.
0: All the bad qualities are merely my own reflection.
1: ఇది ఎవ్వరివి కాదు.
0: They belong to none.
1: నా గురువు నాకు పరమ పవిత్రుడు.
0: My guru is highly sacred.
1: ప్రేమ స్వరూపుడు.
0: He is very personality.
1: దయామయుడు.
0: Of compassion.
1: అలాంటి ప్రేమ స్వరూపుడు దయామయుడు అనేటువంటి గురువుని నేను ధిక్కరించడం మంచిది కాదు.
0: It is not good on my part to disobey my guru.
1: అని తలుచుకుంటూ తనలో ఉన్నటువంటి దుర్గుణాలను హతమార్చుకుంటూ.
0: So he has removed all his bad qualities.
1: ప్రేమను పెంచుకుంటూ వచ్చాడు.
0: He has grown in love.
1: అప్పుడే అద్వితీయము చెందంగా అర్హుడగును అన్నాడు.
0: Then only he got this desertness of non-dual experience.
1: ప్రేమ రూపము బ్రహ్మము ప్రేమమయము.
0: God is full of love. Brahma is love.
1: ప్రేమను ప్రేమతో సంధింప నియమమగును.
0: The discipline calls for love to love connection.
1: గట్టిగా ప్రేమను పట్టుకున్న.
0: So if you catch hold of love strongly,
1: అద్వితీయము చెందంగా అర్హుడగును.
0: You will be deserving
1: that non-dual experience. అద్వితీయం పోవడానికి ఇది ఒక్కటే చాలు మనకు ప్రమాణం.
0: This is enough to have that non-dual experience.
1: మనలో వచ్చేటువంటి దుర్భావములకు మనకు బానిసలు కాకూడదు.
0: We should not be slave to our bad thoughts.
1: ఈ బానిసలు కావటం చేతనే మనము అన్ని విధాల దుర్గుణాలకు దూరమైపోతున్నాం.
0: Because we become slaves to our bad habits, our actions are also bad.
1: కనుకనే మనం నిరంతరము ప్రేమనే పెంచుకో.
0: సో కంటిన్యూస్
1: నీ హృదయమంతా నింపుకున్నటువంటిది ప్రేమనే కానీ మరొక పదార్థం కాదు.
0: ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్ విత్ నథింగ్ ఎల్స్.
1: ఆ దానికి తప్ప మరొక దానికి ఎక్కడ కూడా చోటు ఇవ్వకూడదు.
0: డోంట్ గివ్ ఎనీ ఛాన్స్ ఆర్ స్కోప్ ఫర్ ఎనీ హార్ట్ టు
1: హార్ట్ ఒక్కటే.
0: ఓన్లీ వన్ థింగ్ దట్ యూ నీడ్.
1: దాంట్లో ఒక ప్రేమ నింపుకుంటే ఇంక ఏ విధమైనటువంటి దుర్గుణాలకు అవకాశమే ఉండదు.
0: హార్ట్ ఈజ్ ఓన్లీ వన్. వెన్ వన్స్ ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ లవ్ దేర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ ఎనీ.
1: కనుక ఎలాంటి వాళ్ళైనా కూడాను మనం ఆ ప్రేమ నింపుకున్నప్పుడు ఎవరు ఏదాన్ని కూడా సాధించలేరు.
0: సో వెన్ వన్స్ యూ ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్ యూల్ బి ఏబుల్ టు అచీవ్ అకంప్లిష్ ఎనీథింగ్.
1: క్రిస్టియన్ దగ్గరగా జీసస్ దగ్గర కూడా డౌటింగ్ థామస్ వచ్చాడు.
0: Doubting Thomas approached Jesus.
1: వాడు నిరంతరం కూడాను పరభక్తుడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హిస్ ఎన్ ఆర్డెంట్ డివోటీ.
1: కానీ ధనాశ చేత 12 రూపాయల కోసం అని చెప్పిన లొంగి ఆ ధనమును పుచ్చుకొని అతనికి ద్రోహం చేయడానికి పూనుకున్నాడు.
0: జూడాస్ బికాస్ ఆఫ్ హిస్ 12 కాయిన్స్ హీ బిట్రేడ్ హిస్ గురు.
1: 12 రూపాయల కోసమే పని గురుద్రోహానికి పూనుకున్నాడు ఆ యొక్క థామస్.
0: And this Judas was has betrayed his guru for 12 coins.
1: See, idu naaku manchidi kadani aa yokka Jesus ni silaku taginchin tarvata tanu baadha padutu vachadu.
0: When Jesus was on the cross, Judas cried. He felt so sad.
1: Padi katta kadapadku thanu kuda parama bhaktudu.
0: And in fact he is an ardent devotee.
1: Kaani dhanasa cheta 12 రూపాయల కోసం అని చెప్పిన లొంగి ఆ ధనమును పుచ్చుకొని అతనికి ద్రోహం చేయ

0: పడి కట్టె కనబడుకు తాను కూడాను కట్టెతో పొడుచుకున్నాడు.
1: అల్టిమేట్లీ హీ హస్ కట్ హింసెల్ఫ్, హీ హస్ పుట్ ది స్వోర్డ్ ఇన్ హిస్ చెస్ట్.
0: నా గురువుకు నేను హింస చేసినటువంటి యొక్క వ్యక్తిని కదా నేను.
1: ఐ హావ్ హర్ట్ మై గురు.
0: కేవలము ధన రూపంకు నేను ఇంత లొంగిపోయినాను.
1: I have submitted to this attraction of money.
0: ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి పదార్థములకును మనం లొంగిపోయి మనం అనేక విధమైనటువంటి బానిసలైపోతున్నాము.
1: In fact, we submit ourselves to different objects and material in this world and turn into slaves.
0: కనుక దేనికి మనం లొంగకూడదు.
1: We should never
0: succumb. ప్రేమకు మాత్రమే లొంగాలి.
1: We should not succumb to anyone.
0: ప్రేమనే మీ యొక్క ప్రధానమైనటువంటి యొక్క బాణము.
1: And therefore, love is the main arrow.
0: ప్రేమనే నీకు ప్రధానమైనటువంటి అస్త్రము.
1: And love is the main weapon.
0: అట్టి ప్రేమను నీవు ధరించినటువంటి వాడికి ఎట్టి దుర్మార్గ బుద్ధులు కూడా నీలో ప్రవేశించవు.
1: When you have the weapon and an arrow of love, wickedness find no scope.
0: నీ ఆకలి దప్పులు కూడా ఆ ప్రేమనే తీరుస్తుంది.
1: And in fact, love quenches your thirst, will appease your hunger.
0: కనుక ఈ ప్రేమను మనం పెంచుకున్నామంటే ప్రేమతో సాధించలేనటువంటిది జగత్తులో ఏది కూడా లేదు.
1: Therefore, if we develop love, there's nothing you cannot accomplish.
0: మీరు ఎన్ని పాటలు పాడండి, ఎన్ని మాటలు ఆడండి, ఎన్ని విధమైన యాక్ట్ చేయండి, ఏ విధమైనటువంటి ఇది చేసినప్పటికీ ప్రేమను భద్రంగా పెట్టుకోవాలి.
1: All your histrionic talents, be that singing or dramatic,
0: ప్రేమరహితమైన పదములు ఉపయోగించకండి.
1: They should be full of love, never utter
0: ప్రేమరహితమైన ఆనందాన్ని పంచకండి.
1: And don't distribute anything.
0: ప్రేమరహితమైనటువంటి జీవితాన్ని గడపకూడదు.
1: Never lead the life without love.
0: ప్రతి దాని ఎందుకు నువ్వు ప్రేమను ప్రవేశపెట్టాలి.
1: See that love will be there in every act.
0: ప్రేమకు మించినటువంటి యొక్క ఫలితము, ప్రేమకు మించినటువంటి యొక్క ముక్తి, ప్రేమకు మించినటువంటి యొక్క గురువు మరొకటి లేదు.
1: There's no other preceptor, there's no other liberation beyond love.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: మీరు ఏ విధమైనటువంటి యొక్క కలతలు వచ్చినప్పటికీ, బాధలు కలిగినప్పటికీ ప్రేమను మాత్రం వదలకండి.
1: There may be problems and obstacles, never give up love.
0: ఆ ప్రేమనే మీకు సర్వైనటువంటి యొక్క రక్ష.
1: And this love will protect.
0: ఆ ప్రేమనే మీకు ప్రధానమైనటువంటి ఒక రక్షకుడు.
1: And love is your true protector.
0: ఎలాంటి కారణం ఎందుకు పోయినప్పటికీ నీకు ఆ ప్రేమనే రక్షిస్తుంది.
1: You may be anywhere in a thick forest, it is the love that protects you.
0: ఆ యొక్క రక్షించేటువంటి యొక్క ప్రేమను మనము అన్ని విధాలుగా కాపాడుకుంటూ పోయినప్పుడే నీకు ఏ విధమైనటువంటి శిక్ష కూడా జరగదు.
1: When once you protect your love, raksha, you will never be punished to siksha.
0: శిక్షను పొందే నిమిత్తమై అనేక మంది పోతుంటారు.
1: People go for siksha.
0: భగవంతుడు ఎంత పరీక్ష చేయడానికి వస్తుంటాడో అంత నీకు ఫలితం గొప్పదిగా కలుగుతుంటాది.
1: The more God tests you, pariksha, you will have excellent results.
0: మీరు చక్కగా విచారణ చేయండి.
1: Investigate clearly well.
0: మీకు ఎగ్జామినేషన్స్ వస్తున్నాయంటే భయపడిపోతుంటారు.
1: As examinations approach, you will be afraid of them.
0: కానీ ఆనాటి పరమ భక్తులు పరీక్షకై సంసిద్ధంగా ఉండేటువంటి వాళ్ళు.
1: The ardent devotees of those days were prepared for these tests.
0: టెస్ట్ నాకు కావాలి.
1: Said I want the test.
0: ఈ టెస్ట్ అంతా భగవంతునికి ఒక టెస్ట్.
1: This test of mine is the test.
0: కాబట్టి భగవంతుని టెస్ట్ ను నేను విరుద్ధంగా పోకూడదు.
1: I cannot act against the test of God.
0: అదే నా యొక్క టెస్ట్ ను తీరుస్తుంది.
1: And that very test of God will satisfy me.
0: అని పరీక్షకు పోయేటప్పుడంతా కూడా త్వరగా రావాలి, త్వరగా రావాలి, త్వరగా రావాలి అని మనం పరీక్షను కోరాలి. కానీ పరీక్ష ఇప్పుడు ఇంకా రెండేళ్లు ఆలస్యం కావాలి, ఇంకా రెండేళ్లు ఆలస్యం అని మనం ఆ విధంగా కోరకూడదు.
1: You should always be prepared to face the test. Never ask for their postponement.
0: ఈ టెస్ట్ అనేది ఎంత త్వరగా వస్తుంటే అంత ఉన్నత క్లాస్ కి మనం ఎక్కిపోవచ్చు.
1: Sooner you are tested, you can be promoted to a higher class.
0: మనం ఉన్నత స్థాయికి పోవాలంటే టెస్ట్ వచ్చే తీరాలి.
1: In order to go to higher classes,
0: ఆ టెస్ట్ కి మీరు సిద్ధంగా ఉండినప్పుడే మీకు అన్ని విధాలా ఉన్నత స్థాయి చిక్కుతుంది.
1: You are bound to be tested. You should face the test to be promoted.
0: కనుకనే మనము టెస్ట్ వస్తుండాలంటే మీరు ఎంతో ఆనందించాలి.
1: You should be very happy as the test approaches.
0: ఇంకా పరీక్షలు వస్తున్నాయి, ఏం చదవాలో, ఎట్లా చదవాలో అని బదులు కానీ లేక బాధలకు కానీ అవకాశం ఇవ్వకండి.
1: Very soon you will be having tests or examinations. Never be afraid.
0: పరీక్షల దగ్గరికి వచ్చే కొద్ది అంత ఆనందాన్ని అభివృద్ధి గావించుకోవాలి.
1: As examinations are nearing more and more, be joyful.
0: త్వరగా నాకు పరీక్షలు వస్తుంది, ఈ పరీక్షల్లో మంచి మార్క్స్ తెచ్చుకుంటే నేను ఉత్తమ స్థానానికి ఉత్తీర్ణుడైపోతాను.
1: Examinations are fast approaching. The moment I pass, I'll go to a higher class.
0: కనుక పరీక్షలను మనం ఆశించాలి కానీ
1: so welcome tests.
0: మనం దూషించకూడదు.
1: You should never be away from them.
0: అదే రీతిగానే ప్రాచీన కాలపు ఋషులందరూ కూడాను పరీక్షలు చేస్తూ ఉంటుంటే ఎంతో ఆనందించేటువంటి వాడు శిష్యుడు.
1: In olden days, when the preceptors tested, disciples welcomed.

0: ఏకలవ్యుడు చాలా ఆనందించాడు.
1: ఏకలవ్య వాజ్ వెరీ హ్యాపీ.
0: అయ్యో గురుదక్షిణ ఏం కావాలి అని నన్ను అడిగేటప్పటికి నాకు నేను చిటికిన వేలియమని చెప్పాడు.
1: వాట్ ఈస్ అన్ ఆఫరింగ్ టు బి గివెన్ టు ద ప్రిసెప్టర్? ద ప్రిసెప్టర్ ద్రోణ వాంటెడ్ ద థమ్ టు బి గివెన్.
0: అప్పుడు ఆ యొక్క థమ్ ఇచ్చేశాడు.
1: Then he gave this thumb as an offer.
0: ఎంత అదృష్టవంతుని నేను.
1: How lucky I am.
0: అది ఇవ్వటం చేతనే తాను ఉన్నత స్థాయిని చెందాడు.
1: Because of the sacred offering of the thumb, he was exalted.
0: ఎంతటి గొప్పవాడు మరొకడు వేడించి తన గొప్ప కీర్తిని సాధించాడు.
1: Ekalavya won the esteem and the reputation of everybody, that no one is beyond.
0: భగవంతునికి ఏమైనా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి.
1: One should be prepared to sacrifice anything.
0: కారణం ఏంటి? భగవంతునికి ఎట్టి ఆశలు లేవు.
1: The reason is God is
0: desireless.
1: God has no desire.
0: నీ కోరికలు తాను అందుకునే నిమిత్తం రాలేదు.
1: And he is not here to entertain your desires.
0: నీకు అందించే నిమిత్తం వచ్చాడు.
1: God is eternal giver.
0: ఈ సత్యాన్ని మీరు గుర్తించుకోనకుండా,
1: without knowing this truth,
0: దీనికి విరుద్ధమైన భావాన్ని మీరు భావించుకొని,
1: if you have the opposite feeling,
0: గురువునే ద్వేషంగా చేసుకుని,
1: and you blame God,
0: కట్టగడపటికి నీ జీవితమే వ్యర్థం గావించుకుంటున్నావు.
1: Ultimately you waste and ruin your life.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: అన్నిటికీ నీ ఉన్నత స్థాయిని చేర్చేటువంటిది ప్రేమనే.
1: దాట్ విచ్ టేక్స్ యూ టు ఎగ్జాల్టెడ్ ఆల్టిట్యూడ్స్ ఇస్
0: లవ్. ఎప్పుడు కూడా నువ్వు పరమ పవిత్రుడే.
1: ప్రిసెప్టర్ గురు ఇస్ ఆల్వేస్.
0: దైవం ఎప్పుడు కూడా నువ్వు నిర్మల చిత్తుడే.
1: గాడ్ ఇస్ ఆల్వేస్.
0: నిస్వార్థపరుడే.
1: గాడ్ ఇస్ సెల్ఫ్లెస్.
0: అలాంటి సెల్ఫ్లెస్ భగవంతుడికి మనం ఎందుకు సెల్ఫిష్ కనిపిస్తున్నాం?
1: When God is selfless, why should we be selfish?
0: భగవంతుని ఎందుకు కించిత్తైనా కూడా నువ్వు సెల్ఫిష్ లేదు.
1: There is no trace of selfishness in God.
0: అది మీ భావం యొక్క ప్రతిబింబాలి.
1: They are only reflections of your thoughts.
0: నీ రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్ వచ్చేసి నీ యొక్క భావాన్ని పాడు చేసుకుంటున్నాయి.
1: They come in front of you as a reaction, reflection, resound and spoil your thought process.
0: కనుక భగవంతునికి ఏమాత్రము ఒక ద్వేషము కాని, అసూయ కాని, ఇంకేమైనటువంటి దుర్మార్గము భావాలు లేవు.
1: God has no hatred. God has no jealousy. God has no envy.
0: నీ దుర్గుణములే నిన్ను ఆ విధంగా ప్రవేశపెట్టి గురువును ద్వేషిస్తున్నావు.
1: In fact, your own bad qualities, bad thoughts are responsible for your hatred of God.
0: కనుక ఆ విధమైనటువంటి ఉత్తమ భావాలను ఉత్తమమైనటువంటి మార్గంలో మనం వినియోగించుకోవాలని ఆశిస్తున్నాను.
1: భగవాన్ wants us to develop noble thoughts, noble sentiments, noble feelings.
0: ఇదియే మీరు కొత్తగా నేర్చుకోవాల్సినటువంటి విషయం.
1: This is what we have to cultivate from.
0: పరీక్షలు వస్తున్నాయంటే మీరు ఆనందించాలి.
1: As examinations are approaching,
0: పరీక్షలు ఎంత త్వరగా వస్తే అంత త్వరగా మనం ఉన్నత స్థాయికి చేరిపోతాం.
1: Sooner they come, you can be promoted very soon.
0: పరీక్షలే రాకపోతే నీ యొక్క ఉన్నత స్థాయి నీకు చిక్కదు.
1: And when there are no examinations, you will never be promoted.
0: కనుకని భగవంతుడు పెట్టేటువంటి టెస్ట్ అంతా కూడా మన యొక్క పవిత్రమైన టెస్ట్ గా భావించుకోవాలి.
1: Consider all tests of God as your sacred.
0: కానీ టెస్ట్ అని మీరు అనుకుంటున్నారు గాని అది పదం చాలా ఉత్తమమైనటువంటి కాదు.
1: And in fact that word is not that great.
0: టెస్ట్.
1: It is only a test.
0: టెస్ట్ కాదు.
1: It is not a waste.
0: ఈ టెస్ట్ అంతా కూడా నీ మంచి కోసమే చేస్తున్నాడు.
1: The test is for your own good.
0: కనుక ప్రతి ఒక్కరు కూడాను ఏ కష్టములు వచ్చినా, ఏ దుఃఖములు వచ్చినా, ఏ విచారములు వచ్చినా, ఇవన్నీ నా మంచి కోసం, నా మంచి కోసం, నా మంచి కోసం అనేటువంటి మంచిదిగా నీవు చింతిస్తూ రావాలి.
1: Whatever obstacles, problems, worries and anxieties may come in the way of your life, consider they are for your own good.
0: కనుక మనకి ఏ విధమైనటువంటి యొక్క బాధలు కలగకుండా భగవంతుడే సర్వవిధంగా రక్షిస్తున్నాడు.
1: గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
0: మీరు అన్నింటినీ అడుగుతున్నారే కానీ భగవంతుడు ఏది అడగటం లేదు.
1: In fact, we have been asking, requesting God.
0: Bhagavantuda, naaku idi kavali, adi kavali, idi kavali, adi kavali ani adugutunnaru.
1: We go on begging God, oh God, I want this, I want this.
0: Kaani deeniki pratibharam em adugutunnadu Bhagavantudu?
1: But what is that God asks him?
0: Anni istu istu istu vachunadu.
1: He goes on giving and giving.
0: Kaani dani phalithamulu meeru artham chesukotam ledhu.
1: But you don't understand the consequences.
0: ఈ ఇచ్చినటువంటి ఏం చేస్తున్నారు మీరు?
1: వాట్ ఇస్ దట్ యు ఆర్ డూయింగ్?
0: దుర్వినియోగం చేసుకుంటున్నారు.
1: యు మిస్ యూజ్ ఆల్ దట్.
0: దుర్మార్గంలో ప్రవేశిస్తున్నారు.
1: యు అలౌ ఇట్ టు గ్రో ఇన్ ఎ క్రూయల్ వే.
0: కనుక నీ భగవంతుడు ఇచ్చినటువంటి ఒక సత్సంకల్పాన్ని నీవు బద్ధంగా చేసుకోవాలి.
1: దేర్ఫోర్ సేవ్ గాడ్ ద గుడ్ థాట్ విచ్ ఇస్ గాడ్స్ గిఫ్ట్.
0: అది నీ యొక్క సర్వరక్షకుడు.
1: దట్ విల్ ప్రొటెక్ట్ యు ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
0: కనుక భగవంతుడు అన్ని కూడాను మనకు మంచిని అందిస్తాడు కానీ చెడ్డది ఏమాత్రం అందించడు.
1: గాడ్ గివ్స్ అస్ ఆల్ దట్ ఈస్ గుడ్ అండ్ ప్రెషస్.
0: మీరు ఏమాత్రము భగవంతునికి చెడ్డదిగా మీరు భావించకండి.
1: నెవర్ కన్సిడర్ ఎనీథింగ్ బ్యాడ్.
0: మీ అదృష్టం కొద్దీ ఇది చిక్కినటువంటి యొక్క దీన్ని దక్కించుకుని చక్కించుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ప్రెసెంట్ వాట్ యు హావ్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ గుడ్ లక్ అండ్ ఫార్చ్యూన్.
0: మీరు యువకులు కనుక యువకుల యొక్క భావాలు చాలా పిచ్చి పిచ్చి భావాలుగా పోతుంటాయి.
1: Youngsters, naturally your thoughts will be wayward.
0: కానీ ఈ యొక్క యువకులుగా ఉన్నప్పుడే దీని ద్వేషాన్ని సాధిస్తురావాలి.
1: At this young age you should conquer hatred.
0: ఈ కామ క్రోధ లోభము మదవచ్చినటువంటి ఈ దుర్గుణాలని దూరం చేసుకోవడానికి ప్రేమను ప్రేమించాలి.
1: You should have that intense love as to distance yourself from desire, anger, lust, avarice.
0: కనుకనే ప్రేమతో మీరు జీవితాన్ని గడుపుతుంటే సర్వమును మీరు క్షణంలో సాధించుకోవాలి.
1: When you lead your life with love, you will be able to win over anything in a moment of time.
0: ప్రేమతో సాధించలేనిటువంటి ఈ జగత్తులో ఏది కూడా కరిమించదు.
1: In this world there is nothing that cannot be accomplished without love.
0: ప్రేమ స్వార్థాన్ని మీరు త్యాగం చేసి
1: Sacrifice the yourself.
0: ప్రేమను మీరు పెంచుకోండి.
1: Develop love.
0: సర్వము మీకు సంసిద్ధం అవుతుంది.
1: Everything will be ready for you.
0: నిన్నటి దినము
1: yesterday
0: నేను లేస్తానే కొంచెం కాలు కొంచెం ఇదవుతుంది అని చెప్పాను దాదా స్వామికి.
1: భగవాన్ సెడ్ ఐ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు గెట్ అప్.
0: ఆయన చేయి పట్టుకున్నాడు.
1: And Radha Swami got hold of his hand.
0: మాకు ప్రాప్తిని అందించే నిమిత్తమై మీకు ఈ కాలు నొప్పి వచ్చింది కానీ మీరే కాదు అని చెప్పి అన్నాడు.
1: స్వామి యూ హ్యావ్ గాట్ దిస్ పెయిన్ only to give us this deserve.
0: ఈ సేవ నాకు అందించు అన్నాడు.
1: And he said, Swami, allow me to serve you.
0: ఆయన కొంచెం పాలది ఒత్తాడు.
1: And he pressed Swami's feet.
0: తర్వాత ఆనందంగా జరిగింది.
1: And everything went on happily.
0: నేను చెప్పాను.
1: భగవాన్ సెడ్,
0: రాధా స్వామి ఒక క్షణంలో నేను తలుచుకుంటే ఈ నొప్పి వెళ్లిపోతుంది.
1: In a moment if I will it, the pain will go.
0: కానీ
1: but
0: స్వార్థానికి నేను ఏ సంకల్పము చేయను.
1: Bhagavan will never will it for his own.
0: ఇది కాదు ఇంకెంత కష్టమైనటువంటి నేను స్వార్థానికి నా శక్తిని ఉపయోగించను.
1: Bhagavan will never use his power for his own sake.
0: పవరే కాదు సంకల్పం కూడా చేయను.
1: He doesn't will it.
0: మీకు తెలిసిన పోయిన గురు పౌర్ణమి అప్పుడు ఎంతనో పెద్ద గడ్డ చేసింది.
1: You know that at the time of Guru Purnima
0: నేను చక్కగా అనుభవిస్తూ వచ్చానే కానీ కావాలని చెప్పి మానాలని నేను సంకల్పించుకోలేదు.
1: భగవాన్ వెంట్ త్రూ ఆల్ దట్ పీరియడ్ హీ డిడ్ గాట్ ఇట్ రిమూవ్.
0: సంకల్పించుకుంటే ఒక క్షణంలో పోతాయి.
1: ఇఫ్ యూ స్ట్రాంగ్లీ విల్ ఇట్, ఇట్ విల్ వానిష్ ఇన్ ఎ మూమెంట్ ఆఫ్ టైం.
0: కానీ అది నీకు స్వసంకల్పము స్వార్థమైనట్టు అవుతుంది.
1: ఇట్ అమౌంట్స్ టు సెల్ఫిష్నెస్.
0: అలాంటి స్వార్థానికి నేను ఏమాత్రం ఉపయోగపడను.
1: భగవాన్ విల్ నెవర్ యూజ్ ఎనీథింగ్ ఫర్ హిస్ సెల్ఫ్.
0: కనుకనే ఈ విధంగా నేను చెప్పాను రాధాస్వామికి, స్వార్థం అవుతుంది రాధాస్వామి, నేను దీన్ని సంకల్పించుకోను. ఇంతేకాదు ఇంకెంత నొప్పి వచ్చినప్పుడు నేను భరిస్తానే కానీ నేను దీన్ని స్వార్థానికి ఉపయోగించుకోను అన్నాను.
1: భగవాన్ టోల్డ్ రాధాస్వామి, లెట్ ఇట్ బి పెయిన్, ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్, మచ్ మోర్ దాన్ దిస్ ఐఎమ్ ప్రిపేర్ టు బేర్ ఇట్, బట్ ఐ విల్ నెవర్ గెట్ ఇట్ రిమూవ్డ్ ఫ్రమ్ మీ బై విల్లింగ్.
0: కనుక నాకు స్వార్థం అనేటువంటిది లేనప్పుడు నేను ఇంక మిమ్మల్ని ఏది కోరుతాను?
1: When Bhagavan is selfless, what is the
0: desire? నేను స్వార్థమే కదా.
1: If the desire is prompted
0: కాబట్టి స్వామికి స్వార్థమే లేదు.
1: భగవాన్ హ్యాస్ నో సెల్ఫిష్.
0: అది మీరు భ్రమిస్తున్నారు.
1: ఇట్స్ ఓన్లీ యువర్ ఇమాజినేషన్.
0: ఆశిస్తున్నాడు.
1: యూ థింక్ ద స్వామి వాంట్స్.
0: స్వామికి అంతా ఇదంతా స్వార్థంగా ఉంటుండాలి అని మీరు భావించుకోవచ్చును.
1: యూ మే ఇమాజిన్ దట్ భగవాన్ ఇస్ సెల్ఫిష్.
0: స్వార్థం ఏ కించిత్ కూడా నా దగ్గర లేదు.
1: దేర్ ఇస్ నాట్ ఈవెన్ ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఇన్ హిమ్.
0: కనుక
1: సో
0: స్వామి ఏది సంకల్పించుకున్నా మీ మంచి కోసమని, మీ క్షేమం కోసమని, మీ ఆనందం కోసమని, మీ సుఖం కోసమని, మీ మోక్షం కోసమని.
1: Whatever Swami wills, it is for your redemption, it is for your liberation, it is for your happiness, it is for your bliss.
0: Karuka నేను ఏది కూడా నా కోసం నేను ఉపయోగించుకోను.
1: భగవాన్ డస్ నాట్ మేక్ యూజ్ ఆఫ్ ఎనీథింగ్ ఫర్ హిజ్ ఓన్.
0: మీకు ఏది కావాలని ఒక క్షణంలో నేను ఇస్తాను.
1: భగవాన్ ఇస్ ప్రిపేర్ టు గివ్ యూ వాట్ ఎవర్ యు వాంట్.
0: కానీ ఇస్తాను కానీ మీరు దక్కించుకునేటువంటి శక్తిని మీ దగ్గర పెట్టుకోవాలి.
1: హీ ఇస్ ప్రిపేర్ టు గివ్ బట్ యూ షుడ్ హావ్ దట్ కెపాసిటీ.
0: చిన్న ఉదాహరణ చెప్పి నేను ఈ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఎ స్మాల్ ఇలస్ట్రేషన్ భగవాన్ వాంట్స్ టు గివ్ అస్.
0: బ్యాంక్ దగ్గరికి పోయి,
1: యూ గో టు ద బ్యాంక్.
0: బ్యాంక్ ఎప్పుడుగా ఉంటుంటాడు రండి. అతని దగ్గర చేతిలో కావలసినంత ధనం ఉంటుంది.
1: యూ ఫైండ్ ద క్యాషియర్ విత్ ప్లెంటీ ఆఫ్ మనీ.
0: ఈ క్యాషియర్ దగ్గర కావలసినంత ధనం ఉంటుంటుంది.
1: క్యాషియర్ హాస్ గాట్ ఇన్ స్టాక్ మనీ.
0: అతని దగ్గరికి పోయి, సార్ మీ దగ్గర ఇంత మనీ ఉంటుండాలి కదా, నాకు కొంచెం ఇవ్వండి సార్ అంటే ఇస్తాడా?
1: ఇఫ్ యూ గో టు ద క్యాషియర్ అండ్ సే, సార్ యూ హావ్ సో మచ్ ఆఫ్ మనీ, వై డోంట్ యూ గివ్ మీ?
0: ఇవ్వడు.
1: హీ వోంట్ గివ్ యూ.
0: అయితే ఏ విధంగా ఉంటుంది?
1: అప్పుడు
0: ఆయన అడుగుతాడు, అయ్యా నీ పేరుతో ఎంతవరకు డిపాజిట్ కట్టావు బ్యాంక్ లో
1: అన్నాజిట్.
0: నేనేం కట్టలేదు అంటాడు.
1: నేను
0: ఇవ్వడానికి వీలు లేదు.
1: సో ఇట్స్ నాట్ పాసిబుల్ టు గివ్ యూ మనీ.
0: నీవు మొట్టమొదటి డిపాజిట్ కట్టు.
1: ఫస్ట్ డిపాజిట్ మనీ.
0: నువ్వు ఎంత రాసిస్తే అంత నేను చెక్ ఇస్తే నేను తప్పక నీకు ఇస్తాను.
1: ఇఫ్ యూ గివ్ ది చెక్ యూ కెన్ డ్రా ద మనీ.
0: ఇక్కడ కొంచెం విచారణ చక్కగా చేసుకోవాలి.
1: హియర్ యూ హావ్ టు ఇన్వెస్టిగేట్ క్లియర్లీ.
0: ప్రేమ
1: లవ్
0: అనేటువంటి ధనాన్ని డిపాజిట్ చేయాలి.
1: ద వెల్త్ ద మనీ ఆఫ్ లవ్ మస్ట్ బి
0: ఎవరి దగ్గర?
1: గాడ్. గాడ్ యు హావ్ టు డిపాజిట్ ది మనీ ఆఫ్ లవ్.
0: అభిమానము అనగా ప్రేమాభిమానం అనేటువంటిది అతనికి తగినటువంటి ఒక చెక్ బుక్ గా తీసుకోవాలి.
1: అండ్ టేక్ దట్ అటాచ్మెంట్ టు గాడ్ యాజ్ ద చెక్ బుక్.
0: లవ్ అనేటువంటిది ఒక సంతకం చేయాలి.
1: అండ్ ఎఫిక్స్ ది సిగ్నేచర్ ఆఫ్ లవ్.
0: ఈ రెండు బాగా ఉంటుంటే మీకు ఎంత డిపాజిట్ అంత డబ్బు నీకు ఇస్తాడు.
1: విత్ ద సిగ్నేచర్ అండ్ ద చెక్ యూ విల్ బి ఎలిజిబుల్ టు డ్రా యాజ్ మచ్ ఆఫ్ మనీ యూ నీడ్.
0: కానీ చెక్ బుక్ లేకుండా సంతకం చేయకుండా నీ డిపాజిట్ ఉండి కూడాను నాకు ఇవ్వమని చెప్పినట్టే ఇవ్వడు.
1: Without check book, without affixing your signature, there may be deposit in your account, but yet you cannot withdraw money. కానీ
0: మీరు డిపాజిట్ ఏం చేయలేదు. ఈ మీ ప్రేమను భగవంతుని దగ్గర ప్రేమించాలి.
1: Therefore you should deposit the money of love to God.
0: అనుమానమైనటువంటి ఒక చెక్ బుక్ ను తీసుకోవాలి.
1: Attachment to God is a check book.
0: నీ యొక్క సిగ్నేచర్ అనేటువంటిది ఏమిటి? నీ యొక్క ప్రేమనే సిగ్నేచర్.
1: లవ్ ఈస్ ద సిగ్నేచర్.
0: అది పెడితే నీకు ఎంత కావాల్సిన డబ్బు వస్తుంది.
1: When once you affix your signature, you can withdraw the money.
0: దీన్ని మాత్రం మీరు మర్చిపోకూడదు.
1: You should not forget this.
0: డిపాజిట్ కట్టకుండా నాకు ఇమ్మని చెప్పింటే ఏ బ్యాంక్ కూడా ఇవ్వడు.
1: Without depositing money, no banker will give you money.
0: కనుక మీరు ఎంత కట్టారని మీకు తెలియకోకుండా స్వామి మాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి ఇది ఇవ్వండి అంటే ఎట్ల ఇస్తాడు?
1: Without knowing how much you deposited, you cannot go on pleading
0: this for me.
1: Even if it is given by Bhagwan, you cannot retain it.
0: కనుకనే భగవంతు ఇచ్చేటువంటి దానికంత ఒక అధికారాన్ని నీవు పురస్కరించుకుని యోచించాలి.
1: So we should also think our deservedness before we seek Bhagwan.
0: కనుక భగవంతుని దగ్గర మొట్టమొదట మన ప్రేమను అర్పితం కావాలి.
1: Therefore we have to surrender our love to God, Bhagwan.
0: అది ఒక్కటి ఉంటుంటే ఈ ప్రపంచంలో దేనినైనా మనం సాధించవచ్చు.
1: With that one love you can achieve the whole world.
0: ఏ తపము ఏ యోగము ఏ జ్ఞానము ఏది మనకు అక్కర్లేదు.
1: No penance, no meditation, no spiritual activity is necessary.
0: ప్రేమ ఒక్కటి చాలు.
1: Love is enough.
0: అది ఉంటే ఎంతైనా మనం సాధించవచ్చు.
1: With this you can achieve.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరెంతో ప్రేమతో
1: విత్ ఆల్ లవ్
0: ఎన్నో విధమైనటువంటి ఆనందంతో
1: విత్ ఆల్ హ్యాపీనెస్
0: ఈనాడు మీరు నన్ను ఆనంద పెట్టారు.
1: యు ఆల్ మేడ్ భగవాన్ వెరీ హ్యాపీ.
0: కనుకనే మిమ్మల్ని కూడాను ఇంత ఆనందాన్ని నేను పరుస్తుంటున్నాను.
1: దేర్ఫోర్ భగవాన్ ఈజ్ మేకింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ us.
0: భగవంతుడు మనకు ఆనందం ఇచ్చేది ఎట్టిస్తాడు? నీవు ఆనందాన్ని అందించినప్పుడే తాను నీకు ఆనందాన్ని అందిస్తాడు.
1: When you make God happy, God will make you happy in turn.
0: నీకు అందించకుండా నీకు కావాలంటే మాత్రం భగవంతుడు ఏది అందించడు.
1: Without making God happy, you cannot expect to be
0: happy. నీవు భగవంతునికి అందించు.
1: Give happiness to God.
0: నీవు భగవంతుని నుంచి అందుకో.
1: Receive happiness from God.
0: ఆ రెండింటి ఎందుకును ఎట్టి భేదం లేకుండా చూసుకోవాలి.
1: See that there is no difference in giving and receiving.
0: ప్రేమానుబంధం చాలా బంధంగా ఉండాలి.
1: This bond of love should be strong.
0: మీరు పాఠంలో కూడా చెప్పారు.
1: That's what you say.
0: మన ఇద్దరికి ఏ బంధం ఉంటుండాలి?
1: What is this attachment?
0: నీకు నాకు ప్రేమనే బంధము అన్నారు.
1: It is only the bond of love.
0: దానిని మనము ఆనందంగా తీసుకుంటే ఎంతైనా మనం సాధించవచ్చు.
1: If we take care of it blissfully and safeguard it, we can achieve anything in this life.

Hari itu balik.